0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా,
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్
0: ఫలంలో రసం ఉండినట్టుగా,
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్
0: కాష్టాగ్నివత్

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా
1: as you find fire in wood
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుంటినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కనులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision or the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: Creation means it's the expression of the will of God.
0: దీని పేరే ప్రకృతి.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ టు మేనిఫెస్ట్ and to express the divinity immanent in him.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: The human being should have main human qualities.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజోతమో గుణములు ఉండినట్టును ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: Just as you find the qualities in the nature, every human being also should have his human qualities.
0: అవి ఏ? డకార త్రయములు.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion mottamodaradi.
1: The first one, devotion.
0: Discipline rendavadi.
1: Discipline second.
0: Duty moodavadi.
1: Duty the third.
0: Yuvati yuvukulara.
1: Young men and women.
0: Meerandaru kudanu chaala manchi vare.
1: You are all very very good.
0: Kani
1: but
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ ను కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం కానీ చిత్రం కానీ అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీని వల్ల టైం వేస్ట్ అయిపోతుందని.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడా విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఇస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము,
1: దే సిట్ ఇన్ అన్ అసెంబ్లీ,
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా క్లాప్స్ వేయటము,
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్,
0: కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది.
1: దిస్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యు ఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక్క క్షణము కూడా మనము వేస్ట్ చేయకూడదు టైం.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడా మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: at this age.
0: Chala pradhanamainatundi prana samanamainatundi character.
1: At this age, most important in our life is that of character. It's life main principle source.
0: Kanuka itti prana samanamainatundi yokka ee yokka seela tattvani anaga mana character nu chakkaga poshinchukovali.
1: This character, which is our very life, should be kept up properly.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్, యూ విల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later.
0: Kanukane, start early, drive slowly, reach safely.
1: So Bhagavan says, start early, drive slowly, reach safely.
0: Idi manchi samayam starting.
1: This is very good time to start.
0: Idi manchi seedling vayasu.
1: This is the time of a seedling.
0: Idi chakkaga vachindante chettanta kudunu chakkaga avutundi.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: We should make this age very carefully.
0: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important, and the discipline is the main principle.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: We don't need to bother about the questions relating to
0: ఏ దేశం వారైనప్పటికీ,
1: or Germans or Russians.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country, you are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it is the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you
0: belong. ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: Maharshulu, prachina yuvakulu, ee vidhamainatundi gunamunu kapadukuntu raavatam chetane vaaru charitrakaruluga roopondinaru.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History aniga emiti?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatunte vaani story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది.
1: When the individual is sacred, the community, society will be sacred.
0: సమాజము పవిత్రమైనదైనప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today,
0: ప్రపంచమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
0: Vyakti

0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెం దెబ్బతిగుతుంది.
1: Naturally, you will be losing your character by talking too much.
0: అధికంగా మాట్లాడేటువంటి వాళ్ళని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: We will naturally try to go away from those that talk too much.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరం అయిపోయేటువంటి వారు.
1: In ancient times, people used to run away. Just as they would run away from a serpent, they would run away from those without character.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడా విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you will know the importance of character.
0: 3/4 character is life అని.
1: 3/4 of character is life.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితమైంది.
1: In 3/4 of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ క్లియర్లీ
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు తన శ్రవణము తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యూ గో త్రూ ది హిస్టరీ యూ విల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్ ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు
0: శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక వాజ్ రెడీ టు ఆఫర్ సీత ఇన్ మ్యారేజ్ టు శ్రీరామ.
0: కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైన కూడాను ఒక్క నిమిషమైన కూడాను సీతను రామును చూచి ఎరుగడు.
1: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రు యొక్క శీలం యొక్క పవిత్రత.
1: బిఫోర్ ద మ్యారేజ్ వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎనీ ఉమెన్. దిస్ ఈస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్.
0: చూడకూడదని ఉన్నాడు.
1: హి జస్ట్ రిమైన్ క్వైట్.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: ది సాట్ దేర్ నియర్ ద ఆల్టర్.
0: మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నేర్చుకున్నారు.
1: దే జస్ట్ గాట్ అప్ టు టై ది సేక్రెడ్ నాట్.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు.
1: అండ్ సీత వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామ వాజ్ లుకింగ్ టువర్డ్స్ ది రైట్ సైడ్.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్ దో హీ వాజ్ దేర్ హీ స్టార్టెడ్ టెల్లింగ్
0: ఇయం సీత. సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
0: అనేక పర్యాయం ఇయం సీత రామ ఇయం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ రామ హియర్ ఇస్ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామ డిడ్ంట్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రొపగేటెడ్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్ర.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు.
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ.
0: 14 సంవత్సరములు.
1: 14 years of time he spent with him.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీతా ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీతా వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్.
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల
1: అట్ దట్ ఏజ్
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైమ్.
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్ సీత డ్రాప్ ద బండల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు

0: వారికి స్నేహం అయ్యాడు.
1: When they were in search of Sita and they had friendship with Sugriva at that time.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారు ఎవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: They told everything to Sugriva, telling that how Sita was abducted by Ravana and that they were in search of Sita.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు, ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: Having heard this, Sugriva brought that bundle of jewels and asked them to verify whether they belong to
0: Ramulu kudanu bhari yokka nagalu emto teliyadu.
1: Rama also is not aware of the jewels of Sita.
0: Appudu Lakshmanu mundu pettadu.
1: Then they were placed in front of Lakshmana.
0: Lakshmana, ee nagalu mee vadinavena chudamannadu.
1: Do these jewels belong to your sister in law Sita?
0: Appudu cheptadu atanu.
1: Then he said,
0: ee kantaharamu evaru naaku teliyadu.
1: I don't know the necklace to whom it belongs to.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద బ్యాంగిల్స్ టు హూమ్ దే బిలాంగ్.
0: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: బట్ ఐ నో ద యాంక్లెస్ షీ వేర్ దట్ దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
1: అండ్ హీ ఆస్క్డ్ హౌ డు యు నో దట్ యాంక్లెస్ బిలాంగ్ టు సీత.
0: నిత్యం పాదాభివందనం, ఆయన దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: యాజ్ ఐ ఆఫర్ మై ప్రేయర్ do namaskar to her lotus feet every day, I could identify that. 14
0: samvatsaramulu aranyamulo undinappudiki okka chanamaina kudanu jeeta mugam chusi erugadu lakshmanudu.
1: Lakshmana, although he was there for 14 years in the forest, he never looked at her face even once.
0: ee vidhamaina kunti yokka seelamunu poshinchukuntu raavatam chetane aanaadi charitrakarulandaru kudanu ee naadu aadarshamaina purushuluga roopanduto vacharu.
1: Because of their perfect character then, they are still remembered even this day.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్, దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవను విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వమునందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్
0: ఈ పవిత్రమైన చరిత్రను నేను రాశాను.
1: ఐ హావ్ కంపోజ్డ్ దిస్ సేక్రెడ్
0: ఈ పవిత్రమైన చరిత్రను సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి దట్ ఐ షుడ్ ప్రాపగేట్
0: ఎవరు దీన్ని ప్రచారం చేయగలరు.
1: Who can propagate this?
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: He was thinking seriously about it.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: At that time, two boys came running.
0: వారే లవకుశుడు.
1: They are Lava and Kusha.
0: గురుజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురుజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్ హిస్టరీ.
0: ఇది సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలోకి అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైన రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురుజీ
1: సెడ్ గురుజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: వి హావ్ లైఫ్.
0: మేము మీ శిష్యులము.
1: వీఆర్ యువర్ డిసైపుల్స్.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: వీఆర్ రెడీ టు షెడ్ అవర్ లైఫ్ ద బ్లడ్.
0: మీ సేవలకు మీ జీవితాన్ని అంకితం చేస్తాము.
1: వీల్ డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వ్ యూ.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: కమాండర్స్ విల్ సర్టన్లీ ఫాలో.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే వర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు, ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: An earthen pot with the nectar amruta is much better.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made up.
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with the nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీన్ని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ త్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఇక్కడ
1: గోల్డెన్ వెసల్ పాయిజన్.
0: విషం పాత్ర యావది?
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూగుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయస్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the gold? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయస్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like Badrinath, Kedarnath, Tirupati or Prashantra.
0: అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total control is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: So where is God? He dwells in our heart.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: You don't need to search for him anywhere.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: God is present in everyone's heart.
0: కాబట్టి ఇట్ మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: Though human body is earthen pot, it is highly sacred.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రమూ అక్కర్లేదు.
1: This body should not be mindful of the attachment or respect or esteem. You should enjoy the bliss of God. Why other matters?
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి said, be men of sacrifice and go forth.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: In a moment time, they wore ochre robes and they were wearing rudraksha malas and with tambura, the musical instrument, they went on.
0: Ramakathanu vinaraya. Bazaar, bazaar, tirutunnadu, Ramakathanu vinandi.
1: They went on moving round every street, listen to the story of Rama.
0: Ee chinna vayasunandu, ee dehaniki inta tyagama.
1: At this tender age, they were born.
0: Ee jeevitaniki inta viraktiya.
1: How could they have so much of detachment?
0: లేదు. ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాజ్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్డ్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకుల యందు,
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము,
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్,
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము,
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్.
0: దేశానికి మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: పరులకు మనం భయపడటమా?
1: వై షుడ్ బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్?
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: యు ఆర్ నాట్ కమిటెడ్,
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఏ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్షన్స్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అంతరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పటంలో నీకేమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama, Krishna, Govinda?
0: అది చెప్పటం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజార్ లో అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన.
1: It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyateye moolakaranamu.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati jadunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతి లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: Without morality, how do you find the community?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుంది.
1: The dogs and foxes, they have reason and season.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమం సా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతా వారిని కూడా తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సేక్రెడ్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సేక్రెడ్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెరపెత్తుకో లేక పుట్టబెత్తుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టబర్తికి పోతున్నాను.
1: I'm going to Puttaparthi.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I'm going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I'm going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With the conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యూ రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూర్ టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకు అని, ప్రతి హర్ష్ ఎందుకు అని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: Doctors ni tisukoni poi oorlo anta check up cheyinchali.
1: We should take doctors and organize health check up.
0: Ee vidhanga ee naati yuvakulu sarvasanga parityagulai poi pallalu yendu praveshinchi pavitramaina sevalu chestunnarante pallavari kudunu siggu vesi vare indulo palgontu vastaru.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel
0: shameful. We
1: should always be servants and men of service.
0: It is only in
1: the servitude lies the
0: leadership. Today leaders,
1: they never served before.
0: They want
1: to be leaders without serving
0: anyone.
1: That's why the present plight of the world is
0: like this.
1: In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: మంచి బలవంతుడు,
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: He went there to Ashoka.
0: చీతాన్వేషం నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు.
1: He made various attempts to search Sita.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఏనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ the rakshasas there in Lanka never saw any monkey before.
0: తరకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: Among them the Indrajit, the son of Ravana, asked, who are you?
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు.
1: No one knows the capacities of Hanuman.
0: అయినప్పటికీ
1: yet
0: తాను చెప్పాడు.
1: He replied,
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: He said, sir, I'm the servant of Sri Ramachandra.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: What respect he has.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: If we say that we are servants of Ramachandra, naturally it carries respect.
0: ఇంకొకరు దాసులు కావచ్చును.
1: You may be servant to someone else.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: You may be servant to bad activity and bad thoughts.
0: విషయభోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: For sensual pleasure and worldly pleasures.
0: విషయభోగములకు దాసుడు కావచ్చును.
1: You may be a servant to pleasure.
0: దేవుడు దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పు ఏముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైన్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హి సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరును మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: This is not
0: japa. ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: Don't waste time like this.
0: ఈ జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కిపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి.
1: If you don't find time to meditate, come on, serve others.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: You can also inquire in another way.
0: దైవమును ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: How to pray God?
0: అని కొంతమందికి సందేహం.
1: Some doubt.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించటం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్ర యందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కానీ భగవత్కర్మగా మనం విచారం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్కర్మలుగానే రూపొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్, ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యూ కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయ, వాకింగ్ ప్రాక్టీస్ చేయ, రీడింగ్ ప్రాక్టీస్ చేయ, రైటింగ్ ప్రాక్టీస్ చేయ.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా పెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు శక్తినివ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఈస్ వాల్యుబుల్, గోల్డ్ ఈస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషి మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond ni koneedi evaru?
1: Who buys this diamond?
0: Manishe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold ni kone vaadu evaru? Manishe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabade tuntundi gaani kone tuntu vaadu manishe.
1: The one that is purchased material objects but you buy.
0: Kone tuntu vaade lekapothe konabade tuntundi gaani viluvene ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: kaani,
1: no objection.
0: Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాడిని నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడి ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామసన్నిధిని చేరుకున్నావు.
1: యువర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యూఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యూఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్ సెవెరల్ ఇయర్స్. కానీ
0: రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హావ్ దర్శన్ ఆఫ్ రామ టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10
0: మంత్స్. ఒక్క దూరైనా కొన్నో ఆ సీతను చూచావా నీవు?
1: డిడ్ యు సీ హర్ ఈవెన్?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: డిడ్ యు మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్?
0: ఇది రామకార్యం కాదా?
1: ఇస్ ఇట్ నాట్ రామా సెక్ట్?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలదు.
1: వితౌట్ వర్కింగ్ ఫర్ రామా, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: So along with the Lord's name, service is equally important.
0: Namam negative.
1: The name is negative.
0: Seva positive.
1: Service is positive.
0: Ee negative positive rendu chernappude current useful avutundi.
1: When once negative positive are there, the current flows.
0: Adhe mana will power.
1: This current is our will power.
0: Ee yokka will power anipudu dani manam chakkaga vinivoginchukovali.
1: We should make proper use of this will power.
0: Idi etla?
1: How?
0: నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As భగవాన్ said, you can attain peace by following the human values, సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: వీళ్ళంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: And there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బు కు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో,
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బ్ వెలుపల వస్తుందా?
1: డూ యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యమనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బ్ లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యూ ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనము సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. తైలము దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించేస్తుంది.
1: It is this divine love that lights the lamp of life.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: The sacred divine love has no limits at all.
0: Itte undali atte undalani evaru shasinchetunte vaaru ledhu.
1: No one can regulate it or put it under certain limits.
0: Bhagavantuni prema anni margamlona praveshistundi.
1: The divine love will flow in all directions.
0: Kaani prakrutamaina premaku konni parimitamulu cheri untayi.
1: But the worldly love is under certain conditions.
0: Ee parimitamaina yokka premanu parimitamaina dantoni manam praveshapettali.
1: The worldly love which is under certain limits has got to be used under certain limitations.
0: Satya anveshana.
1: Search for truth.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విచ్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా
1: మాతృభక్తితో
0: ఆమె దృష్టితో చూడాలి.
1: యు షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి,
1: షీఈస్ గాడ్.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: ఇస్ ఎ గాడెస్ ఆఫ్ ఆల్ లైఫ్.
0: భార్యను మోహంతో చూడాలి.
1: వైఫ్ యు లుక్ ఎట్ హర్ విత్ అటాచ్మెంట్.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: యు లుక్ ఎట్ యువర్ డాటర్ విత్ ఆల్.
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్.
0: ఈనాటి దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: అమంగ్ యంగ్స్టర్స్ హౌ దే బిగిన్.
0: ఒక కాలేజీకి మీరు పోతారు.
1: యూ గో టు ఏ కాలేజ్.
0: ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: There's nothing wrong about it.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: When?
0: ఇరువురి ఇంద్రియములు గ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: So long they have control, nothing wrong.
0: కానీ ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: Today it's like a brakeless car.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So long the life is a brakeless car without control of senses.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: And we go on looking at people in somewhere or other.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: First it starts with looking.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: Looking will be followed by smiling.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తర్వాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: Though they have
0: ఓ భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్,
0: కానీ ఆ కళ్ళతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారములంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నాద కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి. ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించడం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్సవరం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: థింగ్స్, మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సెక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవా సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వే,
1: ఓ టంగ్,
0: రసజ్ఞే, మధుర

0: ವಾಣಿ. ಓ ರಸಮೆರಿಗಿನ ನಾಲುಕ,
1: ಓ ಟಂಗ್ ದಟ್ ನೋಸ್ ದ ಟೇಸ್ಟ್,
0: ಓ ಪವಿತ್ರಮೇನ ನಾಲುಕ,
1: ಓ ಸೀಕ್ರೆಟ್ ಟಂಗ್,
0: ಓ ಆಶ್ಚರ್ಯಕರಮೇನ ನಾಲುಕ,
1: ವಂಡರ್ಫುಲ್ ಟಂಗ್,
0: ಓ ಅದ್ಭುತಮೇನಕ್ಕಿಂತ ನಾಲುಕ,
1: ಓ ಮಿಸ್ಟೀರಿಯಸ್ ಟಂಗ್.
0: ನೀಕು ಒಕ ಚಕ್ಕನಿ ಮಧುರಮೇನ ಮಾಟನ್ ಚೆಪ್ತುನ್ನಾನು.
1: ಐ ವಾಂಟ್ ಟು ಗಿವ್ ಯು ಎ ವೆರಿ ಗುಡ್ ಮೆಸೇಜ್.
0: ನಾಲ್ಕು ಚೇಸೇ ಪಾಪಮುಲು ನಾಲ್ಕು ಉನ್ನಾಯಿ.
1: ದ ಟಂಗ್ ಕಮಿಟ್ಸ್ ಫೋರ್ ಸಿನ್ಸ್.
0: ನೀವು ಮೊಟ್ಟಮೊಟ ಅಬದ್ಧಂ ಚೆಪ್ಪವದ್ದು.
1: ನೆವರ್ ಸ್ಪೀಕ್ ಲೈಸ್.
0: ರೆಂಡವದಿ ಚಾಡೀಲು ಚೆಪ್ಪವದ್ದು.
1: ಡೋಂಟ್ ಸ್ಪ್ರೆಡ್ ಎನಿ ಕೈಂಡ್ ಆಫ್ ಸ್ಕ್ಯಾಂಡಲ್ಸ್ ಆಫ್ ಟೇಲ್ ಬೇರಿಂಗ್.
0: ಇಂಕೊಕರಿ ದೇಶಂಗಾ ನೀವು ದೇಶ ಮಾಟಲು ಉಪಯೋಗ ಪೆಟ್ಟವದ್ದು.
1: ನೆವರ್ ಯೂಸ್ ಹಾರ್ಷ್ ವರ್ಡ್ಸ್ ಇನ್ ಹೇಟ್.
0: ನಾಲ್ಗೋದಿ ಅಧಿಕಂಗಾ ಮಾತಾಡವದ್ದು.
1: ಫೋರ್ತ್, ಡೋಂಟ್ ಟಾಕ್ ಟೂ ಮಚ್.
0: ಇವಿ ನಾಲ್ಗು ಪಾಪಮ ಚೇತ ನೀವು ಮಹಾಪಾಪಿ ಅಯಿಪೋತುನ್ನಾರು.
1: ಬಿಕಾಸ್ ವಿ ಆಕ್ಟ್ ಇನ್ ಎ ಡಿಫರೆಂಟ್.
0: ಈ ಸರ್ವ ಪಾಪಮನ್ನು ಪರಿಹಾರ ಚೇಸುಕುನೆ ನಿಮಿತ್ತಮೈ. ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ.
1: ಟು ಅಟೋನ್ ದೀಸ್ ಸಿನ್ಸ್ ಒನ್ ಶುಡ್ ಸಿಂಗ್ ದ ಗ್ಲೋರಿ ಆಫ್ ಗಾಡ್. ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವ.
0: ಕನುಕನೆ ತೆಲ್ಲವಾರು ಜಾಮನ ನಗರ ಸಂಕೀರ್ತನೆ ಎಂದುಕೋಸಮನ್ನು ಪೆಟ್ಟಾಮ.
1: ವೈ ನಗರ ಸಂಕೀರ್ತನೆ ಇಸ್ ಪ್ರಿಸ್ಕ್ರೈಬ್.
0: ಏ ಪನಿ ಲೇಕುಂಡಾ ಪೆಟ್ಟಾಮಾ?
1: ಇಸ್ ನಾಟ್ ಫಾರ್ ನಥಿಂಗ್.
0: ಕೇವಲ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಲೇಚಿ ನೀ ನಿದ್ರನ್ನು ಪಾಡು ಚೇಸುಕೋಮನ್ನು ಪೆಟ್ಟಾಮಾ?
1: ಈಸ್ ಇಟ್ ಟು ಸ್ಪಾಯ್ ಯುವರ್ ಗುಡ್ ಸ್ಲೀಪ್.
0: ಕಾದು ಕಾದು, ಇದು ಭೌತಿಕಂಗಾ ಲೌಕಿಕಂಗಾ ಆಧ್ಯಾತ್ಮಿಕಂಗಾ ಕೂಡ ಎಂತೋ ಪವಿತ್ರ ಮೇಂಟ್ಮೆಂಟ್.
1: ಇಟ್ಸ್ ಹೈಲಿ ಸೀಕ್ರೆಟ್ ಫ್ರಮ್ ದ ಪಾಯಿಂಟ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್, ಫ್ರಮ್ ದ ಪಾಯಿಂಟ್ ಆಫ್
0: ಅರ್ಧರಾತ್ರಿ ವೇಳ ಬ್ರಹ್ಮ ಮುಹೂರ್ತ ಕಾಲಮು.
1: ಇಟ್ ವಾಸ್ ದಿ ಟೈಮ್ ವಿಚ್ ಇಸ್ ಹೈಲಿ ಸೀಕ್ರೆಟ್ ಬ್ರಹ್ಮ ಮುಹೂರ್ತ.
0: ಚಲ್ಲನಿ ಪ್ರದೇಶಮು, ಚಲ್ಲನಿ ವಾತಾವರಣಮು.
1: ಯು ಫೈಂಡ್ ದ ಕೂಲ್ ಬ್ರೀಸ್, ವೆರಿ ಕೂಲ್.
0: ಆ ಚಲ್ಲನಿ ವಾತಾವರಣಲ್ಲೋ ಮನಸ್ಸು ಕೂಡ ರಾತ್ರಿ ಅಂತ ನಿದ್ದಿಂಚಿ ಮಂಚಿ ಪ್ರಶಾಂತಂಗಾ ಉಂಟಾದ ಮನಸ್ಸು.
1: ಮೈಂಡ್ ವಿಲ್ ಬಿ ಎಟ್ ಪೀಸ್, ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್.
0: ಲೇಚಿನ ತಕ್ಷಣವೇ
1: ದ ಮೂಮೆಂಟ್ ಯು ಗೆಟ್ ಅಪ್,
0: ಏನೋ ಪಿಚ್ಚಿ ಪಿಚ್ಚಿ ಪಲುಕುಲಂತ ವಿನಕುಂಡಾ.
1: Instead of listening to useless things,
0: ashaddamainatundi yokka ashravanamainatundi innanta manam shravanam cheyakunda.
1: By listening to that what you are not supposed to,
0: Rama Krishna Govinda anetundi namasmaranam vintu unte hrudayaniki enta haayini cheyakustundi.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: paadevaniki haayi,
1: the singers will be
0: happy. Vinevaniki haayi,
1: the listeners will be happy.
0: Ellavarlestani edo bhagavat namachintan vinnanantuntavu.
1: I could listen to God's name the moment I got up this morning.
0: Kanuku tellavar lechin tacheme bhagavat namasmaran cheyali.
1: The moment you get up, sing the glory of God.
0: Edante start early, drive slowly, reach safely.
1: Start early, drive slowly, reach safely.
0: Motta motta lechin tacheme ee namasmaranato prarambham kavali.
1: The moment you get up, sing the glory of God.
0: Andu nimittamai satyasai samastha lopala ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై
0: మన శాంతి చేకూర్చుకోవడానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace in deep sleep.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్ప రహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పమునంత త్వరగా మనకు అరికట్టుకోవడానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: సో
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: Therefore, to the extent possible, you should observe silence for
0: an hour. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనమైపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవెన్ ది నర్వ్స్ ఇన్ ది బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఇస్ హైలీ సీక్రెట్ ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకురుస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యు కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: మాటలు నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హీర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మిత భాష అతిహాయి.
1: ద లిమిటెడ్ టాక్ విల్ మేక్
0: అతిభాష మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యూ బికమ్ మ్యాడ్.
0: కనుకని మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడా డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్
0: మోస్ట్. మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు.
1: You may be very, very rich people, lakhs.
0: Kani,
1: yet
0: simple life, higher study.
1: You should have simple life, but very high thinking.
0: Meer vesetundi dressal konu chala simple ga untundali.
1: Your dress should be simple.
0: Adambaraliga manam pokoddu.
1: It should not be one of pomp and show.
0: Adambaraliga poyinappudu ahankaram bayil jertundi.
1: When once there is pomp and show, there will be ego.
0: Kalukane manam simple dress, simple life, simple living ga undali.
1: So then you should have the simple dress. You should lead a simple life.
0: Anaga emiti parishuddhamaintiga undali.
1: But they should be clean.
0: Aarogyanni kuda kaapadukovali.
1: And you should keep up your health.
0: Kaluka samajamlo gauravanganu undali.
1: You should be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సీక్రెట్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఎస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్ హూ ఆమ్
0: ఐ. నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: హౌ డు యూ నో దాట్.
0: ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈస్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు?
1: వాట్ డు పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే విల్ పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భయించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ది షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ది బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ది బనీని ఇస్ ది పైయెస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్. గుణములు
0: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికీ మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ది బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
0: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక పది మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village for
0: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్? యూ షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైల్.
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరా ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్. దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: Then once you start working, you don't need to speak.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: The one who talks will not work.
0: పని చేసేవాడు మాట్లాడు.
1: The one who works will not talk.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
1: Remind this truth.
0: నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు.
1: The true worker will not
0: మాట్లాడితే పని చేయలేడు.
1: Because if he talks, he can't work.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్, బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగైన్ ఇట్.
0: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్, హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ద ప్రెజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యు ఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండుగ చేసింది, ఆ పండుగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్,
0: ప్రెజెంట్ నీవు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రెజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed ochindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree ostundi.
1: Out of the present seed you have the future
0: Kabati
1: tree.
0: Kabatti seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్
0: ఫ్యూచర్. ఏమాత్రం మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్, నెవర్ బి బాదర్డ్. ప్రెజెంట్ లో
0: మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ విల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
0: చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫార్మ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులుంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు.
1: యూ మిసే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem potundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Taruku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the fun?
0: Happy ga undu.
1: Be happy now.
0: Ee happiness ni worry ni duram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: Ante gaani worry chesukuntu kucchunte worry inka plus plus plus avutundi.
1: Because this worry will add to your problem more and more.
0: Kanuk nee worry cheyakoddu.
1: Never worry.
0: Edochina kada idi bhagavat prasadam.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడా భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties
0: are God's gift. The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: And there lies the happiness.
0: కష్టములే లేకపోతే సుఖము యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of light.
0: కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: the one who suffered from malaria
0: bitter and quinine mixture ఇస్తారు.
1: They are given quinine mixture.
0: Bitter గా ఉంటాది.
1: It's so bitter.
0: కానీ
1: but
0: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: When you once you accept and take that medicine bitter quinine, you will be cured of the malaria.
0: Medicine kuda nu tiyaga undalani korte ee baadha neeku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kuda nu manaku sukhanni andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: And then your life will be blissful and set an ideal to the rest. Youngsters.
0: శరీర సంబంధమైనటువంటి విషయాలు కాని
1: either physical matter
0: future యొక్క విషయాలు కాని
1: or the future situation
0: కుటుంబ యొక్క విషయాలు కాని
1: or that or the
0: Bible ఏమాత్రం కూడా హృదయంలో చోటు ఇవ్వకండి.
1: Don't entertain them in your heart.
0: హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే భగవంతునికి మాత్రమే ఇవ్వాలి.
1: You should give place to God in your heart. Only none else.
0: అన్ని కూడా బయట arts అంత
1: outside you have the art.
0: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే.
1: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్సైడ్.
0: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూచుకో.
1: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
0: హార్ట్ ను చూడద్దు.
1: డోంట్ ఫాలో ది హార్ట్.
0: ఆ హార్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్ ఈవెన్ ద హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్. రిఫ్లెక్షన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్ యు విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: ఎందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ విత్
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: ఇన్ మై హార్ట్
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ స్ట్రెంగ్తెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెలు వాళ్ళ వలే దేవుడు దైవము భజన విజన ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యు ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
0: ఇదంతా కూడా మోడర్న్ ఇది కాదు. ఇది
1: ఇస్ నాట్ సైన్ ఆఫ్ మోడర్నిజం.
0: దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దేన్ని చింతించాలి?
1: వాట్ ఇస్ దట్ వీ షుడ్ థింక్ దెన్?
0: దయ్యాన్ని చింతించాలనా?
1: Then should we think of the demon then?
0: Kaadu kaadu.
1: No.
0: Daivanni chintinchali.
1: We should think of God.
0: Appudu nee emi raavali? Nee vishwasam gaadanga untundali.
1: You should have strong faith.
0: Ayya, nee evariki cheptunnavu?
1: Sir, to whom are you telling?
0: నాకు చెప్తున్నావు.
1: యు ఆర్ టెల్లింగ్ మీ.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: హూమ్ ఆర్ యూ డినైయింగ్?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: యు ఆర్ డినైయింగ్ గాడ్.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ టు డినై మై గాడ్?
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నాకు దేవుడు ఉన్నాడు.
1: ఐ హావ్ మై గాడ్.
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
0: అనేటువంటి యొక్క ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది.
1: వీ షుడ్ హావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డు యూ ఫాలో అదర్స్? వై షుడ్ యూ లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా నీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ యూ హావ్ నో మదర్ యూ షుడ్ నాట్ క్రై సేయింగ్ ఐ హావ్ నో మదర్.
0: అమాయకుడు.
1: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్.
0: నా తల్లి ఉంటుండాలి.
1: ఐ హావ్ మై మదర్.
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
1: మై మదర్ ఇస్ ఎట్ హోమ్.
0: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు.
1: వై కాంట్ యు?
0: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: మై గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్.
0: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ, యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: వై? బికాజ్ యు ఆర్ విత్ గాడ్.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకి చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: ఇట్స్ నేచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
0: అది వాషర్లెస్ ట్యాప్స్.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ ఇయర్స్?
0: మనం టీయర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ ఇయర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెట్ ఇయర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ.
1: దట్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
0: ఇట్స్ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివే.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారణకు ఏమాత్రం అవకాశం అందించబడదు.
1: వెన్ వన్స్ వి నో దిస్ ట్రూత్ వి డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్
0: టు గాడ్. మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దిస్ స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: 30 years ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీవన్.
0: అవి ఆనంద భాష్ములు కానీ శోక భాష్ములు కానీ.
1: దే ఆర్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.

0: person and our sincerity should be God, to God.
1: మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
0: We should have this steadiness and unwavering mind.
1: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
0: We should never change our outlook.
1: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
0: We should never make our heart unsafe.
1: స్థిరమైన స్థితిగా ఉండాలి.
0: We should have all steadiness.
1: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతం చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
0: Out of so many youngsters spread all over the world, you few could gather here, you are very, very lucky.
1: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
0: This fortune gifted to you, never waste it.
1: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
0: You may go anywhere, Bhagavan is with you.
1: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
1: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
0: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
1: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
0: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
1: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
0: థింగ్స్ కమ్ అండ్ గో.
1: కనుక నీ వేదాంతం నందు కూడా సుఖదుఃఖ సమీకృత్వ లాభం లాభం జయాజయం. లాభ నష్టములు సుఖ దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
0: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
1: దీనికంతా మనం వెరవకూడదు.
0: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
1: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
0: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: మహాభక్తుడు త్యాగరాజు.
0: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
0: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
1: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
0: త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
1: రామ వియోగం భరించుకోలేక
0: యూ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
1: బాధపడుతూ రాముని కూడా నిందిస్తూ వచ్చాడు.
0: యాజ్ యూ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
1: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
0: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
1: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామా, నా నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
0: రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ can't you make me free from my problems?
1: ee kashtamunu nivaranam cheseetvanti shakti neeku leda, leka ninnu kariginchetvanti bhakti naaku leda?
0: Don't you have that capacity to make me free from my problems, or don't I have devotion?
1: Ledu ledu, naaku devotion undi.
0: Now I have devotion.
1: Neeke shakti ledu.
0: You don't have that capacity.
1: Tatchame nelukunnadu.
0: Immediately got
1: chi chi chi chi chi. దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు.
0: హి గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హి ఎంటర్టైన్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్ కాంట్ హీ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్ హీ విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్
1: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
0: దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
1: రామా
0: రామా
1: కతి వారధి దాటునా.
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
1: రోటగట్టునా.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై టు
1: దేవి వలచునా?
0: విల్ దట్ గాడెస్ లక్ష్మి విల్ ఎవర్ లవ్ యూ?
1: లక్ష్మణుండు కొలచునా?
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ?
1: సుచ

0: సరెండర్.
1: ఈ నవ విధమైనటువంటి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
0: దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే అన్నింటికి మూలాధారము.
0: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ప్రేమ అంతర్ప్రవాహ్యం.
0: లవ్ ఈస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
1: ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యూతులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
0: యువర్ లెర్నింగ్ ఈస్ నాట్ దట్ గ్రేట్.
1: నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్య.
0: వాట్ ఈస్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే మా సర్వ విద్యలు మనకు వశమైపోతాయి.
0: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక ఈ మూడు దినములు నాడు దినములు ప్రశాంతంలో మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడా చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
0: యు హవ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంతనిలయం. You have listened to many sacred things. Go on recalling, go on recapitulating, render service in society and set an idea.
1: ఇక్కడ ఉండినంత మాత్రమే నాకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించే ప్రయోజనం లేదు.
0: It's no use if you have devotion so long you are here.
1: ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి.
0: Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow.
1: Shadow.
0: Like a shadow.
1: నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో,
0: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
1: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటి దాన్ని వదిలిపోకూడదు.
0: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్ యూ.
1: అప్పుడు మననం చేసుకుంటూ రండి.
0: యూ షుడ్ రికాల్ నౌ అండ్ దెన్.
1: ఓ ప్రశాంతంలో చేరాము,
0: వి వర్ దేర్ ఇన్
1: ప్రశాంతం, చెప్పాడు
0: భగవాన్
1: సేమ్ ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
0: అండ్ యూ గో ఆన్ షేరింగ్.
1: మననం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
0: ఇఫ్ యు గో ఆన్ రికలెక్టింగ్ రికాలింగ్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి.
0: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
1: చాలా త్వరగా తినేసేస్తాయి,
0: ఈట్ వెరీ ఫాస్ట్.
1: కానీ
0: బట్
1: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరి వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
0: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్ బ్రింగింగ్ బట్ ఆల్ దట్ ఇస్ ఈటెన్.
1: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
0: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
1: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
0: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్ రికాపిచ్యులేట్.
1: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యువర్ పార్ట్ టేక్.
1: సంతృష్టిని అందిస్తుంది.
0: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
1: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
1: సేవ ద్వారానే మీ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
0: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈ యొక్క మాటలను పవిత్రమైనటువంటి సూత్రములుగా మీరు భావించుకోవాలి.
0: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్.
1: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
0: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
1: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 each.
1: కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
0: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్.
1: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
0: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
1: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
0: దెన్ యూ విల్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
1: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో.
0: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
1: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హిమ్సెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
1: మీరు బాగుపడితే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
1: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
0: యు బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఇస్ ఎనఫ్ ఫర్ స్వామి.
1: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమలకు వచ్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గావించడానికి.
0: Don't strain yourself. Don't spend too much while rendering service to villages. Make them learn, make them do and work for themselves.
1: Aithe ee seva yandu intilo maatram trouble ichi meer pokudu.
0: But in the name of service, don't put your own people at home in trouble.
1: Tanidanapudu nu santosham petti tarvata nee sevallo po.
0: Make your parents satisfied, make them happy first.
1: Kontha mandi pillalu cheptuntaru swami maa talidarlanta pampar swami sevaku.
0: Some students say, my parents won't permit us for parents service.
1: చక్కగా నీవు దాన్ని విప్రీకరించి చెప్పు.
0: Explain all this to your parents. Explain to your parents.
1: నాన్న తిరిగి తెలుకోవటం కోసం నా దేహం వచ్చింది, పది మందికి సేవ చెయ్యాలి, పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం, నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్, ఫాదర్ డూ యూ థింక్ దట్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ నో ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్ యూ ఆల్సో సర్వ్ టీచ్ హిమ్ లైక్ దాట్
1: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
0: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
1: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా పది మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
1: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
0: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ బిహేవ్ దేర్.
1: బయట కూడా నువ్వు మంచిగా ప్రవర్తించు,
0: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్,
1: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
0: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
1: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
0: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ
0: బట్
1: ఇది కాదు భగవంతునికి ఆనందము.
0: ఇస్ నాట్ ది వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
1: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be happy on hearing the news of the birth of a son.
1: Aa putruni kanugoni pogadaga samajam aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandriki.
0: When the whole society respects his son, then father will be very happy.
1: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
0: When you get a good name in society, your father will be very happy.
1: కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
0: సో ది ట్రూ హ్యాపీనెస్ ఈస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ది హ్యాపీనెస్ ఈస్ దేర్ వెన్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి పేరుని తెచ్చుకోండి,
0: గెట్ ఎ గుడ్ నేమ్,
1: మంచి పనులు చేయండి,
0: డూ గుడ్,
1: మంచిగా ఉండండి,
0: బీ గుడ్,
1: మంచిగా మీరు జీవించండి,
0: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: ఇదే స్వామి యొక్క ఆశయము.
0: దిస్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
1: మీరు ఈ నాలుగు దినంలో కూడాను ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనర్స్ని కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
0: యూ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టన్
1: డిస్టర్బెన్సెస్. దానిని కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే వీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
0: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ యూ కెన్ బి ఐడియల్.
1: మాటలు తగ్గించుకోండి,
0: రిడ్యూస్ యువర్ టాక్.
1: కొంతవరకు సత్యాన్ని గుర్తించండి,
0: నౌ ది ట్రూత్.
1: పవిత్రతను పెంచుకోండి,
0: గ్రో ఇన్ సీక్రెట్నెస్.
1: జీవితాన్ని ఆనందంగా జీవించండి,
0: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
1: హ్యాపీ హ్యాపీ, ఏది హ్యాపీ?
0: We say happiness. What is that happiness? Nothing is happiness.
1: Anta passing clouds.
0: Things come then and there itself and they pass
1: on. Permanent anetundi happy oka daivatvamto maatrame untundadi.
0: The permanent happiness is with God only.
1: Idi heart to heart, love to love.
0: It is a connection heart to heart, love to love.
1: Ide meeru penchukovali.
0: This you should develop.
1: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
0: దిస్ ది ట్రూ ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
1: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.
0: You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama, despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi sankhya yogamuloni pranam pradhanam pramanam.
2: This is the very proof, basis and ultimate exposition in sankhya yoga.
1: Na jayate jananam unnadaniki maranam kuda untuntadi.
2: That which has birth alone has death.
1: Janana maranamulu unnatundi vatike madhya kurpabadinatundi ee shadvikaramulu.
2: That which has birth and death has also the six types of changes in between.
1: Na jayate జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలూన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజ్ వుడ్ నాట్ అరైజ్.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: వాట్ డస్ నాట్ హ్యావ్ బర్త్? ఆత్మ డస్ నాట్ హ్యావ్ ఇట్.
1: ఆత్మ నిర్వికారం.
2: ఆత్మ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్.
1: కారణము నజాయతే. దీనికి జననం లేదు కనుక ఇది నిర్వికారం.
2: ది రీజన్ ఫార్ నాట్ గోయింగ్ అండర్గోయింగ్ ఎనీ మోడిఫికేషన్ ఈస్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్డ్వెల్లర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
2: The indweller is Niramaya himself.
1: Ilanti atma tattvamunu gurtinchukunnappudu anniyu manaku nascharamulagane telustundi.
2: Once we recognize this principle and doctrine of atman, we would understand everything else as impermanent.
1: Kanukane atmanu gurtinchutakai prati vyakti kudanu మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిత్. అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్. వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్షో, ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ as expounded in the chapter of Bhakti Yoga that there are 26 qualities which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: Enta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu, ledu, aneetuvanti yokka aavedana sadhakuni yandu undaradu.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: ఉన్నదానికి తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: One would be able to get peace when one is content with whatever one has and thinks that which he has is everything.
1: సంతృప్తి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo basket
2: with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kari pothundi.
2: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neereena kudanu aa gampalo niluvadu.
2: There would not be even a drop of water in that basket.
1: Ade vidhamugane aasaliki guri ainatunti okka manavuni okka hrudayam kudanu kramakramena asantriptito ee tripti ainatuntidi kevalamu jari poi asantriptito kalamunu gadapovalasi vastundani.
2: The inner significance of this is, in the same way as in case of the basket, the any person who is having a number of desires and greed, he would not be able to just have contentment. All the contentment goes out of his heart, discontentment will be left with him.
1: Yemi leni manavudu edo oka 100 rupayalana chikkite aanandanni anubhavistanani aashisthadu.
2: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina ayyo 1000 rupayalu labhisthe enta aanandanga untadi ani maroka aasanu abhiruddhi parchukuntadu.
2: The same person, when he gets 100 rupees, he would think how nice it would be if I can get 1000 rupees.
1: Ee 1000 rupayalu labhinchina 100 rupayalu kavali ani aashisthadu.
2: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh of rupees.
1: ఈ 100 rupayalato తాను తృప్తి పొందడు, నేను జమీందార్ కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining 1 lakh of rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందార్ నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
2: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
2: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యము.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: But this is not important.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to say, tell the devotee that you are great.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
2: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరిని ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కానీ దైవమే నీవు నావాడు నాయనా అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెజ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we'll have to get the acknowledgement that, oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
1: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీకూడును వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: The hope and the expectation of all the fruits of all the sadhana would be to get from the Lord that, oh child, you are mine.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
2: Arjuna was one who got that eligibility and that qualification.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
2: He might have had a number of desires.
1: కానీ అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టకడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: All that we have to attain, the goal, the object, the purpose is only to earn his grace.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: If a person just says that I am highly educated person, I am a highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
1: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: All these things might be personal accomplishments and attainments. But if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
1: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటిపేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దెర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరు చూడరు, టికెట్ చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, No one would like to just see, care for your position, etc.
1: Ticket ni chetulo undaga, ni yokka adhikaramu, ni chaduvulu, ni yokka sirchampadalu, vaaru ematramo paatincharu. Ticket chustaru, oh get out, go home antaru.
2: If you have a ticket with you, they do not care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
1: Lekundina medabatti bayatiki nettutaru.
2: If you do not have the ticket, you will be necked out.
1: అదే విధముగాని మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యూ గెట్ ఎంట్రీ ఇన్ టు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకును అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికి ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడా సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూల కారణం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టూ గో టుగెదర్, దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
2: భగవద్గీత దట్ ఇస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, షీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ షీ హాజ్ వన్, షీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: Of all of them, the most important thing is contentment.
1: అసంతృప్తో జిజో నష్టహాని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
2: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
1: అతనే గొప్పవాడు.
2: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
2: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
2: Therefore we have to develop satisfaction and contentment in us.
1: Jagattulo nashwaramaina yokka sukha shantulaku, భోగ భాగ్యములకు, అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జురీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడా ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవాల్సింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Guppa srimantu undetundi vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, nothing.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sari em chesi shashvatamainatundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, "Do you find any defect and
1: jogulu bogulu viragulu bairagulu sarvunnu kudanu aakmaninchadu."
2: He invited all types of people, wealthy
1: koppaga parishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthitapragnulu kudanu cheripoyaru.
2: Among the invitees there were sthitapragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
2: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: chairni engineerlu goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu chupinchetunte adhikaram evarkundi etti lopam ledu maharaja idi chaala goppaga untundadi divyamga untundadi bhavyamga untundadi navyamga untundadi annaru.
2: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: Edo oka moola nilchukunnatundi oka yogi samipinchi raja ee bhavanamlo rendu doshamulu untunnayi annadu daityanga.
2: One yogi who was standing in a corner came forward and pointed out, "Oh king, there are two flaws in this particular building."
1: ee maata vineetappudiki సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
2: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్డ్ ఎ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, "మహానుభావ, ఆ దోషములు ఏవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
2: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, "Oh Swami, you can just let us know what those defects are, I'll rectify."
1: Oh Srimantuda, ee doshamunu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
2: That yogin said, "Oh wealthy man, it is not within your reach to correct those defects."
1: Ee modati doshamu ee bhavanamu kaalaantramlo eppudu sidhilamaipothundi, idi maatram tappindi kaadu, idi oka dosham annadu.
2: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
2: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
2: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
2: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
2: హీ ఆల్సో సెడ్, "Such a mansion is the mansion of Atman itself, and there is nothing which can be compared to the mansion of Atman."
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటు అన్ని కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
2: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకుని అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావము.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
2: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
2: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగా ఇతరుని యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
2: In the same way, the principle of Atman associated with the
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
2: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించుట అవకాశం లేదన్నాడు.
2: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, సాంఖ్యయోగం.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
2: Therefore, you are not the one who is going to die, you are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరమన్నాడు.
2: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆశ, ఈ విధ స్వర్గమైనా సరే నాకే విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: Arjuna then just told, well, I don't have any desire at all, I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
2: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి ఒక మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
2: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్, విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
2: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని, ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
2: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
2: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going to.
1: అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
2: But whether, if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
2: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
2: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించటము.
2: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
2: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
1: sin. Ipudiram judgment jarugutundani veendi kuda baagu telusunu.
2: He came to know that judgment would be given the next day.
1: Appudu Bhagavad Gita odi jobilo pettukoni Supreme Court ku vellaadu.
2: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
1: Judge ji cheppadu, nayana రేపటి దినం 7 గంటలకు నీ ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
2: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఏమిటి అని అడిగాడు ఇతను.
2: This person questioned, what is the reason?
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
2: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: జోబు నుంచి భగవద్గీత తీశాడు.
2: He took out Bhagavad-gita from his packet.
1: Sir, Judge, నేను చంపినవాడు కాదు, వారు చచ్చినవాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
2: He showed Bhagavad-gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటను నీవెట్ట ధిక్కరిస్తావు అన్నాడు.
2: He asked the judge, how do you deny those statements made by God himself?
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
2: Judges are also match for such people. They are in no way inferior to them.
1: నిజమే నాయన, నిజమే. నీవు చంపినవాడు కాదు, వారు చచ్చినవారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి దినం సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
2: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad-gitana aadharanga theesukotamu, manchidi kaadu.
2: We cannot use Bhagavad-gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartanu gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
2: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjununiki maatrame bodhinchinatundi kaadu.
2: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Tarthulu prithvi putrulainatundi varandarkini bodhinchinatundi oka dharmam idi.
2: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjununi nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
2: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu praja pratinidhi.
2: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee praja pratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
2: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman and reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
2: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Etti gunamulu kaliginappudu etti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
2: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
2: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
2: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు, ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
2: Today we'll have to recognize that we'll have to keep under control desire and greed and thus reach a state of content.
1: దైవం యొక్క ప్రేమ తత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We have to make every effort to earn the love of God and to get His grace.
1: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
2: There is no use.
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
2: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting His love for you.
1: నీవు దేవుడు నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
2: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God declaring that you are His.
1: మనం అదే సాధించవలసినటువంటిది.
2: దట్ ఈస్ వాట్ విల్ హావ్ టు అటైన్ అండ్ విల్ హావ్ టు అచీవ్.
1: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ క్వాలిటీస్ విచ్ విల్ బి ఇన్ ట్యూన్ విత్ దాట్.
1: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనము మాట్లాడుకుందాం.
2: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margam jnana manam vimana yanam kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulare.
0: Students.
1: Prachina kalamunundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: In ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great, the path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: కానీ విశాల హృదయులైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ దే విల్ ఫైండ్ ద గోల్ ఇస్ వన్ దో దేర్ ఆర్ త్రీ పాత్స్.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ but the destination is one and the same.
1: Karmopasagnanamulu moodu unti kudanu Triveni sanghamani bhavistu vacharu prachinulu.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni sanghama.
1: Bhakti anaga Yamuna nadi.
0: Devotion is river Yamuna.
1: Idi nirmala nischara nisvarthamainatundi okka tattvamu.
0: It's pure, unsullied and selfless.
1: కర్మ అనగా గంగానది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
1: శరీర మాధ్యం కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది యాక్షన్స్ దట్ వి అండర్టేక్ విత్ దిస్ బాడీ షుడ్ బి సేక్రెడ్.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: Kanuka ee Yamuna Ganga aneetundi karma upasanalu rendu kudanu bahyanga kanipistuntai.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka aachara vicharamula cheta మనకు స్పష్టమవుతూ ఉంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీస్.

0: సెన్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ కంటైన్డ్ ఇన్గ్రెయిన్డ్ విత్ ఇన్ ద ట్రెడిషన్ అండ్ ది ప్రాక్టీసెస్ అడాప్టెడ్.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
0: ఇట్స్ ద వన్ దట్ ఒరిజినేట్స్ ఎమనేట్స్ బట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైననే ప్రసరింపచేస్తుంది.
0: ఆల్ యాక్షన్స్ ప్రొసీడ్ టువర్డ్స్ దిస్ విజ్డమ్.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదని.
0: యాక్షన్ ఇస్ లైక్ ఎ ఫ్లవర్.
1: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది.
0: వర్షిప్ ఇస్ ఎ టెండర్ ఫ్రూట్.
1: జ్ఞానము ఫలం వంటిదని.
0: విజ్డమ్ ఇస్ ఎ రైప్ ఫ్రూట్.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower, there cannot be tender fruit, much less a ripe
1: fruit. మూడింటి పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages are
1: దీని సత్యం ఒక్కటే.
0: Transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటే.
0: Its purpose is also one and the same.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః. చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action and the devotion is in the mental realm. All that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: proper study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే. యాక్షన్ ఏ కర్మ మార్గము.
0: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
1: ఉచ్చరించటమే ఉపాసన మార్గము.
0: The declaration what we say is
1: sankalpinchatame idi gnana margamu.
0: The ultimate being the one of wisdom.
1: Sankalpamunu puraskarinchukune vaaku, vaakunu puraskarinchukune karma.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: Ee moodinte oka ekatvanni gurtinchatame nijamainatundi manavattamu.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: Ee naadu itti manavattvanni gurtinchukonaleka కేవలము కర్మోపాసన జ్ఞానములన్నింటి కూడాను వేరువేరుగా భావించి అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: పీపుల్ ఆర్ మియర్లీ వేస్టింగ్ టైమ్ యాజ్ దే కుడ్ నాట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ ప్రాపర్లీ ది పాత్ ఆఫ్ యాక్షన్ వర్షిప్ అండ్ విజ్డమ్.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu yemi uchcharinchutunnado, ye palukulu palukutunnado, tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya, leka daiva pritiya, leka sangha neetiya, aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve, rasagni, madhurapriyatvam, satyam, hitam tvam, paramam vadan. Avarnayeta, madhuraksharani, govinda damodara madhaveti. Hey Jihve, naluka, neevu satyamanu palikeetunti naluka, neevu mrudumadhuramainatunti naluka, neevu శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుక చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: We should not speak any word with full of agitation or emotion.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be one of truth.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be pleasing unto others.
0: ఎదుటి వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: It should not hurt anyone.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: It should not dissatisfy anybody.
0: అది సత్యము.
1: That is true.
0: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: Speak truth.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: Because it's not going to be accepted, never utter a lie.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా నువ్వు విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా నువ్వు మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: It's rather better to observe silence when we cannot speak truth, when we cannot distinguish between truth and
0: false. కనుక కర్మోపాసన జ్ఞానములు మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరి అయినట్టు సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకూడను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇస్ దిస్ కేటగరైజేషన్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్స్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్.
0: అయితే ఈ దేహమునికి ఇప్పుడు 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు, అంత అనుకూలమైన ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్
0: యొక్క ప్రయాణము.

0: very difficult to travel.
1: ఇంకా సెకండ్ క్లాస్ అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును, కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
0: You will have a sitting place in second class compartment, but you cannot sleep.
1: ఇంక ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
0: First class, you can roll as you feel.
1: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
0: However, all these three compartments go to the same station.
1: ఇంతే కాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
0: There are other examples too.
1: Ordinary train travel అంటుంటారు, అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి.
0: Traveling by ordinary train or passenger train is one type.
1: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
0: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
1: కాని ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
0: However, you may have to change there at that junction, Dronachalam.
1: ఇది కొంతవరకు ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని, ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము, ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
0: దిస్ ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
1: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
0: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
1: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్, ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
1: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
0: బట్ హవెవర్ ఇస్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
1: త్రూ ట్రైన్ జ్ఞానము.
0: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ డెస్టినేషన్.
1: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
0: త్రూ క్యారేజ్ ఇస్ ది
1: ఓన్లీ. ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
0: ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్
1: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
0: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్.
1: ఉపాసన మార్గంలో లోపల కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
0: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
1: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
0: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అది ఒక్కటే తత్వము.
0: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: అనేక
1: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
0: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
1: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
0: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
1: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
0: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
1: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
1: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
0: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
1: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
0: యూనిటీ and diversity are viewed different. That is act path of action.
1: Kanukane karma anetundi prapradhanam anetundi.
0: Therefore action is most important.
1: Ee karma chetane manu upasamnu sadinchavachchu.
0: Through action only you can accomplish devotion.
1: Ee annintu yendunu karma chala pradhanam anetundi.
0: Of the three, action is most important.
1: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
0: Without action you cannot worship.
1: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
0: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుక మనము కర్మ వేరని ఉపాసన వేరని జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our
1: condition
0: and get confused.
1: Karmam anetundi dehaanubandhini, dehamto bandhipabadinatundi karma.
0: The body is bound by action.
1: Janmam ku moola kaaraname karma.
0: Is the action that's the main cause for birth.
1: Karma chetane janmam manaku praaptistundali.
0: You have this human birth because of this karma action.
1: Kanukane ee karma ku motta mota manam namaskarinchali.
0: First we should pay our respect to karma.
1: Upanishad yokka prabodhalu.
0: This is the teaching of Upanishad.
1: Tasmai namaha karmane.
0: I offer my obeisance.
1: Oh karma, neeku motta modati namaskaram annadu.
0: Oh action, I pay my obeisance.
1: Endukosamani?
0: Why?
1: Na cheta, ee deham cheta, ee karcharanaadi avayamulu cheta sat karmalu aacharimpa cheyi, andukosam neeku namaskaram annadu.
0: I pay my respects to you because you should make this body start or get into good activity and good action.
1: ee deham raavatame karmanu bandini manushya loke. ee manushya lokamanta kudanu karma chetane chuttabadinatundi kattabadinatundi.
0: The entire human society, human race is chained, bound by action.
1: Karma ante emiti?
0: What is action?
1: Edo manam chetulato chesetundi karma ga bhavistunnamo.
0: Not that what you do with our
1: kaadu,
0: hands.
1: Kaadu.
0: No.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడాను కర్మనే.
0: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
1: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
0: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
1: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
0: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నీకు ఏవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
1: గుండె కొట్టుకుంటుండాలి.
0: హార్ట్ బీట్.
1: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
0: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
1: లేదు.
0: నో.
1: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
0: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
1: ఎట్టి ప్రయత్నము లేకుండా, పురుష ప్రయత్నం లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
0: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
1: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
0: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద బాడీ.
1: నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
1: ఏ ప్రయత్నము అక్కరలేదు.
0: నథింగ్ ఈస్ నీడెడ్.
1: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
0: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
1: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
0: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ ఎయిర్.
1: గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
0: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
1: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
0: అండ్ బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
1: బాడీ. కనుక నీ సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్ కర్మ
1: నే మనకు రక్షింపబడుతుంటుంది.
0: ఇట్స్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
1: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
0: Therefore, we should keep in view as the first step.
1: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
0: Don't consider it little or low.
1: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
0: Never take it mean either.
1: కర్మ చాలా అధికమైనటువంటిది.
0: It is an exalted.
1: ఉత్తమమైనటువంటిది.
0: It's noble.
1: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
0: It is the main cause for all.
1: మూలాధారమైనటువంటిది.
0: It is the primal basis.
1: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారశ్చ, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
0: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార ద టాప్.
1: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
0: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ విజ్డమ్.
1: నో నో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: అదే ప్రజ్ఞానం.
0: దట్ ఈస్ ప్రజ్ఞానం.
1: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అది ఏ వేదం చెప్పింది.
0: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
1: ఏది బ్రహ్మ?
0: వాట్ ఈస్ బ్రహ్మ?
1: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
1: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
0: నో వన్ కండక్ట్స్ ఇట్.
1: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
0: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ నేచురల్ వే.
1: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
1: ఇది సహజమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్.
1: స్వాభావికమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్.
1: నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది.
0: ట్రూత్.
1: నిరుపమాదమైనటువంటిది.
0: నో కంపారిజన్.
1: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
0: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
0: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
0: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
1: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
1: పల్లెల యొక్క అభివృద్ధి.
0: The development in rural areas.
1: ఏది పల్లె?
0: What is a village?
1: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
0: Not the assembly of
1: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
0: Everybody is a village.
1: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరొక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
0: Body is a rural center. The legs and the hands and the nostril, they're all the houses there.
1: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: దట్ విచ్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ.
1: మనస్సు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
0: ద మూమెంట్ మైండ్ డిసైడ్స్ థింగ్స్, లెగ్స్.
1: మనస్సు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
0: వెన్ మైండ్ డిసైడ్స్, హ్యాండ్స్ వర్క్.
1: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
0: వెన్ మైండ్ వాంట్స్ టు సీ, ఐస్ వుడ్ సీ.
1: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
0: When mind desires, ears.
1: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
0: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
1: కనుకనే దేహం క్రిందది,
0: Therefore, body is at the bottom.
1: దాని పైన సెన్సెస్,
0: అబౌవ్ ద సెన్సెస్
1: దాని పైన మైండ్
0: ఓవర్ ద మైండ్
1: దాని పైన బుద్ధి
0: ఓవర్ ద
1: బుద్ధి పైన ఆత్మ
0: ఆన్ టాప్ ఆత్మ
1: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
0: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ దేర్ఫోర్ ఇట్స్ బియాండ్
1: ది సెన్సెస్. మనయే మనుష్యానాం కారణం బంధమోక్షో మనస్సే అన్నిటికీ మూల కారణము.
0: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
0: Therefore, it's the mind that makes the body
1: take the
0: activity. It's the mind that delights by taking the activity. It's the mind that feels sad because of that activity.
1: But
0: there's no relation between these two.
1: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడాను దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
0: Therefore, with this body, whatever you do, the action or devotion or wisdom,
1: karma anityam.
0: Action is not permanent.
1: Bhakti anityam.
0: Devotion is not permanent.
1: Jnanam anityam. Kani emiti valla deham anityam.
0: The body is temporary.
1: Kanukane anityam sukham anityam asukham lokam. Anityam asukham lokam.
0: Therefore, the whole world is temporary and there is no happiness, misery.
1: Mimam prapya bhajasvamam. Kanukane nivu. నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
0: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
1: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
0: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
1: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
0: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
1: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
0: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ wisdom unfolds.
1: Chinna pasibidda, child.
0: At the time of birth, one is a child.
1: 10 years ago, he is a boy.
0: At the age of 10, he is a boy.
1: 30 years ago, he is a man.
0: At the age of 30, he is a man.
1: 75 years ago, he is grandfather.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man and grandfather. Naluguru okade kani. వివిధ రూపములు వివిధ నామములే, ఇవి భిన్నమైనటువంటివి కాదు.
0: దేర్ఫోర్ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్ సెడ్
1: ఆత్మ నుండి అహం పుట్టింది.
0: Out of the spirit came the aham or ego.
1: ఈ అహం నుండి మనసు పుట్టింది.
0: Out of this ego, mind is born.
1: మనసు నుండి వాక్ పుట్టింది.
0: Out of this mind, the word.
1: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
0: And therefore, this ego is the son of Atma, the spirit.
1: Not ego.
0: Aham is the son of Atma.
1: Ego is separate.
0: Oh, aham.
1: Atma nundi puttinatvandi aham. Nenu, nenu, nenu.
0: This aham, I is the son of Atma,
1: anaga,
0: the spirit.
1: Anaga, ee nenu anetvandi mottamodati peru Bhagavantunaku.
0: Therefore, this I-ness, this I is the first name of God.
1: Intakante maroka peru ledu.
0: There's no other name beyond
1: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
0: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
1: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
0: Therefore, this I is
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore, this I-ness is the
1: ఆత్మ నుండి అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
0: Out of this I-ness,
1: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
1: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
0: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్ కేమ్ ది వర్డ్.
1: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
1: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
0: దేర్ఫోర్
1: ఇదంతా ఆత్మ కుటుంబమే.
0: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ.
1: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
1: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
0: యు షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
1: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
0: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
1: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
0: సో ది స్పిరిట్ ఆత్మ హాస్ గాట్ ద రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
1: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
0: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
1: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
1: ఇది మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
0: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
1: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటారు.
0: What sort of unity is there among the members of the family?
1: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
0: When once it is split into pieces, naturally they lose the strength.
1: దీంతో అనేక దారములు చేరి ఉన్నాయి.
0: Here there's so many threads interwoven. So no one cut it.
1: Chala gattiga untundadi.
0: It's so strong.
1: Kani dinlo okotokoti threads veri veri chesthe velato tunchi vese.
0: On the other hand, if you separate the threads, you can cut it off with a finger.
1: Kalukune ummidi kutumbamunu manam binna binnanga chesukotam chetane manam ee vidhamaitundi duravasthalaku guri avutunnam.
0: The joint family is split today into separate families. Therefore we are weak.
1: Atma, aham, mind, vaku ivanta kuda kutumbame.
0: Therefore, the Atma, the I-ness, the mind and the word.
1: Common property.
0: But they all have joint common property.
1: Common property.
0: What is that common property?
1: That is constant integrated awareness.
0: This common property
1: mind
0: of this
1: Atma lo untundadi. Vaku lo untundadi. Inga aham lo untundadi.
0: The common property of all the four members of the family is constant integrated awareness.
1: Aham Brahmasmi.
0: So it is said, I am Brahma.
1: Prajnanam Brahma.
0: Awareness is Brahma.
1: I am Atma Brahma. I am Atma and Brahma.
0: I am Atma Brahma. I am Atma and Brahma.
1: Kanukane ivanninti endukudunu ekatattvanne kudunu prabodhistuvachu.
0: All of them teach the same principle of unity.
1: Kanukane ee naadu
0: today
1: brotherhood of man anetundi danni kudunu manu visvesincharadu.
0: We cannot believe what is said today when they say that brotherhood of man.
1: Brotherhood. Andar kudunu sodara bhavam anukuntaru.
0: We say that there's
1: sodara bhavamlo kalisinatundi varanta enta mandi Supreme Court varaku poi jagadalu veyatam ledu.
0: Though they say brotherhood of man, they go to Supreme Court.
1: Ee brothers lopala kuda enta bhedabhiprayam kaligi deshalu poonchukuntunnaru.
0: Among the brothers there's hatred and difference of opinion.
1: Kanuka brotherhood of man anetundi danikante ekatma bhavam anetundi ek bhavamu ek bratrutvamu anetundi chala uttamaitundi.
0: Beyond this brotherhood of man, the principle of unity oneness is much more important.
1: Kanuka andari endu unnatundi atma okkate.
0: It's only same atma present.
1: Ee bhavam manlo aavirbhavinchinappudu deshamunaku avakasame ledu.
0: When once this feeling is there is no scope for hatred.
1: Kanuka manamu anninti endu kudunu oka vidhamainatundi oka mayalo padipoyi ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కాని అది మాయ కాదు నీ భ్రమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
1: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
0: యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
1: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
0: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఇది కారణం ఏమిటి?
0: వై?
1: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: యూ హావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ఫోర్ యూ హావ్ దిస్ డిస్బిలీఫ్.
1: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ యాస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ కన్సర్న్.
1: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానముల చేత మనము కట్టుబడిపోతున్నాం.
0: వీ హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
1: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
0: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మై ఓపెన్ యువర్ మౌత్.
1: కానీ నోరు తెరిచాడు.
0: హీ ఓపెన్డ్ హిస్
1: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
0: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
1: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
0: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకునిపోతుండాలి.
1: He went on imagining, thinking like this. Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any belief.
0: తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith?
0: కనుకనే మొట్టమొదట faith, కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ హెల్ప్స్ us టు డెవలప్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ సౌండ్ దేర్ ఇస్ రీసౌండ్.
0: కనుకనే రీసౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్.
1: దేర్ఫోర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ బిలాంగ్ టు దిస్ దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: ఆఫ్ ది రియాలిటీ.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: రియాలిటీ
0: లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి
1: వచ్చింది?
0: సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: అన్లెస్ ఐ మేక్ సౌండ్ యూ డోంట్
0: కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: సో యూ కెన్ నెవర్ చేంజ్ ద రియాలిటీ.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: దట్ ఈస్ ట్రూ డివినిటీ.
0: అది ప్రజ్ఞానము.
1: దట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం
1: సర్విచ్చు
0: స్నేహం ఆత్మ నివేదన
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్
0: ఈ దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్
0: కానీ అన్నింటికంటే ప్రధానమైనటువంటిది అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము అర్పితము అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రాముడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: ఫ్రెండ్షిప్ బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్ రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: కిష్కింద నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింద.
0: సుగ్రీవుడు లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింద సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణువులుగా అనుకున్నాము.
1: We thought we are only
0: కాదు కాదు ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
1: There are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకనే అన్నింటి యందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some tooth stick that is useful at least.
0: ప్రాణమున్న మనిషి లోకంలో పనికి రాడ.
1: Don't you think that man
0: who is alive. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరిని ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
1: What Bhagavan tells us, unity in diversity.
0: Beings are many. But breath is one. Nations are many. Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatvanti danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatvanti yokka palakulu yokka aacharana manalo lekapovatame moola karanam.
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulamu rama bhaktulamu ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలో మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ద ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హీ కెప్ట్ టు ద ప్రామిస్. He left the kingdom and go
0: మన సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తుడు అంటే ఇంకేం భక్తుడు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి అందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for namesake.
0: No partnership.
1: But there's no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞించిన ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: We say we're devotees of Krishna.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: మీరు కృష్ణ భక్తులు మెట్టవుతాం.
1: How do you say you're devotees?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము.
1: సాయి
0: ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: Who is following
0: Sai? ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many discourses.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent. ఏం
0: ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: It's not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించటం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకని అంధకారం వెల్ల హతమారు నే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: ఆకలిగా ఉండేటువంటి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna
1: by just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad gita lu vallistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emi?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: ఇన్నము కూడాను భాగవత పారాయణం చేస్తూనే ఉంటారు, భగవద్గీత పారాయణం చేస్తూనే ఉంటారు.
1: They go on reading.
0: విష్ణు సహస్రనామాలంతా కూడా ఉచ్చరిస్తుంటారు.
1: They also chant సహస్రనామ.
0: ఇవన్నీ కూడాను కేవలము గ్రంథ పరిచయాలు మాత్రమే.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: You are near, but you are not dear.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: That those honey bees are dear.
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: But both dear and near are essential.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to practice one at least.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practiced.
0: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
1: You may listen to any number of discourses. It's like a tape recorder.
0: ఈ టేప్ రికార్డును చూస్తుంటే దాంట్లో ఏమి నీకు వినిపించవు.
1: When you watch the tape recorder, you don't hear anything.
0: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్కలు ముక్కలుగా కత్తిరించు దాంట్లో ఏమి మనకు కనిపించవు పదాలు.
1: Even if you cut the tape into number of pieces, you don't hear.
0: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు. ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటూ.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu danni select chesukunechuntu vaadavtavu.
1: Then it leads to selection. You will be selected.
0: Aa selection ne nee yokka ishtamu.
1: That selection is what you like.
0: Adi ichcha shakti.
1: That is ichcha
0: shakti. Ichcha shakti ye kriya shakti ga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti ye gnana shakti ga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom.
0: Gnana shakti ee moodinti yokka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichcha shakti, the one that you desire, leads to kriya shakti, action, that gives the jnana shakti, wisdom finally.
0: Kanukani prati karma kudanu chitta shuddhiga manam cheyali.
1: So we should do every activity with pure
0: heart. Yedi chesinappatikini idi bhagavat karma ga manam visvasinchali.
1: Whatever we do, we should take it divine.
0: Sarva karmam bhagavat pritiyartham, chala sulabhamaina margamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothundi.
1: Certainly they will reach God.
0: Kanuka కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: Therefore, action, devotion, wisdom are not separate.
0: అన్నీ కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: All the three are one and the same.
0: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: There's no difference.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును.
1: The names and forms may be different.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But the principle of Atma is same.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter in the pathway
0: daivatvanni anubhavinchatamu prati manavuniki nee pradhanamainatundi arhata adi adhikaram
1: it is the right it is our authority to experience the divinity by treading along this path.

0: This is experienced and visualized all over the world. That which is created is maintained. Having been sustained, it is bound to annihilate. This is the direct experience.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
0: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
0: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కానీ అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
0: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
0: You find the lines there.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
0: It's not a true line in the sense.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
0: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
0: similarly
1: ప్రపంచమునందున్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
0: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
0: the sugar in the sugar cane,
1: నెరపులోని కారము,
0: and that which is hot stuff,
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
0: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
0: and bitterness in neem,
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి,
0: all demonstrate the divinity.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
0: You find the stars glittering.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
0: You also the movement to the waves.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
0: The sun shines brilliantly.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
0: It's moon who gives you the moonlight.
1: ఇవన్నీ కూడా భగవత్ తత్వమునకు ఒక నిదర్శనములే.
0: That's all the direct proof of the divine.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: They may not very much prove the existence of God, but exhibit the divinity.
1: ప్రభుత్వము యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
0: in the world investigation,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
0: వన్ మైట్ బీ ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
0: ద సెకండ్ మే బీ ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
0: థర్డ్ వన్ మే బీ ఎ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా,
0: జస్ట్ యాస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో,
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా,
0: as all of them are under the control of the prime minister,
1: srishtiki brahmaniyu,
0: the creation is represented by brahma,
1: rakshanaku vishnuvaniyu,
0: sustenance vishnu,
1: shikshanaku shivudaniyu,
0: and annihilation is represented by shiva.
1: Varu ee yokka karmalanu aacharistu vastunnaru.
0: They take care of these three branches, portfolios.
1: Kani ee moodinti yokka adhipati daivame.
0: But the master, the head of all the three, is God himself.
1: Atanne mahamudan allah andaru.
0: Mahamudans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
0: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
0: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
0: What is the spelling of God?
1: G O D, God.
0: G O D, God.
1: G అనగా జనరేషన్, సృష్టించడము.
0: G, జనరేటర్, క్రియేషన్.
1: ఓ ఆర్గనైజేషన్, పోషించడము.
0: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
1: డి డిస్ట్రక్షన్,
0: డి డిస్ట్రక్షన్,
1: నాశనము చేయటము.
0: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీనిలో కూడాను సృష్టి స్థితి లయములు కూడాను చేరి ఉంటున్నవి.
0: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
0: the one who ought to be recognized,
1: ilanti laukikamaina aadhara teeskoni,
0: basing on the direct proof,
1: divyatvanni prakatistu vastunnaru,
0: will manifest the divinity.
1: Okaru cheppinanu cheppakapoyinanu

0: One might say or not.
1: కానీ సత్యము సత్యమే.
0: Truth remains all the same.
1: దైవం ఉన్నాడు.
0: God is present.
1: ఎక్కడ ఉన్నాడు?
0: Where is he?
1: సర్వుని యందుకును సర్వస్వరూపుడై ఉంటున్నాడు.
0: God is present in everybody.
1: కనుక ఒకరినొకరు విభేదంగా తీసుకోకూడదు.
0: We should not have differences.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకును గోచరమవుతూనే ఉన్నది.
0: The divinity present in humanity is very much apparent.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపము.
0: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity.
1: ప్రేమ ఎందుకును నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
0: And you have filled your hearts with love for Bhagavan.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
0: There cannot be greater bliss than this.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
0: Confidence in the self confidence should be the goal.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకుడు దిగ్విజయం అవుతుంది.
0: With self confidence, whatever you do, you are bound to be successful.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
0: Self confidence is most essential to
1: ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
0: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
0: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
0: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
0: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా ఇప్పుడు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: The whole life revolves around these three: reaction, reflection.
1: కనుక మనం అందరిని కూడా ప్రేమించాలి.
0: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రలం అవుతాము.
0: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
0: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
0: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నామో
0: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
0: యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్స్ రిప్రజెంట్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
0: ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
0: యూ ఆల్సో లవ్
1: అప్రాపరే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
0: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
0: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుందాది.
0: Bhagavan is very very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందములకు ఎంత మితిమీది ఉండదు.
0: When all of us love Bhagavan, he will be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
0: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
0: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
0: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
0: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
0: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
0: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
0: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam. Meerandaru kshemanga undali.
0: Let everybody be happy, safe and secure.
1: Aanandanga untundali.
0: Let everyone be happy.
1: Aadhyatmika tattvani abhiruti parchukovali.
0: Understand spirituality and grow
1: strength.
0: And then you practice all that you have
1: learned. Inaati prapancham yokka paristhitulu chaala ayomayanga untundayi.
0: The present day position of the world is highly confusing.
1: Ekkada chuchina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvi.
0: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి.
0: అందరి
1: దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
0: Let us carry on our life with the full conviction, the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
0: God simply creates to for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
0: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
0: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
0: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
0: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
0: దట్ పనిష్మెంట్ ఇస్ గివెన్ టు కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీలు లేదు.
0: ఇఫ్ యూ డోంట్ కమిట్ ఎనీ మిస్టేక్ యుల్ నెవర్ బి బీటన్ బై పోలీస్.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ సచ్ మైటీ పవర్ టు హ్యుమానిటీ టు దిస్ వరల్డ్.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడం.
0: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
0: Bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిని గా రూపొందింప చేసి.
0: And he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
0: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
0: But we accuse blame our action.
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
0: In fact, give up all the mistakes.
1: పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
0: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
0: Let bad feelings leave.
1: నిన్ను ఎవరు శిక్షించరు.
0: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
0: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడని చెప్పాను.
0: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
0: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
0: The spirit atma is permanent.
1: ఆత్మ శాశ్వతమైన ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: Out of the principle of eternity of the spirit atma you should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములే.
0: Therefore, this is all the code of divinity, the creation, sustenance and annihilation.
1: ఆ నియమములు ఉన్నటువంటి యొక్క ఆచరణ కూడా తనదే.
0: And in fact, the whole thing goes round as per his will.
1: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడా తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
0: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసమును పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మలు ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
0: విత్ ఆల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ మే గో టు ఎనీ కంట్రీ.
1: కనుకనే ఆధ్యాత్మిక తత్వంలో నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
0: ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
0: యూ జస్ట్ డిసైడ్ హూ యు ఆర్.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాం, నేనెవరో అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
0: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
1: అది లేకుండా నేను పలాని దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
0: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైంది కాదు.
0: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
0: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మా.
1: దేహము అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఈస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
0: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
0: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: కనుక దేహ మనస్సును త్యజించి
0: giving up the body and the mind,
1: ee rendintiki ni power icheetundi oka atma tattvanni ni gurtinchali prayatninchali.
0: Understand atma which is the main source that gives power to all.
1: Prati oka vyakti kodunu atma swaroopude kaani anya swaroopude kaadu.
0: Everyone is embodiment of the divinity.
1: Atani swaroopame sarvatra vyapinchi untundadi.
0: In fact, it's only the God who is present in everyone.
1: Sarvatra vyapinchinatundi cosmic health meedi.
0: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ కాస్మిక్ పవర్.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
0: యు థింక్ దట్ ఇట్
1: చాలా సులభమైనటువంటిది.
0: బట్ ఇట్స్ సో ఈజీ.
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
0: వి ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని.
0: ఇట్ ఇస్ సో సింపుల్ పాత్.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు.
0: హూ సో ఎవర్ యూ డినై యుల్ బి డినైయింగ్ గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
0: యు మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
1: ఎందుకంటే సర్వలయందు ఉండేటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
0: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
0: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
0: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
0: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
0: when you step into a room full of mirrors,
1: ఈ రూపాన్ని నువ్వు చూచుకో,
0: you see your own image.
1: కానీ ఒక్క రూపం కాదనేది.
0: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
0: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
0: A bird that is foolish has gone into this hall of mirrors.
1: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
0: The bird starts seeing all the reflections.
1: అయ్యో, నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
0: The bird was so angry because it started feeling that it could be hurt by the birds around.
1: కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
0: And this bird went on attacking every mirror and broke it to pieces.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
0: And reflections have increased in number depending on the number of pieces.
1: కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
0: And finally the mirror was broken.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
0: Then there is no reflection anymore.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
0: And then it just moved out of that.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
0: This is a feeling of ignorance.
1: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
0: if a wise man gets into that hall of mirror,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
0: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
0: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
0: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
0: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: నేను నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make an effort to know that you and I are one.
1: రూప నామముని యందు శక్తిని యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
0: In name and form and abilities and capacities there are
1: differences. ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
0: These are all the qualities of the reflections.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
0: The truth is to understand experience that you and I are one.
1: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
0: God is in you. He is not separate from you.
1: ఏదో టెంపుల్ యందు లేదు.
0: He is not outside.
1: ఏదో మసీదులు యందు లేదు. ఏదో దర్గాల యందు లేదు.
0: He is not present in any distinct
1: place. నీ యందే.
0: God is in you.
1: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
0: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
0: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ,
0: any spiritual practice under
1: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే,
0: ఈజ్ అండర్ టేకెన్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ రియాలిటీ.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
0: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్
1: రెండింటికి మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
0: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్
1: అది తరుగుతుంది పెరుగుతుంది.
0: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
0: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ,
0: it is only the body that grows and decreases.
1: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
0: But the inner self has neither increased nor decreased.
1: చిన్న బాల్యమునందు
0: in childhood
1: అతని చైల్డ్ అన్నారు.
0: We call him a child.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
0: ఇన్ యూత్ వి కాల్ హిమ్ మ్యాన్.
1: వార్ధక్యం నందు అతని తాత అన్నారు.
0: ఇన్ ఓల్డ్ ఏజ్ వి కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హ్యాస్ నాట్ చేంజ్.
1: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
0: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రాభూదావదంతి.
0: Truth is only one, referred to as many by scholars.
1: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
0: We have to know this truth today.
1: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
0: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
0: When once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవాం. భజత్వే కత్వమాత్మిష్ట సర్వాధార శుభ్రంతే. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
0: When once you understand the reality of the self present in everybody, you never suffer. But we consider it is difficult to know this.
1: కష్టం కాదు.
0: Is not.
1: దానికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: There is no other thing that much simpler than this.
1: సృష్టిలో ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
0: In fact, the defect lies in your drishti, the vision, but
1: కానీ
0: నీ
1: దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకొని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
0: You don't correct your vision, but you find out the mistake in creation.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
0: There's no mistake in creation.
1: సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుంది.
0: You find oneness all over.
1: కానీ నీ దృష్టిలో ఉంటుంది భిన్నత్వం.
0: The mistake lies in your sight or vision.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
0: With self confidence undertake any task, you are sure to be successful.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
0: You should recognize one important point.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
0: Lincoln was born in a very poor family in the United States of America.
1: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
0: Father was a carpenter.
1: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
0: Mother served as a tailor, stitching old cloth.
1: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్కు వెళ్లేటువంటి వాడు.
0: The boy associated himself with rich people and attended school.
1: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడా వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
0: All rich boys started heckling him.
1: వీణి డ్రెస్సును వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
0: Everybody make fun of him because of his dress and poverty.
1: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
0: Lincoln being young boy could not bear this and went to his parents.
1: నన్ను నా తోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
0: And put to shame by my friends.
1: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
0: I want good dress, he said.
1: నాకు మంచి నగలు పెట్టు.
0: I want everything that's good now.
1: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
0: Then mother called him close by. నాయన
1: మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
0: Understand our position first.
1: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
0: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మనం చాలా బీదవారము.
0: వర్ వెరీ పూర్.
1: తినడానికి తిండి లేనటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
0: వీ డు నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్. హౌ కెన్ వీ హ్యావ్ రిచ్ డ్రెస్?
1: కనుక నీ స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
1: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
0: యు ఆర్ బౌండ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
0: Carry on your life based on self
1: ఎన్ని గేలు చేసినప్పటికీ ఎంత అవమాన పరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
0: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్. దే మైట్
1: మనం అన్నింటికీ ఆత్మనే మనకు ఆధారము.
0: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: ఈ ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా
0: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
0: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
1: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
0: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
1: కష్టపడి చదివినాడు.
0: హీ వర్క్డ్ హార్డ్.
1: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
0: హీ డిడ్ంట్ బాదర్ ఆఫ్ ది క్రిటిసిజం.
1: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
0: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
1: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
0: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్.
1: దానికనక వస్తు వాహనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా ఎందు నిండుగా దండిగా ఉన్నది.
0: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ లోపల తల్లి మరణించింది.
0: ఇన్ ది మీన్ టైమ్ ద మదర్ డైడ్.
1: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
1: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
0: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ.
1: ఇది విదేశీయులకు సహజమే.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్.
1: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
0: షీ టు హస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
1: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
0: The stepmother also said develop the self confidence as taught by your mother.
1: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
0: The same teaching was given to him by her.
1: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
0: Later he has taken degree.
1: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
0: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
1: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
0: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
1: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
0: హీ వాంటెడ్ టు టేక్ అప్ సమ్ జాబ్.
1: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
0: Then he thought, I don't want any job.
1: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
0: The one who relies on the self,
1: నా స్వశక్తిపై నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
0: He wanted to stand on his own legs, his own
1: ability. వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He has actually tread along the path of truth.
1: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
0: And in fact he was deceived by many people.
1: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
0: In this world it's quite natural that many
1: అభివృద్ధిని చూచి ఎవరు కూడా దాన్ని సహించలేరు.
0: People cannot bear others' progress.
1: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
0: This has been going on since ancient times.
1: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
0: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
1: it. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
0: He failed even in that business.
1: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
0: He sold out all the objects, material with him and cleared the debts.
1: రుణము కంటేను దుఃఖమేది?
0: Is there any other greater misery than
1: anna danamu kanna adika danam bedi?
0: The greatest act of charity,
1: talli tandulla kanna daivam bedi?
0: You don't find greater God than one's own parents. And in fact this enmity the worst to the
1: deceit. Dayakante ekku dharmam bedi?
0: And compassion is
1: wealth. Chudala sangati kanna chuda labham bedi?
0: And what if friendship is greatest wealth?
1: Intakante em undi?
0: What else?
1: Darane apakirti kante nu maranam bedi?
0: Bad name is death.
1: Sarvada kirti kante nu sampadedi?
0: Reputation is wealth.
1: రుణము కంటే నన్నకు రోగం ఏది?
0: The loan is the worst of the disease.
1: స్మరణ కంటే మించిన ఆధరణ ఏది?
0: And then స్మరణ, chanting God's name will help you.
1: కూడి ఉంటున్నాడు.
0: And he was thinking,
1: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మివేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
0: He cleared all the debts by selling out all the belongings.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
0: friends who have known this fact,
1: Clinton, ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
0: They said elections are fast approaching.
1: నీవు దీంతో నిలుచుకో, మేమంతా సహాయం చేస్తామన్నారు.
0: They said you contest, we'll help you.
1: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిలుచుకున్నాడు.
0: He contested the parliament elections.
1: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
0: He won.
1: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ ను చాలా పొగుడుకున్నారు.
0: All parties praised Clinton.
1: Andaru cheri adanni president ga chesaru.
0: All made Lincoln the president of America.
1: Appude tana talli matalu aatma vishwasanni chakkaga gurtinchukunnadu.
0: He could understand then
1: aatma vishwasam unnapude aa yokka talli yokka matalu vishwasam telisindi.
0: Because of his self confidence he had got full faith in the
1: talli cheppindi kudunu satyamainatuvanti matane.
0: Whatever mother said is truth.
1: తాను చేసేది కూడా సత్యమైన పనియే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల నల్లవారికి తెల్లవారికి కొంత భేదములు కలుగుతూ వచ్చింది.
0: దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్స్ అండ్ వైట్స్.
1: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
0: ద వైట్ పీపుల్ స్టార్టెడ్ హర్టింగ్ హార్మింగ్ ద బ్లాక్ పీపుల్.
1: నీగ్రోలు అంతా కూడా లింకన్ దగ్గర చేరారు.
0: బోత్ అసెంబ్లెడ్ మెట్ లింకన్.
1: సార్, మా బాధలను కొంత నివారణ గావించు, మమ్మల్ని కూడా సమానంగా చూచమని చెప్పాడు.
0: They all wanted him to resolve this problem.
1: లోకములో అందరూ సమానమే.
0: In fact, all are equal.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are the children of God.
1: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
0: Then why should there be disparity?
1: సరే, ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
0: They never wanted this racial discrimination to exist any longer.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్ ఈ
1: విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ ను చాలా పొగుడుతూ వచ్చారు.
0: ఆల్ నీగ్రోస్ స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
1: లోకములో మంచి చెడ్డలకు సంకర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్.
1: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంకర్షణ జరుగుతుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్.
1: ఎవరైనా మంచి పేరుతో అభివృద్ధి వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
0: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్.
1: వారిపైన లేని కొన్ని అపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
0: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
1: నిందలు స్తుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజధర్మం.
0: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
0: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
1: మన భారతదేశంలో
0: ఇన్ భారత్
1: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
0: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
1: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: సత్యంతో
1: మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దీక్ష పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ముప్పు రాదు.
0: They all thought like this, we followed the path of truth. We served everybody.
1: దేహం ఏనాటికైనా పోయేటువంటిదే.
0: God is bound to fall any time.
1: నిన్ను రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
0: Don't go along the wrong direction to safeguard your body.
1: దేహం పోనే పోతుంది.
0: It's bound to fall.
1: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
0: But the truth remains once for all.
1: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
0: స్ట్రగుల్ ఫర్ దిస్ ట్రూత్.
1: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ ట్రూత్.
1: సత్యము నందుండి సర్వమే సృష్టించే.
0: Having been from the point of truth, the whole creation came.
1: సత్యమునందు అనగే సర్వసృష్టి.
0: The creation merges in truth ultimately.
1: సత్య మహిమలేని తెలమేది కనుగొన్న.
0: There is no other place where there is no truth.
1: శుద్ధ సత్వం ఇదే చూడరయ్యా.
0: It is the pure unsullied truth that pervades.
1: ఎక్కడ పోయినప్పటికీ వారి వారి మనోభిష్టములు నెరవేరినప్పుడు వారు విరుద్ధమైన మార్గాన్ని ప్రవేశిస్తారు.
0: Everywhere, when once all their desires are satisfied, they act in a perverted way.
1: వారి దోషమే కాని నా దోషం కాదు.
0: The mistake lies with them, nothing to do with
1: లోకములో భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
0: Four people turn against God.
1: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుడిని దూషిస్తారు. ఇది మొదటి రకము.
0: ద ఫస్ట్ కేటగిరీ ఆర్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
0: ద సెకండ్ కేటగిరీ ఆర్ దోస్ ఆఫ్ జెలసీ హూ కుడ్ నాట్ బేర్ ది అదర్స్ ప్రాబ్లమ్.
1: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవడం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
0: థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ whose desires are not fulfilled, therefore they turn against.
1: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
0: There are people who are envious, watching the progress.
1: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
0: These are only the four categories.
1: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
0: This path is so mean, so dirty, so low.
1: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
0: But yet what is the want?
1: Swami, naaku ee pani cheyali.
0: Swami, you do this for me.
1: Naaku ee dabbu kavali.
0: I want money.
1: Nenu ee vidhamainatuvanti society pettukuntunnanu.
0: I'm just starting.
1: Nenu oka school start istunnanu.
0: I'm starting a business.
1: Daniki dainatuvanti dabbu kavali.
0: I need money now.
1: Nayana, nenu satyame cheptanu. Nayana, nee desham veru. Ee desham veru. Ee desham dabbu aa deshaniki chelladu.
0: Bhagavan tells, you have got your own nation, you should abide by the rules
1: of
0: your
1: country. తీసుకుని పోతావు.
0: How can you carry this money?
1: అసాధ్యము.
0: No, impossible.
1: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
0: And you have to betray, cheat
1: government. ఇలాంటివంతా వద్దు అని అంటాను.
0: భగవాన్ విల్ సే నో టు సచ్ థింగ్స్.
1: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
0: And then they develop hatred.
1: దేశాన్ని పూచి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
0: And they go on denying the divinity.
1: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
0: But భగవాన్ holds on to his.
1: ఎవరు దూషించినా ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
0: Don't be carried away by the praise or blame.
1: ఎందుకంటే మీ నమ్మకం మీది.
0: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
0: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
1: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడి.
1: నమ్మకం మంది.
0: యువర్ ఫెయిత్ ఈజ్
1: యువర్ ఓన్. దైవం ఉన్నాడు అంటారు.
0: ది థీస్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
1: కానీ కొంతమంది దైవం లేడు అంటారు.
0: సమ్ మే డినై హిమ్.
1: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
0: In fact, you have got faith in God. God exists for you. If you deny
1: yes,
0: him,
1: no,
0: he doesn't find
1: gaani, Swamiki sarvam, yes, yes, yes.
0: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
1: Yevari manasu varike saachi.
0: You go by your own mind.
1: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
1: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
0: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
1: దీని అభివృద్ధి పొందడం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
0: People, some people are jealous because they watch the progress.
1: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
0: And jealousy is the worst of the demons possible.
1: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
0: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
1: Adi evariki kanipinchadu.
0: Nobody would see that.
1: Kaani adi talli veerunu kotti vesthapudike rendo dinam chettu koolipothundi.
0: And the moment the roots are rotten, the tree falls.
1: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషమేమిటి?
0: అండ్ వాట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ది ట్రీ?
1: ఈ అసూయ అనేటువంటి వాడు తన ఎందున్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకొని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
1: దుర్మార్గుల యొక్క తత్వము
0: ఇట్ ఈస్ వికెడ్నెస్.
1: కానీ నా ఉద్దేశంలో నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
0: From Bhagavan's point of view, there are no bad people at all.
1: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
0: And you may do something, you are bound to change tomorrow.
1: ఒక్కటే.
0: But Bhagavan's path is one.
1: అందరూ నా వారే.
0: All belong to Bhagavan. All belong to Bhagavan. Bhagavan belongs to all.
1: నా యొక్క ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
0: His love is the binding principle.
1: ఆ ప్రేమ చేతనే నేను అందరినీ ఆదరిస్తుంటాను.
0: Bhagavan treats everyone with love.
1: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను బ్రోస్తూనే ఉంటుంటాను.
0: You may not love him, but yet Bhagavan blesses you.
1: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
0: Bhagavan will not search your mistakes.
1: వారి దోషం అంతకంటే వెతకను.
0: None of your faults either.
1: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
0: Bhagavan goes by the principle of love.
1: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరికూడా బుద్ధించాలి.
0: And this principle of unity must be recognized.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
0: Out of this unity you will develop purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
0: And this purity will take you to divinity.
1: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
0: To develop divinity we need purity.
1: ఈ ప్యూరిటీ కావాలంటే
0: if you want purity
1: అందరినీ కలిసి మెలిసి ఉండాలి.
0: We should mingle together.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
0: వి సే దిస్ ఇస్ 75th బర్త్డే.
1: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఏజ్.
1: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
0: భగవాన్ థింక్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
1: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
0: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ దోస్. నేను
1: ఎవరి విధమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
0: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
1: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: యూ హ్యావ్ టేకెన్ డిటర్మినేషన్ ఎనీ వే.
1: పట్టు చెల్లెడిదాకా తీరకుండు.
0: హోల్డ్ ఆన్ అంటిల్ దిస్ ఫుల్ఫిల్.
1: అడిగినదేదియో అడగనే అడిగితివి.
0: యూ హ్యావ్ ఆస్క్డ్ ఎనీ వే.
1: అడిగిన దిడుదాకా విడవకుండు.
0: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ డ్రాప్.
1: కోరినదేదియో కోరనే కోరితిరి.
0: యు హావ్ రిక్వెస్టెడ్ అండ్ బెగ్.
1: కోరిక చెల్లుడుదాకా పోవకుండు.
0: అండ్ డు నాట్ లీవ్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
1: పోరు పడలేక నేనైనా ప్రభువలయు.
0: He has to bless you to discuss.
1: వడం తెలియక మీరైనా అడగవలయు.
0: ఆర్ యు మస్ట్ ఆస్క్ రిపీటెడ్లీ.
1: కానీ
0: ఓన్లీ దాట్.
1: ఇంకా మీ అంత మీరు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
1: నీవు కోరినటువంటి జల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
0: అంటిల్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ హోమ్ విత్ డిటర్మినేషన్.
1: ఇది ఏ మనకు దీక్ష.
0: దిస్ ఇస్ ద డిటర్మినేషన్.
1: ఇది మానవుని యొక్క తపస్సు.
0: దిస్ ఇస్ ద
1: తపస్సు. అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
0: పెనెన్స్ డస్ నాట్ మీన్ గోయింగ్ టు ద ఫారెస్ట్ టర్నింగ్ యువర్ బాడీ ఇన్ ద
1: వాటర్. మనం దక్కించుకోవాలి.
0: అండ్ కట్ షార్ట్ యువర్ డిజైర్.
1: సత్యాన్ని కాపాడుకోవాలి.
0: అండ్ ప్రొటెక్ట్ ది ట్రూత్.
1: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
0: షో గ్రాటిట్యూడ్.
1: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
0: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇదే భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
0: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ
0: మెనీ ఆబ్స్టకల్స్
1: దీన్ని లెక్క చేయకుండా
0: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్.
1: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
0: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ యువర్ ఓన్
1: ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
0: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
0: బీ రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆత్మని ఎందు ఉన్నది కానీ మరొకరు ఎందుకు కాదు.
0: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
1: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
0: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీ వన్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఆత్మ ద స్పిరిట్
1: ఇస్ ముక్కలు ముక్కలు కాదు.
0: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
1: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
0: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుక
0: సో
1: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొలతలు వేయకండి.
0: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
1: ఏ మాత్రమూ మారదు.
0: ద ఫెయిత్ అండ్ ఏజ్ ఆర్ నాట్ రిలేటెడ్.
1: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
0: ద క్వాలిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్.
1: క్వాంటిటీ వేరువేరుగా కావచ్చు.
0: క్వాంటిటీ మై డిఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
0: యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టుడే. To mold this Bharat as an ideal country.
1: మన ప్రాచీనపు లీడర్స్ అంతా కూడాను
0: ఆల్ అవర్
1: లీడర్స్ త్యాగం చేసి పట్టుదలను సాధించుకుంటూ
0: అండ్ దే హావ్ డిటర్మిన్డ్
1: స్వతంత్రాన్ని సాధించారు
0: అండ్ అచీవ్డ్ ఇండిపెండెంట్
1: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు
0: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ
1: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్
1: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్
1: ఎక్కడ చూసినా కానీ దేశాలే
0: వీ ఫైండ్ హేట్రెడ్
1: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
0: అండ్ దేర్ సో మెనీ
1: ఒక కుటుంబం లోపల 4 దోవలు
0: అండ్ ద సేమ్ ఫ్యామిలీ హస్ డిఫరెంట్ పార్ట్స్ ఏ విధంగా
1: సుఖాన్ని మనం పొందగలము
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్
1: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది
0: దిస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లెర్న్
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి
0: వి షుడ్ నో ద వన్నెస్
1: ఈనాడు నమ్మకమే లేని వారికి అంధులైపోతున్నారు
0: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ ఎవరిని
1: నమ్మవద్దు నిన్ను నీవు నమ్ముతావు కదా
0: You may not have faith in anybody. At least you should have faith in yourself.
1: Adhe daivam yokka prema.
0: And that is divine.
1: Confidence in you. Confidence in God.
0: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
1: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం
0: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్
1: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు
0: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్
1: దైవానికి ప్రత్యేకమైన ఆకారం లేదు
0: గాడ్ హాస్ నో స్పెసిఫిక్
1: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము
0: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్
1: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మీరు విశ్వసించి
0: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
0: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: ఐకమత్యం చేత
0: విత్ యూనిటీ
1: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైన శక్తినైనా మనం సాధించవచ్చు
0: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్
1: ఏ మార్గమునైనా కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు
0: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు
0: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్
1: ఎనీవేర్ అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి
0: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్
1: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది
0: దేర్ఫోర్ భారత్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్
1: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం
0: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్
1: తప్పు తప్పు తప్పు
0: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్
1: తల్లిని గౌరవించాలి
0: రెస్పెక్ట్ యువర్ మదర్
1: మాతృదేశము
0: దిస్ యువర్ మదర్ ల్యాండ్
1: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము
0: అండ్ యూ షుడ్ కీప్
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు
0: అండ్ రామ సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద వెరీ హెవెన్ ఆర్ పారడైస్
1: నా తల్లి నా యొక్క మదర్ ల్యాండ్ రెండు ఒక్కటే అన్నారు
0: హీ కన్సిడర్స్ హిస్ ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్
1: ఆ సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించి వర్తించాలి
0: దట్ వీ హ్యావ్ టు నో అండ్ కండక్ట్
1: రామ రామ రామ రామ అని పూజిస్తుంటారు స్మరిస్తుంటారు
0: యూ థింక్ ఆఫ్ రామ యూ గ్లోరిఫై హిమ్
1: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు
0: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్
1: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు
0: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్ యు ఆర్ ఎ జీరో ఇన్
1: నిజంగా ఆ నమ్మకం చూపించేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు
0: వై డోంట్ యు ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ
1: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి
0: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
1: ఎక్కడ చూసినా దైవత్వం అనేది చెప్తుండాలి
0: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
1: వేదము నాలుగు రకమైనటువంటి మహావాక్యములు అందించింది
0: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం
1: అసి అది నేను ఒకటే అన్నది
0: తత్వం అసి దట్ ద వర్డ్
1: కానీ అది ఎవరు నటిస్తున్నారు
0: హౌ మెనీ పీపుల్ ఫాలో దట్
1: ప్రజ్ఞానం బ్రహ్మ
0: అవేర్నెస్ ఇస్ డివైన్
1: నాట్ అవేర్నెస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అవేర్నెస్ కూడా నేనే అన్నాడు
0: దట్ అవేర్నెస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఇంకా ఉన్నది ఒక్కటే
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్
1: అది ఏమిటి
0: వాట్ ఈస్ ఇట్
1: దైవం అనేటువంటిది ఏకం సత్
0: ట్రూత్ ఈజ్ వన్
1: మూడవది అది తానుగానే ఉంటున్నాడు అయమాత్మ బ్రహ్మ
0: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ
1: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని
0: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ
1: అయామ్ ఆత్మ
0: అయమాత్మ బ్రహ్మ
1: ఇలాంటి సందేహాలను ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము
0: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్
1: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరూ పెట్టడం లేదు
0: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ పారెట్ ఆల్ దిస్ డిక్టా
1: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము ఇన్ని సాధనలు చేస్తున్నాము ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు
0: వి జస్ట్ అట్టర్ బట్ వి డోంట్ ఫాలో
1: ఆచరణలో పెట్టినటువంటి వాక్యం అన్ని కూడా కేవలం అసత్యములే
0: ఆల్ దట్ యు డు నాట్ ప్రాక్టీస్ ఆల్ అట్టర్
1: ఆడంబరములే
0: I'm only pomp and show.
1: అందరి యందు దైవం ఉన్నాడని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
0: When once you say God dwells in everyone, you should love all.
1: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
0: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
1: చాలా విరుద్ధమైనటువంటి పదం.
0: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
1: ఒకవేళ నీకు అతనిపై ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమీ సంభాషణ చేయవద్దు.
0: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
1: వైఖరిగా ఉంటుండు,
0: బీ సైలెంట్.
1: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
0: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
1: ఎవరిని ద్వేషించవద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని అసహించవద్దు.
0: Don't be disgusted with anyone. Don't accuse
1: anybody.
0: This is the message of Bhagavan to everybody
1: today.
0: Bhagavan
1: loves all.
0: Bhagavan doesn't hate
1: anybody.
0: In fact, none would hate him. So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
1: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ ని మీరు పెంచుకోవాలి.
0: దిస్ ఫ్రెండ్షిప్ విత్ లార్డ్ గాడ్ వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్. కనుకనే
1: మనకు గ్రంథం ఏమిది?
0: వాట్ ఈజ్ అవర్ గోల్?
1: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
0: అండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ద టెక్స్ట్.
1: అంతరాత్మనే మనకు గురువు.
0: అండ్ ది స్పిరిట్ ఈజ్ టీచర్.
1: కానీ గురు మనం మిత్రుడు ఎవరు?
0: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
1: భగవంతుడే మన మిత్రుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
1: భగవంతుడే నా మిత్రుడు.
0: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
1: ప్రపంచమే నా గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
1: నా అంతరాత్మనే గురువు.
0: మై ద సెల్ఫ్ ద స్పిరిట్ ఆఫ్ మై ప్రిసెప్టర్.
1: నిజమైన యొక్క భోగము.
0: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
1: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
0: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్. స్పెండ్ ఇట్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమే భగవత్ స్వరూపము.
0: టైమ్ ఈజ్ ద వెరీ పర్సన్.
1: కాలకాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అని నిర్వేదం.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
0: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్, యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్, ఇన్ ద సేమ్ వేవ్ లైన్.
1: భూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్. కానీ
1: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
1: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
0: భగవాన్స్ లవ్ is beyond all material. It's not possessive.
1: The pure idi oka vidhamainatundi yokka idi shuddhamainatundi.
0: Bhagavan is pure, unsullied, unpolluted, pure love.
1: Andari endu unnatundi prema,
0: the love in everyone,
1: kontha negative ga maarutundadi.
0: Sometimes turns negative.
1: Vanchalato cherutundadi.
0: Because it is related to desire.
1: Naalo vetikina chikkadu.
0: Bhagavan has no desire at all.
1: Naadanta kudunu positive ni.
0: Bhagavan is absolutely positive.
1: Kaani positive lekunda negative prayojanam ledu.
0: Without positive negative is useless.
1: Negative lekunda positive prayojanam ledu.
0: Without negative positive is useless.
1: Kanukane I and you are one.
0: So Bhagavan says I and you are one.
1: Negative ni positive tho kalapandi.
0: And just join God.
1: Ee positive ni mee negative tho cherchukondi.
0: And then take God into you.
1: Manam anubhavinchaleyanatundi yokka ee sukaru emi undavu lokamlo.
0: Then there will be no pleasure, no happiness that you cannot experience.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
0: when we have this interrelationship
1: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
0: The life is bound to be blissful.
1: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
0: What sort of bliss? Supreme bliss.
1: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
0: And it is supreme bliss, happiness state.
1: అప్పుడే మనం బ్రహ్మ స్వరూపులైపోతాం.
0: And then you become divine at that
1: level. ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: You don't need to follow.
1: ఒకవేళ నీకు ఇష్టమంటే సాధన చేసుకో, తప్పు కాదు.
0: If you really want, follow one spiritual
1: path. ఈ సాధన నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
0: the spiritual practices give you satisfaction.
1: ఆత్మతృప్తి కాదు.
0: It's not for the satisfaction of the self.
1: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
0: Consider everyone equal.
1: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
0: And share love with everybody.
1: ఇదే నిజమైనటువంటి ఒక సాధన.
0: This is the true spiritual practice.
1: Karuka ye devudaina ye naamamaina anni okate.
0: Any name, any form are one and the same. Ye
1: prabhu ka aneka naam.
0: One God has many names.
1: Aneka neemam undinappudikani manam ye vidhanga bhavinchali.
0: God has many names.
1: Nee oka dinamu sahasra naamarchana cheyalanukuntunnavu.
0: One day you may worship God in 1,000 names.
1: Kaani 1,000 manchi grandhamulu anaga poolu tetchi pettukunnam.
0: And you brought 1,000 flowers for worship. You say one name and offer flower. Another name, offer another flower.
1: Masood Nayanamaha, Trivikramayanamaha. Ivithanga okkoka peru cheppi okkoka pushpam vestunnavu.
0: By saying each name you start offering a flower each time.
1: Kani okkoka peruku okkoka roopam undi akkada.
0: Do you find each form for every name?
1: Okka roopamunike inni perulato meeru poojistunnaru.
0: One form is called by many names.
1: Kanukane bhagavantudu ekkadunnadu?
0: Then where is God?
1: సర్వరూపములు చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
0: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
1: కానీ దీన్ని అంగ పూజ కూడా అంటున్నాను.
0: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
1: నేత్రం సమర్పయామి అంటాం.
0: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
1: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము.
0: What a mistake it is to offer such meaningless
1: ఇలాంటి
0: పూజల
1: వల్ల ఏమి తృప్తి మనకు?
0: What satisfaction you have?
1: తృప్తే లేదు.
0: నౌ
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: When once you say I offer my eye, do you do that?
1: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: You collect a flower, touch it and then offer to God.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: You say I but you offer flower.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవాన్ని కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: In fact you are cheating God.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగములు ఎందుకు దైవానికి కావాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది హోల్ బాడీ అండ్ ది లింబ్స్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమే నీది,
0: ది బాడీ,
1: ఈ అంగములు నీవి,
0: లింబ్స్,
1: నేనే నీవాడు,
0: అండ్ గాడ్ బిలాంగ్స్ టు
1: యు, అండ్
0: యు బిలాంగ్ టు హిమ్.
1: ఇన్నింటి యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యు డోంట్ నీడ్ టు పే అ వర్షిప్.
1: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: దోస్ ఐ హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్,
1: జ్ఞానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: In this direction of routine meditation worship, nothing wrong about it.
1: కాని ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
0: They all have got to be practiced initially.
1: దురభ్యాసమంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
0: Gradually you should cut short, reduce such practices.
1: ఈ నెగటివ్ భావాలంతా కూడా నువ్వు నిర్మూలం చేయించాలి.
0: Kill, remove all the negative feelings.
1: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop, grow more and more positive.
1: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో.
0: Along the way somebody
1: దాన్ని విన్నప్పుడు నీవు అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హీస్ కాలింగ్ మీ?
1: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హ్యావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
0: అండ్ హీస్ కాలింగ్ మీ బ్యాక్.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దిస్ ఈస్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్
1: మై మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: ఎనీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్ దట్స్ నేమ్ ఆఫ్ ది బాడీ.
1: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లే.
0: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ది బాడీ.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
0: మై పేరెంట్స్
1: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
0: ఫ్రెండ్స్ గేవ్ అనదర్ నేమ్.
1: మిత్రులు ఇంకొక పేరు పెడుతున్నారు.
0: అండ్ అదర్స్ గేవ్ మీ నిక్ నేమ్
1: టు. ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు.
0: దిస్ బాడీ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
0: డోంట్ గో బై ద బాడీ.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
0: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్, వుడ్ యూ బి బ్యాడ్? నో.
1: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
0: ఇఫ్ హీ కాల్స్ యూ బ్యాడ్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎవరే మనం దూషించినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
1: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
0: ఇన్ దిస్ కలి ఏజ్
1: మనోభీష్టములు విఫలమైనప్పుడే
0: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
1: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
0: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
1: ఇది అన్ని దేశములు ఎందుకు ఉంటుండాలి?
0: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
1: ఇలాంటి తుచ్చమైన అనర్చమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ సచ్ మీన్, డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సేక్రెడ్ థాట్స్.
1: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
1: అందువల్లనే
0: సో
1: త్యాగరాజ సమయం లోపల
0: In times of Chagaraju,
1: చెప్పాడు.
0: He said,
1: ఎంత మాత్రమే ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు.
0: గాడ్ అపియర్స్ ఇన్ ద వే యూ ఎస్టిమేట్.
1: ఎవరు ఏ విధంగా తలుస్తారో వాడికి ఆ విధంగా రూపొందుతుంది.
0: యాజ్ యూ థింక్ ఆఫ్ హిమ్ హీ మేనిఫెస్ట్.
1: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఆల్ గుడ్ థాట్స్ ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. ఎవరిపైనా ద్వేషాలు పెట్టుకోకుండా,
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మనం నిందించకుండా,
0: డోంట్ అక్యూజ్ ఎనీబడి.
1: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
1: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
0: And if not possible, don't hate.
1: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
0: But don't hate anybody.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు నెలలు కలిపి చెబుతాయి, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
0: As days pass by, months roll on, years pass by.
1: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
1: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
0: As all devotees assembled here, birthday has got to be performed.
1: నాకు ఇష్టం లేదు.
0: In fact, Bhagavan doesn't want it.
1: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
0: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
1: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యంగా ఉంచుకోండి.
0: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
0: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: భారతదేశం అనే బంగారం అనకుండా.
0: In fact, there is gold in this country.
1: పరదేశం అనే గుమ్మడి వట్టి ఏయిలా.
0: And then why do you want to go outside?
1: బంగారం మన దగ్గర ఉంటుంది, రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
0: Then once you have got the gold with you, why do you want the brass and copper? దైవత్వమైనటువంటి
1: సర్వరూపంతో ఉంటుండాలి.
0: And he has got in every form.
1: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
1: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: యు మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
1: ఆ ప్రేమనే చాలు.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
1: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
0: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
0: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్.
1: ప్రేమనే మనం ఆరగించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is love, love is God.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది కనెక్షన్ లవ్ టు లవ్.
1: కానీ ప్రేమను మీరు గట్టిగా గర్చిన
0: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
1: అద్వితీయమునందంగా నడకరు.
0: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
1: అద్వితేజాన్ని మీరు పొందుతారు.
0: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
1: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
1: ఈనాడు లోకంలో ద్వేషము అసూయ డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్ అగ్రాండైజ్మెంట్
1: అండ్ ఎగ్జిబిటరిజం. ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
0: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్, లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
1: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని
0: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్.
1: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నేను ఆశించాను ఒక పని.
0: I wanted one.
1: అది నాకు కాలేదు.
0: ఐ కుడ్
1: కాదప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
0: దెన్ వై షుడ్ యూ హేట్ బికాస్ యూ
1: ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
0: అండ్ దెన్ యూ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్. సరే,
1: ఈ నష్టము ఈ కష్టం కలిగించడము నా మంచి కోసమే.
0: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఈజ్ ఫర్ మై ఓన్.
1: దీంట్లో కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
0: దేర్ ఇస్ గుడ్, సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
1: ఏది చేసినా దాంట్లో ఒక మంచి ఉంటుంది.
0: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈజ్ ఫర్ మై ఓన్ గుడ్.
1: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
1: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
1: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
0: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
1: మంచి లేకుండా చెడ్డ జరగదు.
0: అండ్ విత్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
1: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
0: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
1: కనుక రెండింటిని ఏకత్వంగా తీసుకోండి.
0: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
1: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయాజి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
1: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక
0: సో
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ తగ్గించుకుని
0: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
1: డివైన్ డిజైర్స్ పెంచుకుంటే
0: గ్రో డిజైర్ ఫర్ గాడ్
1: మనకు హాని కలుగుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
1: హాయి చిక్కుతుంది.
0: యుల్ బి వెరీ హ్యాపీ.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: ద వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
1: ఏదో నా బాధలు ప్రివాళ్ళు గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నా అనుకుంటారు, చాలా పొరపాటు.
0: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఎ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నో, ఇట్స్ ఎ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you'll be less happy.
1: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When once the desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికను పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you'll be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ సువాంచేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
0: అండ్ సత్యభామ
1: శమంతకమనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
1: కాబట్టి బంగారుతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్ షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే,
0: అండ్ వెన్ షీ వాంటెడ్
1: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: భగవంతుడు బంగారపు చిక్కడు.
0: నో యూ కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్ యూ కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ రాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
0: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంత తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికీ, చెల్లి నీవు ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్
1: పాత్. భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్ విత్ మనీ.
1: పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హావ్ హిమ్.
1: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: సత్య రూపానికి నామము నామానికి రూపం రెండింటికి సరి అని తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫార్మ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరి అని తూకము అనింది.
0: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫార్మ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడు ఉన్నాడు.
0: నారద
1: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హి సెడ్ ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫార్మ్ ఐ వాంట్ సంథింగ్ దట్ ఫార్మ్.
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫార్మ్ దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: షీ హాస్ నథింగ్.
1: ఒక తులసి ఉంటుందా?
0: దట్ ఇస్ ఓన్లీ తులసి లీఫ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: సత్య రూపానికి నామము నామానికి రూపం రెండింటికి సరి అయినటువంటి తూకం అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫార్మ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.

0: leaf.
1: వేసింది.
0: He kept it on the pan.
1: పత్రము.
0: A leaf.
1: పుష్పము.
0: A flower.
1: ఫలము.
0: Fruit.
1: తోయము.
0: A water.
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
0: If it is true that you will submit to your devotee,
1: తులసి దళమునకు తూగుదుగాక.
0: You will certainly balance equal to this tulsi leaf.
1: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
0: When one tulsi leaf is kept there, he outweighed.
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో ఇచ్చింది ఆమె.
0: Because she offered
1: full love. ఏమిటి మన పత్రము?
0: What is the leaf?
1: దేహమే పత్రము.
0: Human body is the leaf.
1: పుష్పము.
0: A flower.
1: హృదయమే పుష్పము.
0: Human heart.
1: తోయము.
0: Water.
1: ఆనంద బాష్పములే తోయము.
0: Tears of joy.
1: పత్రము, పుష్పము, ఫలము. ఫలము ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ది ఫ్రూట్ ఆఫ్ ది మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఏ డివోటీ,
1: నీవు ఈ తులసీ దళమునకు తూగుదుగా.
0: యు విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసీ లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికిని వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ, ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్.
1: ఆదర్శాన్ని తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పోల్చుతుందని.
0: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మీరందరూ కూడా ఏ అభీష్టం నెరవేర్చుకోవాలన్నా,
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్
1: ప్రేమను పెంచుకోండి, మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
0: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
1: ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఇది ఏ మీకు సరైనటువంటి ఆదర్శము.
0: దిస్ ఇస్ ద ట్రూ ఐడియా.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్
1: ప్రేమ హృదయులు కావాలి.
0: అండ్ యూ షుడ్ ప్రేమ
1: మయులు కావాలి.
0: యూ షుడ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్
1: అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
1: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
1: ఇది ఒక్క ధనమే.
0: దిస్ ఇస్ ద చీఫ్ వెల్త్.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
0: ఇన్ఫాక్ట్ నన్ బిలాంగ్ టు
1: ఏదో భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ.
1: ఆ ప్రేమను మీకు ఎంతైనా ఇస్తాను.
0: అండ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
1: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
0: అండ్ ఈస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
1: మీరు ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఆదర్శవంతులుగా బ్రతకండి.
0: బి ఐడియల్.
1: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
0: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్
1: నాకు ఆనందం కాదు.
0: దిస్ ఇస్ నాట్
1: మీ ప్రేమనే నాకు ఆనందము.
0: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము.
0: భగవాన్స్ లవ్ ఈజ్ యువర్ వెల్త్.
1: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
0: భగవాన్ వాంట్స్ us to ప్రిజర్వ్ సస్టైన్ ప్రొటెక్ట్ దిస్ డివైన్ లా.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
0: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
1: పవిత్రమైన జీవితాన్ని.
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్.
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
0: లాంగ్ లైఫ్.
1: సుఖమైన జీవితాన్ని.
0: హ్యాపీ లైఫ్.
1: పొందుదుగాక.
0: ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్.
1: మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా.
0: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్.
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసిక.

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్లవారు మానవ జీవితమును గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death.

0: bayam bayam bayam bayam latugu bayam bayam bayam bayam bayam latugu bayam. Life is full of fear. It is all of Padma Vyuha specially devised. The whole life is full of tears. Is it going to be gift? Are they going to be our relations? There's no destiny. The whole family, household life is totally broken.
1: Itti bhayamulato, itti abhimanamulato, itti aveshanato, itti ahankaramulato, koodinatvanti ee manavattamlo chikkinatvanti sukham emiti?
0: In this life of attachment, full of agitation and frustration, what is the happiness you get out of it?
1: Ee chikke aanandam kuda nu bhayamto koodinatvanti aanandame.
0: Even this happiness, fraction of it you get, it's also momentary.
1: Nirbhayam anetundi ee jeevitamlo ekkada kanipinchadam ledu.
0: There is no fearless state at any time.
1: Ekkada nirbhayamu, ekkada vairagyamo, akkada nirbhayam.
0: Where there is renunciation, there is fearlessness.
1: Aa vairagyam ekkada manaku labhyam avutundi?
0: Where is it possible to cultivate the detachment?
1: Daiva sannidhi endi maatrame vairagyam labhyam avutundi.
0: It's only in the proximity of the divine you develop this detachment.
1: Kanuka manavulara,
0: so, oh man,
1: meeru ee bhayamunu dooram gaavinchukoni abhayatvanni ponde nimittamai aatmanuku cherandi, aatma sannidhi cherandi ani prabodhistu vachadu Shankara.
0: So Shankara in his teaching said, run away from the situation of fear so as to be fearless, which is possible only in the spirit or aatman.
1: Akkadiki vellinappude ee bhayam aneetundi yokka yadarthamu manaku chakkaga artham avutundi.
0: There, when once you are in the spirit, you will know the reality of
1: sukhamu,
0: fear.
1: Dukkhamu, paapamu, punyamu, labhamu, nashtamu, chikati, velugulu, ivanni kudanu okadani yokka abhavam le, idi pratyekam chinatundi veru veru kaadu.
0: The sin and the merit, the day and the dark, the profit and the loss is just the another version, the other side of the same coin.
1: Pain and pleasure.
0: The pain and the pleasure.
1: దీనికి మూలాధారం ఒక్కటే.
0: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మను ఆధారం చేసుకుని అనేక విధములైనటువంటివి అక్కడ నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
1: ఇది ఒక పుష్పము.
0: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
1: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ మెనీ పెటల్స్.
1: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ దెమ్ సెపరేట్.
1: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. చూడండి, ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
0: ఆల్ పెటల్స్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ స్టాక్ అట్ ద సేమ్ పాయింట్.
1: ఇది ఏ ఆత్మస్థానము?
0: దట్ మెయిన్
1: ఆత్మస్థానం నుండియే అన్ని రేఖలు ఉద్భవిస్తూ వస్తున్నాయి.
0: ఇట్ ద మెయిన్ ప్లేస్ ద స్టార్టింగ్ పాయింట్ తెలమ.
1: కానీ మనం ఒకే పుష్పంగా మనం దీన్ని విశ్వసిస్తున్నాము.
0: బట్ యు టేక్ ఇట్ యాజ్ అ సింగిల్ ఫ్లవర్.
1: పుష్పం ఒక్కటే, రేఖలు భిన్నము.
0: Flower is one, but petals are many.
1: ఈ రేఖలన్నీ ఒక్కటే, స్థానం ఒక్కటే.
0: Petals are many, but the place of origin is one.
1: అనంతమైనటువంటి సాగరం నందు,
0: infinite ocean,
1: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి.
0: Has so many infinite waves.
1: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు.
0: One wave does not look like another.
1: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు.
0: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
1: అలలు అనేకంగా ఉంటున్నాయి.
0: దర్ ఇన్యూమరబుల్ వేవ్స్.
1: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
0: వేర్ ఫ్రమ్ దేర్ రైజ్.
1: దీనికి మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
1: అది సముద్రము.
0: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్స్.
1: సముద్రం ఒక్కటే.
0: ఓషన్ ఇస్ వన్.
1: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
0: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
1: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి.
0: దే వేరీ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
0: Therefore, the three fundamental qualities of the mighty ocean being wet and cool and also white in color are equally noticed in a wave.
1: అలల్లో చూచినా తడి ఉంటుండాలి.
0: Wave also is wet.
1: అలల్లో చూచినా చల్లదనం ఉంటుండాలి.
0: It's also quite cool.
1: అలల్లో చూచినప్పటికీ తెల్లదనం ఉంటుండాలి.
0: It's also white in color.
1: సముద్రంలో కూడాను అవే ఉంటున్నాయి.
0: So also in an ocean.
1: సముద్రం యొక్క చుక్క నోట్లో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
0: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇట్
1: అలలోని నీటి బిందువు నోట్లో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
0: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
1: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
0: వన్స్ అగైన్ దే మర్చ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్.
1: ఫోమ్.
0: దే అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
1: ఈ ఫోమ్ అనేది దానికి ఆధారం ఏమిటి?
2: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ఫోమ్?
1: దీనికి వేవ్స్ ఏ ఆధారము?
2: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ది వేవ్స్.
1: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి?
2: ద బేసిస్ ఫర్ ది వేవ్స్
1: సముద్రమే ఆధారం,
2: ద ఓషన్.
1: ఈ మూడింటికి ఆధారం ఏమిటి?
2: What is the primal thing for all the three?
1: Ayokka samudrame aadharam.
2: It is the ocean again.
1: Kanukane samudram nandunnatvanti okka jalame alaluga bayal deri alallo nunnatvanti okka dinige nurugga bayal deri moodu roopane dharistuntundadi.
2: And therefore same water out of the ocean takes the form of wave and finally the foam that
1: collects over it. Adiye pratyakshamu parochamu anumanamu.
2: One is the direct, other is indirect, another is the indirect
1: evidence. ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
2: Therefore, for all the evidences, its only place of origin is one and the same.
1: ఇదియే అద్వైతము.
2: This is non-dualism.
1: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
2: This is called Trinity or Triputi.
1: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
2: The atmic principle is this unity of
1: chit,
2: the Trinity.
1: Achit Isharatvam, moodinti yokka bhagame.
2: The three chit, achit and Isharatva, all the three unite.
1: Chit anaga jadamu.
2: Chit is water.
1: Each
2: water.
1: Jadamu.
2: Jadamu. Inert. Inert. Jadamu. Inert.
1: Achit anaga bhautikamu.
2: Achit is physical.
1: Isharatvam anaga trikala bhajyam.
2: ఈ సురత్వ ఈస్ విచ్ ఇస్ చేంజ్.
1: మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
2: ది యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: అది ఏ? ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ.
2: ద సేమ్ ఇస్ బాడీ, ద మైండ్ అండ్ ఆత్మ.
1: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
2: బాడీ డిపెండ్స్ ఆన్ ది మైండ్.
1: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
2: మైండ్ రిలైజ్ ఆన్ ఆత్మ.
1: అన్నింటికి ఆత్మనే ఆధారము.
2: ఆత్మ ఈస్ ద మెయిన్ బేసిస్ ఫర్ ఆల్.
1: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
2: Therefore, for the entire human life, the fundamental principle is ఆత్మ.
1: కనుక అది అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
2: That is the teaching of non-dualism.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
2: persons who do not understand this truth,
1: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
2: they go by the fleeting world, the ephemeral world,
1: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి
2: కట్టకడపడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు. అండ్ దే పుట్ దెమ్సెల్వ్స్ టు లాట్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ అల్టిమేట్లీ రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: శుద్ధోదనకు లేక లేక ఒక కుమారుడు పుట్టాడు.
2: శుద్ధోదన హ్యాడ్ ఎ సన్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్.
1: అతని పేరు సిద్ధార్థి.
2: హిస్ నేమ్ ఇస్ సిద్ధార్థ.
1: ఈ కుమారునికి ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ విధమైనటువంటి యొక్క కష్టము, బాధ, దుఃఖము కలిగించకుండా చూసుకోవాలని ఇల్లును వదిలి బయటికి పంపటం లేదు.
2: శుద్ధోధన నెవర్ వాంటెడ్ హిస్ సన్ సిద్ధార్థ టు వాచ్ ఎనీ సార్ట్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ పెయిన్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఇన్ ద వరల్డ్, సో హీ హాజ్ నాట్ అలౌడ్ హిమ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
1: ఒకానొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: శుద్ధోధన ఒక పండితుడు మహర్షి రాగానే అతనికి ఈ పిల్లవాడిని చూపించాడు తండ్రి.
2: హీ హాస్ introduced his son when a great soul, noble soul visited him.
1: Aa mahaneeyudu vaakku amrita vaakku.
2: What all he says that noble soul is, will be true.
1: Suddhodana,
2: he said,
1: ee pillavaadu kevalam teevra vairagya maaripothadu annadu.
2: This great sage said this boy is going to be a renunciant.
1: Intiye kaadu,
2: not only this,
1: kevalam yavat prajalaku kudanu ఒక విధమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి యొక్క స్వరూపుడైపోతాడు.
2: నాట్ ఓన్లీ దట్ హీ విల్ పాస్ ఆన్ ద మెసేజ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: ఈ మాట విన్న తక్షణమే శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
2: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: ఇంక ఏదీని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపటం లేదు.
2: He's completely afraid of the situation of renunciation, so he didn't allow his son to step out of the palace.
1: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
2: As he was aging at the age of 18, he was
1: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడాను పట్టం కట్టాడు.
2: And not only he got him married, but he coronated him as the prince of that kingdom.
1: యువరాజుగా తయారైన తర్వాత,
2: having become a prince,
1: ఈ సిద్ధార్థి,
2: the సిద్ధార్థ,
1: ప్రపంచాన్నంతా చూడాలి, నా రాజ్యాన్ని నేను చూడాలి,
2: wanted to see his own kingdom of which he is the prince.
1: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyannanta parisilana cheyali,
2: king should not confine himself to the palace.
1: కనుక నేను రాజ్యం చూడడానికి బయటకు వెళ్తానన్నాడు తండ్రి దగ్గర.
2: So he asked his father to permit him to go around his kingdom.
1: తండ్రి చాలా భయపడుతూనే ఉన్నాడు.
2: The father is completely afraid of the situation.
1: కానీ వివాహం చేసుకున్నాడు కనుక ఎక్కడికి పోడు అనేటువంటి ఒక మూఢ నమ్మకం కలిగింది.
2: He has got some blind faith because the boy is married already, he would not run away.
1: కాని రథం పైన కూర్చున్నాడు.
2: He sat on the chariot.
1: కొంత ఊరు దూరకు వెళ్ళాడు.
2: He sat on the chariot, went to the outskirts of the kingdom.
1: ఒక వృద్ధురాలు, వంగిపోయినటువంటి వృద్ధురాలు మరొక కర్రను చేత పట్టుకుని వంగి వంగి అదురుతూ నడుస్తూ ఉంటుండాలి.
2: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
1: చూచాడు.
2: He saw her.
1: ప్రతిసారదని అడిగాడు, ఏమిటి ఈ మృగము, ఇది చాలా వింతగా కనిపిస్తుండదే అన్నాడు.
2: He asked the charioteer, what is this animal that looks quite funny?
1: కాదు ప్రభు, ఇది ఒక మనిషి, వయస్సు మీరిపోయేటప్పటికీ ఈ విధంగా వంగిపోతుంది, వణుకుడు పుడుతుంది, ఈమె కూడాను ఒక మనిషి అని అన్నాడు.
2: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over there.
1: One shiver, the body shiver.
2: The king asked, will everyone get into that stage?
1: Raka tappadu.
2: Yes, one must.
1: This is the yoka naijamu.
2: It's natural.
1: Law of nature.
2: It's a law of nature.
1: Kaani inka koncha dooram poyadu.
2: He proceeded.
1: Oka rogi. ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
2: He saw a TB patient, tuberculosis, was gasping for breath and suffering.
1: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
2: The immediate king asked, what is it that the person is suffering over there?
1: శరీరముకు అనేక రకములైనటువంటి ఒక వ్యాధులు ఉంటున్నాయి.
2: Body has so many types of diseases.
1: ఈ శరీరమే ఒక రోగములకు ఒక గంప.
2: The body is the center of many diseases.
1: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు, ఇది ఒక రోగము అన్నాడు.
2: What sort of disease one would be afflicted with, nobody can say right now.
1: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
2: Who will suffer, who will not, no one can decide.
1: సరే, మనసు కొంత మార్పు కలిగింది, ఇంకా కొంచెం దూరం పోయాడు.
2: His mind changed to a certain extent, yet he proceeded.
1: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
2: He saw the dead body carried by four people to the funeral cremation ground.
1: సారది, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
2: Yes, charioteer, what is that they are carrying?
1: అది శవం ప్రభు అన్నాడు.
2: He said, O king, శవం అంటే ఏంటి?
1: ప్రాణము లేనటువంటిదే శవము.
2: He asked, what is the dead body? He said, the one without life is the dead body.
1: Manamu, manam Shivam.
2: Whereas we are Shivam.
1: Shivam anaga pranam untundadi.
2: Shivam means the one with life.
1: Aa pranam lenatundide Shivamu.
2: When once there is no life, it is Shivam.
1: Aa pranam tirigi potundi andarki potunda ani prashninchadu Siddharthi.
2: Siddhartha asked, will everyone die like that?
1: Tappinedi kaadu.
2: No one can. Ippudu
1: oka paryayamu aa pranam potundi anna.
2: No one can escape. One time or other, one is bound to die.
1: Vinnadu.
2: He heard this.
1: Inka tana tour ni cancel chestunnadu.
2: He dropped his tour any longer.
1: Intiki vachadu.
2: He returned home.
1: Bhojanam cheyaledu.
2: He didn't eat that night.
1: Ratri pandukunnadu.
2: He slept.
1: Nidra raledu.
2: He couldn't sleep well.
1: Kani bharya, Yashodhara, kumarudu pandukunnaru.
2: But there by his side, present wife Yashodhara, and also son.
1: Chuchadu, okay, drishtito chuchadu.
2: He just looked at them.
1: Sarvam dukkam, dukkam, dukkam annadu.
2: Then he stated, everything is nothing but grief, and grief, and grief alone.
1: Sarvam bhayam, bhayam, bhayam.
2: The second, he said, everything is fear, and fear, and fear.
1: Sarvam anityam, anityam, anityam.
2: Then he said, everything is fleeting. Fleeting, changing.
1: Sarvam sunyam, sunyam, sunyam.
2: Then he declared, everything is emptiness, emptiness. And then he left and left the home.
1: Ee teevra vairagyamu vichara. Manam enno rogulnu chustunnamu. Enniyo vruddhulnu chustunnamu. Enniyo shavalnu chustunnamu. Kaani andariki ee vairagyam kalagaledi.
2: See this.
1: Siddharthiki matrame kaligindi.
2: See this intense renunciation. We come across many sickly people, old people in dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
1: Atti indriya nigrahanni kaligeetvanti oka shaktini sadhinchalante adi oka bhagavat anugrahame kavali.
2: One can have total sense control only with the divine grace.
1: Adhe vidhamgane oka rajakumarudu aranyaniki shikarathamai vellaadu.
2: A prince went to the forest.
1: వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
2: హి వెంట్ రౌండ్ అండ్ హి వాస్ టైర్డ్.
1: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
2: యాస్ హి వాస్ థర్స్టీ హి స్టెప్డ్ ఇన్ టు ఎ హెర్మిటేజ్ ఫర్ వాటర్.
1: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
2: ఎ సేజ్ రిసైడింగ్ ఓవర్ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ ఆస్క్డ్, హూ ఆర్ యూ సర్?
1: నా పేరు జితేంద్రియుడు.
2: హి సెడ్ మై నేమ్ ఇస్ జితేంద్రియ.
1: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
2: Then sage asked, where do you come from?
1: జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చాను.
2: He says, I belong to the జితేంద్రియ kingdom.
1: అన్నాడు.
2: He said,
1: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
2: I want water.
1: నీరు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు.
2: He offered him water and he drank and he
1: said, పేరుకు తగిన ప్రవర్తన ఉండరా అని విచారించాడు ఈ సన్యాసి.
2: This sage started investigating whether the conduct is in accordance with the
1: ధర్మరాజు పెనువే పవిత్రుండ్రు. ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
2: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ ఎ ధర్మరాజు, వన్ ఆఫ్ రైచియస్నెస్, బట్ ఆల్ హిస్ కాండక్ట్ ఈస్ అన్ రైచియస్, టోటలీ ఆపోజిట్.
1: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
2: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ త్యాగరాజు, వన్ ఆఫ్ సాక్రిఫైస్,
1: కానీ పేరు తగినగా ప్రవర్తించాడు.
2: అండ్ హిస్ కాండక్ట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ టు ద నేమ్.
1: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
2: హిస్ నేమ్ ఇస్ జితేంద్రియ.
1: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
2: హ్యాస్ హీ సెన్స్ కంట్రోల్?
1: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
2: హిజ్ నేమ్ ఈజ్ ఆల్సో జితేంద్రియ కింగ్డమ్.
1: అక్కడికి వెళ్ళాడు.
2: హీ వెంట్ దేర్.
1: ఏం చేస్తున్నాడు? ఈ పిల్లవాడి బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడిని కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంతటి పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా నన్ను ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
2: ద సేజ్ మేడ్ ద ప్రిన్స్ వేర్ ద ఆకర్ రోబ్స్ వైల్ ద సేజ్ కలెక్టెడ్ ద డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ అండ్ స్ప్రింకిల్డ్ రెడ్ కలర్ ఆన్ దట్.
1: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్ మ్యాన్ ఉంటారు, సిపాయిలు.
2: దేర్ ద మెయిన్ గేట్ ద సిపాయిస్ విల్ బి దేర్.
1: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
2: వాచింగ్ ది సన్యాసి కమింగ్ ఓవర్ దేర్ దే సల్యూట్.
1: నాయన, ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను.
2: హి సెడ్,
1: ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు.
2: ఐ హావ్ కమ్ హియర్ టు కమ్యూనికేట్ ఎ మెసేజ్, ప్లీజ్ కన్వే టు అవర్ కింగ్.
1: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
2: ద ప్రిన్స్ వాస్ కాట్ బై వైల్డ్ యానిమల్స్ అండ్ దేర్ హీ డైడ్.
1: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
2: అండ్ హియర్ ఆర్ హిస్ క్లోత్స్, ఐ బ్రాట్ దెమ్ విత్ మీ.
1: అక్కడ ఉన్నటువంటి వాచ్ మ్యాన్ చెప్పాడు.
2: ద వాచ్ మ్యాన్ సెడ్,
1: నవ్వినాడు.
2: హీ సింప్లీ స్మైల్డ్.
1: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
2: Why have you brought clothes here?
1: ఎవరికి మరణం లేదు.
2: Who is going to escape from death?
1: పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను మరణించక తప్పదు.
2: Those who are all born are bound to die.
1: జననమునకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
2: The birth and death follow. They're born at the same time.
1: జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుంటారు.
2: The birth and death follow each other.
1: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
2: in this modern age,
1: చాలా మంది మీరు చూచారో లేదు, ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
2: మోస్ట్ ఆఫ్ యూ హావ్ నోటీస్డ్ ఆర్ నాట్, యు ఫైండ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్.
1: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
2: దేర్ ద మ్యానుఫ్యాక్చర్ వ్యాగన్స్.
1: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కో దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
2: దీస్ వ్యాగన్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వేర్ ఎవర్ దే ఆర్ నీడెడ్.
1: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
2: దేర్ ఆన్ ఎవ్రీ వ్యాగన్ దే విల్ బి రిటర్న్ లైక్ దిస్, రిటర్న్ ద డేట్.
1: ఈ బాక్స్ ఫలాన్ డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా.
2: దిస్ వ్యాగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
1: మన యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ రైల్వే దేహంలోనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించడం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
2: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
1: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజు పైన ద్వేషంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్ళాడు.
2: He was very much surprised at the answer and he still has got in.
1: రాజు దగ్గరికి వెళ్ళాడు.
2: He went to the king.
1: రాజా,
2: ఓ కింగ్,
1: నీ కుమారుడు మరణించాడు,
2: యువర్ సన్ డైడ్
1: అని ఏడ్చాడు.
2: హీ క్రైడ్.
1: ఈ సన్యాసి ఏడిస్తే రాజు పక్కులు నవ్వుతున్నాడు.
2: వెన్ దిస్ అసెటిక్ క్రైడ్ ద కింగ్ స్టార్టెడ్ లాఫింగ్.
1: మీరు ధరించినది కాషాయ వస్త్రము,
2: యు హావ్ వర్న్ ఆకర్ రోబ్స్,
1: కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి.
2: But your words are not appropriate.
1: Enduku yechadaniki kaaranam em untundadi?
2: Why do you cry?
1: Idi yechavalsinatundi kaade.
2: This is not anything that calls for crying.
1: Vicharinchavalsinatundi kaadu.
2: Nothing to be worried or bothered.
1: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
2: We find many birds resting on the branches of trees every evening.
1: Tellavaru ayyetappudiki ye pakshalu vaatiki pakshiki egiripothuntayi.
2: By the early hours of the morning they fly off.
1: Oka chettu paina kurchunnatundi pakshalaku andarki ye sambandha bandhavyam untundadi.
2: What sort of relationship exists between birds that rest on branches?
1: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా, భార్య, బిడ్డలు, కొడుకు, కోడళ్ళు, అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
2: సో ఆన్ ద ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
1: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో,
2: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్,
1: దీనికి
2: హూ కెన్ సే,
1: విచారించిన అవసరం లేదు.
2: దెన్ వై డు యూ వారీ?
1: ఇది సహజము,
2: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
1: బా ఎంత కఠినప్పుడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
2: Then he was surprised at the words of the king and he wanted to
1: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
2: And he thought in his mind the mother will certainly cry for the loss.
1: తల్లి ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి.
2: Oh mother, your son died, here are his clothes.
1: ఆమె కూడాను పక్కన నవ్వింది.
2: She too laughed at once.
1: సన్యాసి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీ కుడును ఈ అభిమానం ఎందుకు?
2: Oh sage, you have given up everything, what sort of attachment you have? Why?
1: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు, మధ్య చక్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
2: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
1: ఆ చక్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారు లేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
2: Some stay there in the chowltry while others will pass on.
1: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
2: సో లైఫ్ ఇస్ ఎ చౌల్ట్రీ.
1: ఈ చత్రంలో అందరూ చేరారు.
2: ఆల్ అసెంబుల్ దేర్.
1: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
2: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద బాడీ నెక్స్ట్ మోమెంట్.
1: దుఃఖించనే అవసరం లేదు అన్నాడు.
2: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీ మోర్.
1: సరే, ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
2: దెన్ ద సేజ్ థాట్ హీ హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
1: తీసుకుని వెళ్ళి తల్లి మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి
2: హి సెడ్, లుక్ హియర్, యువర్ హస్బెండ్ డైడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
2: దెన్ షీ సెడ్,
1: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
2: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
1: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది.
2: అండ్ యూ ఆల్సో ఫైండ్
1: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన ఒక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
2: We find the two different logs of wood running along the current of water.
1: మధ్య మధ్య కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి, వీడిపోతుంటాయి.
2: They go together at one point and get separated.
1: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, వీడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
2: In this growing together,
1: మమకారం లే మూల కారణాలు.
2: For all this is attachment and possessiveness that are responsible.
1: అంతే కాని అవస్థలు ఏ మాత్రమూ భేదం కాదు.
2: There's nothing wrong with the position or the plan.
1: అవస్థలు సహజమే.
2: That is the law of nature.
1: కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు.
2: So we don't need to worry about it.
1: సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
2: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he want to test the prince.
1: Rajakumara pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni mee amma nannulu kuda charsallo pettesaru chaala avasthala palayipothunnaru tatchame nee vellu varini vidipinchu varatu yuddham cheyi annadu.
2: The sage told the prince, oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents. Better you go back and rescue them.
1: అప్పుడు ఆ కుమార్ రాజు చెప్తున్నాడు.
2: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
1: అంతా దైవ సంకల్పమే,
2: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
1: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
2: డిడ్ ఐ బ్రింగ్ దట్ కింగ్డమ్?
1: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
2: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
1: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
2: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
1: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము,
2: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది
1: ఆత్మ సామ్రాజ్యం నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
2: I am just struggling hard for the kingdom of
1: the spirit. That is the kingdom of heaven.
2: That is the kingdom of heaven.
1: అది నాకు లభ్యం కావాలి.
2: దట్ ఐ షుడ్ గెట్ ఇట్.
1: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇట్ నాట్ ద వన్ బై ఫైటింగ్.
1: ప్రేమతో దానిని సాధించాలి.
2: యూ షుడ్ యూ కెన్ ఓన్లీ అచీవ్ త్రూ లవ్.
1: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్న.
2: ఐ డోంట్ వాంట్ దీస్ కింగ్డమ్స్.
1: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
2: అండ్ ఇన్ దిస్ స్టేజ్ ప్రోస్ట్రేటెడ్ టు దిస్
1: ప్రియ. మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
2: ఐ థింక్ దట్ ఐ యామ్
1: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
2: వి హావ్ ద డ్రెస్ ఆఫ్ రెనన్షియంట్ బట్
1: ఎంతమంది సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
2: దేర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్
1: చెప్పి
2: హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
2: శంకరాచార్య హాస్ పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టీచ్ దిస్.
1: ఒక నటకుడు
2: ఎన్ యాక్టర్
1: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
2: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
1: రాజ్యసభలో ప్రవేశించాడు.
2: హీ ఎంటర్డ్ ఇన్ టు కోర్ట్.
1: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
2: He started chanting various things, saying that there is no father, no mother, no property, nothing, be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
1: Rajagaru vachi umatasanam ichadu.
2: King made him
1: sit. Kuchinnadu chakkani aadhyatmikanga aatmatattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
2: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
1: అంతా సభ పూర్తి అయిన తర్వాత
2: రాజు
1: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
2: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ ద కమాండ్ ఆఫ్ ద కింగ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్.
1: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
2: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
2: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్.
1: బహుమతిగా ఇస్తున్నానన్నాడు.
2: వీ ఆర్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ.
1: మాకు ఇది అక్కర్లేదు.
2: He said, I don't want this.
1: నేను వేసినది ఏమిటి?
2: What is it I have put on?
1: నేను సన్యాసిని.
2: I am a sannyasi.
1: సర్వసంగ పరిత్యాగి సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
2: The main feature of a sannyasi is to give up everything in this
1: నేను
2: world.
1: మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
2: I have not come here for these gifts.
1: మీ బహుమానం నాకు అవమానము.
2: The gift is a matter of shame to me.
1: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
2: I don't want.
1: వెళ్ళినాడు.
2: He went.
1: రెండవ దినము
2: సెకండ్ డే
1: ఆ నటకుడే
2: ద సేమ్ యాక్టర్
1: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
2: హీ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్. నెక్స్ట్ డే
1: మంచిగా స్త్రీవలే అలంకారం చేసుకున్నాడు.
2: హీ హాస్ డెకరేటెడ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
1: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
2: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్.
1: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
2: ఆల్ గాట్ దెమ్సెల్ఫ్ లాస్ట్ ఎంజాయింగ్ దిస్ డాన్స్.
1: భూమిని తగిన కాలు తాళం విడిచిన చెయ్యి ఈ విధంగా నాట్యం ఆడాడు.
2: The movements are...
1: కాదం పాదములు తలపు ఒక భూమి పైన నిలవలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ట్యూన్ ఇన్ ద రిథమ్ వాస్ సో లైక్ దట్ ద ఫీట్ డిడ్ స్టాండ్ ఆన్ ద.
1: ఈ నృత్యం చూస్తూ ఉండినటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు.
2: ద కింగ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్.
1: కానీ మంత్రులు చాలా తెలివితేటలు కలవారు.
2: బట్ మినిస్టర్స్ ఆర్ హైనాటి
1: మంత్రులు.
2: మినిస్టర్స్ ఆఫ్ దోస్ డేస్ ఎనీవే.
1: జాగ్రత్త పడ్డాడు, అందుకోసమనే మంత్రులు పెట్టుకుంటుంటారు.
2: దట్ వెరీ పర్పస్ of having ministers in a
1: court. రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక శిలాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
2: ద కింగ్ విల్ హ్యావ్ ఎ క్రౌన్ ఆఫ్ ప్రెషస్ జెమ్స్.
1: కానీ తల లోపల రాళ్ళు ఉంటాయి.
2: బట్ ఇన్ సైడ్ ది హెడ్ దేర్ విల్ బి స్టోన్స్.
1: అందుకోసమనే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసం మంత్రులు అని పెట్టుకుంటారు.
2: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్ టు అడ్వైజ్ దెమ్.
1: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు.
2: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ.
1: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
2: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్.
1: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
2: యూ కుడ్ ఫైండ్ అవుట్ దట్ ద సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకర యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే.
1: రాజు గారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
2: As king commanded, the minister brought gold coins as a gift.
1: రాజా, నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము? నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు.
2: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance?
1: చెప్పాడు,
2: I want more.
1: నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు. ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావి, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
2: దెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, యెస్టర్డే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ రెనన్షియంట్ యూ సెడ్ నో ఐ డోంట్ వాంట్, టుడే యూ వాంట్ మోర్, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్?
1: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
2: దెన్ ద డాన్సర్ సెడ్,
1: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
2: ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డ్రెస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
2: దేర్ఫోర్ ద కాండక్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ ట్యూన్ విత్ ద నేమ్. ఐ యామ్ ఎ డాన్సర్,
1: నా నామము తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
2: దేర్ఫోర్ ఇస్ ద డాన్సర్ ఐ హావ్ డిజైర్.
1: అతని సన్యాసం ఆ నేమం, ద పేరు.
2: Previous day, the role was that of a renunciant.
1: సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
2: Therefore, you must be one of sacrifice.
1: నామం తగినటువంటి యొక్క ప్రవర్తన, నామం తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
2: Therefore, the action must be in accordance to the name and the behavior, vartana.
1: ఆ విధంగా చెప్పి, మీరు మానవునిగా పుట్టారు.
2: You are born as a human being.
1: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
2: You should lead the life of a human
1: being. ఇది శంకరులు బోధించినటువంటిది.
2: This is the teaching of Shankara.
1: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
2: As is the dress, so should be the behavior.
1: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
2: As is the form, so should be the conduct.
1: కనుక ఓ మానవులారా,
2: ఓ హ్యూమన్ బీయింగ్
1: మీరు మానవాకారం ధరించినారు.
2: యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్
1: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
2: You should have human values.
1: మానవతా విలువలు మీరు నటించాలి.
2: You should exhibit human
1: values. మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
2: You should develop human
1: values. లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
2: Or else it would be a matter of shame to be a human.
1: అది the proper study of mankind is man.
2: That's what he said. The proper study of mankind is man.
1: ఏమిటి mankind?
2: What is this?
1: ఏమిటి మా విలువలు?
2: What is value here?
1: Thoughts, words and action together.
2: The harmony, the togetherness of thoughts, words and deeds.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
2: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ట్రూ మీనింగ్.
1: ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
2: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ యు ఫైండ్ ద లవ్.
1: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయకమలం వికసిస్తుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యూ, ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్
1: కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
2: ద మూమెంట్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాజమ్స్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
1: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు.
2: దోస్ హూ ఆర్ నాట్ డిటాచ్డ్ ఇట్ ఓన్లీ మీన్స్
1: హృదయ కమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
2: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాజమ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
2: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
2: In fact, the wild animals in the forest has no trace of love.
1: Adiye chinna pillavaadanti prahladudu tandriki cheptunnadu.
2: This is the lesson of a tiny tot prahlada to his father.
1: Tandri meer enno vidyanu nerchinaru.
2: Father, you have learnt many
1: forms. Entho vedantaani chucharu.
2: You also have gone
1: to shastra vichetanalo meer chucharu.
2: You read so many
1: kaani
2: but
1: మీరు మానవులు వలె ప్రవర్తించడం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
1: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
2: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
1: కన్న కొడుకే కట్టుకున్న భార్యే అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్ యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్ సన్.
1: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
2: Therefore, wild animals are much better than you.
1: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
2: దేర్ఫోర్ ద The one who hurts and hurts himself is an animal.
1: Kanukane, be good.
2: So be good.
1: Nee motta motta manchiga untundu.
2: So you must be good first.
1: Do good.
2: Then do good.
1: Ee rendu yokka tattvam chetane ee yokka jeevitamu good ayipothundi.
2: With these two, your whole life will be good.
1: ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మన యొక్క మంచి గుణములు ప్రారంభించుకోవాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లైఫ్ గుడ్ వీ షుడ్ హావ్ గుడ్ క్వాలిటీ.
1: ఈ విధంగా శంకర్ల వారు
2: లైక్ దిస్ శంకర
1: అనేక ప్రాంతములకు బయలుదేరి
2: went to many places
1: అనేక విధములైన ఈ అద్వైతాన్ని ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి ఒక మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడాను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength.
1: ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధం లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
2: His disciples all 14 of them could absorb his teachings and started composing their own.
1: చేసుకుంటూ వచ్చి వారు కూడా దాంట్లో లీనమైపోయారు.
2: They also got themselves totally identified with non-dualism.
1: అప్పుడే భారతదేశం నందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది.
2: ఇట్ వాజ్ ఓన్లీ దెన్ ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం హస్ కమ్ టు స్టే ఇన్ భారత్.
1: క్రమక్రమేణా తిరిగి ఈ ఆధునిక ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబారుతూ వచ్చింది.
2: బట్ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్
1: మీకు వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్
1: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
2: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
1: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
2: హ్యావింగ్ ఎయిమ్ ఆన్ గాడ్,
1: అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
2: నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
2: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
1: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
2: డిటాచ్మెంట్ ఈస్ నాట్ వన్ దట్
1: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం ఇంకా వచ్చేసేస్తుంది.
2: యాజ్ యూ డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్ ద డిటాచ్మెంట్ ఆల్సో విల్ గ్రో సైమల్టేనియస్.
1: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
2: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
1: మన మనసు త్రిప్పటంలోనే ఉంటుంది అది.
2: ఇట్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఇది ఒక బీగము.
2: దిస్ ఇస్ లాక్. దిస్ ఇస్ ద లాక్.
1: This is one key.
2: This is the key.
1: Put a key.
2: Put the key into the lock.
1: Turn left side.
2: Turn left side.
1: Open.
2: And it gets open.
1: Turn right side.
2: Turn right side. It gets locked.
1: Same lock, same key.
2: Same lock, same key.
1: Turning difference.
2: Difference is there in the turning.
1: Kabatti lock a bondage.
2: The locking is
1: open bondage. A liberation.
2: Opening it is liberation.
1: Kabatti liberation and bondage rendu okate gaane untundadu kanakane. మన ఏవ మనుష్యానం కారణం బంధము వచ్చే మనసే దీనికి మూల కారణం.
2: దేర్ఫోర్ ఇట్ ద సేమ్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాడీ.
1: కాబట్టి మన హృదయమే ఒక లాక్.
2: అవర్ హార్ట్ ఇస్ ద లాక్.
1: మన మనసే కీ.
2: మైండ్ ఇస్ ద కీ.
1: దీన్ని భగవంతుని వైపు తిప్పితే డిటాచ్మెంట్.
2: ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్.
1: ప్రకృతి వైపు తిప్పితే అటాచ్మెంట్.
2: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ సైడ్ ఇట్ ఇస్
1: అటాచ్మెంట్. సందేహం కలగొచ్చును.
2: యు మే ఫైండ్ క్వశ్చన్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్.
1: ఉన్నారు మీరు ఇప్పుడు.
2: హియర్ యు ఆర్.
1: మీకు రెండు లెగ్స్ ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి.
2: యు హావ్ టూ లెగ్స్.
1: కానీ పరీక్షలో పాస్ అయిపోయి ఎంబీఏ తీసుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అమ్మా నాన్నలు ఒక అమ్మాయిని కట్టేసేస్తారు.
2: ఆఫ్టర్ గెటింగ్ యువర్ ఎంబీఏ డిగ్రీ యూ సెక్యూర్ ఏ జాబ్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ సీ టు ఇట్ దట్ యూ గెట్ మ్యారీడ్.
1: పేరెంట్స్ కట్టవచ్చు లేకపోతే నీవే కట్టుకోవచ్చును.
2: ఆర్ యూ యువర్ సెల్ఫ్ మే పిక్.
1: కానీ ఏ వ్యక్తి ఏమి అప్పుడు నాలుగు కాళ్ళు అవుతాయి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ఫోర్ లెగ్స్.
1: నీవి రెండు, ఆమె రెండు.
2: యువర్ టూ అండ్ యువర్ వైఫ్ టూ.
1: మరి తర్వాత ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికే ఇంకొక సిక్స్ లెగ్స్ అయిపోతాయి.
2: అట్ వన్ ఆర్ టూ ఇయర్స్ యూ హావ్ సిక్స్ లెగ్స్.
1: తర్వాత మరి ఎయిట్ లెగ్స్ అయిపోతాయి.
2: దెన్ ఎయిట్ లెగ్స్.
1: తర్వాత టెన్ లెగ్స్ అయిపోతాయి. ఈ లెగ్స్ అయితే అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
2: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు.
1: అది ఏ బాండేజ్ అన్నారు.
2: దాట్ ఈస్ బాండేజ్.
1: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైన్స్ నుంచి, నీ డిజైన్స్ నుంచి వస్తున్నాయి.
2: సో బాండేజ్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అన్నారు.
2: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: జీవితం చాలా దీర్ఘ ప్రయాణమైనటువంటిది.
2: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
1: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
2: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
1: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
2: దెన్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
2: యాజ్ యూ లెసన్ ది వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ బి మోర్ అండ్ హ్యాపీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు us how to lessen our burden and luggage tomorrow.
1: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
2: డూ యువర్ డ్యూటీ.
1: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
2: బట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది ఎయిమ్, మెయిన్ ఎయిమ్.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీం నాలెడ్జ్ ఇట్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశి, జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: People take to many, many sorts of efforts and follow many paths in order to receive God's grace by following the path of devotion.

0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: హౌఎవర్ డివోటీస్ ఆర్ ఆఫ్ ఫోర్ టైప్స్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ దీస్ ఫోర్ పార్ట్స్.
0: మొదటిది గుణగానము.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ సింగింగ్ ద గ్లోరీ బేసింగ్ ఆన్ ది అట్రిబ్యూట్స్.
0: రెండవది లీలాగానము.
1: ద సెకండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ బేసింగ్ ఆన్ మిరాకిల్స్.
0: మూడవది భావజ్ఞాన గానము.
1: ద థర్డ్ వన్ ఈజ్ ద వన్ విత్ ద ఫీలింగ్.
0: నాలుగవది నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: సమ్ ఆర్ డెల్యూటెడ్ బై ది ఫీలింగ్ అండ్ ది ట్రిబ్యూట్స్ ఆఫ్ ది డివైన్.
0: గుణ సంకీర్తన చేత కేవలము అసంతృప్తి పొందుతూ వచ్చారు.
1: బై సింగింగ్ ద డివైన్ క్వాలిటీస్ హౌఎవర్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
0: గుణ సంకీర్తన అనేటువంటిది భగవంతుడు గుణాతీతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: అలాంటి గుణాతీతుడైనటువంటి యొక్క భగవంతుణ్ణి గుణము చేత గానము చేసి మెప్పించటము ఇది కేవలం ఒక భ్రమనే.
1: ఇట్ ఈస్ డెల్యూషన్ టు సూపర్ ఇంపోజ్ ది అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: ఇట్స్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ గివ్స్ అస్ ద టెంపరరీ సాటిస్ఫాక్షన్ బై ప్రైజింగ్ హిస్ అట్రిబ్యూట్స్.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: ట్రూలీ స్పీకింగ్ దేర్ ఆర్ నో అట్రిబ్యూట్స్ ఇన్ అవర్
0: గాడ్. అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing His glory and try to attain liberation is just an illusion.
0: Vasukitayanna Srinivasa Chidvilasa Bhava Pasamula Dunchi Manolasam Ivaram Vasura Kalyana Pura Vasudav Sishesha Gopa Dasuni Brocheti Jagadisha Khushi Kesevega Sirama Ramani Manoharam ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి? శ్రీనివాసుడు ఈ చిద్విలాసుడు ఏమిటి? విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము.
1: లీలాగాన సింగింగ్ హిస్ మిరాకిల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఇస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు.
1: They are further deluded.
0: కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్ హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టగడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయి దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్ బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్ అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్ ఫైనల్.

0: తుమదినం రామ తుమబిన కృష్ణ తుమబిన ప్యారే తుమబిన హృదయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Ivasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatram kuda nu naaku kaligeetunti kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhanga nenu Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu nive aanandamundu chunduvani bindu sridhara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు సీధర హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యనంద గోవింద వేగ బ్రోవర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant
1: singing his name.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: Kanuka ee yokka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు రెండూ
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామముతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయంలోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani, inati prajalu, Krishna yokka leelalu kani, atani yokka charyalu kani, aneka vidhamulaga kudanu vimarsistu vacharu. Kani appatiki Sri Krishnudiki vayasu 6 samvatsaramule.
2: Then and now, people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramule yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ 6
1: భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ద హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్.
1: భార్య కూడాను లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాస్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ద డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూసి అక్కడ కృష్ణునితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కాని ఇంకా కొడుతూ వచ్చాడు.
0: But yet Krishna went on thumping the door.
1: కాని భర్త లేచాడు.
0: Husband got up.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: Husband opened the door.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: Krishna was so young.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: Husband was not angry watching this little boy.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: He lifted him.
1: ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు.
0: He has taken him inside.
1: భార్య యొక్క భావము ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు. కృష్ణుడు ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్ వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఈస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: In the morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమరిపించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను మహత్తరమును కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు.
0: There are many devotees who propagated the divine actions and the divine mystery and the miracles.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: Therefore it's the music that will in which we will be swept off.
1: Kana gaanamu cheta andarnu tarinchadaniki idu oka chakkani rajamargam.
0: Music is the royal path leading to liberation.
1: Kanukani ee gaana sankirtanu chetane bhagavantunni tana swadhinamu gaavinchukovachu.
0: By singing the glory of God we can certainly attain him, reach him.
1: Ee vidhamga gaana sankirtanu chesi hrudayanni marchipoyi ఆ గానములో లీనమై భగవంతుని అందుకుడు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యూ నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: నేను పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాతులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీదు కృపకై, నామురాలకించి బ్రోగుమయ్య వాచమ గోచరుండని.
0: Krishna, you have protected Pandavas. It was you who had set right the Kubja at that time. It was you who helped that Kuchela, and I have been waiting for you to receive your grace. Kuchela
1: aarti dhichinavu, kurupiyaina kubja vakramalanu pogottinavu, melu melu pandavulanu gachinavu.
0: You have protected Pandavas, and you made that ugly kubja look so beautiful, and you helped Kuchela.
1: Hey Krishna, yani moralida brochinavu.
0: You came to their rescue, responding to their prayer.
1: Vachama gocharundani ni charitamulanu pogata brahmadulakunaina tarama.
0: Is it possible for Brahma to narrate, to describe, to extol in full your
1: mystery?
0: God is beyond comprehension, understanding. The word in the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane, samasthi gana sankirtanam chetane, marinta jagat vyapti gavinchadaniki, hudayam vikasinchadaniki, vishalamga avadaniki, chakkani avakasamulu untunnayi.
0: By singing together, there is every possibility to blossom our devotion and to reach out to everybody.
1: Ee samasthi bhajana anetundidi chaala uttamamainatundidi.
0: Collective singing is noblest of all.
1: Dinini motta mota Guru Nanak prarambhinchadu.
0: It was Guru Nanak who started this collective singing.
1: Atanu andarukunu ekanga paadetundi ee vidhiga bhajan loni prarambhinchadu.
0: He started bhajans, collective community singing.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుని చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు,
0: కబీర్
1: తులసిదాసు,
0: తులసి
1: రామదాసు,
0: రామదాస్,
1: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: Such great mighty strength is latent in the singing of the glory of God.
1: రూపము లేదని చెప్పుకోవచ్చును, కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: You may say that God has no form, but he has a name.
1: Bhagavantudu anedi oka pedda peru.
0: God itself is a name.
1: Perante emiti kavali? O Ramakrishna Govindani kaadu. Bhagavantuda anatame oka peru.
0: Name is not Ramakrishna Govinda. You say God, God itself is a name.
1: Nama rahitudu antunnaru, roopa rahitudu antunnaru.
0: You say he is nameless and formless.
1: Nama roopamu lenatundi ee jagattulo kaanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusarupani kudanu roopamundi naamamundi.
0: Even an atom has a name and a form.
1: Ee roopanaamamule lekapothe inga pedda swaroopani ee vidhanga daristundi.
0: Without name and a form to such a tiny, small, subtle atom, how do you expect a large thing?
1: Kalu jagattunnatundi samastha roopamulaku naamamu, prathi naamamunakunu oka shakti untunnadi.
0: Therefore every object has got a name and a form and a power therein.
1: Kanukane bharatiyulu ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: Therefore Bharatiyas worshipped every stone, every tree.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడాను పూజిస్తూ వచ్చారు.
0: They worshipped even a poisonous snake.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడాను పూజిస్తూ వచ్చారు.
0: They also worshipped the bird that flies.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: In this world there is nothing that does not deserve your worship.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటాడు.
0: Therefore what many people do, you might be watching, they go on paying their obeisance, respects.
1: సర్వత్రా ఉంటుండాది భూమి.
0: Mother earth is present everywhere.
1: ఇది మదర్ అర్త్ లేనటువంటి ప్రదేశమే లేదు.
0: There is no place where there is no earth.
1: ఒక చిన్న కథ ఉంటుండాది.
0: There is a small story here.
1: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: రెండో దినం లేచేటప్పటికే అర్త్ అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని.
0: Second day earth asks, are you going to repay the loan?
1: అదే దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
0: In order to evade payment, the fox went on running overnight.
1: ఈ భూమి యొక్క తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
0: The fox didn't want to be bothered or pestered by earth, therefore it went on running.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అడిగింది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యూ గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వతపాణి పాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దేర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకానొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి,
0: స్వామి,
1: ఎలాంటి పాపములనైనాను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమని.
0: సో అర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 వరల్డ్స్.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33 లక్షల
0: 33,33,333
1: పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్.
1: ముల్లోకంలో వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: 33 లక్షల
0: 33 లక్షల
1: 33,333
0: 333.
1: ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్డ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 శ్లోక రిమైన్డ్.
1: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
0: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ది 3 వర్డ్స్.
1: మిగిలినాయి
0: 2 లెటర్స్ రిమైన్.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words.
1: అప్పుడు దేవుడు చెప్పిందట, విష్ణు
0: సెడ్,
1: అమ్మా, ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇక 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ, కృష్ణ, హరి, శివ, హర, సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
0: సో దీస్ 2 letters are to be said.
1: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జ్యువల్.
1: కనుకనే దానివల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు చెందుతుంటారు.
0: ది డ్యూయలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒక తూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians కూడా నువ్వు జీసస్ 2 అక్షరాలు వచ్చేసింది.
0: Christians also said 2 letters.
1: Muslims కూడా అల్లా 2 అక్షరాలు వచ్చేసేసి.
0: Muslims say Allah 2 letters.
1: అన్నింటి ఎందుకు 2 అక్షరాలు?
0: Every religion speaks of God 2-lettered one.
1: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు.
0: So Chagra said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: నారాయణాయ ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ ఇందులో మకారమని లేకుంటే నమ శివాయ.
1: బట్ శివ మంత్ర నమ శివాయ మా ఇస్ ద ప్రైమ్ లెటర్ వితౌట్ విచ్ ఇట్
0: లైఫ్ లెటర్,
1: లైఫ్ లెటర్.
0: కనుకనే నమ శివాయ అనేటువంటిది నమ శివాయ మకారం లేకుండా పోతే నమ శివాయ మంగళం కానటువంటిది అమంగళము అయిపోతుంది.
1: నమ శివాయ విచ్ ఇస్ ఆస్పిషియస్ వితౌట్ మా లైఫ్ లెటర్ ఇట్ ఈస్ ఇన్ ఆస్పిషియస్.
0: ఈ వివరము తెలిసిన గనునకు మొక్కెదా.
1: ఐ పే మై రెస్పెక్ట్ టు ద వన్ హూ నోస్ ఆల్ దీస్ డీటెయిల్స్.
0: ఎవరని ఎవరని నిన్ను నిర్ణయించేదిర.
1: హౌ ఎమ్ ఐ టు డిసైడ్ ఇన్ వాట్ వే ఐ కెన్ కాల్ యూ
0: శివుడవో మాధవుడవో?
1: శివుడవో శివుడో మాధవ.
0: కానీ శివ మంత్రంలో మా జీవము, మాధవ మంత్రంలో రాజీవనం. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామా అనే మంత్రము నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామా. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతయుడును భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ డోంట్ చాంట్ హిస్ నేమ్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకున్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్ దేర్
0: మదర్. స్నేహితుని పేర్లైనా వాడు పిలుస్తుంటాడు, అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నేమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వీ హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your
0: feeling. కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్, అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్, దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: be
0: naam varinchandi.
1: And you be after His name.
2: Bhajana bina sukha shanti nahi.

బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం తత్ర దేవం.

0: బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం. తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమస్వరూపులర
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంతోషం సాహసం ధైర్యం భక్తి శక్తి పరాక్రమం. ఈ షోడశ గుణములు కూడాను ఎవని అందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటుంది.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్ బాల ద కరేజ్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అండ్ బ్రేవరీ వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ యు ఫైండ్ డివైన్ ఎఫల్జెన్స్ టూ.
0: భోగము త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచేటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగం ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్. వెన్ దేర్ ఇస్ ప్లెజర్ ద సాక్రిఫైస్ కెన్ నాట్ ఎగ్జిస్ట్.
0: అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు?
1: However, with sacrifice, how can you have pleasure also?
0: ఆచరణ యందు అహంకారము అనుష్ఠానం నందు ఆసక్తి రెండును వదలిన భోగమే త్యాగము, త్యాగమే భోగము.
1: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ వన్ ఇండివిజువల్.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: ఆల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ షేర్.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: ఎంజాయ్ యువర్ ఓన్ షేర్.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారం నందు దీనిని సద్వినియోగం చేయాలి.
1: Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life.
0: ఈశావాస్యం ఇదం జగం సర్వం.
1: The whole universe is full of divine.
0: ఈ ప్రపంచమంతా కూడాను భగవత్ శక్తితోనే కట్టబడి ఉన్నది.
1: The entire universe is built by the divine power.
0: ఎందు చూచినా భగవంతుడు తప్ప అన్య పదార్థములు మనకు గోచరించవు.
1: Wherever you go and see, excepting God, you do not find anyone else.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: It's not possible for everybody to know this truth.
0: వారికి ప్రాప్తమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాప్తమనే వదించాయి.
1: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: ఒకటి ప్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి.
1: వన్ ఇస్ శ్రేయోశక్తి, అదర్ వన్ ఇస్ ప్రేయోశక్తి.
0: ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ప్రేయోశక్తి?
0: బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి.
1: ప్రేయోశక్తి ది ఫస్ట్ వన్ ఇంక్లూడ్స్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్ సెలిబసే, వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, వన్ ఆఫ్ రిక్లూజ్ అండ్ ద లాస్ట్ రినన్షియన్.
0: భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: they all confer worldly, sensual joy.
0: Rendavadi Sreyo Shakti.
1: The second one is Sreyo Shakti.
0: Daya, Prema, Sahanamu, Sanubhuti, Tyagamu. Ityadi Sadgunamulantai Kudanu Sreyo Shakti ki sambandhinchinatuvi.
1: Sreyo Shakti includes these faculties of compassion, love, forbearance, sympathy and sacrifice.
0: Deenine Krishnudu Bhagavad Gita yandu Sodharmam Paradharmam ani bodhinchadu.
1: The same thing is taught by Krishna in Bhagavad Gita as one Swadharma, the other Paradharma.
0: Swadharma managa yemiti?
1: What do you mean by Swadharma?
0: Swa ade Salokyam, Sarupyam, Samipyam, Sayujyam.
1: Swamen, Swam meant the nearness to God, living in the same place with the same idea and final merger in the divinity.
0: Atma sambandhamainatunte venni kudanu iva prevaramu oka Swadharmamunaku cherinatunte.
1: All those that are related to the spirit or the soul constitute Swadharma.
0: Deeniki viruddhamainatunte indriya sambandhamainatunte venta kudanu preyoshakti.
1: But that which is related to the senses is preyoshakti.
0: Kani ee naati manavulu ప్రేయోశక్తికి అధికమైన శక్తి కావటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తురు కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వమును అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ది కూల్నెస్ ఆఫ్ ద
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: The entire humanity has got authority to enjoy the fruits.
0: Kanuka ivi andaru kudanu anubhavinchavachunu.
1: All can experience and enjoy.
0: Idi preyo shakti shreyo shakti enniti yokka sannidhi sambandha bandhavyame.
1: This is the intimate association relationship between preyo shakti and shreyo shakti.
0: Pantalu pandinchukotamu,
1: growing harvest,
0: bhujinchatamu,
1: partaking food,
0: shakti samarthyamulu penchukotamu,
1: acquiring energy and
0: karma
1: capacity,
0: margam nundi praveshinchi
1: entering into the action,
0: deha karmalu aacharinchatam,
1: one has to do one's own activity.
0: Ee deha karmalu aacharinchina tarvata,
1: after performing physical action,
0: atma dharmam tho aanandinchatam,
1: one can enjoy blissful state following the spirit.
0: Kanuka prati okkati kudanu vicharana chesi chuste daiva shasaname kaani anyudu ye maatram kuda nirnayinchetuvanti kaadu.
1: Likewise, if you investigate clearly, you will understand that everything goes by God's will.
0: Anuvu modalu ganam varaku kudanu,
1: right from microcosm to the macrocosm,
0: gatti pocha modalukoni brahmandam varaku kudanu daiva shasanam le jarugutunnavi,
1: right from the minutest object to the macrocosm, the cosmos,
0: adi
1: goes by the divine command.
0: Adiyu idiyu nanagareela,
1: why say that and this?
0: Pipilakaadi brahma paryantam,
1: right from ant to brahman,
0: adi erungaru,
1: you don't know that,
0: mali galangaru,
1: you don't understand,
0: nidimi jendaru,
1: and you are not
0: bhumini kondaru,
1: and you really
0: vivekamuna vartinchadanni kadu viravigidiru kani chivarake veedakedi sambhavinchunu tirijaru enta varane kadaladu needu sankalpam lenidi bhagavat sankalpam lenidi edi kuda nu kadalu.
1: Without God's will, nothing can happen. You do not understand, you do not experience, but you pride yourself, you are highly egoistic.
0: Kani భూతము సంభూతము,
1: వన్ ఇస్ భూతము, అదర్ ఇస్ సంభూతము,
0: విద్య అవిద్య,
1: వన్ ఇస్ విద్య, అదర్ ఇస్ అవిద్య,
0: ప్రాకృతము పరమాత్మము,
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: రెండు పదములేగా భావిస్తున్నారు కానీ రెండు కాదు ఇవి.
1: దే ఆర్ నాట్ ట్విన్స్, నాట్ టూ వర్డ్స్.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడాను పరాత్మైనటువంటివి.
1: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ వీ డూ హోల్ హార్టెడ్లీ ఆర్ స్పిరిచువల్.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి, తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: We are making the spiritual aspect and view it as worldly, and we consider worldly experience.
0: లోకములో ధర్మాత్ములు ఉన్నారు.
1: There are many people righteousness.
0: త్యాగాత్ములు ఉన్నారు.
1: One of sacrifice.
0: యోగాత్ములు ఉన్నారు.
1: One of spiritual practice.
0: కర్మాత్ములు ఉన్నారు.
1: People of action.
0: కానీ అందరూ ఉన్నారు.
1: All exist.
0: కానీ
1: but
0: ఆత్మాత్ములు లేరు.
1: But there are none that follow the spirit or conscience.
0: అనగా ఆత్మాత్ములు అనగా ఏమిటి?
1: Who are those that are of spiritual
0: ఇది కర్మయోగం కాదు.
1: None of action.
0: భక్తి యోగం కాదు.
1: Not of one of devotion.
0: జ్ఞాన యోగం కాదు.
1: Nor wisdom.
0: ఆత్మయోగం.
1: It is the yoga, the spiritual practice of the spirit.
0: ఇది ఆత్మయోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు.
1: In this world we do not find anybody that follow that spiritual practice of atma, the spirit.
0: శరీరం కనిపిస్తుంది.
1: You see the body.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: You also feel the mind.
0: కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: We don't come across anybody who knows in full the depth of the spirit.
0: ఇట్టి ఆత్మతత్వమును గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: The one who knows the real self is the true, is the knower in the true sense.
0: ఏ మాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: You don't need to know the body.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: This is one of senses.
0: దుర్బలమైన కాయంబు.
1: It is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When it drops down we do not know.
0: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of thinking this of this body which is temporary and ephemeral?
0: కనుకని శ్రేయో మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చెబుతూ వస్తుంటారు.
1: Those that follow the spiritual path శ్రేయస్, they think in this direction.
0: మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే,
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్,
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణువు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఇక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
0: అది ఏ సంబంధమైనటువంటిది యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagat antai kuda manomoolanga untundali.
1: The whole world is full of the mind.
0: Manas aneetundi Vishnu yokka kamala naabham nundi kudanu aavirbhavinchinatundi vaadu Brahma.
1: And therefore out of the navel of Lord Vishnu is born Brahma.
0: Ee naabhikamanam nundi udhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. So who is the cause for this?
0: Brahmane vaaku annaru.
1: Brahma symbolizes speech faculty.
0: Brahma vaaku.
1: Brahma stands for word.
0: Vishnu manasu.
1: Vishnu stands for expansiveness.
0: Dehame Eeswarudu.
1: And body is Ishwara.
0: Ee moodinti yokka aakaram darshinchinatunte varu lokamulo evvarnu leru.
1: In this world,
0: moolanga untundali.
1: The whole world is full of the mind.
0: Ee manasu aneetundi Vishnu yokka kamala naabham nundi kudanu aavirbhavinchinatunte vaadu Brahma.
1: And therefore out of the navel

0: ఈ మూడింటి యొక్క ఆకారం దర్శించినటువంటి వారు లోకంలో ఎవ్వరూ లేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ అండర్స్టూడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
0: కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి?
1: వేర్ ఆర్ దే?
0: ఆత్మదర్శన నిమిత్తమై అరణ్యములకు ప్రయాణమైపోతుంటారు.
1: టు ఎక్స్పీరియన్స్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ పీపుల్ గో టు ద ఫారెస్ట్.
0: ఎంత పిచ్చివారు మానవులు!
1: వాట్ మ్యాడ్ క్యాప్స్ దే ఆర్!
0: తన యందే, తన చెంతనే, తన యందే ఉంటుండేటువంటి ఆత్మతత్వాన్ని దర్శించడానికి అరణ్యానికి ఎందుకు?
1: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
0: ఇంటి యందు జ్యోతి వెలుగుచుండగ పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా.
1: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
0: అట్టి ఆత్మ స్వరూపం నీయందు ఉంటుండగ,
1: when the self is in you,
0: నీవు అంత దూరం వెళ్లి అరణ్యములో తపస్సు చేసినక్కర్లేదే.
1: You don't need to undertake penance.
0: ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణమే.
1: It is just a sign of ignorance.
0: ఆత్మ స్వరూపమును దర్శించలేకపోవటమే.
1: It is just your incapacity to
0: experience the self.
1: You are not able to know the existence of the self.
0: ఆత్మ యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తనయందే ఉంటున్నది ఆత్మ.
1: In fact, the self or the spirit exists within you.
0: ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంత ఆత్మ ఉంటుంటాయి.
1: Wherever there is water and air, you find the ఆత్మ or the self.
0: నీరు గాలి,
1: the water and air,
0: ఇవి రెండింటిని అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
1: God has gifted, blessed these two.
0: భూమి ఆకాశము, మధ్యలో గాలి.
1: And we have got the earth and the space in between.
0: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడే ఐదు భూతములు అవుతాయి.
1: And these two and those three constitute five elements.
0: నేలను, ఆకాశమును, గాలిని, అనగా వేడిని, ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
1: This heat and the cold and the space and the water are all for the convenience of the mankind.
0: గాలి, అగ్ని, ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
1: ది ఎయిర్ అండ్ ద ఫైర్,
0: నీరు గాలి.
1: అండ్ హియర్ వి ఫైండ్ ద వాటర్ అండ్ ది ఎయిర్.
0: నీరు గాలి ఆహారము,
1: ఫుడ్.
0: భూమి ఆకాశము, మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము.
1: అండ్ వి ఫైండ్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ అండ్ ది ఎయిర్ ఇన్ బిట్వీన్.
0: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
1: వెన్ కెన్ యూ బి హ్యాపీ?
0: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
1: You will be quite contented after partaking food.
0: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
1: Without food, naturally, you become weak.
0: బిచ్చాన్నం, దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
1: For the sustenance of life, food is necessary.
0: కనుక ఆత్మ నుండి ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: All five elements originated out of the self.
0: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
1: Let us investigate the spiritual aspect of the five elements.
0: ఈ పంచభూతములు ఎందుకును ఒకే ఆత్మనే.
1: The same spirit is present in all of the five elements.
0: అనేక ఆత్మలు లేవు.
1: And this self
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same spirit is present in all of the beings.
0: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
1: Because we follow this diversity and multiplicity, therefore we suffer.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: Let us understand the unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
1: That is the path of the knower in the strict sense of the term.
0: కాని ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: Is ignorance, out of ignorance we diversify the unity.
0: కనుక మనము ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: We should not diversify the oneness of the unity.
0: అన్నింటికీ శక్తి సన్నగిల్లిపోతుంది.
1: You turn weak.
0: దివ్యత్వమైన, పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
1: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential.
0: మేఘములు సంచరిస్తున్నాయి.
1: You find the clouds moving.
0: వర్షం కురుస్తుండాలి.
1: Also the rain
0: falls. పంటలు పండుతున్నాయి.
1: You find the crop growing.
0: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
1: We also partake the crop grain. అన్నిటికీ
0: మూల కారణము.
1: What are the primordial cause?
0: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
1: The same self, ఆత్మ, is the cause.
0: అది ఏ బ్రహ్మతత్వము?
1: That is Brahmic principle.
0: బ్రహ్మమనగా ఏమిటని?
1: Who is Brahma?
0: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
1: Brahma is vast expansion.
0: అదే వాక్ స్వరూపము.
1: That is the very word that we utter.
0: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
1: Why spiritual practice in order to know the divinity in our word of Brahmic principle?
0: శబ్ద బ్రహ్మమయి,
1: one of the sounds,
0: చరాచరమయి,
1: the motility,
0: జ్యోతిర్మయి.

0: The life,
1: Vangmayi,
0: and the word,
1: Nityanandamayi,
0: eternal
1: bliss, Paratparamayi,
0: spiritual,
1: Mayamayi,
0: illusion,
1: Srimayi,
0: and the one of
1: Vakswarupam yokka lakshanalu,
0: and the one of affluence represent the very word, the Brahma.
1: Ee vakke Brahma.
0: This word or the speech.
1: Ee Brahma ekkada nunchi puttadu?
0: Where is
1: Vishnu yokka navikamalam nundi puttadu.
0: Brahma is born out of the lotus flower, out of the navel of Vishnu.
1: Navikamalam emitadi? Adi e Vishnu swarupame mind.
0: And so the Vishnu symbolizes the human mind.
1: Ee mind nunchi puttinatundide vaaku.
0: And the word is born out of the mind.
1: Kaabatti ee naadu mind nanta monkey mind ga maarchukuntunnaru.
0: We have converted the mind into monkey mind.
1: Vaaknanta kuda asatya roopanga bhavistunnaru.
0: All our words are utter blatant lies.
1: Isha vasyam idam jagat. Anni vaipula nindinatundi Eeswarudu okkade.
0: Is only God who is
1: Eeswara sarva bhutanam.
0: God dwells in all of the living beings.
1: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
0: There's one divinity within us.
1: ఆ ఈశ్వరం నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
0: Mind has come out of this ఈశ్వరత్వ or the divinity.
1: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిది వాక్కు.
0: And this word is the product of the mind.
1: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
0: Therefore, humanity represents the combination of the Trinity, Ishvara, Vishnu and Brahma.
1: Kanuka, aacharanalo unnatundi ahankaramu,
0: the ego in our practice,
1: anubhutilo vachetundi yokka swarthamu, rendittini tyagam cheste adhe daivattvam ayipothundi.
0: So we have to sacrifice the spirit of ego and the one of expectation in action.
1: Inadu enni tyagam chestunnamo?
0: What is that we are sacrificing?
1: పవిత్రమైనటువంటి దానంతా త్యాగం చేస్తున్నాం.
0: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
1: కాదు కాదు.
0: నో.
1: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైనటువంటి దాన్ని విసర్జించాలి.
0: సో వీ హావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
1: మనం భుజించే ఆహారం నందు కూడాను,
0: ద ఫుడ్ దట్ వీ ఈట్,
1: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
0: యూ జస్ట్ గివ్ అప్ దాట్ యూ డు నాట్ రిలిష్.
1: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
0: That which is so tasty, you accept.
1: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
0: You eat sweet fruits.
1: దుర్గంధంతో ఉండేటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
0: And the foul excreta is excreted.
1: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
0: What is that you accept?
1: మధురమైన.
0: Sweet.
1: కనుక ఆ మధురం ఎవరు?
0: What is that?
1: మధురాధిపతే మధురం మధురం. దైవత్వమే మధురం.
0: The divine.
1: వచనం మధురం. నయనం మధురం. వాక్యం మధురం. నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం మధురం.
0: God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine.
1: అమృతం కైనప్పుడు కొంతవరకు కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
0: And in fact, the word has not got that specific taste.
1: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: The words and mind return in futility. It is impossible to describe by word or comprehend by mind.
1: మనం మర్చిపోతున్నాం.
0: We have forgotten our the true self.
1: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
0: We are sacrificing our life.
1: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
0: What that you can achieve?
1: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
0: Carbon dioxide you are accepting.
1: Oxygen vadala pettunnam.
0: Oxygen you are just giving it.
1: Manavuni yokka chedda sankalpamu.
0: This is the bad
1: thing
0: going on.
1: Oxygen teeskovali, carbon dioxide ampali.
0: Inhale oxygen, exhale carbon dioxide.
1: Adi ye ee vruchamulanta chesetundi paropakaram.
0: And you also find the trees sacrificing.
1: Vruchamulu paropakaram chestunnayi.
0: Trees sacrifice.
1: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
0: And also the
1: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
0: All of the beings.
1: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
0: Animals sacrifice.
1: కానీ జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: Man has become much worse than animals.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
0: There is no trace of help anywhere.
1: ప్రతి దానికును స్వార్థము స్వప్రయోజనమే.
0: Everything carries with it the trend of selfishness.
1: ఈ స్వార్థ స్వప్రయోజనమే కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
0: Selfishness and self-interest are the qualities of beasts.
1: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
0: ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు సత్య స్వరూపుడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: శాంత స్వభావుడు.
0: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
1: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్డ్ బై ద ట్రూత్, రైచ్యూస్నెస్ అండ్ పీస్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు సత్యం వద ధర్మం చెర.
0: Therefore, since ancient days it has been said, speak truth and follow righteousness.
1: సాంప్రదాయం యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుర్తులు.
0: They are the signs of the sanctity of our tradition.
1: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
0: Never forget truth.
1: సత్యమునందుండే సర్వము సృష్టించే.
0: Right from the position of truth,
1: yes. సత్యమునందు అడగే సర్వ సృష్టి.
0: Out of truth, the whole creation
1: is emanating.
0: The universe is sustained by truth. The universe ultimately merges in truth. Understand the pure, unsullied truth. That is pure, unsullied principle of truth.
1: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: దట్ సుప్రీం ద కాస్మిక్
1: ప్రిన్సిపల్ పరపదార్థం లేదు కాదు తన ఎందే ఉంటుంది.
0: ఇట్స్ నథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాం.
0: వీఆర్ ఫర్గాటన్, వీఆర్ గివింగ్ ఇట్ అప్, దట్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
1: ఏదో మనకు గోచరం కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
1: సాధనగా ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
1: అది ఏ మనం సాధన?
0: దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
0: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
1: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డను స్వీకరిస్తున్నాం, అదే సాధన.
0: ద ప్రాక్టీస్ టుడే ఈజ్ టు యాక్సెప్ట్ బ్యాడ్ అండ్ ఫర్గెటింగ్ గుడ్.
1: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఎస్పరెంట్ ఈజ్ నాట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ సాధన.
1: సాధన
0: సాధన
1: సా అనగా ఏమిటి? ఆత్మతత్వము.
0: సా మీన్స్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: అదే మన వెల్త్.
0: దట్ ఈస్ అవర్ వెల్త్.
1: అదే మన హెల్త్.
0: దట్ ఇస్ అవర్ హెల్త్.
1: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
0: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
1: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
1: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ గుడ్ హెల్త్.
1: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
0: వి వాంట్ హ్యాపీనెస్.
1: ఈ ఆనందం ఎక్కడుంది?
0: వెర్ ఇస్ హ్యాపీనెస్?
1: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
0: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ
1: పుట్టినది ఆనందం నుంచినే.
0: యూఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
1: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానమైనప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
1: వారి మాటలు, వీరి మాటలు, వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును, అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
0: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్, పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి, టామ్, డిక్ అండ్ హ్యారీ.
1: అది ఏ చెప్తుండది?
0: దట్స్ వాట్ ఇస్ సేడ్.
1: ఏ విధంగా చెప్తుంది? 21,600 పర్యాయములు. సో హమ్ సో హం, నేనే దైవం, నేనే దైవం అంటున్నాది.
0: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
1: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
1: బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు?
0: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్
1: సౌండ్?
0: యూఆర్ మ్యాడ్.
1: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
0: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
1: నాట్ మ్యాడ్, బ్యాడ్.
0: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
1: కనుక ఇలాంటి వారందరూ కూడా దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్, బ్యాడ్ పీపుల్.
1: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ ఎందే ఉంటున్నది.
0: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
1: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: భగవాన్ సెడ్ దట్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెల్లర్ ఇస్ గాడ్.
1: ఈ బాడీ టెంపుల్ అయిన తర్వాత జీవుడే దేవుడైనాడు.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెల్లర్ ఇస్ గాడ్ నేచురల్లీ.
1: దేహములు కూడా టెంపుల్స్.
0: ఆల్ బాడీస్ ఆర్ టెంపుల్స్ హియర్.
1: ఈ టెంపుల్స్ లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా దేవుడే.
0: ఆల్ దట్ ఇన్నర్ వన్ ఇస్ డివైన్.
1: కనుక దానిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దీనికి ఎందుకు క్రోధ పడుతున్నావు? దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు?
0: వై ఆర్ యూ యాంగ్రీ విత్ వన్? వై డ్యూ లవ్ అనదర్ వన్?
1: ఈ భేదభావంలో ఉండకూడదు.
0: డోంట్ హ్యావ్ డిఫరెన్స్.
1: అన్ని దేవాలయములు కూడా ఒక్కటే.
0: ఆల్ టెంపుల్స్ ఆర్ వన్.
1: ప్రతి దేవాలయం నుండి కూడా ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్
1: ద సెల్ఫ్. దేనిని కూడా తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
1: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
0: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
1: అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణం.
0: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: The best way to love God is to love all and serve all.
1: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమ స్వరూపం ఒక్కడే.
0: Understand the principle of love in everyone.
1: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: We have to first develop that love.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to understand, recognize.
1: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
0: And this love is God,
1: Brahma.
0: Love is God. And love is awareness.
1: And
0: love is God. God has so many names.
1: Aham, adi kuda daivame.
0: Aham is divine.
1: Endukante aham nene.
0: Aham I.
1: అహం బ్రహ్మాస్మంటే రెండవుతుంది తిరిగి.
0: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
1: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది, అది ఇది ద్వైతమే.
0: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్ ఐ అండ్ గాడ్ నో
1: అహం అహం అది అద్వైతం.
0: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ నో అహం అహం ఐఎమ్ ఐ
1: నేను నేనే
0: ఐఎమ్ ఐ
1: నేను పలాందాన్ని కాదు పలాందాన్ని కాదు
0: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్
1: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
1: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
0: ఇఫ్ యు దిస్ ఇస్ మైన్ దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నేనే
0: ఐఎమ్ ఐ
1: ఇది నేనే
0: దిస్ ఇస్ ఐ
1: ఇది నేనే
0: ఐఎమ్ ఆల్సో
1: ఇది నేనే
0: ఇస్ ఐ
1: ఇది నేనే అంత నేనే
0: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్ ద స్పిరిట్ ఆఫ్ ఐ
1: ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ
1: శృంగారములు వేరు బంగారమొక్కటే పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
1: జీవజంతువులు వేరు జీవుడు ఒక్కడే.
0: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్.
1: దర్శనంబులు వేరు దైవం ఒకటే.
0: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా వ్యాకృతమైన భావములే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యు గో బై డైవర్సిటీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
0: If you go in the worldly sense, you will have worldly results.
1: The negative thoughts.
0: These are all negative thoughts.
1: ఈ నెగిటివ్ థాట్స్ చింతించనే కూడదు.
0: Never consider negative thoughts.
1: Positive.
0: Entertain positive thoughts.
1: అదే నీ ఆత్మతత్వము.
0: Positive.
1: అదే నీ చైతన్య తత్వము.
0: Positive is awareness.
1: అదే నీ ప్రేమ తత్వము.
0: That is divinity.
1: అదే నీ శాంతి తత్వము.
0: That is peace.
1: అదే నీ ఆనందత్వము.
0: And bliss is positive all through.
1: ఆనందం అన్నటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: Bliss is not separate from you.
1: మన యందే ఉంటున్నది.
0: It is within you.
1: అనగా ఈ దేహమునందే ఉంటున్నది.
0: It is within the body.
1: నేను కూడా నీవు కాదు.
0: You are not the body either.
1: ఇది నా దేహము.
0: This is my body.
1: దేహము నేను కాదు.
0: I am not the body.
1: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు నేను వేరు.
0: This is my kerchief. I am separate from kerchief. If you say this is my body, I am separate from my body.
1: కనుక నీ బాడీ నేను కాదు.
0: I am not the body.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: ఇన్స్ట్రుమెంట్.
0: ఇట్స్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇన్స్ట్రుమెంట్ కాదు. ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
0: Can I say it's an instrument? No.
1: కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
0: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ నాట్ ది
1: ఉపయోగపెడుతున్నాను.
0: ఐ యూజ్ ఇట్.
1: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
0: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
1: పర్ల కోసం కాదు, పర్ల అనేటువంటి వారు నేను.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
1: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
0: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
1: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
0: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్ థింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఐ వాంట్ ఆపిల్.
1: ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
0: ఐ యామ్ నాట్ ఈటింగ్.
1: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
0: ఐ యామ్ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
1: ఒక్కటి కూడా నువ్వు తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు కానీ ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
0: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
1: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
1: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: దైవత్వం అంత తన యందే ఉంటున్నది.
0: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
0: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
1: ఆహార విహారంతో లభించేటువంటివి.
0: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కామ క్రోధ లోభ మోహ మత్సంతా కూడా దేహ అనుభవమానంతో వచ్చేటువంటివి.
0: ది యాంగర్, ది హేట్రెడ్, అవరెస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: ది లవ్, ది కంపాషన్, ది ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
1: కనుక అవియే స్వధర్మములు.
0: These are the qualities of the self for dharma.
1: Paradharmamule.
0: The other are
1: palikirani dharmamule paradharmamulu.
0: All that useless are paradharma.
1: Kani swadharmamu అదంతకును స్వప్రయోజనం కోసం వచ్చేటువంటివి.
0: స్వధర్మ, ద వన్స్ ఓన్ రియాలిటీ సెల్ఫ్,
1: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
0: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్,
1: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
0: అండ్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్,
1: కనుక ఆనందమును మనమే అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్
1: కాదు, ఇంకొకరనేటువంటి వారే లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
1: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
0: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
1: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
0: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
0: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
0: హౌఎవర్ ఇన్ సర్టన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఇస్ రౌండ్, బట్ దేర్ ఇట్ యు అపియర్ వర్టికల్.
1: నీ ఫేస్ యొక్క తప్పు కాదు,
0: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
1: అద్దం యొక్క తప్పు,
0: మిస్టేక్ లైజ్ ఇన్ ద మిర్రర్.
1: అదే ప్రకృతి.
0: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
1: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
1: కాదు కాదు.
0: నో,
1: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడికి అద్దం పైన ఏమాత్రమూ నెపం వేయడు.
0: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
1: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడివైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
0: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
1: కనుకనే తన దీనిపైన తన నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రమూ నమ్మడు.
0: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బి క్యారీడ్ అవే బై అదర్స్.
1: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేం చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
0: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ఎందుకంటే నీవు ఒక మనిషివి,
0: యువర్ ఇండివిజువల్.
1: నీకు ఒక మనసు ఉంది,
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక అభిష్టం ఉంది,
0: యు హావ్ గాట్ ద లైఫ్.
1: నీకు ఒక ఆనందం ఉంటుంది,
0: యు హావ్ గాట్ హ్యాపీనెస్.
1: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
1: ఇది కేవలం దైవాజ్ఞత నీవు పూనుకోవాలి, కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తల వంచరాదు.
0: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
1: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్.
1: ప్రేమ లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
1: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
0: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హాస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ అండ్
1: డిస్లైక్స్. కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
0: దే ఆర్ ఆల్ ద ప్రేయో మార్గ.
1: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయో మార్గమే.
0: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
1: శ్రేయస్సు కాదు,
0: ఇస్ నాట్ శ్రేయస్.
1: శ్రేయస్సును ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
0: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
1: అది ఏ శ్రేయో మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
0: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
1: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
0: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
1: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
0: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
1: కొన్ని సమయం నందు కొన్ని రకములైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
1: ఒక కడవను నీళ్లలో ముంచినామంటే,
0: ఇఫ్ యూ జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
1: రివర్, కడవ నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ వాటర్ అరౌండ్ ద పాట్.
1: కనుక లోపల వెలుపల కూడా ఒకే వాటరే ఉంటుంది.
0: ద సేమ్ వాటర్ ఇన్సైడ్ అండ్ ఔటర్ ఎగ్జిస్ట్.
1: కనుక అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్.
1: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్ర కూడా ఉన్నది ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
1: నీకు ఒక మనసు ఉంది,
0: యు హావ్ మైండ్.
1: నీకు ఒక సంకల్పం ఉంది,
0: యు హావ్ థాట్.
1: నీకు ఒక దీక్ష ఉంది,
0: యు హావ్ డిటర్మినేషన్.
1: దీక్షని నువ్వు సాధిస్తూ పోవాలి.
0: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
1: అటువంటి నీ దీక్షని నీవు వదిలిపెట్టి,
0: యు గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
1: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే,
0: యూ ఫాలో అదర్ పాత్స్,
1: వచ్చేది ఏమిటింది?
0: వాట్ దట్ యూ గెట్?
1: ఉన్నది కూడా ఊడిపోతుంది.
0: అండ్ యూ ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: చదువుతున్నారు,
0: యూ స్టడీ.
1: దేనికోసం చదువుతున్నారు?
0: వై డూ యూ స్టడీ?
1: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
0: ఫర్ జాబ్ యూ లెర్న్.
1: ఉద్యోగాలు కూడా అవసరమే.
0: జాబ్స్ ఆర్ నెసెసరీ.
1: ప్రాకృత విద్యలు,
0: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అవి లౌకిక విద్యలు.
0: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
1: భౌతిక విద్యలు,
0: సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి.
0: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: అది ఏ శ్రేయో మార్గము?
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్
1: మార్గము.
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
1: మానవుడు కూడా రెండు ఉంటున్నాయి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
1: అది ఏ? లెఫ్ట్ అండ్ రైట్.
0: లెఫ్ట్ అండ్ రైట్.
1: ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని?
0: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
1: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
0: యూ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
1: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము.
0: వై డు వి నమస్కార.
1: ఈ రెండు చేతులు ఎందు 10 వేళ్లు ఉన్నాయి.
0: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
1: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
0: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్.
1: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
0: అదర్ ఈస్ ఫర్ ద వరల్డ్.
1: ఇది 5 వేళ్లు.
0: Here 5 fingers.
1: 5 వేళ్లు.
0: Here also 5 fingers.
1: అంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
0: Join both the hands, the 10 fingers. That is namaskara.
1: కనుక ఏకత్వం గావించటమే నమస్కారము.
0: This unifying thing is namaskara.
1: భిన్నత్వం గావించకూడదు.
0: Not diversification.
1: చాలా మంది ఇప్పుడు అంటే నమస్కారం అండి అంటుంటారు.
0: People do namaskara with one hand.
1: ఏమిటి అంటే పెట్టుకుని తలగొట్టుకోవటం.
0: You are only hitting your head, that's all.
1: వాడి కర్మకు వాడు తలగొట్టుకుంటున్నాడు.
0: You are just repenting for your destiny, hitting your head.
1: నమస్కారము.
0: నమస్కారం.
1: నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
0: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: అహంకారం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎన్ ఈగో.
1: నమ అనగా నేను కాదు.
0: నమ
1: మమ అనగా నేను.
0: ఐఎమ్ నాట్
1: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమమా నేను కాదు.
0: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
0: ఈగో నేచురలీ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
0: డోంట్ బి ఈగోయిస్టిక్.
1: కొన్ని దురాశలు ఉంటాయి.
0: యు మే హావ్ ఎక్సెసివ్
1: డిజైర్. దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
0: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
1: ఆశ ఉండవచ్చును.
0: Yes, you can have desire.
1: ఏ ఆశ?
0: వాట్ డిజైర్?
1: దైవాపేక్ష ఆశ.
0: అండ్ యూ షుడ్ డిజైర్ గాడ్.
1: కనుకనే మీరా సక్కుబాయి వీరందరూ కూడాను ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
0: మీరా సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్ నాట్ వరల్డ్లీ థింగ్స్.
1: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
1: ఈ దేహమునందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
0: గాడ్ ఇస్
1: లేరు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అన్యులకి ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
1: నా ఫ్రెండ్ అంటుంటారు. ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
0: యూ సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్. ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
1: ఫ్రెండ్ బయట వాడే.
0: ఫ్రెండ్ ఈజ్ అవుటర్ వన్.
1: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
0: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
1: అతనే గాడ్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్.
1: అతన్ని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
0: అండ్ హీజ్ ఇన్ యూ.
1: ఇంకెవరిని చేర్చడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గెట్ ఇన్.
1: ఒకే హార్ట్.
0: ఓన్లీ వన్ హార్ట్.
1: నాట్ డబుల్ సోఫా.
0: నాట్ డబుల్ సోఫా.
1: మ్యూజికల్ చైర్.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: ఓన్లీ వన్ చైర్.
0: ఇస్ ఓన్లీ వన్ చైర్.
1: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
0: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
1: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వీల్ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్
1: అస్ కలుగుతుంది.
0: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
1: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
0: వెన్ ది ఫ్యామిలీ ఈజ్ ఎట్ పీస్ ద హోల్ విలేజ్ విల్ ఎంజాయ్ పీస్. గ్రామమంతా
1: శాంతిగా ఉండాలంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
0: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్ ద హోల్ కంట్రీ విల్ బి ఇన్
1: పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
0: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
1: ఆ శాంతి చెప్పేవాడు ఎందే లేదు.
0: ది వన్ హూ సేస్ దట్ ఈజ్
1: ఎవరికి పీస్లెస్ శాంతి.
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్.
1: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
0: Peace, you cannot get it by utterance.
1: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అడగదొక్కకోవటమే శాంతి.
0: See that you subdue all the wicked thoughts in you.
1: దుర్భావం మన యందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
0: See that bad thoughts do not originate at any point.
1: దుర్భావం మన యందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
0: The bad thoughts, when once they are entertained, they grow and more and more.
1: కనుకనే వారందరూ ఏకత్వం కోసమే పాటుపడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు,
0: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
1: నేను శారీరకంగా ఉంటున్నాను.
0: ఓ గాడ్, ఐ హావ్ ద బాడీ.
1: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తాను నాకు తెలియదు.
0: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
1: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
0: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్.
1: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
0: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
1: ఎట్లా కుదిరేది?
0: How is it possible?
1: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకొందు.
0: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
1: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
0: The creeper should not go hither and thither.
1: అల్లుకొని పోవాలి.
0: The creeper should climb around the tree. వై
1: నీవు పొలుపొందు చుండిన తుమ్మిదనై నేను తిరుగుచుందు.
0: If you are like a flower, I'll be like a honey bee humming around you.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యూఆర్ ది ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్కై నేను నీలోన చెలగుతుంది.
0: అండ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
1: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
0: గోపిక ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
1: మేలు పర్వతమే నీవైనా,
0: If you are a mighty mountain,
1: పరచుకొని పారేదనేను నీలు సెల్లేవరునై.
0: I am like a waterfall.
1: వర సముద్రుడే నీవైనా.
0: If you are infinite ocean,
1: వాహినవుచు నేను నీలోన ఐక్యమగుదు.
0: Like a river, I merge in you.
1: అది ఏకత్వానికి మార్గము.
0: That is the path to unity.
1: ఏమాత్రము భిన్నత్వం అనేది అక్కడ జరగడానికి వీలు లేదు.
0: There is nothing like plurality.
1: అలాంటి ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: We have to make effort for that oneness of unity.
1: భిన్నత్వానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
0: We should never make it diversify.
1: మన సంకల్పమే మనలో చేరకూడదు.
0: There should not be any thought leading to diversity.
1: నీ గురువు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
0: In fact, be that mother or father or son, it is only one manifested to many.
1: ఇదంతా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది.
0: You have got this body.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: There are five elements are in this body.
1: ఈ దేహంలో పంచభూతములే.
0: So also your body.
1: కాబట్టి మనం ఇద్దరూ ఒకటే.
0: So both are one.
1: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
0: వై డైవర్సిటీ.
1: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
0: మదర్ హ్యాస్ ఫైవ్ ఎలిమెంట్.
1: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
0: సో ఆల్సో యువర్ ఫాదర్.
1: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్.
1: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
0: అండ్ దట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఇస్ డైవర్సిటీ డ్యూయలిజం.
1: కనుక అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతం ఎందుకు అద్వైతమే ఉంటుండాలి.
0: దేర్ ఫార్ ఫైవ్ ఎలిమెంట్స్ షో దిస్
1: భూతము లేనే లేదు.
0: And in fact, nothing to do with the cell.
1: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
0: You cannot get it anywhere.
1: అయితే మానవుని యందు ఆరో భూతం కూడా ఒకటి ఉంది.
0: There is sixth element in man.
1: అది ఏ పరమ ప్రేమ.
0: That is supreme love.
1: ఆ పరమ ప్రేమనే ఆరో గుణము.
0: That supreme love is the sixth element.
1: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
0: That supreme love, sixth element is spiritual.
1: ఆ పరమాత్మ తత్వం అనేది తత్వం.
0: That is that thou art.
1: అదే నేను.
0: I am that.
1: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
1: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్
1: ఆఫ్ ఆర్ అటాచ్మెంట్. మనం పొంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్.
1: ఈ పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
1: ఈ విధమైన యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చు.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ
1: లాట్.
0: స్టూడెంట్స్,
1: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
0: యాజ్ యూ లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
1: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
0: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
1: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
0: ఇఫ్ యూ లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
1: మనం అందరినీ ప్రేమిస్తాం.
0: లవ్ ఆల్.
1: ఏమి నష్టం వచ్చింది నీకు?
0: వాట్ లాస్ యూ సఫర్.
1: నీవేకేమి నష్టం లేదు.
0: నో లాస్ వాట్
1: ప్రేమించు ఎంత ఆనందము.
0: లవ్ యూల్ బి వెరీ హ్యాపీ.
1: వాడు నవ్వుతాడు నీవు నవ్వుతావు.
0: హి స్మైల్స్ ఆల్సో యూ స్మైల్.
1: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
0: లెట్ అస్ ఆల్ కీప్ స్మైలింగ్ అండ్ ఫాలో ద పాత్.
1: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
0: యూ స్టిల్ లాస్ ఫర్దర్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
0: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్.
1: కాబట్టి వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
0: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
1: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
0: సో హి సో హ్యాపీ బై అటాకింగ్.
1: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
0: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
1: ఎంత ఆనందం.
0: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
1: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్
1: ఎంథూజియాజం. సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సర్వేశ్వర్యంలో.
0: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటైన్ ద బబ్లింగ్ ఎంథూజియాజం, డైనమిజం,
1: ఎక్కడ
0: ఉంటాయి ఎనర్జీ
1: వెంటాడుతుంటాడు.
0: అండ్ నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
1: కనుక
0: సో
1: నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
0: సో వేర్ దిస్ వాటర్ ఇన్ ఎయిర్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కాబట్టి గాలిని ఏ స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
1: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: గాడ్. నీరు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్
1: నీరు బయటట్టు నీకు కనిపించకుండా ఉండొచ్చును.
0: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
1: కానీ ఉంది భూమిలో.
0: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
1: కేవలం నీ యొక్క దుర్మార్గం అనేటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హాస్ గాన్ డీప్ ఎనఫ్.
1: నీ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
0: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ.
1: ఎందుకు చూడాలి?
0: ద వికెడ్ పీపుల్
1: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
0: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
1: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
1: ముక్కుంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
0: ద వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
1: స్వరూపమైనటువంటి వాటర్, మధురమైనటువంటి వాటర్.
0: Whereas the divine water is nectar.
1: దానిని తోయం అని పిలిచారు.
0: And this divine water of bliss is తోయం.
1: తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
0: When do you get that water?
1: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అని బయలుదేరు.
0: As you sing the glory of God, you shed the tears of bliss.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమ తత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
0: The divine love has got to be realized by falling upon the
1: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు ఉంటాడు.
0: We say God చిత్తచోరా.
1: భగవంతుడా నువ్వు పక్క దొంగవు.
0: You are a big robber.
1: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
0: And all devotees will manhandle him.
1: ఇష్టం లేకపోతే పోని భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
0: Why do you call God a robber, a thief?
1: అట్ట కాదు ప్రేమ చేత చిత్తచోర యశోద కేబా నవనీత చోర గోపాల్. చిత్తచోర అని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
0: ద సేమ్ వర్డ్ వెన్ హి టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్ ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
1: ప్రేమ చేత నీవు పాట పాడు.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్
1: అందరూ ప్రేమ చేతనే లీనమవుతారు.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
1: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
0: అవుట్ ఆఫ్ హేట్రెడ్ యు విల్ సే కాల్ హిమ్ ఎ రాబర్ యు విల్ బి యాంగ్రీ.
1: ఇది ఇది అది
0: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
1: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
0: అవుట్ విత్ లవ్ యూ
1: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
0: విత్ లవ్ యూ డూ యువర్ డ్యూటీ.
1: ఏ నష్టం వచ్చినా కానీ సరే ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్
1: వద్దంటే మాత్రం పోవవి.
0: దాన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
1: దానికి నీవు స్వాగతం చేయి స్వాగతం చేయి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
0: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ థాట్.
1: దుఃఖం వచ్చింది వెల్కమ్
0: వెల్కమ్ దాట్.
1: సుఖం వచ్చింది వెల్కమ్
0: వెల్కమ్ హ్యాపీనెస్
1: సమయకృత్వ లాభం లాభజేయాజి రెండు కూడా ఒక్కటే.
0: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ వన్ అండ్
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. పెయిన్ లేకపోతే ప్రెజర్ లేదు.
0: ప్లెజర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: చీకటి లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మంచికే మనకు లభిస్తున్నాయి.
0: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి అవి కూడా మన మంచి కోసమని.
0: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నిందలేంది బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్లా వస్తుంది నీకు ఆనందం?
0: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
1: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: సమ్ టైమ్స్ యు ఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
1: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
0: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యుయాలిటీ.
1: ఈ డ్యుయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
0: డ్యుయాలిటీ లీడ్స్ టు బ్లైండ్నెస్. ఎ మ్యాన్
1: విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
0: యు ఆర్ హాఫ్ బ్లైండ్.
1: ఇది ప్రపంచము.
0: దిస్ ఇస్ ద వరల్డ్.
1: ఇది ద్వైతంతో ఉండాలి.
0: ద వరల్డ్ ఇస్ డ్యూయల్.
1: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్.
1: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
0: యు కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
0: యాజ్ భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యూ షుడ్ డిజర్వ్.
1: మీకు ఒక పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా ప్రేమ స్వరూపులారా ప్రేమ స్వరూపులారా.
0: స్వామి ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు పేరు తగినట్టుగా ప్రవర్తించండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
0: నెవర్ బి
1: ఎవరిని చూసి ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీ.
1: ఎవరిని చూసి అసూయపడకండి.
0: డోంట్ బి జెలస్.
1: ఎవరిని చూసి ఆగ్రహపడకండి.
0: డోంట్ బి యాంగ్రీ.
1: అందరినీ చూసి ఆనందించండి.
0: బి హ్యాపీ విత్ ఎవ్రీబడి.
1: ఆనందమే మన ఆనందం.
0: దట్ హ్యాపీనెస్ ఈజ్ యువర్
1: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం?
0: వెన్ దేర్ సో మెనీ అట్రిబ్యూట్స్ దట్ ఇట్ ఈస్ నాన్ జ్యువల్ దట్ ఈస్ ఎథీరియల్ ది వన్నెస్ వై ఆర్ యు మిజరబుల్.
1: రేపటి దినమంతా అర్థం చెప్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
0: డేస్ ఆర్ పాసింగ్.
1: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతూ రావాలి.
0: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
1: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
0: ఇఫ్ యు గో టు బెంగళూరు,
1: గిరిజాకి బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకు ఎట్ట చేరగలవు?
0: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యూ రీచ్ బెంగళూరు?
1: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
0: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
1: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
1: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
0: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
1: కొనుకొని గమ్యాన్ని చేరాలి.
0: రీచ్ యువర్ డెస్టినేషన్.
1: గమ్యం ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: నీ ఎందే ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
0: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
1: ఆ సంకల్పమునకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such bad thoughts.
1: అన్నిటి ఎందు గుడ్డినే మనం చూడాలి.
0: టేక్ గుడ్ ఇన్ ఎవ్రీవన్.
1: గుడ్ అంటే కోడి గుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
0: జస్ట్ వాచ్ ద గుడ్నెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మనం ప్రేమించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ లవ్ గాడ్.
1: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: మీ ఎందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీతో.
0: విత్ యూ.
1: మీలో.
0: ఇన్ యూ.
1: మీ రౌండ్ లో.
0: అరౌండ్ యూ.
1: మీ చుట్టూ ఉన్నాడు.
0: అరౌండ్ యూ.
1: మీ ప్రక్క ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
0: He is present beside you, above you, below you,
1: behind you.
0: He is in you, above you, below you, around you.
1: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
0: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
1: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
0: యు మే గో ఎనీవేర్ బట్ యుల్ సీ ఆర్టిఫిషియల్ గాడ్. ఎందుకు
1: నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్ గాడ్.
1: బయట చూసేదంతా కూడా ఆర్టే.
0: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
1: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్
1: సైడ్. నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ ఇన్ సైడ్.
1: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
0: దీని వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
1: భజన బినా సుఖ

0: Sai Ram, dear listeners, Baba often declared that his only treasure was his love towards all beings of this universe. In today's discourse, he explains that although he never publicized any of his work, his name spread far and wide owing to his selfless love, which got translated into several projects that benefit the society. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of November 2001 in Prashantinilayam during his 76th birthday celebrations.
1: Daivadinam jagasarvam satyadinanchu devatam tat satyam tat satyam loka dinam manavam prabhu swarupam satyadinam jagat sarvam sat satyam.
2: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
1: Tat satyam uttamadhinam uttamo paradevata.
2: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి హ్యాపీ.
1: దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు.
2: హి ఫీల్ సో సాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
1: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
2: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
2: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: Prati manavudu nityamu sukadukkulanu anubhavistunnadu.
2: Every man experiences pleasure and pain every day.
1: Raga dveshamulanu swagatam chestunnadu.
2: He welcomes attachment and also hatred.
1: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
2: In fact, he is after anxiety and worry.
1: Kani itti manavatvaniki ekkada shanti.
2: How do you expect man to experience peace?
1: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
2: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
1: Sukamunu ye reetiga swagatam chestunnado దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
2: జస్ట్ యాజ్ హీ వెల్కమ్స్ హ్యాపీనెస్ హీ షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
1: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: యూ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ ఈక్వల్ మైండెడ్.
1: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: With the feeling of equal mindedness we accept things, understand the divinity over there and experience with joy and love.
1: Manamu ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
2: జస్ట్ యాజ్ యు ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్ యు షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: ధనము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ మనీ.
1: గుణము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
2: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును,
2: యు మే బి పూర్ ఆర్ రిచ్.
1: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
2: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
1: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు మెయింటైన్ అండ్ కీప్ అప్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: సో వాట్ మ్యాన్ షుడ్ డిజైర్ ఇస్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
2: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడా గౌరవిస్తుంటాడు.
2: ద వన్ హూ హెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
1: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
2: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
2: దేర్ ఇస్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
1: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
2: ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
2: ఆల్ షుడ్ ఫర్గెట్ మిజరీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
2: దే హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్
1: దివ్యత్వాన్ని అనుభవించాలి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: దైవత్వాన్ని పొందాలి.
2: అండ్ should experience the state of oneness.
1: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
2: This is the main theme of this message of this morning.
1: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
2: Man is not only valuable.
1: ఉత్తమమైనటువంటి జీవి.
2: He is really a noble soul.
1: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
2: He has got a tender, soft heart.
1: అతని మనసు మధురమైనటువంటిది.
2: His mind is so sweet.
1: జీవితమే శాశ్వతమైనటువంటిది.
2: And the life in general is permanent.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
2: This truth has to be known by every devotee.
1: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
2: The heart should experience sweetness all the time.
1: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: Mentally we should be equal minded more and more.
1: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
2: This is the main wealth that we should acquire today.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మానవుడు ఎంతటి గొప్పవాడు అనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
2: Today you may not realize how great manhood is.
1: దైవం మానుష రూపేణ, అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
2: God is in human form.
1: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
2: Every man has got the divinity within him.
1: భవాని శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
2: భవాని శంకర హ్యాస్ గాట్ దిస్ మీనింగ్ నేచర్ విచ్ ఇస్ ద విట్నెస్.
1: అనగా శివశక్తాత్మక స్వరూపమే భవాని శంకరులు.
2: భవాని శంకర ఇస్ ద వెరీ రిప్రజెంటేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: భవాని అనగా శ్రద్ధ.
2: భవాని మీన్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
1: శంకరుడు అనగా విశ్వాసము.
2: శంకర విశ్వాస, ఫెయిత్.
1: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడుతాడు.
2: When once there is this Bhavani, then you find the Shankara, faith dancing.
1: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండు లేకుండినా జీవితమే శూన్యము.
2: In fact, life is lost, bereft of faith and love.
1: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
2: The whole universe is full of faith and bliss.
1: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
2: But man today has lost his faith.
1: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
2: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడాను అందరి యందు ఉంటున్నాడు.
2: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతయు కూడాను అర్ధనారీశ్వరమే.
2: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
2: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
1: ఇటువంటి ఆధ్యాత్మాన్ని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్
1: భవానీ స్పిరిచువాలిటీ ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
2: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శంకర ది డివినిటీ ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు నష్టములు సుఖములు దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
2: మ్యాన్ సఫర్స్ ఆల్ ప్రాబ్లమ్స్ వరీస్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్.
1: మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
2: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to
1: experience. Manasu dvaita bhavamulo kootam chetane ivanni kudunu manaku kanipistunnavi.
2: It is the dual mind that is responsible for all.
1: Manasu ekatma bhavamu penchukunnappude indulo e maatram kudunu vipreetamainatvanti bhavalu kalagavu.
2: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
1: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
2: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఇన్ఫాక్ట్ వి డిరైవ్
1: ప్రాచీన ఋషులు ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమును ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
2: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్.
1: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
2: ద బ్లిస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు. సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
2: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్

0: when compared to that of happiness.
1: మనం దుఃఖాన్ని ఏ మాత్రం విమర్శించరాదు.
0: We should not criticize misery.
1: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
0: We cannot merely invite happiness.
1: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
0: And in fact, bliss is of more advantage than happiness.
1: కనుక ఈ దుఃఖమైనటువంటి పరమ మిత్రుణ్ణి మనము నిరంతరం కూడా ఆశిస్తూ ఉండాలి.
0: We should always invite the troubles now and then.
1: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, "What is it that you want?"
1: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
0: Krishna, please bless me with all the troubles and problems in this life.
1: ఈ దుఃఖ సమయమునందే నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
0: It's only in times of difficulties I love you more and more. I worship you. I extol you. I adore you.
1: దుఃఖవలేని సమయములోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
0: In times of happiness, away from misery, I never thought of you.
1: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
0: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
1: కనుగా కృష్ణ నాకు దుఃఖమును అనుగ్రహించమని ప్రార్థించింది.
0: So Lord Krishna, please bless me with all the difficulties.
1: సుఖ దుఃఖముల రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
0: We have to be equal minded in times of pain and pleasure.
1: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
0: That is the awareness in human life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
0: మెనీ మెన్ ఆఫ్ హిస్టరీ
1: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: వీ ఫైండ్ దేర్ లైవ్స్ ఫుల్ ఆఫ్ సాడ్నెస్ దెన్ అండ్ నౌ.
1: దుఃఖంలో ఉండేటువంటి ఆనందం సుఖంలో మనకు లభించదు.
0: ద హ్యాపీనెస్ దట్ యు ఫైండ్ ఇన్ మిజరీ ఇస్ నాట్ నోటిస్.
1: సుఖమునందు వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
0: అండ్ ది హ్యాపీనెస్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇస్ మొమెంటరీ.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
0: అవుట్ ఆఫ్ ది పెయిన్ అండ్ డిఫికల్టీస్ ultimately you experience bliss which remains permanent.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
0: For that reason God has created both pleasure and pain.
1: భగవంతుడు అనగా ఏమిటి?
0: Who is God?
1: భా అనగా ప్రకాశము.
0: భా effulgence.
1: వా అనగా వర్తించటము.
0: వా conducting.
1: గా అనగా అభివృద్ధి గావించటము.
0: వా means developing.
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
0: వాన్ vastness.
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
0: God spreads his brilliance, effulgence all over.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
0: He has no specific form.
1: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
0: He is subtler than space.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
0: Smaller than an atom.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
0: What form can you decide for God?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
0: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మం ఉండే.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూ ఆర్ ఇన్ గాడ్.
1: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
0: There is no difference between you and God.
1: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
0: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
1: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
0: You cannot decide a specific
1: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
0: All forms are divine.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే.
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్.
1: సర్వ సత్యమునందుండి సర్వం అణగే.
0: ఎవ్రీథింగ్ మర్జెస్ బ్యాక్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న
0: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సత్వం ఇది కూడా చూడరయ్యా.
0: దట్ ఈస్ అన్సలిడ్ ప్యూర్ ట్రూత్ ఆల్ ఓవర్.
1: సత్యం ఎక్కడున్నది?
0: వేర్ ఇస్ ట్రూత్?
1: సర్వత్రా వ్యాపించినట్టు.
0: ఇట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఇస్
1: ట్రూత్. దైవం లేని స్థానం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
1: దైవం సర్వవ్యాపకుడు.
0: గాడ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత డిక్లేర్డ్ దట్ ఆల్

0: హెడ్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్
1: సత్యములకే అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక మనము సత్యస్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నారు ఆ దైవ స్వరూపము.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక సత్యస్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. He considers himself different from God and therefore he suffers.
1: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat represents that which does not change with the passage of time, which does not diminish, which is changeless over ages and ages.
1: కాలము చే మారునటువంటిది కాదు.
0: It does not change with the passage of time.
1: కర్త కర్మల చేత కదులునటువంటిది కాదు.
0: Nor would change by action.
1: భావముల చేత అభివృద్ధి గాంచునటువంటిది కాదు.
0: Nor would it grow by feeling.
1: సృష్టి చేత పుట్టునటువంటిది కాదు.
0: It has no birth.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
0: Nor could it be annihilated.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
1: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
0: He has neither birth nor death. He is
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: He has neither beginning nor an end.
1: తాను సావక పుట్టక చంపబడక.
0: He can neither be killed nor annihilated.
1: రూపమై ఉండునటువంటి వాడు.
0: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
0: In what form he is he to be worshipped?
1: తనదిగానే తాను ఆరాధించాలి.
0: You have to consider your own form.
1: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
0: You should never entertain the thought that you are different from God.
1: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
0: God resides in the altar of my heart.
1: దైవ నివాసం నా హృదయమే.
0: And heart is the dwelling place of God. హృదయం కంటే
1: భవనం భగవంతునికి మరొకటి లేదు.
0: And there is no other higher mansion than the human heart.
1: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
0: And really God loves the heart.
1: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
0: అండ్ దట్ మెన్షన్ ఆఫ్ లవ్ ది హ్యూమన్ హార్ట్ ఈస్ హిస్ రెసిడెన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందుకు అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
0: సచ్ ఎ నోబుల్ ఎగ్జాల్టెడ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: సో గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
0: when you face difficulties
1: ee kashtamulo ento sukham unnadaneetundi satyanni lotuga adigi vicharinchali.
0: Understand in depth there lies hidden in it the trace of happiness.
1: ee kashtamule lekundina sukhamunaku viluve ledu.
0: Without problems the happiness has no value.
1: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
0: Every man in fact should always be happy.
1: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday annaru.
0: As Bhagavan started there this morning, everyone said happy birthday.
1: నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను.
0: Bhagavan is always happy.
1: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
0: Why specially to be happy today?
1: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
0: You can greet anyone saying happy birthday if he is not.
1: నాకు ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
0: Bhagavan is always happy.
1: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
0: Happiness is not in the exterior.
1: Happiness is union with God.
0: Happiness lies in the union with God.
1: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
0: యూ విల్ బి హ్యాపీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
0: మ్యాన్ థింగ్స్ దట్ హ్యాపీనెస్ జాయ్ లైస్ అవుట్ సైడ్ అండ్ దేర్ఫోర్ హీ ఫేసెస్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: మన పూర్వీకులందరూ కూడాను
0: all ancients
1: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
0: In what form they worship God?
1: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పముగా తీసుకున్నారు.
0: They considered the flower of sacrifice as the main one.
1: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
0: They have considered the main principle of love as an act.
1: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
0: They considered truth as God.
1: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
1: హృదయమే తన సింహాసనంగా భావించారు.
0: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
1: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
0: Because of such a sentiment which is so noble, people could attain divinity in those days.
1: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి,
0: man should also today offer such sacred prayers.
1: మీ హృదయపీఠంపైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: Install God on the throne of your heart.
1: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
0: We have varied thoughts.
1: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all our imagination?
1: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
0: All our thoughts are the cause for our misery.
1: ఆ దుఃఖములో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
0: In fact, there lies some hidden happiness there.
1: పానకంలో చక్కని ఏ రీతిగా ఉంటున్నదో,
0: just as you find
1: దుఃఖం లోపల కూడా భగవంతుడు ఆ రీతిగా చక్కెర రూపంలో ఉన్నాడు.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద మిల్క్, యూ ఆల్సో ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ మిజరీ.
1: కనుక నీ సుఖ దుఃఖంలో రెండింటిని కూడా సమతత్వంతో మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ బోత్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి.
0: వీ హావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి.
0: డిఫికల్టీస్ అండ్ వరీస్ కమ్ ఇన్ బిట్వీన్.
1: ఆ సంభవించినంత మాత్రమే మనము దీనికి కష్టమని భావించకూడదు.
0: బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ వీ షుడ్ నాట్
1: ఈ కష్టములకు మనం విచారించకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
1: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే,
0: పాండవస్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎగ్జైల్.
1: కట్టగడిపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
0: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్, అబౌ దెమ్, బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్.
1: ఆ కష్టములందు కూడా దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటుంది.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ.
1: కనుక ఆనాటి పాండవులంతా కూడా ఫస్ట్ గాడ్.
0: పాండవస్ కన్సిడర్డ్ God in the first place.
1: Next world.
0: Next comes the world.
1: Third eye.
0: And third eye.
1: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
0: In fact, they kept this eye at the
1: first
0: end.
1: First God.
0: God comes first.
1: Mundu bhagavantanni pettukoni
0: keep prapanchamunu
1: venuka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
0: Keeping God in the first place, they kept behind I, the ego.
1: Kani kauravulu chesinatundi pani emiti?
0: What is that Kauravas did?
1: First I.
0: They kept I in the first
1: world.
0: Place. Next world.
1: Last God.
0: And they kept God at the end, last.
1: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
0: They kept God at the end.
1: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
0: Therefore they lost the battle.
1: ఆనందమును ఏ మాత్రం వెతికినా చిక్కలేదు.
0: They never experienced happiness not success.
1: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది.
0: The one who is close to God experiences him will be blessed.
1: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
0: We have to respect every person.
1: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుకకు తిరుగుతుంది.
0: When you respect others, you will be respected in turn.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: We should not be bothered of these problems.
1: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
0: Don't be worried of the difficulties.
1: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
0: Don't aspire only to be happy.
1: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
0: Never think about it.
1: దుఃఖమే నాకు నిజమైనటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంది.
0: These difficulties will give me ultimate joy.
1: దుఃఖం అనేటువంటి ఆరంజి బలం లోపల,
0: and this dukkha, the term
1: aranjam anetundi phalam pai tupinatundi throde dukkhamu,
0: the sadness is like the outer skin or the rind
1: with a sweet vanchi baita paarinchinappude sukhamu anetundi rasam manaku labhistundi.
0: When once you remove the outer skin of sadness, misery, you can experience
1: kanukune bhagavantuni raso vaisaha atam rasa swaroopudu annaru.
0: God is rasa, the essence of life.
1: Kaga rasam undalanukunte daniki painaku chaala చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
1: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
1: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: లింకన్ had his birth in an ordinary family.
1: అతను స్కూలుకు పోతుంటి అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
0: As he was going to school, his classmates made fun of him.
1: ఏమని, మాకంత నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సరలేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
0: All classmates were highly conscious of their costly dress and made fun of Lincoln.
1: ఒకనాడు పాపము లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
0: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ అండ్ హీ అప్రోచ్ హిస్ మదర్ అండ్ క్రైడ్.
1: ఆ తల్లి కుమారుని ఆదరించి, నాయన ఈ అవమానములు మానములు అన్ని కూడాను మన మంచి కోసమే.
0: మదర్ కరసింగ్ హిమ్ సెడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ ఆర్ బ్లేమ్,
1: గౌరవ మర్యాదల కోసం నీ వ్యవత్రము తోడు వాచించవద్దు.
0: డోంట్ వరీ అబౌట్ దిస్ కర్టెసీ ఆర్ రెస్పెక్ట్.
1: ఆత్మ గౌరవాన్ని నీ నిలుపుకో.
0: కీప్ అప్ దట్ మెయింటైన్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: అది ఏ నీ యొక్క ఆస్తి.
0: That is your property.
1: అది ఏ నీ యొక్క సంపద.
0: That is your wealth.
1: అది ఏ నీ యొక్క దైవము.
0: That's your God indeed.
1: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
0: Never give up this self-respect which is greatest of all.
1: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
0: these courageous words of the mother got imprinted.
1: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: So he was so bold and courageous to face all the obstacles.
1: ఆత్మ నా యందు ఉంటున్నది. ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
0: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
1: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
0: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
1: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
0: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కట్టగలిపటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
0: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: Nenu ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesha pettara ani chaala sandehinchadu.
0: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
1: Aalochanu nettiyadu.
0: In fact he brushed aside all
1: na thalli yokka aatmavishwasamu.
0: I depend on my self confidence. I'll fight with self confidence.
1: Danto aatmavishwasamto poraadi.
0: As he fought with that,
1: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
0: At the end he became president of America.
1: Ee Lincoln enta chinna vaadu prime minister ga kaavadaniki edi kaaranamu.
0: He was so young, how could he occupy that high position?
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
0: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
0: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
0: Therefore lead your life in full faith in yourself.
1: నీవే దైవత్వము.
0: యువర్ గాడ్.
1: నీ ఆత్మకంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
0: Therefore as you have got the principle of the self or the spirit, you are called ఆత్మవాన్.
1: ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
0: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
1: కనుక మన ఆత్మ కంటే మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
0: Therefore in this world nothing beyond the human heart.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
0: we have to develop that faith.
1: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి
0: we have to love all.
1: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
0: See that you don't hate anybody nor hate it.
1: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
0: In fact some may hate you.
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
0: But never hate anybody.
1: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
0: We have to understand the principle of Bhagavan. His life is his message.
1: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ నేను ఎవరిని విమర్శించను.
0: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుకని దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
0: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind this name?
1: ప్రేమ తత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
0: Bhagavan's love is the main thing, highly valuable.
1: ఇది నిజమైన ఆస్తి.
0: Love is Bhagavan's property.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు కూడా పంచుకొని
0: consider this love for yourself.
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
0: and develop self confidence.
1: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
0: Lead an exemplary life in this world.
1: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు.
0: Bhagavan doesn't want to talk to you for more
1: or
0: long, nor either plan for it.
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడా మీరు ఆశిస్తూ రావాలి.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడీ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ షుడ్ ఎస్పైర్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ నాట్ ఓన్లీ ఆఫ్ భారత్.
1: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
0: లెట్ ఎవ్రీబడీ బి హ్యాపీ.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
0: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాలను నెట్టి పెట్టండి.
0: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
0: ఇఫ్ యూఆర్ పుట్ టు ఎనీ హార్మ్ ఆర్ ఇంజరీ ఆర్ సఫరింగ్
1: నీ ఓపిక చేత ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం అని అది సహజంగా మీరు అనుభవించండి.
0: హ్యావ్ పేషెన్స్ అండ్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్ దాన్ పేషెన్స్.
1: దేహము పాంచభౌతికము.
0: Body is full of senses.
1: దేహము కూలక తప్ప ఎప్పుడు.
0: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
1: దేహి నిరామయ ఉండు.
0: బట్ ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
1: పరితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
0: ద ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ నార్ ద ఎండ్ నార్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: దట్ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక అందరి ఎందుకు ఈ దేహి ఉన్నాడు.
0: దిస్ ఇన్వెలర్ సెల్ఫ్ ఇస్
1: భిక్షగాడు కూడా వచ్చి దేహి భవతి భిక్షాన్ దేహి అని అడుగుతున్నారు.
0: ఈవెన్ ఎ బెగర్ అప్రోచెస్ ఎట్ ద డోర్ స్టెప్.
1: ఎవరిని అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
0: బెగర్ ఇస్ నాట్ బెగింగ్ యూ.
1: ఎందుకున్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
0: ఈ ప్రేస్
1: దైవాన్ని అడుగుతున్నాడు.
0: ఈ ప్రేస్ టు గాడ్ ద స్పిరిట్.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక
0: you don't understand that
1: God nannu bichcham adugutunnadu ani bhavistunnam
0: and you think that the beggar is begging you.
1: Adi ee nee yokka ajnanamu.
0: That's your ignorance.
1: Adi ee nee yokka ahankaramu.
0: That's your ego.
1: Vaadu adigedi ninnu kaadu.
0: He is not asking you.
1: Bhavati bichcham dehi dehi dehi ani dehi ni adugutunnadu.
0: He is praying to the self or the spirit God.
1: Nee dehasarupudu.
0: You have the body.
1: Neevu dehi kaadu.
0: You are not the invalid.
1: Nee lopala undinatundi yokka jeeva shaktiye dehi.
0: The divinity latent in you is God himself.
1: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలు యందు ఉంటున్నది.
0: Such divinity is present in everyone.
1: దానికి బీద రైతు అనేటువంటి భేదములు లేదు.
0: It has no considerations like poor and rich.
1: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
0: The same spirit of the self is present uniform in everybody.
1: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
0: Worship the divinity.
1: అందరినీ ప్రేమించండి.
0: Love all.
1: తప్పు లేదు.
0: Nothing wrong in it.
1: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: What sort of love? Selfless love.
1: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
0: That love which is beyond body attachment is present everybody.
1: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
0: This body attachment is narrow mindedness.
1: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
0: It is a connection between body to body.
1: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: The relationship between you and God is heart to heart, love to love.
1: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
0: Therefore, it should be relationship between love to love.
1: ఈనాడు
0: today
1: ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
0: భగవాన్ హస్ నాట్ సెంట్
1: ఇన్విటేషన్.
0: In fact, invitations are not printed.
1: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
0: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
1: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుని కావటం ఎంత ఆనందమో.
0: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
1: ఇంతలో ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
0: In fact, some do not deserve the love of their parents.
1: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుని కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
0: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
1: రతిహి లోకో రతిహి, లోకమంతా దీనిని రతించారు, ప్రేమించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
1: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, దాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
0: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హు కుడ్ నాట్ బి హియర్.
1: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
0: ద డివినిటీ లైస్, ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
1: పెద్దల వరకు, వృద్ధుల మొదలుకొని వయసు వారికి వరకు ఒకే ప్రేమని.
0: The young and old, rich and poor have the same love.
1: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర, అనగా లోపలి ప్రవేశించడానికి.
0: People wait for him to get in right from 3 o'clock in the early hours.
1: అంత ఆతృతతో వాడు సిద్ధంగా ఉంటున్నారు. దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
0: Will you wait that long for anything?
1: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
0: If you want to go to cinema, you stand in a queue.
1: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
0: Even to get a bus ticket, you stand in queue.
1: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
0: But Swami's darshan, you are so patient enough.
1: ప్రాణములకు ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని, ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
0: ప్రతి
1: ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
0: దట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
1: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
0: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది పాస్ట్,
1: యోగములు ఆచరించారో మీరు,
0: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
0: ఆల్ ద ప్రాక్టీస్
1: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
0: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
1: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
1: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.
0: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
1: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
1: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
0: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్స్.
1: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
1: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
0: You think that there is no principle of truth within you.
1: అదే పొరపాటు.
0: That is a big mistake.
1: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
0: That the form of truth is in you.
1: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
0: There is no form of truth beyond you.
1: కనుకనే
0: so
1: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
0: What we should know today is that God is present in all.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి ఒక శక్తి స్వరూపుడు.
0: God is in the form of శక్తి ఎనర్జీ.
1: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
0: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరి.
1: భవాని శంకరుని యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవానీ శంకర.
1: శంకరుడు దేహతత్వము,
0: శంకర రిప్రజెంట్
1: భవాని ఆత్మతత్వము.
0: భవాని రిప్రజెంట్
1: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
0: దే ఫాలో ఈచ్ అదర్.
1: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
0: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness.
1: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
0: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే లేకుండినా
0: without this faith
1: ye chinna karyanni kuda manam sadhinchalemu.
0: You can never be successful in any task.
1: Kaga motta motta aatmavishwasanni penchukovali.
0: First we have to develop the confidence.
1: Adi unte manam sadhinchaleyentundi lokamlo marokati undadu.
0: When once you have confidence, you can achieve anything in this world.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
1: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
1: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్.
1: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
1: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ అదర్.
1: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
0: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు.
0: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబాడీ, యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
1: Morality in society.
0: Morality in society.
1: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
0: If you want to observe morality in society, you should have love for God.
1: ఆ దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
0: When once you love God more, you will be afraid of sin.
1: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
0: There is no fear of sin today.
1: అది సరి అయినటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: It is just against the nature of a human being.
1: పుట్టుట ఒక చింత.
0: The birth is one worry.
1: భూమి నుండి చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: Family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతా చింత.
0: Childhood.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: జీవించట ఒక చింత,
0: లైఫ్
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్
1: కష్టములు ఒక చింత,
0: డిఫికల్టీ
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్
1: వింత చింత,
0: ఇంత
1: చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్ట అవుతుంది?
0: లైఫ్
1: మీరు ప్రశ్నించవచ్చు.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
1: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
0: In fact, they are all present in the same body.
1: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
0: Mind is the place of origin of all these worries.
1: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
0: Then once you exercise control over your mind, you never worry.
1: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
0: Then once you have total control on the mind, you don't need any mantra.
1: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
0: When once you become the master of your mind,
1: ఈ సర్వచింతలు కూడా పరిహారం అవుతాయి.
0: That is the solution for all problems.
1: సర్వచింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
0: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our
1: anxieties and worries.
0: In fact, it atones all our sins.
1: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
0: Therefore do not worry.
1: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
0: By praying you can achieve anything.
1: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
0: not only
1: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
0: There are number of people who could achieve success.
1: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
0: There are many people who obeyed the command of the mother and could redeem their life.
1: మొట్టమొదట బాహ్యమైన రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
0: Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God and preceptor.
1: తల్లిని మీరు ప్రేమించండి.
0: First love your mother.
1: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
0: Then once you love your mother, you will also love your father.
1: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
0: Then you will be able to love your teacher.
1: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
0: Before you love your mother, love yourself.
1: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Then only you will be able to love your mother.
1: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
0: If you have no faith in yourself, you can never love your mother.
1: Faith in yourself and faith in God. This is the secret of greatness.
0: The secret of greatness is this: faith in yourself and faith in God.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
0: We have to understand the principle, these two principles.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి.
0: In the evening also we have birthday celebrations.
1: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
0: In fact, you have waited for long.
1: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
1: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
0: Yes, you have got to eat.
1: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
0: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
1: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
1: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
0: Better you go and think what all Bhagavan said.
1: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
0: Be courageous enough and develop self-confidence.
1: ఆ ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
0: Take this oath today that you will be more and more self-confident.
1: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పరుకు.
0: Have all the courage that you have self-confidence.
1: దైవాగ్ని శిరసు వహించు.
0: Follow the command of God.
1: సర్వము నీకు సిద్ధిస్తుంది.
0: And everything will follow.
1: సర్వము నీకు ఫలిస్తుంది.
0: And everything will fructify.
1: సర్వదీని విజయాన్ని పొందవచ్చును.
0: And you will be successful.
1: భజన బినా సుఖ శాంతి.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటివాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం పొందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పంచికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కాని జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కాలేదు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
1: ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం.
2: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణీయంగా ఉంచడం చేతనే దీనికి క్రమశిక్షణ అని కూడా ఒక పేరుగా వచ్చింది.
2: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణను ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
1: ఇట్టి క్రమశిక్షణను అభివృద్ధి భావించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: ఈనాడు ద్వేషము, అసూయ, అహంకారము, స్వార్థము ఇలాంటి అపవిత్రమైన భావములు మానవుల నుండి ఏనాడు వెలుతురును తొలగిపోవును. ఆనాడే మానవ సమాజం నందు మానసిక స్వభావము స్వస్థానాన్ని అందుకోగలదు.
2: Today, when qualities like hatred, like jealousy, like ego and selfishness can go out of man, it is only then that the community of human beings will acquire the true human nature.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజమునకు సమాజమునకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సలిపి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Today, it's only man, when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ఈ విశాలమైనటువంటి ప్రపంచంతో మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏనాడు మనం కలిగించుకుందామో ఆనాడు ఈ వ్యక్తిత్వం అనేటువంటిది శూన్యమైపోతుంది.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
2: Without this broad world, it's not possible for us to live.
1: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జల బిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
2: జస్ట్ ఎస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైన రూపనామము కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామములే శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవులు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యం అయితే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today, every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth, which is associated with this wide world, identify the truth with himself.
1: మనం ఎంత కాలమైనా స్వార్థంగా లేక ఒక విధమైనటువంటి అసూయాభావం చేత కానీ లేక అహంకారం చేత కానీ ఈ యొక్క చిన్న మార్గమును మనం అనుసరించడము ఇది మానవత్వానికి తగిన కర్తవ్యం కానే.
2: either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: ఒక చిన్న నీటి బిందువును సముద్రంలో చేర్చినప్పుడు ఆ యొక్క గొప్ప రూపనామృతులను ఏ రీతిగా ఈ జల బిందువు పొందుతున్నారు, అదే విధంగా ఒక మానవత్వం నేను నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచమనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామము చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean, and it acquires the qualities of the ocean. So also, when this individual, in his selfish entity, if he is put into the broad, wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today, a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కానీ యావత్ ప్రపంచం కానీ సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
2: Today, only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: Jesus Christ putting it.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: I am just a messenger of God. నేను భగవంతుని యొక్క మెసెంజర్ ను అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని గాని మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను భగవంతుని యొక్క లీలాగుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవునికి కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
2: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశకాలం ఎందు మాత్రమే లేదు, తమలో హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
2: God does not exist only in certain specific places and specific times and countries. God lives and exists in the minds of every individual human being.
1: కనుక భగవంతుని దర్శించడం కాని భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
2: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికి అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
2: Although God has proclaimed in Bhagavad Gita that God is within you, shining with the brilliance of millions of suns, yet human being, not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark world.
1: ఇంకా రెండవది శృణ్వంతి విషయ అమృతస్య పుత్ర అని శుద్ధుడు చాటుతూ ఉన్నటువంటి ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి యొక్క అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
2: There is another aspect why the Shrutis have been telling us that you are an immortal human being, that you are immortal in having been born as a man, yet not knowing his immortality, he thinks he is only mortal and that he will die.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: While the Shrutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
1: ee naadu manavuni yokka sarva dukkhamulaku sarva vicharalaku moola kaaranam em anaga koti suryala kaanti tana aatma swaroopamu aneetundi daanni marchipovatamu nenu amrita putrudu aneetundi satyanni taanu marchipovatamu nenu aanandamayudu aneetundi yokka yadarthanni taanu marugu chesukovatamu ee moolu kaaranam cheta vaaru dukkhamayunduga కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
2: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ ఈజ్ అండర్గోయింగ్ సెవరల్ ట్రబుల్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అ లాట్ ఆఫ్ సారో అండ్ డిఫికల్టీస్. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ దట్ ది బ్రైట్నెస్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఈజ్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్. మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ దట్ ఈజ్ ఇమ్మార్టల్, హీ థింక్స్ దట్ హీ విల్ డై. మ్యాన్ ఈజ్ ఆల్సో ఫర్గెటింగ్ దట్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, దట్ హీ ఈజ్ సచ్చిదానంద. దీస్ ఆర్ ది రీజన్స్ వై హీ ఈజ్ సఫరింగ్ అండ్ హీ ఈజ్ సారో.
1: కాంతిని, అమృతత్వాన్ని, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
2: మ్యాన్ ఫర్గెటింగ్ ది బ్రిలియన్స్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్, మ్యాన్ ఫర్గెటింగ్ దట్ హీస్ ఇమ్మార్టల్, మ్యాన్ ఫర్గెటింగ్ దట్ హీస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, హీ ఈజ్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ పెయిన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
2: ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే ప్రొక్లెయిమ్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, బ్రిలియన్స్, ఇమ్మార్టాలిటీ అండ్ బ్లిస్, గాడ్ ఈస్ కమింగ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై, నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానంను దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
2: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఆహారం నిద్ర భయమైనదులు ప్రతి మృగపక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
2: దివ్యాత్మ స్వరూపాస్, ఫుడ్ అండ్ డ్రింక్, స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ వెల్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో చేరినటువంటి మానవుడు కూడా ఈ ఆహార నిద్ర భయ మైదనాదుల నిమిత్తమే జీవిస్తున్నామనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ.
2: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ee maatramunakai manam inka vidyalu enduku nerchali, universities ki enduku povali, kalashalalo pattalu enduku andukovali, inta maatram jeevinchadaniki mrugamulaga jeevinchavachunu kada.
2: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైన ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
2: No, there is a sacredness in man. In man, there is something which is divine.
1: Why do you need to go to university? Why do you need to go to university? Why do you need to go to university? Why do you need to live in this world?
2: If life has only this purpose, if we are to live...

0: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకని జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
0: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community, these were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
1: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడును అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
0: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
1: కానీ ఆ స్థాయి యందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉంటుండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: In this stage, when he proclaimed, I am the Son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my Father are one.
1: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సత్పుల సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వెళ్ళటం చేత మనం భగవంతుని బిడ్డలని చెప్పుకోవటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
0: ఆన్ ది కాంట్రరీ, టుడే వి కాల్ అవర్ సెల్ఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వి పుష్ అవే ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వి స్టిల్ కాల్ అవర్ సెల్ఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడా మనలో కించిత్తైనా కూడా అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడా ఈ కుమారుడు చేయడానికి అవకాశం ఉంటుంటాయి.
0: It's only then, as has been said, in Brahma with Brahma Eva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: కనుకని దీనిని పురస్కరించుకొని మన భారతీయ సంస్కృతి యందు ద్వైత విశిష్ట అద్వైత అద్వైత అనేటువంటి మూడు మార్గములను మనం ఆశ్రయించు అనాది కాలం నుంచి వస్తున్నాం.
0: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Visishta Advaita and Advaita.
1: Kanuka Vedanta, Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo dani polchukoni cheptu vacharu.
0: What is contained and called Advaita, called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittiki rendu tattamulato chennatundi kabatte mana bharatiya vedantam nandu dvaitamu ani pettu vacharu.
0: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభన కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: ఫ్రమ్ దిస్ స్టెప్ we move forward a little and we give it some amount of distinctiveness. This step has been called in Indian philosophy as qualified non-dualism.
1: I say messenger ku son ku chaala vyathasam untundi.
0: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untuntaru, son right ga untuntadi, adhikaranga untuntadi.
0: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.

0: ఏమిటి, అధికార తత్వాన్ని కూడి ఉండటం చేతనే దీనికి విశిష్టాద్వైతము అని ఇప్పుడు మన భారతీయ సంస్కృతి అందు తెలుపుతూ వచ్చారు.
1: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So, in our culture, this has been called qualified non-dualism.
0: కరకమేనా ఈ పవిత్రమైనటువంటి గుణమును మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద పూర్తూ వచ్చారు.
1: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
0: Taruka, manam andaru kodanu dvaitam aneetundi sthanam nunchi vishishta dvaitam ku prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetundi gamyamnu cherukovataniki prati manavudu kodanu adhikaravantunu taanu prayatnam kodanu chesi atti pavitramainaatundi sthananni pondalani aashisthunnaru.
1: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
0: Yemi telinipti amaipudinipti pillavadukunu oke class nandu samvatsaramulku tarvadi kurchovataniki em matram kodaru angikarinchadu.
1: Even an innocent student, an ignorant student, will not agree to sit in the same class, be at the same step for all time in his life.
0: అమాయకుడైనటువంటి పిల్లవాడే సంవత్సరములకు సంవత్సరములకు ఒక్కొక్క క్లాస్ పై క్లాస్ పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సిద్ధాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
1: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
0: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishta dvaitani konta prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandamanu anubhavinchukotaniki tagina prayatnam cheyali.
1: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
0: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vachari Christians.
1: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
0: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యం పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
1: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్, అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
0: కానీ రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేది, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించింది, కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్ఠలతో నిలిచారా లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జన్ములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపుతూ వస్తుంటున్నాడు.
1: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
0: Kanuka manam samasta jeevuni endunnatundi cheptar sarvotkrishtamainatundi yokka jeeva tattvanni ekatvanga manam bhavinchukovali.
1: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
0: Inaadu divyantamainatundi aananda saudhamuleku manam prayanam chesi jaravadalanukunnappudu daniki rendu dwaramulu adduga tagili untundayi.
1: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
0: Vagati tanayat atma stuti rendavadi paradoshana ee rendu aneetundi doorluku asuya bhavam aneetundi gadi vesi untundali.
1: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. these two doors are locked together with the lock of jealousy.
0: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపుని తెరిచి ఆత్మస్థుతి అనే తలుపుని తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
1: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు
1: we are putting a huge lock in the name of ego.
0: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తెరచండి.
1: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
0: Shanti anetvanti gadini toyandi.
1: You have to push the latch of shanti or peace.
0: Kanuka manam ee prema anetvanti oka key tho manamu ee ahankaram anetvanti talapunu kontha taalamu techinappude manaku ee sulabhanga ee dwaramu techukovataniki entaina avakasam untundi.
1: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
0: Divyatma swaroopulara manamu ee naadu jeevitham lopala aneka rakamainatvanti vidyalanu manam garuputunnamu nerchukuntunnamu kaani aadhyatma vidya vidyanam anni vidyalakante aadhyatmika vidya sariyainatvanti vidya.
1: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education, but of all branches of education, the spiritual education is the one education which we have to care for.
0: Anni vidyalu konni chinna chinna nadulu vantivi, aadhyatmika vidya pedda samudram vantivi.
1: All branches of education can be compared to small rivers and rivulets, but the spiritual education is like the mighty ocean.
0: కనుక సర్వ నదులప్పుడు నువ్వు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
1: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
0: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వేత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
1: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
0: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
1: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
0: Divyatma swaroopulara vyaktigatamainatvanti deshamulaku manam ye matram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthi ainatvanti sarveshudu aatma swaroopudai unnadanti satyanni gurtinchukovadam chaala avasaram.
1: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
0: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందుకు చెప్తుంది. దీనినే బైబిల్ ఎందుకు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అని.
1: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
0: కనుక మనము సర్వ జీవుని ఎందున్నటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకోవటం ఈనాడు ఎంతైనా అవసరం.
1: It's very necessary today for us to recognize that what is present as atma in every individual human being is one and the same basic thing.
0: Kanuka manam premato ee yokka matabhedamulaku choti ivvaka ee yokka kalahamulaku manaku avakasam ivvaka ee jati matabhedamulaku kuda manam choti ivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukovatam chaala avasaram.
1: With prema, we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences. And we should recognize the entire human community as one single community.
0: కనుక రిలీజియన్ వేరు కాదు There is only one religion, religion of love. There is only one caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. ఈ తత్వాన్ని మనము క్రమక్రమేణ మనము కేవలం పదములతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ సేస్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఇస్ ది రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ అండ్ దట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఇస్ ది ఓమ్నిప్రెసెంట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ దట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకుని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా నువ్వు సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
1: ది స్పిరిచువల్ సాధన కన్సిస్ట్ ఇన్ బ్రాడనింగ్ యువర్ హార్ట్, ఇన్ బ్రాడనింగ్ యువర్ విజన్ అండ్ రికగ్నైజింగ్ దట్ సెల్ఫిష్నెస్ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ విచ్ హెస్ టు బి పుష్డ్ అవే. దిస్ ఇస్ ది బేసిస్ ఆఫ్ స్పిరిచువల్ సాధన.
0: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ క్రైస్ట్ పుట్టిన పరమదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమున ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు అతని యొక్క అనుగుణములు ఒక కించిత్ అయినా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
0: ఈ మహనీయుడి యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీని ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మనం పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
1: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
0: Prema swaroopulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyulaku janmadinotsa nimittanga gnapakarthanga manam paradoshannu maani aapdastutini kontha varaku anagadrokki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కంకణం కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
1: టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఎ సీక్రెట్ డే యాజ్ ది బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ ఇండివిజువల్. వెన్ ఎవర్ వీ వాంట్ టు సెలబ్రేట్ ది బర్త్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఇండివిజువల్ దట్ సెలబ్రేషన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అవర్ రికగ్నైజింగ్ దట్ బ్లేమింగ్ అదర్స్ ఫ్రమ్ టుడే షుడ్ బి స్టాప్. సెల్ఫ్ ప్రైజ్ షుడ్ ఆల్సో బి స్టాప్ and selfishness should be given up and service to the community should be done, giving up selfishness and not blaming.
0: Manam ee naadu enni karyamulu sadhana roopamlo prayatnam chesinappudikini desham yokka kalyanamu andukovatam asadhyam. Ee naadu vicharamainatundi bhavamunu abhivruddhi parchukuntamo nishwarthamainatundi yokka chittamunu manam abhivruddhi parchukuntamo aanaade mana deshamu nitya kalyana pachana thoranthamu tolutugutundi.
1: Whatever sadhana we may do, whatever practices we may adopt, today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
0: Bhautika sukha santoshamulake manam prabhaatu padatam chaala manavatvaniki oka vidhamainatundi avumanakaram.
1: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
0: ఆకలించినటువంటి వాడు అన్నము ఇవ్వక తప్పదు.
1: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
0: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
0: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
0: మాటలు కోటి చెప్పడం కంటే కార్యంలో ఒక్కటి ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
0: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: The easiest path of all these different paths is the path of pure love.
0: ప్రేమగల హృదయం నుండి పరమాత్ముడు నివసిస్తుంటాడు.
1: In that heart where prema and pure love resides, God
0: దయగల హృదయమే దైవ మందిరం అని నిర్ణయం చేసుకోవాలి.
1: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
0: కనుక దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము. దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
1: We think that this body of ours is the place where jiva, the life, resides. No, this body of ours is the temple of God.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మల యందు ప్రవేశపెట్టాలి. దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకుని క్రైస్ట్ యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
2: Prema mudita manasika.

0: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu Ichyadi Gunamana Cheta Tana Yokka Sausalyamu Nasanam Cheskuntunnadu Manavudu.
0: As time passes by, the environment, the company make him lose his character.
1: Yetti దోషమును లేక ఎట్టి అపచారమును లేక ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుని హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఒరిజినల్ ప్రిస్టైన్ ప్యూర్ హార్ట్ విచ్ హాస్ నో డిఫెక్ట్ మిస్టేక్ నో డిజైర్స్ ఆర్ సెల్ఫిష్నెస్ ఐదా ఈస్ కంప్లీట్లీ స్పాయిల్డ్ by every human being.
1: Manavudu chedipovutaku kani baagupadutaku kani ee parisaramu yokka prabhanamu snehitulu yokka pradhanamu ee manavatvanni nirmoolam gaavistundali.
0: It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality.
1: Idi oka paper.
0: This is a paper.
1: ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది.
0: ఇట్స్ క్వైట్ స్టడీ అండ్ ప్యూర్.
1: ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్లో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ నార్ ఫౌల్ స్మెల్ దేర్.
1: కానీ ఇదే పేపర్ నందు ఇది కెమక్రమీణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: As we make use of this paper and throw it in the dust bin, it goes to the municipal.
1: Kramakramena idi mithayanniki cherutundi.
0: Later it will go to the shop where sweets are sold.
1: Indulo konni pakodalu pottam katti idi amminappudu kramakramena ee doshamu leka ee dugandhamu lenatundi ee paper pakodalu vasanaga pondutundi.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంతా పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ పేపర్ ఈజ్ యూజ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ విల్ హ్యావ్ ద స్మెల్ ఆఫ్ ద డ్రై ఫిష్.
1: ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెళ్ళదుంది.
0: ఇది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ద ఫ్రాగ్రెన్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
0: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపర్ ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘంతో మనం కూడుతుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
0: As is the company that you join, naturally you carry the effect.
1: Kanuka manavudu manchi sambandhanni manchi samparkanni manchi padarthamulanu aashinchali.
0: Therefore man should always look forward to the good material and good company.
1: Ilanti company lu cherinappude manavudu unnat sthayi pondutadu.
0: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతుంటుంది.
0: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారే.
0: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: It is the bad company of friendship that ruins your life.
1: మంచి చెడ్డలనేటువంటి ఏమాత్రమూ విచారించరు.
0: He is not bothered of the good and bad either.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
0: It's essential to inquire and make friendship.
1: కనుకనే వేదాంతమునందు సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally
1: liberation.
0: In fact, if you want to have hold on everything, naturally you join good company. What is sat?
1: అదే సత్ చిత్ ఆనంద్. సత్ అనగా పర్మనెంట్, శాశ్వతము.
0: సత్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
1: అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో?
0: వాట్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్?
1: అన్ని అశాశ్వతములే.
0: ఆల్ ఆర్ ఎఫీమరల్.
1: ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతము.
0: గాడ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
0: Therefore, when you have association with permanent divinity, you'll have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
0: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu puduthunnadu.
0: Man is born.
1: Aneka vidhamaina sambandha bandhavyanni kalpinchukuntunnadu.
0: In fact, relationships are of his own making.
1: Enneniyo karyamulu cheyalani aashisthunnadu.
0: He wants to do many.
1: Kaani annitiki nee lopala tanaku teliyanatundi bhayamu atanni praveshisthundadu.
0: But there is fear latent hidden in him.
1: ఈ భయంను పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
0: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
0: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
0: Every ripe fruit is bound to fall.
1: కనుక మానవుడు పుట్టినాడు.
0: Man is born.
1: పెరిగినాడు.
0: He grows.
1: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
0: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
0: Well, there he falls.
1: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
0: What is that man should learn?
1: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He's born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
0: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
0: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
0: He has got certain machines to go around the planet.
1: చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
0: They're mysterious and most wonderful.
1: కానీ
0: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నిటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: బట్ గాడ్ హ్యాస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
0: దిస్ హ్యూమన్ బాడీ ద మెషీన్ ఇస్ మోస్ట్ వండర్ఫుల్ మిస్టీరియస్.
1: అయితే ఈ యంత్రం దేనికోసం కనిపెట్టాడు?
0: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలు అనుభవించుకోవటం దీనికోసమా ఈ యంత్రాన్ని కనిపెట్టాడు?
0: Is this machine invented only for food, raiment and shelter, drink and eating and moving about?
1: కాదు, కాదు.
0: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తున్నాయి.
0: That kind of eating and roaming about are equally
1: done by birds and beasts.
0: The human life is not given
1: to
0: that. Body is the temple of God. The body is the temple of God.
1: Temple మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ని ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్టమొదటి గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద కార్ ఇఫ్ యూ నో ద ఆర్ట్ ఆఫ్ డ్రైవింగ్.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: ఇఫ్ యూ నో డ్రైవింగ్, ఇఫ్ యూ డోంట్ నో దాట్ యూ విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: Therefore, we have to know the proper technique as to make use of the body in a proper direction.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనో, దురాచారములతోనో, దుర్గంధములతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention of the human body, the machine.
1: ఏదో పశువు మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే,
0: in order to know this truth,
1: daiva premana anubhavinchali.
0: We have to experience the divine love,
1: daiva pratibimbamaina satya dharma shanti premana anetunti yokka deenini manam anubhavinchali.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: Satyamu daivame, dharmamu daivame, prema daivame, shanti daivame.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: Ee nalugu eriginatunti vaade manavudu.
0: Is a true human if has all these faults.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుంది, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ టైమ్ మిస్ యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైం.
1: ఇందులో ఒక్క భాగం కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఈస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైం గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: They think that making proper use of time in
1: కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ వేస్టింగ్ మోర్ టైమ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ అదర్ దాన్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: ద హౌస్ హోల్డర్ ఈజ్ ఆల్సో మిస్యూజింగ్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
0: సన్యాసి, an ascetic, is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these 4 categories, the celibates, the householder, the recluse and renunciants, are wasting 3 portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
0: How are they making use of
1: సత్కర్మల్లో ఎంత ప్రవేశిస్తాడు?
0: How can they take good action?
1: సత్చింతన ఏ విధంగా చేయగలడు?
0: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
0: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ బట్ ఇట్ ఇస్ ది ఈగో దట్ కమ్స్ ఆన్ ద వే.
1: కనుకనే మానవుడు మొట్టమొట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ టు సాంక్టిఫై ద టైమ్ గివెన్.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు కదాచనన్న. కర్మని ఎందు నీ అధికారం ఉంటుండాలి.
0: Therefore Bhagavad-gita declares you have not every authority.
1: పరనిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
0: Don't be carried away by
1: పరనిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
0: Don't waste your time.
1: ఫలాన్ని నీవు చింతించవద్దు.
0: Don't think of the rewards.
1: కర్మను ఆచరించు.
0: Undertake action.
1: అది ఏ నిజమే. డ్యూటీ ఇస్ గాడ్.
0: That's what's meant by duty is God.
1: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
0: In fact, their very action would manifest in front of us.
1: భక్తులమే భక్తులమే భక్తులమే అనుకుంటున్నారు.
0: We consider ourselves as devotees.
1: సర్వీస్ చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
0: You cannot call yourself a devotee by service.
1: ఆ సర్వీస్ కూడాను దైవ భావంతో సర్వీస్ చేయాలి.
0: You have to render service with the divine.
1: సర్వుని యందు ఉన్నటువంటిది దైవమే అని చింతించాలి.
0: Think that God is everywhere in
1: everyone.
0: Consider that God is present in the entire
1: universe. That you
0: have gone to that village
1: and you served. That I served
0: those flood victims.
1: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశారనుకుంటే ఇది సరైన సేవ కాదు.
0: If you think that you are rendering service to some others, it's no service at all.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది.
0: A small example.
1: పవిత్రమైనటువంటి భాగవతం.
0: భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
0: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము దట్ విల్ బి గుడ్.
1: భాగవతంలో సర్వ వస్తువుల యొక్క సారము ఉంటుండాలి.
0: భాగవత కంటెన్స్ ది ఎస్
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
0: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము ఐదు అక్షరాలు.
0: భాగవతము ఫైవ్ లెటర్స్.
1: బా భక్తి.
0: బా డివోషన్.
1: గా జ్ఞానము.
0: గా విజ్డమ్.
1: వా వైరాగ్యము.
0: వా రెన్సియేషన్.
1: తా తపస్సు.
0: తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్.
1: అది ఏ కడపటి అక్షరము.
0: దట్ ఇస్ ది లిబరేషన్ ద ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతం నందు ఉన్నటువంటి గోపికుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపాలుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి ఒక మార్గంలో ప్రవేశించాడు.
0: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హెస్ గాన్ టు మధుర అండ్ హెస్ టేకన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గోకులం వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
0: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Em cheyalanipudi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: Tinadaniki tindi gaani kattadaniki vastram gaani lekapoledu.
0: There's no shortage of dirt for food or clothing.
1: Kaani undi vaaru bhujinchatam ledu.
0: They have food but they couldn't partake.
1: Anni sukhamulu undi kudanu anubhavinchatam ledu.
0: They have all comforts but they could not enjoy.
1: Kaaranam emti?
0: Why?
1: Maa yokka swasastharupudainatvanti Gopaludu maa venta ledu.
0: God Gopala, the very breath of our life, is not here.
1: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
0: They are feeling very sorry day and night.
1: దేహములు కృశిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు
0: Gopala, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి
0: ఈ సమన్ ఉద్ధవ
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of ఉద్ధవ.
1: ఉద్ధవ
0: ఉద్ధవ
1: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్.
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడము అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్ పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ఎ ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ The lamp of inner wisdom.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: He knows God is omniscient.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: God is all pervasive.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: But it doesn't matter if you simply know.
1: గోపికలకు వెళ్లి అమ్మా గోపికలారా గోపాలురారా కృష్ణుడు సర్వాంతర్యామి ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు.
0: He went to Gokulam.
1: హిందూ కలడు అందులేడని సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimaloki. Sarvam Tishtati. Ekkada chusina untunnadu
0: Krishna. His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: Appudu Gopikalu navvinaru.
0: Then Gopika's smile.
1: Aa navvu kudunu aanandamto navvinatundi navvu kaadu.
0: It's not a smile or born
1: Elanato navvinaru.
0: They just made fun of it.
1: Ayya Uddhava.
0: Uddhava.
1: Neevu cheppavachchu.
0: You can tell.
1: Kaani దీన్ని అనుభవించగలవా?
0: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్
1: ఎక్స్పీరియన్స్? నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ.
1: మాకు ఇవి మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్
1: సగుణ సాకారమే మాకు అత్యవసరము.
0: వీ వాంట్ ద గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారము లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: What taste is there in formless divinity?
1: Plastic wares untai enno chikkutuntai.
0: We have got plastic articles many.
1: Kaani plastic palamulu enno chikkutuntai.
0: You have any plastic fruits?
1: Kaani avanta manam bhujistunnama?
0: Do you eat plastic fruits?
1: Kaani plastic draaksha valene kanapadutundadi.
0: You have plastic grapes too.
1: కానీ ఆ ద్రాక్షాన్ని మనం ఏమైనా భుజిస్తున్నామా?
0: డూ యూ ఈట్ దేమ్?
1: లేదు. ఇవంతా కూడా మాటలు మ్యాజిక్లే కాని అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
0: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ ఆఫ్ ది వర్డ్ బట్ నాట్ ద బ్లిస్ ఇన్ రియాలిటీ.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
0: యూ షో అస్ కృష్ణ.
1: నీ వేదాంతము నీ యోగము నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
0: వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ యువర్ స్కాలర్షిప్.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the Vava.
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
0: In fact, they have surrendered their hearts to God.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: So we call Krishna as Hari.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: The one who has stolen is Hari.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: We have no place for anyone other than Hari.
1: ఒకే మనసు.
0: We have only one mind.
1: మాకు అనేక మనసులు లేవు.
0: We don't have many.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మా దీంతో ఉండలేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
0: It has followed Krishna to Madhura.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
0: You show us Hari directly.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్యముని యొక్క మనసు తిరిగిపోయింది.
0: Their declaration that they have only one single mind brought a change.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: In fact, that's the main cause.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్సుతో మాత్రమే మనం అరికట్టాలి.
0: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted.
1: కృష్ణుని అర్పితం చేశాము.
0: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
0: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
0: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
0: Then they sent the message through this butterfly.
1: ఉద్దవుని వైపు చూడటం లేదు.
0: They didn't look at Uddhava.
1: ఉద్దవుని వైపు చూపితే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
0: We will be transcending the discipline. So they were not looking
1: at
0: Is enough if Krishna is there.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళనాదమే చాలు.
0: Is enough that if you are able to listen
1: Krishna ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుని యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
0: Love of Krishna is enough for us to enjoy.
1: చేశాము.
0: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
0: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం

0: It's enough that if you are able to listen
1: to the love of Krishna.
0: Love of Krishna is enough for us to enjoy and
1: experience. We
0: don't want any other forms or sounds or teachings of
1: anyone. In
0: fact, our hearts are dry. In fact, we cried and cried for him.
1: Drop
0: we have not left with a single drop of tear in our eyes.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
0: Our hearts are also burning right now.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
0: Our hearts are dry without any water, with what face you want to reach us crossing cross with the help of the boat.
1: ఇసుకులో పడవను నడపగలవా?
0: Can you come on boat across the sand?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
0: So our heart is full of sand, desert. And don't allow the boat of the message. Better you go back to your place where you have come from. You believe in attributeless. We don't want
1: it.
0: We want God with attributes. So saying, they want him to return. Then
1: Uddhava,
0: he picked up his intelligence and he said, I am ignorant. He declared. Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper. He wanted them to read.
1: Ayya Uddhava, మేము ఉన్నది ఎక్కడ ఉన్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాము, కుగ్రామంలో ఉన్నాము.
0: Uddhava, we are not living in cities, we are living here in
1: Hamlet.
0: In this village, there is no school
1: at all.
0: We don't have any literacy. And in fact, our entire life
1: got merged. Then
0: we don't know alphabets. How do you expect us to read the message? We don't want this message, but you take it with you.
1: వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ,
0: ఎయిదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
0: ఎయిదర్ బ్లెస్ ఆర్ హ్యాపీనెస్,
1: భక్తునికి పూర్తి సమత్వమే.
0: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
0: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది,
0: గోపిక
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు, మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు, మాకు చదువు రాదు. అంతేకాకుండా అంతో ఇంతో అక్షరజ్ఞానం తెలిసినప్పటికీ,
0: though we know how to read to some extent,
1: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూసిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
0: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటి ద్వారా చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
0: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుంది.
0: There's another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది.
0: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుండాలి.
0: And this separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
0: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థను నీవు ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
0: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
0: There's only one relationship between us.
1: అని చెప్పి,
0: they said so.
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని,
0: and taking the honeybee as an excuse.
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
0: They wanted the honeybee to convey the message to Krishna that he should look at them lifting his eyes at least once.
1: Enda barina madu jeevita sumamunu chiguru pettaga vega cheyam.

0: across the sky of our mind. They're full of clouds all over there. In fact, our hearts are pitch dark. We don't know where to go and
1: where to stay.
0: In our hearts, which are totally dark and cloudy, let the Krishna light the lamp. That's the way how they send their message.
1: ఇంకా ఈ సందేశం ఈ భ్రమరం ఏ రీతిగా అందించగలదని యోచించి
0: థింకింగ్ హౌ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్
1: రాధిక చెప్పింది.
0: రాధిక సెడ్,
1: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
0: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
1: కృష్ణ. నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
0: కృష్ణ, యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వీఆర్ బోర్న్ అగైన్.

0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో. మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి. ఆ విధంగా మాకు జన్మమిచ్చే.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ అరౌండ్ యూ.

0: If you are born here, like a flower that blossoms in all its beauty, let me be the honeybee going around you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: ఐ గో రౌండ్ యూ లైక్ ఎ హనీ బీ సింగింగ్ యువర్ నేమ్.
1: అలాంటి జన్మను సాధించు.
0: గ్రాంట్ అస్ దట్ లైఫ్.

0: పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
1: కృష్ణ, యాజ్ యూ స్టాండ్ లైక్ ఎ మేరు మౌంటైన్, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ వాటర్ ఫాల్స్ ఫాలింగ్ క్రాస్.
0: వర సముద్రుడే నీవైనా, సముద్రుడే నీవైనా, నేను

0: If you, oh Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యక్తి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతము.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: దట్ కమ్యూనిటీ కాస్మోస్ ఇస్ డివినిటీ.
1: కాబట్టి వ్యక్తి అనేటువంటిది దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ జాయిన్స్ ది డివినిటీ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ ద కాస్మోస్.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యక్తి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: వీ వాంటెడ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు? ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider your service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి ఎందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపము ధరించినా ఏ రూపము ధరించినా
0: ఎనీ ఫార్మ్ దట్ హి మే టేక్
1: ఏ వస్తువుగా మారినా
0: హి మే టేక్ ఎనీ ఆఫ్
1: ఏ ప్రదేశమునకు పోయినా
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ నథింగ్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను నేను అని నీవు పలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదు అన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్ యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మారేందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ దేర్ అరైజెస్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దట్ ఇస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు
0: ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్ని అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సీక్రెట్ నేమ్ ది అసోసియేషన్. మీరు
1: అంతా రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్ ప్రెజెంటెడ్.
1: కానీ ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: In fact, they did much more than what they said.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ది
1: జిస్ట్ వల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్ దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్.
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: ద మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అక్కడంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్ క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి
1: కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ది మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్
1: పిల్లలు సరైన జవాబు చెప్తున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంతా కూడా స్వామి.
0: ఓ స్వామి ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్స్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా దాన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కనపడికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల,
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్,
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: We have eye doctor in our general hospital.
1: Ame widow papa.
0: She's a widow.
1: Ame oka bidda untundadi.
0: She has a daughter.
1: Aa biddanu mana college lo chadivinchindi.
0: She studied in our college.
1: Amma ippudu Australia lo untundadi.
0: Now she is in Australia.
1: Bhartato untundadi.
0: She is staying with her.
1: Bhartanu kuda maapu cheppichindi.
0: She brought a change.
1: Bhartu kuda ee sevalo praveshinchadu.
0: Husband is also serving.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సెడ్ టు ప్రే.
1: అమ్మాయి చెప్తుంది, నాకెందుకు ఈ బాధ్యత?
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు, తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైనటువంటి కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: gata jeevudu patin datikinchi emugalche Savitri Bharata sadhigare.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back
1: tana satya mahimache davagni challarche prithvi chandramati bharatiyagade.
0: And in fact the chandramati who pacified the burning flames all over belongs to this country.
1: Kulasadittam agni gundana prakatinche sita bharata dara jatagade.
0: In fact Sita who stepped into the furnace and flames to prove her
1: character. Kirati bhuti gavinche Damayanti Bharata Ramani gade.
0: Damayanti who brought down the entire thing to ash.
1: Saptasagara veshti tatmatalamuna bharata tate pativrata prabhava bhava sampannataku gade pantabhumi. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకనే అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: భారతీయ పుణ్య పుంజుడే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా ఉంటున్నారు
0: లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయం మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: మెసెంజర్ ఆఫ్ సత్సాయి అనగా స్త్రీలంతా కూడా చేరి
0: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1,000 bags రైస్ అంతా తీశారు.
0: దే ఆర్ రెడీ విత్ 1,000 bags ఆఫ్ రైస్ ఆల్రెడీ.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3,000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3,000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంటే మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పి దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నుంచి
0: ఇన్ఫాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: దట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: విజ్డమ్ ద మ్యాన్ విల్ హ్యావ్ ఎంట్రీ టు ద హాల్ ఓన్లీ.
1: మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్ లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ ఇన్ ద దర్బార్ హాల్
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: బట్ మెన్ హ్యావ్ నో ఎంట్రీ టు ద ప్యాలెస్.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇన్ టు అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానం అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులు.
0: మ్యాన్ కన్సిడర్స్ దట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్ బట్ యాక్చువల్లీ
1: వారు గ్రంథ పరిచయం జరుపుకున్నటువంటి జ్ఞానులే కానీ అంతఃపురణ పరిశీలన చేసినటువంటి వారు కాదు.
0: దే ఓన్లీ హ్యావ్ టెక్స్చువల్ నాలెడ్జ్ బట్ దే హ్యావ్ నో ఎంట్రీ ఇన్ ది ఇన్నర్
1: అదంత బుకిష్ నాలెడ్జీ.
0: దాట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
1: కానీ స్త్రీలది మాత్రము ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: బట్ ద నాలెడ్జ్ ఆఫ్ విమెన్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: అందరూ కాదు కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు.
0: నాట్ ఆల్ ఎనీవే బట్ మెజారిటీ.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ. పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైన కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: Anatilo uddhavudainatuvadu goppa gnaniga bhavinchevaru.
0: Uddhava was considered to be the one of wisdom.
1: Aa uddhavuni manase karigipoyindi.
0: And in by the heart of Uddhava melted.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి లోపల ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రేయర్ టు కృష్ణ బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one
1: kani magavariki enno manasulu unnai.
0: Men have many minds
1: kani gopikulu cheppinatundi antaratham adu okkate chalu ade goppa vedantham.
0: There lies the entire philosophy in the teachings of gopikas.
1: Meeku poyinturu kuda cheppanu.
0: Bhagavan said last time
1: janaka maharaju aasthanam lopala
0: there in the court of janaka king
1: yagnavalkudu veerandaru kuda goppa goppa panditulu anta cheraru.
0: There are great scholars like yagnavalkya
1: kani atariki minchina varu marokaru leru.
0: None would ever excel him.
1: కాని ఆ సభ లోపల
0: దేర్ ఇన్ ద కోర్ట్
1: గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: దేర్ స్టూడ్ అప్ వన్ గార్గి.
1: ఆమె ఈ యాజ్ఞవల్కుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్కుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు.
0: హి కుడ్ నాట్ ఆన్సర్.
1: కానీ యాజ్ఞవల్క మీరు గొప్పవారే మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను మీరు మహాజ్ఞానియే కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి.
0: గార్గి సెడ్ యాజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్ ద గ్రేట్ స్కాలర్ బట్ క్లారిఫై వన్ సింగిల్
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశమునకు మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద స్కై అండ్ ద ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఎర్త్ యు ఫైండ్ ద స్పేస్. There you find the space in the sky.
1: Anta nastimainatundi. Akasham gaganam shunyamanindi.
0: And in fact she said that the entire sky over there anta vakate
1: ekam satti prabhudavadanti anta daivatyam tappa marokati ledani.
0: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Karukani ee naadu manushulani కొండలని గుట్టలని చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీ
1: మనుషులు మనుషులు కాదు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ హ్యూమన్
1: తోలు బొమ్మలే.
0: అండ్ దే ఆర్ జస్ట్ పపెట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యు విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: భావం నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతకును దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: యేసు క్రైస్తు ఇంక ఈ విధంగా చూసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తవచ్చు.
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: All are God's deeds.
1: కనుక క్రిస్టియన్ అని ముస్లిం అని హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావాలు భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ క్లాసిఫై క్యాటగరైజ్ యాజ్ హిందూస్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిం సో ఆన్.
1: కనుక ఈ మత భేదములు దూరం చేసి
0: వీ హావ్ టు గివ్ అప్ ద డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్
1: మతిని విశాలపరిచి
0: we have to expand our vision
1: mind. మనలో మీ యొక్క జోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: And we have to provide place only for one in our heart.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం.
0: When we have such
1: of humanity.
0: When we have that devotion and sincerity, there's only one caste of humanity.
1: ఒక్కటే.
0: We have only one religion, one.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా ఒకే మతమే.
0: In fact, everyone belongs to that single religion.
1: ఏది ఆ మతము?
0: What is that religion?
1: మానవత్వం అనేటువంటి మతమే మతం.
0: అండ్ దట్స్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యూమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా
0: when there's no heart
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా
0: there's no heart
1: వాడు ముస్లింది కాదు.
0: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా
0: when there's no heart
1: వాడు హిందూ కాదు.
0: He is no Hindu.
1: హృదయమే లేకున్నా వాడు సిక్కు కాదు.
0: When there's no heart he is not a Sikh.
1: కానీ వాడెవడు?
0: Then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుంది ఎందు అన్నాడు.
0: అండ్ హీ సచ్ సచ్ ఎ పర్సన్
1: హృదయమే అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టీ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమం మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanti Nilayam only you experience that unity in the divinity.
1: దేశం యొక్క క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world assembled
1: here.
0: Christians from all over the world have assembled here. Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగే.
0: ఇన్ఫాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యు హావ్ టు డు ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ వీటితో పాటు
0: సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యు షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: ఏది ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ, మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా, మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
1: మగవారికి ఏ అడ్డు లేదు.
0: మెన్ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్స్టకల్స్.
1: భార్య అడ్డు పెడితే షట్ అప్ అంటాడు.
0: ఇఫ్ ది వైఫ్ ఆబ్జెక్ట్స్ హి విల్ సే షట్ అప్.
1: తల్లిదండ్రులు అడ్డు పెడితే మీకేం సంబంధం లేదంటాడు.
0: అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆబ్జెక్ట్,
1: ఈ విధంగా తప్పించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది మగవారికి.
0: సో మెన్ ఆర్ మోర్ ఫ్రీ.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్.
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యూ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యూ ప్రాపగేట్ అండ్ షేర్ ది స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి,
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు.
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు జాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితముగా ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: Dedicate your body, the time and money in service to society.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: When you do that,
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందని, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఈస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్న భయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వీఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. the youngsters should take up this issue and develop fearlessness. And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of your village. Serve the village.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: Then you can serve the country by and large.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: What we have to work for is for the progress.
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: And nobody is able to say to which country he belongs to.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: This country Bharat is highly
1: sacred. ఇది హిందూ దేశము.
0: This Hindu దేశ.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: If you cannot protect your country, what for is your education?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్ సర్వ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: Don't expect any reward or
1: అది దైవమే నీకు రచిస్తాడు.
0: God will
1: take దైవమే నీకు ఆభిక్షను పెడతాడు.
0: God will grant all that you need.
1: కనుకని ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థినులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసిన?
0: యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యు టుమారో.
1: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాడు కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ మే హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడు దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: యద్భావం తద్భవతి, ఇది వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: Naturally, as is the action, so is the reaction.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: And see, uphold the
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: There's one noblest thing that you have to acquire.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: The highest and the greatest thing is one.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: There's only one most nectar.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: There's one blissful thing.
1: అది దైవ ప్రేమ, దైవ ప్రేమ.
0: That is the divine love. Love for God,
1: which
0: is the
1: precious that you acquire.
0: With that love, you can achieve anything in this world.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్,
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ సాలరీ.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: ప్రేమముదిత మనసు కహో.

0: The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
1: Brahma Sarupulara.
0: Embodiments of Brahman.
1: Vittanamu bhootimu natinappudu. Dini nundi mokka bayalu deri. Kramakramena pedda vrutchanga rupondutu untundali.
0: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
1: Ee mokka yandu kommalu veru, remmalu veru, puvulu veru, aakulu veru, phalamulu veruga kanipistu untayi.
0: This tree shows the branches, leaves, flowers and fruits separate.
1: Kani veeti viniyogamu kudanu veru veru reetiga manamu upayogistunnam.
0: We also make use of these in a different way.
1: Aithe ivanni kudunu matti yokka veru swaroopamule.
0: But all of them, however, they are the modifications of the same mud.
1: Aakulu mattiye, kommalu mattiye, remmalu mattiye, puvulu mattiye, phalamulu kudanu mattiye.
0: The leaves or the mud, branches, the flowers and the fruits, that are modifications of the same mud.
1: Thraadu yokka vishayamu teliyinatvanti vyakti thraadunu chuchi paamani kevvuna keka vestadu.
0: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
1: Maru chanam nande maroka vyakti vachi idi paamu kaadu traadu ani atani bhayanni nivarana chestadu.
0: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
1: Ee satyanni gurtinchinatundi modati vyakti idi traadu aneetundi satyanni gurtinchi tana bhayamunu veru parchukuntadu.
0: The person, when once he comes to know there is only a rope and not a snake, he will not have any fear thereafter.
1: Puram taanu chudaka puramu traade chuchi paamani bhayapadinatundi traade idi paamu kaadu idi traadu ani marokaru cheppinappudu dinni sakkaga artham chesukunnappudu kuda traade.
0: In the beginning it was a rope. Because of this wrong identification, when a superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
1: Ee traade Brahma.
0: This rope is Brahma.
1: Kani ajnani anetunti vyakti deenini jeeveshwara prakruti anetunti sarpamuga visvasichadu.
0: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
1: Kani oka jnani vachi idi traadu kaadu paamu kaadu traadu ani idi prakruti kaadu idi brahmane anetunti satyanni prabodhistu untadu.
0: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
1: Jagatnundu sarvatra kudanu manaku kanipinchinatvanti drishyamanta kudanu Brahma swaroopame.
0: In this world, all that is apparent, all that we see is the manifestation of Brahman.
1: Kani kontamandi Brahma ekkada, mem ekkada. మేము సామాన్యమైనటువంటి మానవునిగా మేము జీవిస్తున్నాము. బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు.
0: సమ్ ఫీల్ లైక్ దిస్, వేర్ ఇస్ బ్రహ్మన్ అండ్ వేర్ డు వీ కమ్ ఇన్ టు ద పిక్చర్? వీఆర్ ఆర్డినరీ పీపుల్ వైల్ బ్రహ్మన్ ఈస్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిపొటెంట్.
1: కాదు కాదు, ఆ దివ్యత్వమైనటువంటి, ఆ సర్వశక్తిమయమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి ఆ బ్రహ్మనే నీవు.
0: దట్ వెరీ డివినిటీ, దట్ ఆల్ పవర్ఫుల్ బ్రహ్మన్ ఈజ్ యువర్ సెల్ఫ్ వెరీలీ.
1: ప్రకృతి యొక్క భావము చేతనే నీవు కేవలం మానవునిగా భ్రమిస్తూ ఉన్నావు.
0: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యు ఆర్ డెల్యూటెడ్ యు కన్సిడర్
1: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
1: పశ్యన్నపిచా నపశ్యతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ.
0: What all that you experience, what all that you see is Brahman himself. But yet you say that you are in search of God. What a delusion it is.
1: Kani ee satyanni ye manavudu kudanu anta toraga visvesinchadu.
0: But no man will believe in this truth.
1: Samudram untunnadi.
0: There is ocean.
1: Ee samudramalo asankhyakamulainatvanti oka alalu bayale deerutunnayi.
0: There are infinite number of waves that come out of this ocean.
1: Aithe ee ala nundi nurugu kudanu aavirbhavistundadi.
0: However, out of the waves you find the foam collecting on the surface.
1: Mana drushti andu samudram veru alalu veru nurugu veru ga manamu visvesistunnamu.
0: From our viewpoint, the ocean, waves and foam are different.
1: Kaadu kaadu.
0: No.
1: Ee moodu kudanu okkate.
0: All the three are one and the same.
1: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము ఇవి అలలు యందు కూడా ఉంటున్నది.
0: All the qualities of the ocean, the capacity to make things wet, all that remains cool all the time are present in all the three forms.
1: ఈ సముద్రం యొక్క రుచియే అలలు యందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
0: The taste of the ocean is very much present in the waves also.
1: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
0: Therefore we must inquire the intimate relationship between ocean and the wave.
1: అగాధమైనటువంటి సత్యక్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
0: Out of this fathomless depths of this mighty ocean, సత్యక్ ఆనంద, you find the individual creatures, the waves originating out.
1: Daivamu satya gnanam anantam brahma aneetvanti oka tattvamlo undinappudu manavudu satchit anandam aneetvanti swaroopamlo untunnadu.
0: When God is in the presence of truth, the infinite wisdom brahman, the individual is present in that state of this existence, awareness and bliss.
1: Divyaatma swaroopulara,
0: embodiments of divine atma.
1: Mana drushti premamayam gavinchukunnappudu srushti anta brahmamayam ayipothu.
0: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
1: Yetti rangu addalu mana kannulaku tagilistumo prapancham anta atti ranguga kanipistundi.
0: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
1: Yad bhavam tad bhavati.
0: As is the feeling, so is the result.
1: Ee drushya kalpitamainatvanti jagat antai kudanu భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
0: ఆల్ దిస్ అపరెంట్ ట్రాన్సెంట్ వరల్డ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ వేరియేషన్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.
0: వెన్ వీ మేక్ అవర్ విజన్ అవుట్లుక్ ఫుల్ ఆఫ్ లవ్.

0: మాత్రము లేవు.
1: ఆల్ దిస్ అపరెంట్ ట్రాన్సెంట్ వరల్డ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ వేరియేషన్ ఫుల్ ఆఫ్ డిఫరెన్సెస్ బట్ యాక్చువల్లీ అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అయితే మనము ఇట్టి దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: హౌఎవర్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మత్వము మాయతత్వము రెండు కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ద ఇల్యూషన్ అండ్ ద డివినిటీ ఎగ్జిస్ట్ టుగెదర్.
0: ఒకనొక సమయంలో రాములు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల వారి ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: ఎట్ వన్ టైమ్ రామా వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాజ్ లెర్నింగ్ రిగార్డింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డివినిటీ ఫ్రమ్ సేజ్ వశిష్ఠ.
0: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైన వారు కాదు.
1: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
0: పార్వతి అనగా శ్రద్ధ.
1: పార్వతి ఈజ్ శ్రద్ధ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
1: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
1: దేర్ఫోర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఫెయిత్.
0: మానవుని ఎందుకు శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ఆర్ ప్రెసెంట్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ప్రతి మానవుడు కూడాను అర్ధనాదీశ్వరుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఆండ్రోగైనస్.
0: కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి ఎందుంటున్నది.
1: లైక్ దిస్ the divinity and the illusion are present in the same individual.
0: Aithi ee brahma tattvam emiti ee maya tattvam emiti ani manam vicharana chesinappudu
1: when we inquire what is this divinity, what is this illusion,
0: sat chit anandam roopa namam ani aidu untunnai.
1: There are five principles: the sat the being, chit awareness, ananda the bliss, the name and form. Ee sat chit
0: anandam anetvantide brahma roopamu.
1: Brahma has these three, sat chit ananda.
0: Roopa namamule maya tattvamu.
1: The name and the form or the illusion.
0: Ivi kevalamu drishya gocharamuga untunnave kaani idi bhava shuddhiga levu.
1: They are only apparent but not real in content.
0: Samudramulo undinatvanti jalamu alalaga roopondalante deeniki edi raavali edi kaavali.
1: For the water of the ocean to flow as waves, what should happen?
0: Neetiki గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలగా రూపొందుతుంది.
1: As the wind blows continuously, the same water will come out as wave.
0: వాయువే లేకపోతే ఈ నీరు అలనే కాదు.
1: When there's no wind, you don't expect a wave.
0: కనుకనే వాయు యొక్క శక్తి చేతనే జలము ఒక అలగా మారిపోతుండాలి.
1: Because of the power of the wind, the same water transforms into waves.
0: కనుకనే మాయాశక్తి వల్లనే ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపమునందు సముద్రమునందు జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ దిస్ మైటీ పవర్ ఆఫ్ ది ఇల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద ది డివినిటీ యూ ఫైండ్ ది ఇండివిజువల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ వేవ్.
0: ఆ వాయువే మాయా.
1: అండ్ దట్ విండ్ ఇస్ ఇల్యూషన్.
0: ఈ అలనే జీవుడు.
1: The waves are the individual.
0: సముద్రమే సచ్చిదానందము.
1: The ocean is సచ్చిదానంద.
0: కాబట్టి సచ్చిదానందం నుంచి వచ్చినటువంటి జీవులు సచ్చిదానంద స్వరూపుడే.
1: Therefore the individual out of this సచ్చిదానంద is verily the same.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
0: కనుకనే ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకుని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకుని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాము.
1: టుడే బేసింగ్ ఆన్ ద బాడీ ద వెస్చర్ దట్ వి హావ్ పుట్ ఆన్ ద నేమ్ అండ్ ఫామ్ వి అబ్జర్వ్ ఫాలో డిఫరెన్సెస్ అమంగ్ అవర్ సెల్వ్స్.
0: ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుండది.
1: ది సచ్చిదానంద ది డివినిటీ ఈజ్ విత్ దిస్ ఇల్యూషన్.
0: అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది.
1: However, this illusion will vanish gradually.
0: పుట్టిన అల దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుంది అది సముద్రమునందు.
1: The wave which is produced naturally will annihilate, will merge back into the ocean.
0: పుట్టినది గిట్టక తప్పదు.
1: That which is born is bound to die.
0: కానీ పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము.
1: It is only the nature of the body to be born and die.
0: పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మతత్వము.
1: That which is beyond birth and death is divinity.
0: అనుపరిస్మనే బ్రహ్మను బృహత్ స్వరూపుడు.

0: ఉన్నాడు. అనగా అనంతమైన సర్వత ప్రాణిపాదం ఎక్కడ చూసినప్పటికీ వ్యాపించేటువంటి తత్వమే బ్రహ్మతత్వము.
1: Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere.
0: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
1: In this world you don't find anything without this
0: జగత్
1: అంతయు
0: బ్రహ్మ స్వరూపమే.
1: The whole universe is manifestation of Brahma.
0: కాని మన యొక్క హద్దులు, మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైనటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
0: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
1: జస్ట్ యాజ్ వి హావ్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వెన్ దేర్ ఇస్ యాక్చువల్లీ ఎ రోప్, we have the feeling of an individual while being brahman ourselves.
0: కనుక సర్వులు కూడాను బ్రహ్మ స్వరూపులే.
1: So all are forms of brahma.
0: కేవలం మేము అల్పులమని, మేము మానవులమని ఈ విధమైన ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం విభజించుకోకూడదు.
1: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
0: కాన మనం ఈ విభజించుకోవటంలో ఉండినటువంటి పొరపాటే ఇది ఒక పెద్ద అజ్ఞానము.
1: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే అజ్ఞానము.
1: Not realizing the truth is ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము.
1: The recognition of truth is wisdom.
0: ఈ జ్ఞానాజ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు.
1: The wisdom and ignorance you don't get out of textual knowledge.
0: కనుకనే సర్వం జ్ఞానమయం.
1: So everything is of jnana wisdom. The whole world is of wisdom.
0: ప్రతి వ్యక్తి సమష్టి కూడాను జ్ఞానమయమే.
1: The individual and society is full of wisdom.
0: ఆ జ్ఞానమే పరమాత్మ స్వరూపము.
1: That wisdom is the embodiment.
0: అదే సత్య స్వరూపము.
1: God is the embodiment of wisdom.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: Therefore God is this truth, wisdom and infinite.
0: కనుక ఈ యొక్క సత్య జ్ఞానం నందు కూడాను వాయువు కూడాను ఒక సత్యమే.
1: In this the vayu, the wind is also brahman.
0: ఈ వాయువు సర్వత్రా ఉంటున్నది.
1: It is present everywhere.
0: కానీ మన కంటికి కానరాదు.
1: But you don't see with the eye.
0: చేతికి చిక్కదు.
1: You can't catch hold of it.
0: చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు.
1: As you can't see and catch hold of it, you cannot deny.
0: కంటికి కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పుటకు వీలు కాదు.
1: As you don't see with the eye, you cannot deny.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: The air is present around us.
0: కానీ మన కంటికి కనిపించదు.
1: Yet you don't see.
0: మన చేతికి చిక్కదు.
1: You can't catch hold of it.
0: కాని గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
1: But without air you cannot live.
0: కనుకనే ఈ గాలియే ఒక మాయా.
1: This air is an illusion.
0: అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును, అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు.
1: You may feel that may help you or harm you.
0: కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు.
1: But this illusion will never harm you.
0: ఈ మాయ పట్టినన్ను చాలా బాధిస్తుందని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాము.
1: Many times we feel sad that we are put to suffering by this delusion.
0: మాయ ఎవరిని పట్టింది?
1: Whom does it catch?
0: మాయకు కాళ్ళు చేతులు లేవు.
1: Illusion has no legs and hands.
0: కాళ్ళు చేతులు ఉన్నది నీవే.
1: You have legs and hands.
0: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
1: In fact you have trapped the delusion. Illusion has not trapped you.
0: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
1: Illusion has no hands, it can't catch you.
0: చేతులున్నది నీకే.
1: You have hands.
0: నీవే మాయను పట్టావు.
1: So in fact you caught hold of this illusion.
0: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
1: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
0: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలం నుండియే వాయువు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నది.
1: Therefore out of this ocean of Brahman, it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
0: Samasta srishti kudanu mayane moola karanamu.
1: For the entire creation it is the illusion, the main cause.
0: Mayayandu putti mayayandu perigi mayanerungare mandamatulu.
1: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
0: Gatukulanniyu maya.
1: The life is illusion.
0: Bhava bandhamulu maya.
1: The bondage is illusion.
0: Samsaram adi maya.
1: Family life is
0: Saavu
1: illusion.
0: Saavu maya.
1: Death.
0: Maya bratukikinta maya lomadanela.
1: This life is one of falsehood and illusion. Why should you be carried away?
0: Enduku mayalo padali?
1: Why should we be trapped by this illusion?
0: ఇది కేవలం అన్ని కూడాను అజ్ఞానమే మూల కారణము.
1: The ignorance is the root cause for all this.
0: అజ్ఞానమునకు మూల కారణం ఏమిటి?
1: What is the main thing responsible for this ignorance?
0: మన కర్మనే మూల కారణము.
1: Our action is responsible.
0: కర్మ నుంచి జన్మం వచ్చింది.
1: The action leads to birth.
0: జన్మ నుంచి భ్రమలు కలిగినాయి.
1: It's the birth that delusion. భ్రమల
0: నుంచి అజ్ఞానం బయలుదేరింది.
1: And the delusion that makes you ignorant.
0: కనుక ప్రతి దానికి కూడాను మన కర్మలే మూల కారణము.
1: Therefore for everything action is the main cause.
0: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
1: Therefore, you have to investigate the correct action.
0: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
1: As is the action, so is the reward.

0: You may immerse a vessel either in a small tank or in a mighty ocean. But you can collect the water depending upon the measure of the vessel. Even if you want more, you cannot draw it.
1: నీయొక్క ఉపాధిని పరిష్కరించుకొనియే నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
0: Basing on the vesture you put on.
1: నిరంతరము మన బాహ్యమైనటువంటి చింతలయందు ప్రాకృతమైనటువంటి ఆలోచనలయందు ప్రకృతమైనటువంటి ఒక తత్వమునందు మన జీవితం అంకితం చేసుకుందాం.
0: We spend all our day in physical, daily, ephemeral, worldly routine.
1: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలయందే మన జీవితం అంకితం చేసుకున్నాం.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వి స్పెండ్ అవర్ ఆల్ అవర్ లైఫ్ డెడికేటింగ్ టు ద వర్డ్.
1: లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు.
0: యు గో బై ద వరల్డ్లీ ఫీలింగ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
0: చేంజ్ యువర్ ట్రెండ్ ఫ్రమ్ అవుట్ వర్డ్ టు ఇన్ వర్డ్.
1: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు.
0: దెన్ యూ బికమ్ బ్రహ్మన్.
1: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
0: యూ థింక్ దట్ వీ ఫాలో సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్ టు నో ద డివినిటీ.
1: విచారణ చేత ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ యూ కెన్ నో ద డివినిటీ.
1: డిస్క్రిమినేషన్ చేయాలి.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్.
1: తర్వాత ఎంక్వైరీ చేయాలి.
0: దెన్ యూ మస్ట్ ఎంక్వైర్.
1: ఎంక్వైరీ అనేటి పదం సరైనటువంటిది కాదు.
0: ఎంక్వైరీ ఇస్ నాట్ ప్రాపర్ టర్మ్.
1: లేని పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము.
0: యూ ఎంక్వైర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: ఎక్కడ సూచనా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు?
0: వెన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు ఎంక్వైర్.
1: కనుక ఎంక్వైరీ మనం చేయనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు ఎంక్వైర్.
1: నీ లోపల వెలుపల చుట్టూ సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి దాన్ని మనం ఎంక్వైరీ చేయటం ఎందుకు?
0: దెన్ వై డూ నీడ్ టు
1: ఎంక్వైర్. అది కూడా ఒక అజ్ఞానమే.
0: ఇట్స్ ఆల్సో ఇగ్నోరెన్స్.
1: కనుక ఈ సాధనలన్నీ కూడా కేవలం మానసిక తృప్తి కోసం చేస్తున్నాము.
0: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ అండర్ టేకెన్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ మైండ్.
1: ఒక తామర పుష్పం వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ లోటస్ ఫ్లవర్.
1: ఇందులోపల మధుకరము అన్నారు.
0: ఇట్స్ కాల్డ్ మధుకర.
1: మధుకరం అనగా తుమ్మెద.
0: ఇట్ ఈస్ ది
1: బీ. ఆ తుమ్మెద ఈ యొక్క కమలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్ని అంతా రోలుతుండాలి.
0: ఇట్స్ ద బటర్ఫ్లై దట్ కమ్స్ అక్రాస్ దిస్ లోటస్ ఫ్లవర్ అండ్ డ్రాస్ ద హనీ.
1: అయితే ఈ కమలము దేని వల్ల జీవిస్తుండాలి?
0: హౌ డస్ ఇట్ సస్టైన్? హౌ డస్ ఇట్ లీవ్ ద లోటస్ ఫ్లవర్?
1: ఈ మధుకరం నుంచే జీవిస్తుండాలి.
0: ఇట్ లీవ్స్ బికాస్ ఆఫ్ దిస్ బటర్ఫ్లై.
1: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
0: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్?
1: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
0: వీ హావ్ టు క్లాసిఫై ఇన్ టూ.
1: మధుకర.
0: One is madhu, the second is kara.
1: Madhu anaga jalamu.
0: Madhu means water.
1: Kara anaga surya rasmi.
0: Kara means sunlight.
1: Ee kinda jalamu paina surya rasmi rendu unnapude ee kamalam anetundi jeevisthundi.
0: Therefore the lotus flower lives with the help of water below and sunlight above.
1: Kanuka kinda jalam undali madhu.
0: There is water below madhu.
1: కర సూర్యరశ్మి రావాలి.
0: అండ్ ద సన్ లైట్ కర
1: ఈ రెండింటి ద్వారానే ఈ మనోకమలమంతా వికసిస్తుండాలి.
0: అవుట్ ఆఫ్ దీస్ టూ ఓన్లీ ద ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
1: ఈ మనసునందు అనేక రకములైనటువంటి భ్రమలు ప్రవేశిస్తున్నాయి.
0: అండ్ ద మైండ్ హెస్ గట్ సో మెనీ ఇల్యూషన్స్.
1: మనం భ్రమరం అంటుంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
0: భ్రమర వీ కన్సిడర్ ఇట్ ఎ బీ.
1: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
0: It is not Brahmara, B, it is Brahma illusion.
1: E Brahma, desire.
0: Desire.
1: Kanuka ee desire manaku annintini nindu kudanu aneka vidhamainatvanti yokka aananda dukkhamulanu andistu untadi.
0: So it is the desire which is the main root cause for the pleasure and pain.
1: Ee manasu yokka desires nu manam ye maatram kudanu ventaadakoddu.
0: You should not be carried away by the desires of your mind.
1: మనసును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
0: వెన్ వన్స్ యూ ఫాలో యువర్ మైండ్ యుల్ బి గెయిన్ డెల్యూడెడ్.
1: మనసును ఆధారముగా గొన్న మానవుండు.
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్.
1: మనసును ఆధారముగా గొన్న మానవుండు.
0: ద మ్యాన్ హూ టేక్స్ ద మైండ్ యాజ్ ది బేసిస్.
1: భ్రమల కంటెను హీనమై బ్రతుకు చెడును.
0: He will spoil his own life worse than that of a bee.
1: Buddhina adharamuga gonna budajanundu.
0: An intelligent man who goes by his intellect.
1: Madhavuniganu marunu madhiyendu.
0: He will transform himself into God on earth.
1: Buddhina adharam cheskovali.
0: Rely on your intellect.
1: Mind nu manam adharam cheskokoddu.
0: Don't follow the mind.
1: Ee mind anetvantidi కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
0: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు.
0: ఇట్స్ నాట్ క్లాత్.
1: ఇది దారము.
0: ఇట్స్ ఎ థ్రెడ్.
1: ఇది దారం కాదు.
0: ఇట్స్ నాట్ థ్రెడ్.
1: ఇది ప్రత్తి.
0: ఇట్స్ కాటన్.
1: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిది మనసు యొక్క భ్రమ.
0: Like this you can go on proceeding along the path of inquiry through the theory of negation.
1: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
1: నా దేహము,
0: మై బాడీ,
1: నా మనసు,
0: మై మైండ్
1: అంటే ఏమర్థం?
0: వాట్స్ ది మీనింగ్?
1: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
0: మై మైండ్ యు సే సో.
1: నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
0: వెన్ యూ క్లెయిమ్ ది యువర్ బాడీ యూ సే మై బాడీ.
1: సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
1: నా దేహము, నా అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
0: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా మనసు, మనసు నేను కాదు.
0: నా నో మనసు మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
1: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
0: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్. దెన్ హూ ఆర్ యు?
1: వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు.
0: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
1: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదము నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి.
0: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
0: Entire Veda is dualism.
1: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
0: When Veda itself is dualism, how do you expect non-dualism?
1: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
0: Veda is meant to make you and to show you the path to be happy, to become fertile and actual path to divinity.
1: గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి?
0: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself. Veda teaches our code of conduct.
1: కానీ వేదము ద్వైతమే.
0: But Veda is dualism.
1: కానీ వేదాంతము అద్వైతం.
0: But Vedanta is non-dualism.
1: ఆ వేదాంతమే ఉపనిషత్తుడు.
0: That Vedanta is Upanishad.
1: ఆ వేదాంతమునందు కూడాను దీనిని ఖండిస్తూ వచ్చింది.
0: In Vedanta also negates these ideas.
1: అహం బ్రహ్మాస్మి ఇందులో రెండు ఉంటుండాలి.
0: When it is said అహం బ్రహ్మాస్మి there is dualism.
1: నేను బ్రహ్మను,
0: ఐఎమ్ బ్రహ్మ,
1: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
0: హియర్ టూ ఐ అండ్ బ్రహ్మ.
1: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
0: వెన్ టూ ఆర్ దేర్ ఇట్ ఇస్ డ్యూయలిజం, నాట్ నాన్ డ్యూయలిజం.
1: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
1: దీనికి చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
1: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
0: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
1: ఇది సరి అయినటువంటి యొక్క పదం కాదు.
0: It is not the exact word.
1: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
0: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్స్ ఫ్రమ్ డిసైపుల్స్.
1: నిజంగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
0: The correct name is Vyasa Purnima.
1: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
0: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
1: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
1: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిసోడ్స్ కంపోజ్.
1: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణమి అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
0: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ and now we call it guru purnima.
1: Vyasa purnima ante vyasudu chala goppa vaadu, vidyavantudu.
0: Vyasa is highly knowledgeable, the one of wisdom.
1: Anantamainatundi vedamulanu alpayusu galinatundi manavudu dini adhyayam cheyaledu.
0: Man with short life span cannot go through the infinite knowledge of veda.
1: Ani vedamulu nundi undinatundi okka rukkunu pratyekam chesi diniki oka rugvedamu ani pettadu.
0: He separated all rukkulu or main principles and called it rugveda.
1: Deenini mantra swarupamu annaru.
0: This is called full of mantras.
1: Mananatrana sammilitam itihi mantraha annaru. Mananatranam chesetundide mantramu.
0: That which is repeated again and again is mantra.
1: Ee anantamainatundi vedamullo undinatundi okka yajussulanta veru chesi ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
0: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
1: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
0: యజుస్ డీల్స్ విత్ ద మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
0: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
1: deeniki samavedamu ani pettadu.
0: He is classified as samaveda.
1: Ee samavedam deeniki paniki vastundi?
0: In what way is it useful?
1: Sangeeta sahityalakanta paniki vastundi.
0: Samaveda is useful for music and literature.
1: Kanukane samaganamu ani kuda deeniki oka peru vachindi.
0: So it is called samagana.
1: Inka taruvata annitini choochadu. Adharvanamulu anetundi chikkinayi.
0: Then he could catch hold of adharvanas.
1: Deeniki కొంత అస్త్రశస్త్రములకు
0: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ
1: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు
0: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్
1: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
0: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
1: సెగ్రిగేటెడ్ అధర్వణ వేదము అని పెట్టాడు.
0: అండ్ హీ కాల్డ్ ఇట్ అధర్వణ వేద.
1: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
0: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
1: Subject ko ok guru ga untadu. Okka subject ko ok guru ga untadu.
0: Each subject has got one guru.
1: College lo kuda pote
0: in college
1: meer vicharana chesinappudu physics ok subject ku ok guru.
0: You have one
1: physics teacher untaru.
0: You find one guru to teach
1: physics. Chemistry teacher untaru.
0: You call
1: mathematics teacher untaru.
0: You call
1: language
0: him mathematics teacher
1: antadu botan
0: you call him language teacher mathematics teacher
1: anaga okkoka subject okkoka teacher ga untadu.
0: Each subject has got its own teacher.
1: Ade vidhamgane
0: likewise
1: konni konni naamulakanta kodanu oka teacher ga untadu.
0: So for each subject there is a teacher.
1: Ee bhautikamainatundi oka aadhyatmika margamunaku konni upadesham cheseetundi varu oka aadhyatmika guruvu.
0: In spiritual path the spiritual teaching is given by spiritual teacher.
1: Guruvulu ani cheppakoddu.
0: You cannot call them gurus.
1: Guru anaga deeni yokka antaratham emiti?
0: What is the inner significance of guru?
1: Guru rukaro andhakarasya rukaro tannivarana. Agnanam aneetundi andhakaramu nivarana gavincheetundi vaade guruvu.
0: Guru is the one who dispels the darkness of ignorance.
1: ఇంతే కాదు దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
1: అకా గుకారో అనగా గుకారో గుణాతీత.
0: గు బియాండ్ అట్రిబ్యూట్స్.
1: రుకారో రూపరహిత.
0: రూ ఫార్మ్లెస్.
1: గుణాతీతుడు రూపరహితుడు ఒక బ్రహ్మనే.
0: ద వన్ వితౌట్ అట్రిబ్యూట్స్ ద వన్ ఫార్మ్లెస్ ఇస్ బ్రహ్మ.
1: అతన్ని మాత్రమే గురు గురుహు అన్నారు.
0: సో గాడ్ బ్రహ్మ ఇస్ గురు.
1: కనుకనే అవతారం ఎవరి కూడాను ఎవరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు.
0: Therefore, avatars did not teach or upadesha to anybody.
1: Enduku upadesham enduku?
0: Why do you
1: manu swadesham nunde unnanu upadeshaniki enduku mele povali?
0: When you are in swadesha in your own land, why do you need upadesha?
1: Nee brahmayande untunnavu.
0: You are there within yourself.
1: Nee aatmayande untunnavu.
0: You are in spirit.
1: Nee upadesham enduku inka?
0: Then why do you need this teaching?
1: Ee satyanni gurtinchukolenatunte vare upadeshalu istu vastuntaru.
0: Those that do not know this truth, they start teaching.
1: Ye guruvulu itarniki upadesham chestunnaro variki tirigi oka guruvulu untaru.
0: A teacher who teaches others has got his own teacher in turn.
1: Kalaku yetti guruvu lenetunti vare guruvu.
0: Therefore, the one without any guru above him is the true guru.
1: Kalpane Bhagavantude, anduvalne Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Satchat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఈనాటి కాలం లోపల ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు.
0: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ, దట్ గురు ఈజ్ విష్ణు, దట్ గురు ఈజ్ ఈశ్వర.
1: కాదు కాదు,
0: నో,
1: గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
0: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
0: Therefore, Brahma is Guru, Vishnu is Guru, Maheshwara is Guru.
1: Brahma, Vishnu, Maheshwara are trigunamulu yokka swaroopalu.
0: They represent the three attributes.
1: Brahma, rajogunamu.
0: Brahma represents the rajas, emotion.
1: Sattvikamainatvanti yokka dinne Vishnu swaroopamu.
0: The pious, sattvic nature is represented by Vishnu.
1: Tamogunamu yokka tattvame Ishwarattvamu.
0: The tamas dullness is represented by Ishwara.
1: Prapanchamantai kudunu trigunatheetamainatvanti kaadu, trigunato koodinatvantidi.
0: Therefore, the whole world is under the influence of three attributes. They are present in every man.
1: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవ్వరు కంటితో చూచిన వారు లేరు.
0: నో వన్ హెస్ ఎవర్ సీన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ప్రతి హృదయమునందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు.
0: ఎవ్రీ హార్ట్ హెస్ గాట్ దిస్ ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి
0: we give up such an easy path.
1: అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి
0: we proceed along the unnecessary path.
1: గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We are carried away by all sorts of imaginations and spoil our time and waste our life.
1: ఎవరు నీకు నీవే గురువు.
0: Who is your guru? You yourself is the guru.
1: మర్మ మెరిగిన మనునిమిషములో మనసే వారికి గురుడండి అన్నాడు.
0: When once you know the secret of life, your mind will be your teacher.
1: అంతకంటే మనకు గురువులు వేరు.
0: There is no other teacher beyond that guru.
1: ఈనాటి గురువులంతా కూడాను
0: the gurus today
1: ఏదో మంత్రాలను చెప్పటము, గురు పూజలు చేయించుకోవటము ఈ విధంగా జరుగుతుంటుంది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
0: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్.
1: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
0: మంత్ర ఇస్ విస్పర్డ్ ఇన్ టు ది ఇయర్ అండ్ హ్యాండ్ ఇస్ స్ట్రెచ్డ్ టు కలెక్ట్ ద మనీ.
1: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
1: గురుదక్షిణ అంటే ఏంటి?
0: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
1: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
0: ద ట్రూ ఆఫరింగ్ టు ఎ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ గురు.
1: కనుక మీకు మీరే గురువు.
0: యూఆర్ ఎ గురు అంటూ
1: నీకు నీవే బ్రహ్మ.
0: యూఆర్ బ్రహ్మ.
1: నీకు నీవే శక్తి.
0: యూఆర్ ఎనర్జీ.
1: సర్వము నీ అందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్ భువస్వః.
0: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్ భువస్వః.
1: భూర్ అనగా భూలోకము.
0: భూర్ ద ఎర్త్.
1: భువః సువర్లోకము.
0: భువః సువర్లోకం.
1: సువః స్వర్గలోకము.
0: సువః హెవెన్.
1: భూర్ భువస్వః.
0: భూర్ భువస్వః.
1: ఏమేమో లోకములు ఇంత ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
1: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
0: There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today.
1: Bhoo anaga bhulokamu.
0: Bhoor means this earth.
1: Bhulokam anaga ami material lokam.
0: This earth, the life on earth is just of material.
1: Kanukane bhoor anaga emiti materialization.
0: So the first level bhoor is materialization.
1: Bhuvaha.
0: Bhuvaha.
1: అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
0: దట్ రిలేట్స్ దట్ పర్టైన్స్ టు ద మైండ్.
1: అది ఏ ప్రాణము.
0: దట్ ఈస్ లైఫ్.
1: దీనినే వైబ్రేషన్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
1: ప్రపంచము మెటీరియలైజేషన్.
0: ద వరల్డ్ ఈజ్ మెటీరియలైజేషన్.
1: ప్రాణము వైబ్రేషన్.
0: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
1: ఇంకా సువహ.
0: థర్డ్ వన్ సువహ.
1: అది ఏ జ్ఞానము.
0: దట్ ఈస్ విజ్డమ్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is called prajnana, which is Brahman.
1: ఇది దీనిని రేడియేషన్ అన్నారు.
0: This is called radiation.
1: Materialization, vibration, radiation. మూడు మనయందే ఉంటున్నాయి.
0: Materialization, vibration, radiation, all the three are in you.
1: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
0: They are not present in any separate
1: world. సారోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అని చెప్తూ వచ్చారు.
0: This is what is called the proximity, the identity and the merger.
1: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
1: చేయవలసింది మంచి కార్యములు.
0: వి హావ్ టు డు గుడ్ యాక్షన్స్.
1: అందరికీ ఉపకారకరమైన కార్యములు చేయాలి.
0: వి హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
1: ఆ సమయం నందు కూడా నీ ఏం చింతించాలి?
0: వాట్ షుడ్ యూ ఫీల్ దెన్?
1: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
0: I help him, I am Brahma.
1: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
0: The receiver is Brahma.
1: అందుకోసమే మన భారతదేశం నందు అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
0: వన్ ఈజ్ దరిద్ర నారాయణ, ద సెకండ్ ఈజ్ లక్ష్మీనారాయణ.
1: లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు.
0: లక్ష్మీనారాయణ హ్యాస్ సో మెనీ సర్వెంట్స్.
1: లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి.
0: లక్ష్మీనారాయణ ఇస్ అఫ్లుయెంట్ రిచ్.
1: భోజనానికి ఏమి తక్కువ ఉండదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్.
1: కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు.
0: దరిద్ర నారాయణ
1: అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ దరిద్ర నారాయణ.
1: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
0: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
1: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: Yes, also said the same thing, help ever, hurt never.
1: Anaga andarki nu sahayam chey.
0: Help everybody.
1: Ee sahayamu neeku nu cheskunnatundi vaade.
0: It is a help unto your own self.
1: Kaluku emi cheskunnappudiki manaku manam cheskotame.
0: Whatever we do, it is a help to our own
1: self. Neenu puraskarinchukune vedamunandu kudanu sarva jeeva namaskaram keshivam pratigacchate. Evariki namaskaram chesina bhagavantuniki.
0: The Veda says, whomsoever you respect and pay your obeisance.
1: Anaga deeni artham emiti?
0: It demonstrates respect to God.
1: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
0: మీన్స్ హూ రిసీవ్స్ యువర్ సాల్యుటేషన్స్ ఇస్ ఆల్సో బ్రహ్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుండాలి.
0: ఫర్ లాంగ్ యూ హావ్ బీన్ ట్రెడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్ ఫుల్ ఆఫ్ డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్.
1: ఏది రైట్, ఏది రాంగ్?
0: వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్?
1: కేవలం దీనికి మూల కారణం నీ వ్యక్తిగా భావిస్తున్నావు.
0: The main reason is you consider yourself as an individual.
1: Samasti.
0: You are not individual, but you are collective form.
1: Samasti kaadu srushti.
0: And you are cosmic form, creation.
1: Srushti kaadu pushti.
0: That is the strength.
1: Pushti kaadu parameshti.
0: It is not mere pushti, the strength, but it is parameshti divinity.
1: Pushti neeve, samasti neeve, srushti neeve.
0: Therefore, you are the divinity, you are the cosmic form, and you are this creation.
1: శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
0: Therefore, we should gain the strength of energy.
1: తరువాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
0: అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు క్రియేషన్.
1: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మని యొక్క పరమేష్టి.
0: ద పవర్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇస్ ది డివినిటీ.
1: కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లో అండ్ హై.
1: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
0: యూ మే ఫీల్ విల్ ఐ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ స్వామి.
1: ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు ఆ శక్తి ఉన్నది?
0: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐ విల్ గివ్ యూ మై పవర్.
1: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
0: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
1: ఈ ఆనందం మీకు కావాలి.
0: యు వాంట్ దట్ స్టేట్ ఆఫ్
1: బ్లిస్. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుండాలి.
0: ఇఫ్ యు రియల్లీ ఫాలో యు ఫైండ్ ద బ్లిస్ ఫాలోయింగ్ యు.
1: ఎంత మాత్రమే కాదు, వెంట దంట ఇంట కంట అంతలకు ఉంటుండాలి ఈ యొక్క ఆనందం.
0: యు ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు ఆల్వేస్.
1: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
0: When that bliss is within you, why do you struggle hard to find it out?
1: ఈ జగత్తులో నాకు ఆనందం ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
0: You think that the bliss is present in the
1: world. జగత్తులో ఏమాత్రము ఆనందం లేదు.
0: There is no bliss in the world.
1: అంతా నీ యందే ఉంటుండాలి.
0: It is within you, immanent.
1: Reflection of the inner being.
0: Everything is a reflection of the inner being.
1: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
0: So you are the embodiment of Brahman.
1: నీవే బ్రహ్మగా నీవు భావించు.
0: Consider yourself as Brahma.
1: ప్రమత్తమైన నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
0: Slowly, gradually you repeat and feel that you are Brahman.
1: నీవే బ్రహ్మగా మారిపోతావు.
0: Then you transform yourself into Brahma.
1: ఇదండి ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
0: Here is camera.
1: ఆ కెమెరా ఒకవైపు నా వైపు తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుండాలి.
0: If you turn this camera lens towards Swami and put on the switch, you will find this picture.
1: ఈ మైండ్ అనేటువంటిది
0: మైండ్.
1: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుండాలి.
0: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
1: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
0: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
1: బుద్ధి అనే స్విచ్ వేయి.
0: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
1: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
0: అండ్ యూల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
1: మన దేహమే ఒక కెమెరా.
0: అవర్ బాడీ ఇస్ ద కెమెరా.
1: మన మైండే ఒక లెన్స్.
0: మైండ్ ఈజ్ అవర్ లెన్స్.
1: మన భావమే ఒక పిక్చర్.
0: ఫీలింగ్ ఈజ్ ఎ పిక్చర్.
1: అనగా ఫిలిము.
0: The film is the picture.
1: Buddhe switchi.
0: Intellect is the switch.
1: Mana drishtiye daiva drishti.
0: And our vision, our looks is divine. Appude daiva drishti
1: ni pettinappudu manlone daivatvam vachi praveshistundi.
0: And once you turn God word, it will come into you.
1: Swami aneka vidhulaga meeku cheptuntadu.
0: So Bhagavan tells us in varied forms.
1: Nayana idi cheyavaddu, adi cheyavaddu, idi cheyi, adi cheyi, endukosam na kosam kaadu.
0: Bhagavan refers to do's and don'ts, not for his own sake.
1: Ninnu brahma tattvamlo praveshimpa chese kosamani.
0: To make you brahman,
1: ee brahma satyanni neeku bodhinche nimittamai.
0: To teach you the truth of brahma.
1: Ee pavitramainatvanti jeevithanni aadarshavantamaina jeevithanga roopondinchadaniki.
0: To make this sacred life ideal, to demonstrate to others.
1: Kaaka prati manavudu kodunu ideal man ga tayar kavali.
0: So every man should transform into an ideal man.
1: Anaga emiti?
0: What does it mean?
1: Daivam ee reetiga andariki sakshibhutamo prati manavudu kodunu andariki sakshibhutudiga undali.
0: Just as God is an eternal witness, every man should stand as a witness.
1: Teraku venakala dagiyunna
0: behind the curtain there is hidden
1: sattamunu chuda evariki taramu kaadu.
0: Behind the curtain there is a hidden divinity which you cannot see.
1: Karyam ivvalanunde kaaranam avvalanunde.
0: Cause is on this side, the effect is on the other way.
1: Kanuka karyakaran sambandhamainatundi okka bhavamundu neevu batiki undu.
0: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
1: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా ఉంచుకోవాలి.
0: Redeem your lives with such a thought.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రపంచమంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావం నీవు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
0: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you will be very happy in this world.
1: Evari paina kodunu manam dvesham cheyakokoddu.
0: You should not have hatred, malice towards anybody.
1: Sarva bhura tiraskaram kesavam pratigachite nivu bhagavantuni tiraskarinchinattu vaade avutavu.
0: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
1: Kanuka bhagavantune meeku guruvu.
0: God is your guru.
1: Gurur guru
0: is teacher of teachers.
1: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
0: When that high position of guru is there, why do you suffer?
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
0: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
1: కామధేనువే ఉండ అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
0: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
1: ఎందుకు?
0: Why?
1: కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయించాలి?
0: You have got that wish fulfilling tree and wish fulfilling cow. Why do you beg others?
1: Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
0: All are children of God. All are the sparks of
1: divine. Kanukane geeta yandu mamaivamso jeevaloke jeevabhuta sanatanah annaru.
0: Therefore Geeta declares that you are all the sparks of the divine and eternal.
1: Chukkalanniyu brahma suryundu adi brahma chandrudannanu brahma jalamu brahma.
0: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
1: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma.
0: The heaven is Brahma.
1: Talliyannanu Brahma, Tandriyannu Brahma.
0: Mother is Brahma, father is Brahma.
1: Vagyambuladi Brahma, Navjatyamavi Brahma, Jeevarasulu Brahma, Jeevi Brahma.
0: The wealth is Brahma, the deservedness
1: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
0: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఎన్హిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
1: కర్మలన్నీయు బ్రహ్మ.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
1: కాయమంతయు బ్రహ్మ.
0: ద బాడీ ఇస్ బ్రహ్మ.
1: సర్వమును బ్రహ్మ. ఈ సభయు బ్రహ్మ.
0: Everything is Brahma. This august assembly is Brahma.
1: Andaru Brahma swarupule.
0: All are the forms of Brahma.
1: Brahma lenatundi ekkadakani kanaraadu.
0: There's no place where there's no Brahma.
1: Kanukane sarvata paanipadam ani vedantam bodhinchindi.
0: Therefore Veda teaches God is everywhere.
1: Deenine scientist anta kudanu.
0: This scientist
1: ekkada chuchina kani anusakti untundadi.
0: Scientist declared that there is atomic power everywhere.
1: Adi leni chotu ledu.
0: There's no place without it.
1: దీనిని వేదాంతం చెప్పింది.
0: దిస్ వేదాంత
1: అనురణీయం మహతో మహీయం.
0: ఇట్స్ వేదాంత.
1: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
0: యువర్ ది స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
0: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
0: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఈజ్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వరీ.
1: భగవత్ భావాన్ని నీవు చింతిస్తూరా.
0: ఎంటర్టైన్ డివైన్ థాట్స్ విత్ ఇన్ యువర్
1: అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్ దట్
1: అది సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
0: దట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ అండ్ రిక్వైర్.
1: కట్టగలబడికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
0: అల్టిమేట్లీ యూ విల్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
1: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
0: సో ఆల్ నేమ్స్ ఆర్
1: డివైన్. అన్ని రూపములు భగవంతుని యొక్క రూపములే.
0: ఆల్ ఫే ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అనేక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హస్ మెనీ నేమ్స్.
1: ఎన్నో పేర్లు పెట్టాం.
0: సో మెనీ నేమ్స్.
1: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటిందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
0: We have so many sweets, Mysore Pak, Gulab Jam, so many sweets, but the sugar is one and the same.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ ప్యాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
0: When once you know this truth that sugar is same, you will not say I want Mysore Pak and not Gulab Jam.
1: ఇవన్నీ చాపల్యం లే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ.
0: Taste differ, nothing wrong with the sugar.
1: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ కాని తీపులో దోషం లేదు.
0: It's only our likes and dislikes. Nothing wrong with the sugar.
1: మనిషి అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
0: The human is Brahman.
1: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
0: There's lot of meaning in this word విశ్వం.
1: V plus mo. విశ్వము అని అయిపోయింది.
0: This V plus mo.
1: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
0: విశ్వము ఇస్ ద వన్ దట్ హెస్ కమ్ దట్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ విత్ సో మెనీ లింబ్స్.
1: విష్ణువు విశ్వం విష్ణు స్వరూపం ఉంది.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
1: కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
0: వి షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురుకోణం కనుక మీకు చెప్తున్నాను.
0: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
1: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
0: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ ఆర్ ఇగ్నోరెంట్.
1: శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం.
0: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
0: ద కౌంచ్. వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్? ద కౌంచ్.
1: శంఖమనగా శబ్దము.
0: ఇట్ ఇస్ ద సౌండ్.
1: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
0: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: శబ్ద బ్రహ్మమయీ
0: ద సౌండ్
1: చరాచరమయీ
0: దట్ విచ్ ఇస్ మోర్ సైలెంట్ అండ్ నాట్ మోర్.

0: the sound.
1: అది ఏ శంఖము?
0: దట్ ఇస్ కౌంట్
1: చక్రము.
0: ద వీల్.
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: డు యు థింక్ దట్ హి ఇస్ క్యారింగ్ ఎ వీల్ విత్ హిమ్?
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: ద వీల్ ఆఫ్ టైం ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కాల చక్రము అంటున్నారు.
0: దట్ ఇస్ ద వీల్ ఆఫ్ టైం.
1: గద.
0: అండ్ ఫ్రమ్ ద మేస్.
1: గద అనగా ఏమిటి? బలము.
0: ద మేస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్.
1: పద్మము.
0: ద లోటస్.
1: పద్మం అనగా హృదయము.
0: లోటస్ ఇస్ ది హార్ట్.
1: కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్.
1: కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: శబ్దమంతా
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సౌండ్ ఈజ్
1: బలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర కదా పద్మం ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ ది వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
1: నిజంగా మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైస్ దే లైక్ నారాయణ.
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షర నామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది, వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు పాపం.
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ వెంకటేశ్వర, దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి.
0: ఇట్ ఇస్ ఓన్లీ మీన్స్ అండ్
1: రమణ అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ హ్యాపీ.
1: ఈశ్వరాన్ని అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: What's the meaning?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: That is the master of all cows.
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు.
0: Vaishnava is called Gopala.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి దే కన్వే ది సేమ్. గోవులను
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇట్ విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల్ అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవ
1: రెండు చేరి ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను డమరకము.
0: ఈశ్వర క్యారీస్ విత్ హిమ్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నింటి యందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని యందు ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద వైష్ణవ ఫిలాసఫీ.
1: డమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: ద డమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి.
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద డమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము.
0: ట్రైడెంట్.
1: త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము.
0: ద ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ. వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: ద వీణ హస్ సో మెనీ స్ట్రింగ్స్.
1: తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్స్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ బ్రింగ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ ట్యూన్ యు కాంట్ హియర్.
1: తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే.
0: దో ద స్ట్రింగ్స్ ఆర్ మెనీ వీణ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ తీగలు అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది.
0: When all the strings are played in harmony, you listen to melodious
1: music. దేశమంతా ఒక వీణ వంటిది.
0: The whole country is like veena.
1: అన్ని మతములు ఒక తీగల వంటివే.
0: All religions are like string.
1: అన్ని మతములు ఏకమైపోయి ఒక సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీనిపైన మనకు చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పిన అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as
1: an offering.
0: 2 rupees.
1: ఎందుకోసమంటే
0: why?
1: ఒకటి శ్రద్ధ ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడా ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like two cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these two cotyledons are there, you find
1: బద్దలు the వేరు వేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find the plant.
1: శ్రద్ధ భక్తి రెండు చేరి రెండు ఒక దెబ్బల చేరిపోవాలి.
2: దేర్ఫోర్ యు ఫైండ్ ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్ లైక్ యాక్టింగ్ లైక్
1: కాటన్. ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: దెన్ యు ఫైండ్ ది సీడ్ జర్మినేటింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: విష్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeeva jantulu veru jeevundu okane.
2: The creatures are many, but the indweller is one.
1: Pula jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
2: You lose all your intelligence and you turn foolish. Bratuku
1: kosamu bahubada baddhulairi.
2: To carry a living you are bound, you are chained.
1: చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉంది. పూజ ఒక్కటే.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రోజ్ వర్షిప్ ఆర్ వర్షిప్ విత్ క్రిసాంథిమమ్స్, నథింగ్ లైక్ దాట్.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
2: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుసుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్
1: అందరూ దైవస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ ఫార్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి పెంచుకోవాలి.
2: దేర్ ఫార్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ differences whatsoever.
1: Kani brotherhood of man, fatherhood of God annaru, adi sarainatundi kaadu.
2: But we say brotherhood of man and fatherhood of God, it's not true.
1: Ee brotherhood of man antundi.
2: What is this brotherhood of man?
1: Ee brothers aasti paasulu kosamani enta mandi supreme court varaku povatam ledhu.
2: Don't you find many brothers taking the matter to the supreme court fighting for property?
1: There's
2: no unity among
1: brothers. Brothers antundi kuda manaku akkarledu.
2: Let's not say brothers.
1: Ekaatma bhavam.
2: We should have the
1: same. Niyandu nayandu unnadi oke aatmane.
2: The same spirit is present in you and in me.
1: భేదములు కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదు ఇది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చెయ్యాలి.
2: We should practice.
1: యో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: walking anta practice.
2: Walking you
1: talking anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: మరి ఈ ప్రాక్టీస్ లోపలి మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతకూడను దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆఫ్ గాడ్.
1: ఏ శాస్త్రము చదవనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: యు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
2: వెన్ వన్స్ యు హావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: ప్రేమముదిత మనసే

ఒకటి చెడ్డదటంచు జగతియందు నిన్నయింపనగునే. ఒకటి చెడ్డయటంచు ఒకటి మంచిదటంచు

0: దీని తత్వ మెరుగా ఎవరి తరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఇస్ గుడ్ అండ్ వన్ ఇస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చి పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికము కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశములో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ఒక ప్రాబ్లమ్స్ సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించడం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములు సులభమైనవి కానీ సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: Everyone wants a shortcut, an easy way.
0: తలనొప్పికి ఒక పిల్లు వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: The moment he swallows a pill, he should be relieved.
0: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్స్తోనే సరిపోవాలి.
1: Likewise, he expects solutions to the problems with these pills or
0: tablets. అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day, even liberation should be easily attained.
0: సులభం అంటే ఏమిటి?
1: What do you mean by easy method?
0: నివారణ అంటే ఏమిటి?
1: What is remedial
0: method? Shortcut అంటే ఏమిటి?
1: What is shortcut?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: These are the things, the problems, but which we cannot know.
0: ఈ ప్రాకృత జగత్తునందు,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: in this world, mundane world,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: in this outward trend,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థమును గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the meaning of these simple words.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: Words seem to be simple, but the meaning is infinite.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is mysterious.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: It is special.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: Its activity is also noble.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: Its attitude is surprising.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం సొంత రూపం లేదు.
1: It has no form of its own.
0: ఇది ద్విధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: ఇట్ స్టెప్స్ ఇన్ టు బోత్ ది ఫీల్డ్స్.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: ఇన్ ఎ మోమెంట్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: నెక్స్ట్ మోమెంట్ ఇట్ విల్ పుట్ యు టు సఫరింగ్.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఫాలో.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where there is no mind.
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటది.
1: Everywhere you find is only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Because of the effects of the thoughts, the mind is all pervasive.
0: కనుక

0: మనోమూలం విధం జగత్, జగత్ అంతా కూడాను మనస్సు ద్వారానే నిండి ఉంటున్నది.
1: Therefore is the mind that is the cause for the entire universe.
0: కనుక మన సుఖమునకు, మన దుఃఖమునకు, మన పాపమునకు, మన పుణ్యమునకు, మన ఆనందమునకు, మన ఆహ్లాదమునకు, సర్వమునకు మనసే మూల కారణం.
1: Therefore, for the pain and the pleasure, for the merit and the sin, for the delight and the misery, is the mind that is the cause.
0: కనుకని వేదాంత పరిభాషయందు మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు.
1: Therefore, in
0: మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: So in Vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకి ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: When once we know the effects of the mind, you'll never suffer.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
1: You imagine that someone is responsible for
0: నీ ఆనందమునకు కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
1: You also consider someone is responsible for the pleasure.
0: నీ ఆనందమునకు కాని నీ దుఃఖమునకు కాని నీవే కారణం.
1: Either for your happiness or misery, you are responsible.
0: నీకు నీ సంకల్పములే మూల కారణము.
1: Your thoughts are responsible.
0: నీ సంకల్పమునకు నీ మనసే కారణము.
1: It's the mind that is responsible for these thoughts.
0: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore, we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge, we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
1: In this world there are 84 lakhs of species.
0: అండజము,
1: అండజము,
0: పిండజము,
1: పిండజము,
0: శ్వేతజము,
1: శ్వేతజము,
0: ఉద్భిజము అని నాలుగు రకములు.
1: 4 varieties of species.
0: అండజము అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
1: అండజ, దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్, హ్యాచ్ ది ఎగ్.
0: పక్షులు,
1: బర్డ్స్,
0: కొన్ని క్రిమికీటకాదులు,
1: ఇన్సెక్ట్స్,
0: చీమలు,
1: యాంట్స్,
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను,
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్డలో పుట్టేటువంటి యొక్క జాతులు 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 lakhs.
0: పిండజము, పిండజము అనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ,
0: గర్భం ద్వారా జన్మించే,
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
0: మనుష్యులు, మృగములు, ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
1: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్,
0: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దట్ 21 lakhs.
0: తదుపరి శ్వేతజము.
1: శ్వేతజము
0: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో 21 lakhs వెరైటీ స్పీషీస్.
0: ఇంకా శ్వేతజమైంది, ఉద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
1: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో మేక్ ఎ టోటల్ 21 lakhs.
0: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
1: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకూడను మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
1: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed and highest. Of all the creatures, human birth is rarest.
0: 84 లక్షల జాతుల జీవరాశులు ఎందుకూడను 84,93,99,999 అన్ని మానవుని తప్ప మిగతా జాతులు.
1: ఓన్లీ దిస్ వెరీ స్పీషీస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఆల్ ది రెస్ట్ ఆర్ ది లివింగ్ క్రీచర్స్.
0: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
1: మ్యాన్ ఈజ్ ఓన్లీ నో బ్లెస్డ్.
0: దుర్లభము అన్నారు.
1: ఇట్స్ రేర్.
0: దేని ఎందు దుర్లభం?
1: హౌ డు యూ సే దాట్?
0: ఆకారం నందా దుర్లభం?
1: ఇస్ ఇట్ బై ఫార్మ్?
0: తెలివితేటలు ఎందా దుర్లభం?
1: ఆర్ ఇంటెలిజెన్స్?
0: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
1: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
0: అంద సందములు ఎందా దుర్లభం?
1: ఆర్ బ్యూటీ?
0: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
1: ప్రాపర్టీ అండ్ మనీ?
0: విద్యాది విహారం ఎందా దుర్లభం?
1: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్?
0: ఏమీ కాదు.
1: నథింగ్ వాట్
0: ఇవన్నీ దుర్లభమే కాదు.
1: యూ కాంట్ కన్సిడర్
0: మనకు లభ్యమయ్యేటువంటివి.
1: యూ కెన్ అక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టికల్.
0: ఒక కోతి కూడా ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
1: Even a monkey out of practice can ride on a bicycle.
0: క్రూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
1: యూ కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ ఎ టైగర్ ఇన్ ఎ సర్కస్.
0: రింగ్ మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
1: ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద రింగ్ మాస్టర్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్తో వచ్చినటువంటివి.
1: These are all acquired out of
0: మానవుడు కూడా ప్రాక్టీస్తో వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతనిలో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుంది?
1: Then what's the rarity here?
0: Anaga.
1: Meaning?
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు పక్షులు క్రిమికీటకాదులు.
1: Animals, birds and insects cannot know their own nature. తన
0: సంతానాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడు.
1: Is only man who has got this special qualification as to know the true nature of his own self and conduct accordingly.
0: నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని.
1: Therefore, food, sleep, fear and procreation are common to animals and
0: humans. అధికం విశేష.
1: Man has got extra qualification of wisdom.
0: జ్ఞానేన శూన్యః పశువిస్సమానః.
1: Bereft of wisdom, he is animal.
0: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడాను పశువుతో సమానమే.
1: When he has no wisdom, he is equal to an animal.
0: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇదొక్కటే వ్యత్యాసం.
1: This is the only main difference between animals, birds, beasts and mankind. ఏమిటి
0: జ్ఞానం అంటే?
1: What is this wisdom?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical knowledge?
0: లౌకిక జ్ఞానమా?
1: Or worldly knowledge?
0: ఏక ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
1: Or science?
0: ఇంకే విధమైనటువంటి బుకిష్ నాలెడ్జ్?
1: Or is bookish knowledge?
0: కాదు కాదు.
1: No.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is true wisdom.
0: Anta okkate aneetundi satyanni gurtinchinatvante nijamaina gnanam.
1: The primal truth that everything is one is the true wisdom.
0: Ee naadu innyo chadutunnam manam.
1: We read a lot today.
0: Sangeeta, sahitya,
1: literature,
0: nutya, chitra, shilpi, physics, chemistry, botany, zoology, innyo vidyalu chadutunnam shastralu.
1: We have so many forms of knowledge today, the music, the literature.
0: Ivanni praapthamainatvante vidyale.
1: That's all worldly knowledge.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: That's related to this world.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: With this physical knowledge, you can never attain this
0: spiritual
1: knowledge.
0: ఇవన్నీ ప్రవృత్తులు.
1: That's all outward knowledge.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: But what we should know, the inward trend.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంది.
1: This body I see.
0: నేను మానవ దేహం అనుకుంటున్నాము.
1: I take this human body.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: Body is human, no doubt.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: Then the skin.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: The blood.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: Bones.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: The hair.
0: గాలికి ఏమి జాతి?
1: Air.
0: గగనానికి ఏమి జాతి?
1: Sky.
0: నీటికి ఏమి జాతి?
1: Water.
0: నిప్పుకి ఏమి జాతి?
1: Fire.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: Sky, space.
0: ఏది జాతి లేదు.
1: What community, caste they belong to? Nothing whatsoever.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: You say that the body is human, but how about the skin?
0: Skin ku skin jate.
1: Skin belongs to skin only.
0: Blood ku blood jate.
1: Blood belongs to the race of blood.
0: Bone ku bone jate.
1: Bone belongs to the group of
0: manav jate.
1: And human belongs to human race.
0: Aithe ee manav jati emitadi?
1: Then what is this human race?
0: Adi e nijamaina divyamaina jati.
1: That is a divine race.
0: Dehanni aadharam chesukoni.
1: Basing on the body.
0: దేహిని ఆదర్శంగా తీసుకుని
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ద ఐడియా.
0: జగత్తుకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్. దేహం
0: క్షేత్రము.
1: బాడీ ఇస్ ద ఫీల్డ్.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ద ఇన్ డ్వెలర్ ఇస్ నో.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ ట్రావెల్ ఇన్ ఎ కార్, యూ ఆర్ నాట్ ద కార్, యూ ఆర్ ద
0: డ్రైవర్ వేరు.
1: కార్ అండ్ డ్రైవర్ ఆర్ డిఫరెంట్.
0: కాబట్టి నీ దేహం కారు.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కార్.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the driver.
0: దేహియే దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పాంచభౌతికము.
1: Body is of five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహిని రామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ డెత్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. He doesn't carry any insignia with it.
0: Dehiye deva devudani.
1: That indweller is God himself.
0: Dehiye deva devam.
1: That indweller is God.
0: Kani ee naati aadhunika yugamulandu.
1: In this modern
0: దేహమునకే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
1: They attach value to the body.
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: They forget the indweller.
0: అది ఏ దుఃఖములకు కారణము.
1: That is the cause.
0: అది ఏ పాపములకు కారణము.
1: That is responsible for the sin.
0: అది ఏ కష్టములకు కారణము.
1: That is responsible
0: అది ఏ విచారములకు కారణము.
1: And anxiety.
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In order to lead the life of truth and peace, we should know the indweller.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ యూ కెన్ పొసెస్ అండ్ ఎక్వైర్ ఓన్లీ విత్ లవ్ ఫర్
0: గాడ్. కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది, సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతస్య పుత్రః,
1: యు ఆర్ నెక్టరైన్ ఇమ్మోర్టల్.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself
0: human. You consider
1: yourself
0: low. You think you are mean.
1: It is your
0: weakness.
1: It's your weakness.
0: నీ బలహీనత.
1: It's your weakness.
0: అమృతం కంటే కూడా నువ్వు అధికమైనటువంటి వాడవు నీవు.
1: You are more than the nectar, amruta.
0: నీ ముందు అమృతం పెడితే ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: That nectar would be tasteless in front of you.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటుంది.
1: Such a mighty taste in the power, feeling or in you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know clearly the divine power.
0: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాం.
1: We think that we commit sins without the knowledge of anybody.
0: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
1: Others may not know and watch, but God, does he not know this?
0: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
1: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో. బట్ గాడ్ నోస్. కనుక
0: మనకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా వస్తున్నాయి.
1: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్.
0: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
1: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
0: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ సమ్వన్ ఇస్ ద కాజ్.
0: కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.
0: కర్మ

0: கர்மதாட்ட வசமா நருடா கர்மதாட்ட வசமா கர்மதாட்ட வசமா.
1: You may be a great scholar, having gone through many of the sacred texts. You may be worshipping your deity every day. You may be in a forest. You may undertake penance, but you cannot escape from the destiny.
0: Chinna chellimilo munchina gani, enni samudramu ninchina gani.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora nirantera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva radura karmadaata vashama naruna karmadaata vashama karmadaata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto edanti karmalaina daatavachu.
1: However, with God's grace, you can transcend.
0: There may be the sins
1: which are of the size of the mountain. The sins may be that of a forest, but it can be put on fire in a moment of time. You should be the recipient of God's grace. You should receive God's grace. You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the result.
0: ఎప్పుడు ఏ జన్మమో ఏ తరంకు నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: అది ఏ రూపంలో వస్తుందో ఏ భావంలో వస్తుందో ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవుల యందున్న.
1: You may be in a forest.
0: ఆకాశమునన్న.
1: Or in space.
0: పట్టణమునన్న.
1: In a city.
0: పల్లెనున్న.
1: A village.
0: గుట్ట మీద నున్నా
1: ఆన్ ద మౌంటైన్ టాప్
0: నట్టేటబడి ఉన్నా
1: ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా.
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ వేర్ ఎవర్ యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండి నా విడిచడానికి వీలు కాదు.
1: యూ మే బి ఎనీవేర్ భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ద రిసిపియంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: దట్ షుడ్ బి ది అచీవ్మెంట్ ఇన్ దిస్.
0: ధనము రావచ్చు పోవచ్చు.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: జన్మములు కూడా ఎన్నో ఎత్తవచ్చు ఎత్తకుండా పోవచ్చు.
1: యూ మే బి బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: కానీ దైవం అనేటువంటి ఒక తత్వము ఒక్కతూరి వస్తే పోదు.
1: బట్ యట్ ద డివినిటీ వెన్ వన్స్ ఇట్ ఇస్ దేర్ ఇట్ విల్ నెవర్ వానిష్.
0: పోదు ఒకటి.
1: వన్ థింగ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ డజంట్
0: గో. పోతే రాదు.
1: అనదర్ ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: పోదు రాదు.
1: అనదర్ అండ్ నైదర్ ఇట్ గోస్.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు నో ఆల్ దీస్ త్రీ.
0: వస్తే పోదు ఇంకా.
1: ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ నెవర్ గో.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: అది ఏ జ్ఞానం?
1: దట్ ఈస్ విజ్డమ్.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదది.
1: ఇఫ్ యూ సే విజ్డమ్ హాస్ కమ్ ఇట్ వానిష్డ్ ఇట్స్ నాట్ విజ్డమ్.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: వెన్ వన్స్ విజ్డమ్ కమ్స్ ఇట్ విల్ నెవర్ లీవ్ యూ.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: ద సెకండ్ ఇఫ్ ఇట్ గోస్ ఇట్ నెవర్ కమ్ బ్యాక్.
0: అదే అజ్ఞానం.
1: దట్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: పోదు రాదు.
1: నెక్స్ట్ నైదర్ కమ్స్ నాట్ గో.
0: దివ్యత్వము ప్రేమ.
1: దట్ ఈస్ ది డివైన్ లవ్.
0: పోయేదికంటి కాదు వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నెదర్ గోస్ నర్ కమ్.
0: ఒక్కతూరి నీ హృదయంలో ప్రవేశించినా అయిపోయింది.
1: When once it is there in your heart, that comes to stand.
0: ఈ మూడింటిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: Students should know all these three.
0: కొంతకాలం భక్తి, మరి కొంతకాలం దానికి విరక్తి, ఈ విధంగా రాకూడదు.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: భక్తియే కాదు.
1: It's no devotion at all.
0: రాకపోగలిగినటువంటి అజ్ఞానమే.
1: That which comes and goes is ignorance.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: Ignorance comes and goes.
0: అది అహంకారము.
1: That is ego.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: Ego comes and goes.
0: ధనము కలిగిన నాడు కలిమి కలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi nilichipova kanapadu daivambu.
1: When money goes, then he will see God then.
0: Adi undinanta varaku kailasapatinaina dhikkarinchi paapi tiruguchundu.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: Dhanamu adi kaadu.
1: It's not the money. That's
0: guname mana dhanamu.
1: The character is the true wealth.
0: Ee prakrutamainatundi dhanamulu enniyo maarutuntadi.
1: The worldly money changes.
0: Ee naadu mee tandri garu edo 500 rupees niku money order chesadu.
1: Supposing a father sends you 500 rupees
0: by money order. 500 rupees chetlo pettukoni note nu idi naadi anni aananda padutunte.
1: Watching the 500 rupee note you feel happy.
0: Aa 500 rupees nee mogalu ichi navutundata.
1: The 500 rupee note starts laughing at you.
0: Ore pichi vaada sayankalaniki nenu inkoka angadiki potunnanu.
1: The 500 rupee currency note tells
0: you, oh man, nee daggara nenu kashtanga undetundi danni kaanu.
1: I will not stay with you permanently. Ilanti
0: mogalu enno chuchani inke enno choodabothanu.
1: I have seen so many faces like you. And also in future. And the note tells you
0: that
1: money will not stay with anybody. It is something like a flowing water, ever flowing water. But what is that wealth? It is the wealth of grace. That's the wealth of love. That is the wealth of blessing. That is the wealth of grace. That wealth, when once it comes, it
0: never vanishes.
1: That we should acquire.
0: Janma janmala yokka phalitam chetane ippudu ee yokka avakasam labhyamaindi.
1: It's because of a crude merit of the past lives you could be born here.
0: Past life nunchi vachina dhanani manamu vachindi kada ani vinyoginchukovachunu.
1: No doubt you can enjoy the wealth of the past life, but you should add on even in the present. You may spend all the 10,000 rupees. But what will happen later?
0: పోతుంది ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 రూపాయలు అయిపోయిందంటే నీవు బికారైపోతావు.
1: After 10,000 rupees are exhausted, you become a beggar.
0: కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించి పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 రూపీస్ గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమందు చీనే పుణ్యే మధ్యలోకం మిసంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ ద సోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఎర్త్.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: ద మూమెంట్ ద మెరిట్ డిమినిషెస్ యూ ఆల్సో లూజ్ ది స్టేట్. హౌ?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయమైపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంతవరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరంలో పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు.
1: After the term of 5 years over, he must return.
0: చీనే పుణ్యే మధ్యలోకం విసంతి ఇదంతా అయిపోయింది.
1: All this merit is exhausted.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: Then he should see that he will win the appreciation.
0: నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because of past life. With all sacred thoughts you can develop the accrued merit of the past.
0: Present, rendu cheri future ku plus plus plus aipothundi.
1: Therefore the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్
0: అందుకున్నటువంటి గ్రేస్ను ప్రేమను ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, Get a good name. That is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే చేస్తూనే చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you really try to achieve that?
0: దొంగ ఉండినాడు.
1: There is a thief.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: He commits a theft and he'll be imprisoned.
0: చాలా పెద్ద దొంగతనం, ఒక చంపి దొంగతనం చేశాడు.
1: Really he killed one person and committed burglary.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: He was taken, kept in a prison for 3 years.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 years completed.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: The jail superintendent came.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over.
0: రేపటి నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You will be released tomorrow.
0: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు. అప్పుడు వాడు చేతులు బొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: అండ్ దెన్ ప్రిజనర్ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
0: తిరిగి రేపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: The prisoner said, sir, I am going to come back tomorrow or day after. Better I keep my baggage here.
0: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: His idea is to repeat the same theft.
0: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything to such a person?
0: ఒక్కతోడి మనం జైలుకి పోయినామా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పిన ఎవరైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why do you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగ నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: కానీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease. You may have another disease. Then you need another medicine later.
0: కానీ మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేనికోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: Why do you appear for exam?
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: In order to see that you don't appear again.
0: అంతేగాని తిరిగి నీ పరీక్షకు పోవటం ఫెయిల్ కావటం, పరీక్షకు పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు, తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: If you appear for examination now, supplementary examination later,
0: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we have to know the answers clearly and conduct ourselves.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: a small word.
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: We say that I come every day.
0: నిత్యం అనగా ఏమిటి?
1: What do you mean by నిత్యం?
0: అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది.
1: It has got lot of meaning.
0: నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యం మీన్స్ ఎవ్రీ డే, ఏ డే.
0: నిత్యం అనగా మార్పు చెందినటువంటిది.
1: Nityam means that which is changeless.
0: Nityamainatvantidi.
1: That which is permanent.
0: Satyamainatvantidi.
1: That which is true.
0: Trikala bhadyamainatvantidi.
1: Which is indivisible.
0: Moodu kalamulandu maaranatvantidi.
1: That which does not change.
0: Nityamu.
1: That is nityam.
0: Inta goppa arthamuga undinatvanti dani nityam ante oka dinamu ga manam bhavistunnam.
1: It has got such a good lot of meaning.
0: Itta Vedanta paribhashayandu ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత ఎవ్రీ స్మాల్ వర్డ్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటి పారమార్థిక జీవితం.
1: అవర్ లైఫ్ షుడ్ బి స్పిరిచువల్.
0: కానీ ఇప్పుడు మనం జీవించేది వ్యావహారిక జీవితం.
1: బట్ వీ లీడ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: కానీ దీని ఫలితము ప్రాతిభాషికము.
1: బట్ ద రిజల్ట్ ఈస్ వన్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ.
0: పారమార్థికము, వ్యావహారికము,
1: వరల్డ్లీ,
0: ప్రాతిభాషికము,
1: ఈ మూడు
0: ఏకత్వాన్ని మనం చూడాలి.
1: We should know the unity of the three.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: This is called త్రికూటం.
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: God is in the form of త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: What do you mean by త్రికూటం?
0: సముద్రము.
1: Ocean.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: This ocean is spiritual.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి, ఇది వ్యావహారికము.
1: So many waves emanate, originate out of this ocean.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: Where from are they born?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: They're born out of the ocean.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: What taste is there?
0: ఈ వేవ్స్ లో కూడా ఉంటుంది.
1: The taste of the ocean is very much there in a wave.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: What kind of
0: brightness is there? తెలుపు ఉంది. సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమాత్మికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాసికము నురుగు ఉంటుండాలి.
1: దెన్ వీ ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: Therefore, the ocean, the wave, and the foam.
0: అప్పుడే ఇది సముద్రమునకు అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: Then only you can call it, it's a wave.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of mankind. So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu aanandam.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలో ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యు కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ BA BA.
1: బాబా హెస్ గాట్ డబుల్ డిగ్రీ BA BA.
0: బి ఫస్ట్ బి బ్లిస్ బీయింగ్.
1: ఫస్ట్ బి బీయింగ్.
0: Being.
1: Being.
0: A. Awareness.
1: A. Awareness.
0: B. Bliss.
1: B. Bliss.
0: A. Ananda.
1: A. Ananda.
0: Chusava. Sat Chit Ananda Swarupamaina E Baba.
1: Baba is the very embodiment of Satchidananda. Being, awareness and bliss.
0: Prati manavuni endukunu ee naku naligintu oka tattvam untunnayi.
1: In every man, in every creature, there is this
0: spirit of Satchidananda.
1: We see many people die in front of
0: us. But one
1: feels that he is permanent.
0: Anaga, ade being cheptundadi. Mare, neevu chachetunte vaadu kaadu.
1: You are not.
0: Deham potundadi. Neevu chaavavu.
1: It's the body that dies, but not you, the spirit.
0: Kanukane atma satyamainatundi, nityamainatundi.
1: So this atma is permanent truth. It has no death.
0: Aite.
1: However.
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
0: అంటే ఏమిటి, దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: ఈవెన్ ఇఫ్ ది బాడీ డైస్ వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే.
1: దేర్ఫోర్ ద వన్ హూ డ్రింక్స్ ద నెక్టర్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: పునరపి జననం, పునరపి మరణం, అది కాదు మనకు.
1: ఇది లైఫ్ షుడ్ నాట్ బి ది రిపీటెడ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: వడ్లగింజ ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ ప్యాడీ.
0: ప్యాడీ,
1: ప్యాడీ.
0: ఈ ప్యాడీని మట్టిలో వేస్తే
1: ఇఫ్ యు జస్ట్ సో ఇట్ ఇన్ సోయిల్,
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం.
1: యాస్ ప్యాడీ గ్రెయిన్స్ ఆర్ సోన్ దే గ్రో అగైన్ అండ్ అగైన్.
0: ఆ హస్క్ తీసివేసేయండి.
1: రిమూవ్ ద హస్క్.
0: మట్టిలో పెట్టండి.
1: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
0: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్, ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
0: రాదింక జన్మ.
1: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. O fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: O manda buddhi.
0: O dull-headed dunce.
1: O doubt buddhi.
0: O doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద,
0: హరి
1: గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద,
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్
1: ఆనందాన్ని అనుభవించు.
0: బీ బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు.
0: షేర్
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you constructed
1: all the things.
0: As you leave this world, you must go
1: empty-handed. You
0: cannot take even a minute
1: thing. If there
0: is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: The body will not be kept in this house way which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్, బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఇన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ సుప్రీమ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్
1: నాలెడ్జ్. ఈ లోక సంబంధమైన విద్యలు అన్ని కూడా కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ లేక్.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: ఆల్ రివర్స్ మర్చ్ అల్టిమేట్లీ ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రం ఆధ్యాత్మిక విద్య.
0: ఓషన్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: నదీనాం సాగరోగతి.
0: ఆల్ రివర్స్ మర్చ్ ఇన్ ఓషన్.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: రివర్స్ డోంట్ గో ఎనీవేర్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: హౌఎవర్ ఎవ్రీ రివర్ షుడ్ హావ్ సర్టన్ బండ్స్.
1: దీనికి గట్టు లేకపోతే
0: వితౌట్ బండ్స్
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్
1: మెరూన్డ్. చాలా వేగంగా పోతుంటది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటుంది.
0: ఇట్ ఈ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద సైడ్.
1: అదే అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సంశయాత్మస్ కాకూడదు. సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్ సైడ్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు?
0: Who can imagine what is kept in store for you at what moment? At what moment of time what is going to happen? Who can imagine? So we should be very careful every minute, every moment of time.
1: Jagrata, jagrata, jagrata.
0: Therefore, be careful every moment.
1: The Vice Chancellor chepparu.
0: Your Vice Chancellor said.
1: Adi Shankarla vishayame chala baga chepparu.
0: He also explained Adi Shankara's
1: philosophy. Kaladi anetuvanti chinna gramamlo puttinatuvanti vadu.
0: He was born in a village by name Kaladi.
1: Kani atani peetadhipatiga chesinappudu.
0: But when he is made head priest.
1: Adi Shankaralaku etti ahankaramu ledu.
0: Adi Shankara had no
1: mamakaramu ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kani tarvata vachinatuvanti varikanta kodulu madhya madhya varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్ నో
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్డ్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్ వన్ సైడ్ అండ్ అనదర్ ఆన్ ద అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెము అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating be careful.
1: పోయారు ఓ శంకర్ల వారా ఈ అహంకారానికి అవకాశం వద్దు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని ఆ ప్యూన్స్ హెచ్చరిస్తూ వచ్చారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దే వర్ కాషనింగ్ హిమ్ నెవర్ బీ ఈగోయిస్టిక్ బీ కేర్ఫుల్.
1: అది ఏ మీలో కూడా అట్టి జాగ్రత్త ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాషన్.
1: భగవంతుని నామం అనేటువంటి ఒక థ్రెడ్ తో,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thread tho,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly.
1: కనుకనే ఈ నామం అనేటువంటి త్రాడు నాలుక అనేటువంటి గూటానికి చక్కగా కట్టేస్తే భగవంతుడు మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్
1: నామము త్రాడు
0: అండ్ గాడ్స్ నేమ్
1: రూపము
0: అండ్ గాడ్ ఇస్ ఫార్మ్
1: గూటము నాలుక
0: అండ్ ఇట్స్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టి వేయాలి.
0: సో హ్యావ్ టై అప్ దిస్ టంగ్.
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్నిం
0: నౌస్ ది టేస్ట్
1: మధుర ప్రియత్వం
0: కెన్ స్పీక్ స్వీట్ వర్డ్స్
1: హితం త్వం
0: ఇన్ ఎ పాలటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను.
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసునా?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి. మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: The word మాధవ has got lot of meaning.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: He is the master of this illusion.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: The master of wealth.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటున్నాడు.
1: The master of this nature.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్నే,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ ప్రెజెంట్, ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: అది చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: But if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
0: Inka deeni yokka chama.
1: Forbearance.
0: Chama satyam.
1: Forbearance
0: chama
1: is truth.
0: Chama vedamu.
1: It is Veda.
0: Chama dharmamu.
1: It is dharma.
0: Chama yogamu.
1: It is yoga.
0: Chama yajnamu.
1: Yajna.
0: Chama sarvasvambu sarvalokamulandu.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka naluku maatrame untundadi.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెగిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల మెత్ తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఏ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్. దుష్టుల
0: మధ్య లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demons.
0: నాలుకు ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుకు ప్రభానమ దేవుడు.
1: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్,
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, will not go around the room to room like cat and rat.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నించుకుంటుంది. గాని అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్, ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
1: You may speak for any length of time, tongue will not come out.
0: దాని గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లే జిహ్వే రసజ్ఞే మధురప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: హౌ నోబుల్, హౌ గ్రేట్ యు ఆర్.
0: కనుకనే అట్టి నోబుల్ ప్రైజ్ మనం పొందాలి.
1: సో వీ షుడ్ గెట్ దట్ నోబుల్ ప్రైజ్ ఆఫ్ దట్ టైమ్.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వి షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వి షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వి షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వి షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటు వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ei untundakoddu.
1: There is no dualism.
0: The man with dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: He half blind ga undakoddu.
1: You should never be half blind.
0: Unte purti blind ga undu.
1: Let you be totally blind.
0: Lekapothe purti drushtini penchuko.
1: Or have vision, total
0: half
1: vision.
0: Half blind pettukunte itu itu pota atu pota.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వి షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: the other side. Itu epudu ee kannu chudaledu.
1: And this eye cannot watch what is happening the other
0: side. Sar sar ki kaaki itu epudu tipputu untadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga chudaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: చెంచలత్వం అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

के प्रभु उदय विहारी। मीरा के प्रभु।

0: దుఃఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను. ఆపదలకు నేను అవసరపడకున్నా తిట్టు చుందురేమో పెట్టినట్టు, నన్ను తిట్టు చుందురేమో పెట్టినట్టు.
1: You don't desire to pray to God while in times of pleasure, but you need Bhagavan in times of difficulties. And when you do not get relief in pain, you go on blaming God as if you have invested something.
0: Prema Swarupulaya.
1: Embodiments of love.
0: వృద్ధ కళ్యాణక దంపతులు ఈనాడు ఎంతయో ఆనందాన్ని అనుభవించారు.
1: The couples that we find in front of us, they are ecstatic and blissful.
0: దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మీరు గుర్తించాలి.
1: We have to recognize the depth and the significance of the name given to this ceremony. Bhima Ratha Shanti, that is the name, it is christened so.
0: Bhima Ratha Shanti enga bhimudu vale balavantudu ganu pushtivantudu ganu undamani kaadidi. Bhimudu enga vayu putrudu, vayu shakti ekkadikainanu velutundi. ఏ పనైనా చేస్తుంది, ఎవరినైనా చేరుకుతుంది, అన్ని విధాల దిగ్విజయాన్ని కావిస్తుంది.
1: భీమా డస్ నాట్ నెసెసర్లీ మీన్ మైటీ అండ్ జైజాంటిక్ హెఫ్టీ పర్సనాలిటీ. నో, భీమా హ్యాపన్స్ టు బి ద సన్ ఆఫ్ ఇన్ గాడ్, సో పవర్ఫుల్, కెన్ రీచ్ ఎనీ కార్నర్, కెన్ అకంప్లిష్ ఎనీ టాస్క్ గివెన్ అండ్ అచీవ్ సక్సెస్.
0: కానీ ఈ భీమరథ శాంతికి కొన్ని నిబంధనలు ఉంటున్నవి.
1: భీమరథ శాంతి హ్యాస్ సర్టన్ స్టిప్యులేషన్స్, రెగ్యులేషన్స్.
0: అయితే దీనికి ఒక వయస్సు అనేటువంటిది ఏమాత్రము పరిమితం లేదు.
1: దేర్ ఇస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ టు పర్ఫార్మ్ దిస్.
0: భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల యాజకుడను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి.
1: గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ సీక్రెట్ అండ్ హైలీ ఆస్పిషియస్.
0: 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి శాంతి శాంతి అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు.
1: వీ నో ద సెలబ్రేషన్ ఆఫ్ 60th బర్త్డే, ఎస్పైరింగ్ ఫార్, ప్రేయింగ్ టు be peaceful.
0: 70 tarvata 80 90 100 deeniganta kudunu bhimarath shanti ani kudunu peru pettaru.
1: The celebration of 80th and 90th 100 is called bhimarath shanti.
0: Kani ee naati pillalu danini gurtinchukoleka pendi cheskuna tarvata 60 samvatsaram daatindante vaadanu బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఆఫ్టర్ 60 ద పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ దే ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ది రెసిడెన్సెస్.
0: వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వాడు చేరి ఉండాలి.
1: They should not live as householders, family bondage.

0: any longer. They should be renunciants.
1: అది చాలా పొరపాటు.
0: It is a mistaken view.
1: పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరములు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని గుర్తించి వర్తించడానికి తగినటువంటి ఒక ప్రయత్నం చేయాలి.
0: The children should understand the situation, the plight of the parents who crossed 60 years and conduct in a responsible way.
1: ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు.
0: The modern people consider that the parents who reach 70, they are helpless and cannot do anything for themselves.
1: కాని 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు యందు వచ్చేటువంటి యొక్క ఉత్సాహము ప్రోత్సాహము తగినటువంటి యొక్క బలము పుష్టి అన్ని కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
0: బట్ బియాండ్ 70, ది కైండ్ ఆఫ్ డైనామిజం, ది ఎంకరేజ్మెంట్, జీల్ దే హ్యావ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్.
1: కానీ అప్పుడే మానవుని యందు ఉన్నటువంటి విల్ పవర్, ఆత్మశక్తి బయటపడుతూ ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఆత్మిక్ పవర్ ఆర్ విల్ పవర్ మేనిఫెస్ట్.
1: అది పడక పూర్వము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి ఒక స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు.
0: ప్రయర్ టు దిస్ దే బిహేవ్ ఇన్ అన్ ఆర్డినరీ వే అండ్ నో లాంగర్ డెమోన్స్ట్రేట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది విల్ పవర్.
1: వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు, దృఢశక్తులు, సంకల్పశక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దే క్రాస్ 70, దే విల్ హ్యావ్ దర్ మెంటల్ ఫ్యాకల్టీస్ దట్ ఆర్ సో షార్ప్ అండ్ ద విల్ విచ్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులు అయినటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ అడ్వాన్స్డ్ ఏజ్ దే విల్ బి పాండరింగ్ ఓవర్ ద ఇన్నర్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: యువకుల యందు కూడా రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధుల యందు అనేక రకములుగా కూడాను అనేక కారణముల చేతను అనేక కర్మల చేతను ఆవిర్భవించు వస్తుంటాయి.
0: ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ యాక్షన్స్ దే హావ్ డన్ ఎర్లియర్, the kind of latent power that these senior citizens elders have is much more than the youth.
1: ee naadu manamu vruddulainaatundi tallidannu chusi manam haasyaspadanga maatladukuntuntam.
0: And today, watching the senior citizens, the adults, the youngsters make fun of them.
1: Kaani adi chaala parapaatu.
0: It's wrong to do so.
1: Appudu manamu konni manoshaktini కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పని కూడాను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ డిటర్మినేషన్ ఇన్ ద మెంటల్ పవర్ విత్ అటెన్షన్ వీల్ అండర్స్టాండ్ ద విల్ పవర్ దే హ్యావ్ ఈజ్ ఆఫ్ జైజాంటిక్ డిమెన్షన్.
1: కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకుని క్షణక్షణం కూడాను వారి ఎందుకు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులు కూడాను మనం గుర్తిస్తూ రావాలి.
0: Therefore, youth should stay with these elderly people and imbibe, emulate their qualities out of the richness of their experience.
1: నిజంగా ఆ 60 దాటి తర్వాత 70 ఏళ్ల నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షను ఎవరు కూడాను చేయలేరు.
0: In fact, the things they accomplish and they do, when once they cross 60 and 70, it is not possible for the rest of the people.
1: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని నిరూపిస్తుంటాయి.
0: The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters.
1: నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రాండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు స్టార్ట్ రికగ్నైజింగ్ ద లేటెంట్ గ్రేట్ క్వాలిటీస్ అమంగ్ దీస్ ఎల్డర్లీ పీపుల్, యు ఆర్ బౌండ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ వృద్ధులైనటువంటి వారు పనికిరానటువంటి వారిని మనం ప్రక్కకు నెట్టేస్తున్నాం.
0: వీ నెగ్లెక్ట్ the senior people thinking that they are helpless and no longer useful.
1: Kaadu kaadu. Vaari yandu unnatundi shakti samarthyamulu ee yuvakulu endukudu ledu.
0: It's not so really speaking, the strength they have, the willpower they have, is not noticed anywhere else.
1: Edaina nootaramainatundi yokka karmalu aacharinchavalanna aa vruddhulainatundi vaarini nirupinchukoni vaari yokka panel yandu manam nadichinappude ee satyam anetundi gurtinchadaniki veelavutundi.
0: Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious.
1: ఈ 65 దాటిన తర్వాత వారిని గవర్నమెంట్ కూడాను వారికి రిటైర్ చేసినట్టుగా పెట్టుకుని వారికి ఇంత పెన్షన్ అని ఇస్తుంటారు.
0: The government also grants them pension at the age of retirement, 60.
1: అది కూడా గవర్నమెంట్ చేసేటువంటి చాలా పొరపాటు.
0: It is also the wrong action on the part of the government.
1: వాళ్ళకు 60 సంవత్సరం దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు?
0: Why do they need pension at the age of 60?
1: అప్పుడే వారికి సరైనటువంటి జీతం ఉన్నంత ఇవ్వాలి.
0: In fact, they should be paid more in full after attaining 60.
1: ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవుణ్ణే గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But they are not able to understand themselves.
1: మానవుడనగా మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ ఇన్ హూమ్ ద హ్యూమన్ క్వాలిటీస్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
1: ఇది ఏ విధంగా వస్తుంటే భీముని యందు ఏ విధంగా బలము ఆవిర్భవిస్తూ వస్తుంటారో అదే విధంగానే ఈ వృద్ధాప్యం నందు వీరికి బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ భీమా, these adults will have that kind of power and potentiality.
1: Bhimuni yokka shakti bhujabalamu buddhibalamu chuchi meeru varnistukuntuntaru kaani idi bhimuni yokka balamu adi kaadu.
0: We just limit bhima to the physical strength and intelligence, not so.
1: Telivitetalu chaala goppavi.
0: Bhima is highly intelligent.
1: Vaari endu aavirbhavinchetuvanti yokka yochanalu chaala goppaviga untayi.
0: The thoughts that seniors have are noble and exalted.
1: వారు పిల్లలకు ఇచ్చేటువంటి యొక్క ఆదర్శాలు ఎంతనో గొప్ప విలువైనటువంటివిగా ఉంటుంటాయి.
0: In fact, they set highly valuable ideals to their children.
1: కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలివాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు.
0: But these words are not paid heed to any longer by youngsters. They consider that neglect the words of senior people.
1: ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడా ప్రపంచంలో చూచినప్పుడు ఈ రిటైర్డ్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువైపోయింది.
0: But today in this world you find a senior scientist is highly valuable.
1: వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు, వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడా కానరావు.
0: A senior scientist who is highly intelligent, no one can ever equal him.
1: కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్ట్ శబ్దం చాలా గొప్పది.
0: This scientific attitude in them is really great.
1: కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు.
0: In fact, they have not been properly fostered, encouraged.
1: వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు.
0: We are neglecting the thoughts of the senior people.
1: కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దాన్ని యోచించుకుంటూ రండి.
0: We should not brush aside the thoughts and the views of the adults. In fact, we should follow them in toto.
1: కనుక ఈ వృద్ధులైనటువంటి యొక్క వీరుల నుంచి ఎంతైనా గొప్ప శక్తి ప్రపంచానికి అందించడానికి వీలవుతుంది.
0: It is quite possible to pass on, to transmit the power and the intelligence of adults.
1: వీరి నుంచి వచ్చేటువంటి యొక్క పవర్ ఎవ్వరి ఎందుకు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: The power among the aged is beyond all estimate and understanding.
1: కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవరు వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటుంది.
0: We cannot estimate the latent power among these adults.
1: ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుడు యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం.
0: Today, the meaning behind the performance of this holy occasion is to see that the power of the seniors is manifested and would be an ideal to youngsters to emulate and copy.
1: ఏ నాడో మర్చిపోయినటువంటి విషయాలంతా కూడాను ఆ వృద్ధుల యందు అంత తేలుతూ వస్తుంటది.
0: దీస్ ఎల్డర్లీ పీపుల్ గో ఆన్ రికాలింగ్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పాస్ట్ మెమరీస్.
1: కనుక వీరిని మనం అంత అలక్ష్యంగా చేయకూడదు.
0: దేర్ ఫార్ వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఫ్యూచర్ యొక్క ఆనందం అంతా కూడాను ఆ వృద్ధుల యందే ఇమిడి ఉంటున్నది.
0: ఆల్ ద బ్లెస్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ దెమ్.
1: ఆ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్లు కూడాను చాలా గొప్పగా ఉంటుంటాయి.
0: అండ్ ఆల్ ద ప్లాన్స్ డిజైన్ బై దీస్ పీపుల్ ఆర్ రియల్లీ మార్వెలస్.
1: దీన్ని మీరు గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రేట్నెస్.
1: కానీ ప్రాచీన పరిశుద్ధులంతా కూడాను ఈనాటి వరకు కూడాను వారి అందు తగినటువంటి శక్తి కలదని ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.
0: Ancient sages and seers have investigated into this factor of the latent potential and greatness of these senior people and propagated the same to the whole world.
1: ee senior people nunchi vachetundi oka prati thought kudanu dani ento viluvainatvidiga teeskuntunnaru.
0: Every thought from every senior citizen is noblest and highly valuable.
1: Kani dani lopala veyyinte oka bhagamaina kudanu ఈ యువకులైనటువంటి వారి అందు ఏమాత్రము కనిపించటం లేదు.
0: ద యూత్ దే డు నాట్ షో ఈవెన్ 1000th ఆఫ్ దేర్ విల్ పవర్.
1: కనుక మనము ప్రాచీనులైనటువంటి యొక్క వృద్ధులను మనం ఎంతైనా కూడా పోషించాలి.
0: యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సీనియర్స్ దీస్ అడల్ట్స్.
1: వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీడ్ దెమ్ ఈవెన్ వన్స్ పర్ డే అండ్ యూ టర్న్ వీక్.
1: కాదు కాదు, వారికి ఒక పూట పెట్టినట్టుంటే నీకు 10 పూటల విలువను పెంచుతారు వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫీడ్ దెమ్ వన్స్ ఎ డే యూ విల్ బి ఫెడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
1: కనుక పిల్లల్ని అభివృద్ధి చేయటం లోపల పెద్దలకు ఉన్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహము ఎవరికి నీ కనరాదు.
0: ద కైండ్ ఆఫ్ ఎంథూజియాజం నోటీస్డ్ అమంగ్ దీస్ అడల్ట్స్ ఇన్ బ్రింగింగ్ అప్ ది చిల్డ్రన్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కానీ పూర్వము ఎలాంటి గొప్ప గొప్ప మహర్షులంతా కూడాను ఈ యొక్క ఋషులంతా కూడా బయట పిలిచుకుని వారి యొక్క తారతమ్యంను వారి యొక్క యోచనను వారి యొక్క బుద్ధి యొక్క కుశలతను విచారించుకుంటూ వచ్చారు.
0: బట్ ది ఏన్షియన్స్ హ్యావ్ ఫుల్లీ కాగ్నైజ్డ్ ద గ్రేట్నెస్ ద ఇంటెలిజెన్స్ అండ్ దర్ డిజైన్ అండ్ ద ప్లానింగ్ అండ్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ దెమ్.
1: ఈనాటికి కూడాను చాలా మంది యోగులను ఇవి వారు రాసినటువంటి గ్రంథాలను తీసుకుని పరిశీలన చేస్తూ వస్తున్నారు.
0: Even this day, people go on investigating, examining the compositions of the aged people.
1: కాని అందులో తేలేటువంటి ఒక సత్యము వెయ్యింటి ఒక భాగం కూడాను ఈనాటి యువకులు దాన్ని కనిపెట్టలేకపోతున్నారు.
0: The modern youth would not be able to understand, cognize even 1000th of the depth of the compositions of the ancients.
1: కనుకనే ఈనాటి నుండి కూడాను విమృతి శాంతి అనేటువంటిది తప్పక మనం అభివృద్ధి పరచాలి.
0: Therefore, we should encourage the performance of this sacred ritual bhimaradha shanti.
1: ee bhimaradha shanti lopala vayu chetra abhirthu jayetunte yoka manchi gunamulu ennaina kuda untunnavi.
0: There are many virtues and noble qualities that you can notice from the wind god vayu.
1: kani chechil anetunte vaadu meeku baaga telusunu chaala telichetra gala vaade chechil.
0: You know, you must have heard of Churchill, who is highly intelligent.
1: kani atani kuda nu ento prayatnam chesi కానీ కొన్ని యోచనలు కలగలేదు.
0: బట్ హిస్ థాట్స్ కుడ్ నాట్ గో అండ్ రీచ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఆ చర్చలు కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు.
0: హౌఎవర్ అట్ ద ఎండ్ చర్చిల్ రికగ్నైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ మెథడ్ సజెస్టెడ్.
1: ఆ చర్చలు విచారించుకుంటూ రావటం వల్లే ఈనాడు భారతీయుల యొక్క దీంట్లో చర్చల్లో జరిగేటువంటి యొక్క విషయములంతా కూడా మూలబడుతున్నాయి.
0: Therefore, what all those things suggested by Churchill, by following the sages and senior people of this country, is charcha, is discussed by modern people.
1: కనుక ఇది ముందుకు రాబోయేటువంటి యొక్క యుగములకు ఇది చాలా ప్రధానమైనటువంటి ఒకది.
0: This is an important factor keeping in view of the future.
1: ఇప్పుడు ఈనాడు మనం చేసినటువంటి యొక్క భీమ శాంతి అనేటువంటి భీమ అనగా మంచి బలవంతమైనటువంటి యొక్క గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: సో భీమా సింబలైజెస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ టు డిస్కస్ అండ్ డెలిబరేట్.
1: ఒకనొక సమయం లోపల ద్రౌపది, భీముడు ఇద్దరు కూడా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు.
0: అట్ వన్ టైమ్ ద్రౌపది అండ్ భీమా హ్యాపెన్ టు సిట్ బై ద రివర్ బెడ్ సైడ్.
1: అప్పుడు భీమునికి ఈ ద్రౌపది భార్య.
0: అండ్ ద్రౌపది ఇస్ ద వైఫ్ ఆఫ్ భీమా.
1: కనుకనే ధర్మజుడు, నకులు, సహదేవులు అందరు కూడా బయట వెళ్లారు.
0: ధర్మజ, నకులు, సహదేవ లెఫ్ట్ దట్ స్పాట్.
1: ఈ సమయంను చూచి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని.
0: వాచింగ్ ది హోల్ సిచ్యువేషన్ ద్రౌపది హ్యాస్ పుట్ ఎ క్వశ్చన్ టు భీమా.
1: ఆత్మ, ఆత్మ, ఆత్మ అంటున్నారు, నీ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: హీ వెంట్ ఆన్ ఆస్కింగ్ దిస్, ఆత్మ, ఆత్మ ద సెల్ఫ్, వేర్ ఇస్ ఇట్.
1: ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
1: ఆత్మ అమృతోసక్త.
0: This Atma is immortal nectarine.
1: అది అమృతమైనటువంటి.
0: It is nectarine.
1: అటువంటి అమృతమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు భీముడు?
0: How is it possible for Bhima to narrate, to extol this nectarine principle of the self?
1: కనుక తాను చేయటానికి వీలు కాకుండా తాను నోరు మూసుకున్నాడు భీముడు.
0: As Bhima could not say anything about this, he remained silent.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది.
0: And Draupadi said,
1: ఈ విధమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మగవారులు ఏమిటి మగవారులు?
0: యూ కాల్ యువర్ సెల్ఫ్ మ్యాన్ అండ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ సెల్ఫ్ ఆత్మ ఈస్.
1: ధనమున్నదని తును ధనముగా అప్పగిలిన పుడమియంది తునంత పుత్రియదు.
0: You may be proud of all your affluence, splendor and prosperity, but you cannot be meritorious.
1: విశ్వస్తుడు, చక్రసూర్యుడు, మహావీరుండు, ఘోరాసచి, అశ్వత్థామ శరద్ముంతటి, గోచీరాంత మహారత్నమున్ సశ్వత్కీర్తి వెరింగపుచ్చుకొని బాషవ్రాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రొబ్బు శిబిరో విభాగమును బాసిపోను అని ద్రౌపది చెప్పింది. విశ్వస్తుత్యుడు, చక్రసూర్యుడు, ఘోరాసచి, అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నమును శశ్వత్కీర్తి వెలింగపుచ్చుకొని పాశవ్రాత బంధములను విశ్వాసమున నూర్చి డ్రబ్బు శిబిరో విభాగమును బాసిపోను అన్నాడు.
0: ఫర్ ఆల్ ద అట్రాసిటీస్ కమిటెడ్ బై అశ్వత్థామ, ద వర్స్ట్ పనిష్మెంట్ దట్ కుడ్ బి మీటెడ్ అవుట్ టు హిమ్ వాస్ టు జస్ట్ లీవ్ హిమ్, లెట్ హిమ్ గో విత్ ది షేవెన్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హిమ్. దట్స్ వాట్ ద్రౌపది సెడ్.
1: అప్పుడు కేవలము ఆ ద్రౌపది కోరింది, శిరఛేదనం చేసిన అనేటువంటిది కేవలము ధర్మజుని యొక్క శిరశ్ఛేదనం చేయటం కాదు.
0: ఇట్ వాజ్ ఆల్సో క్లియర్లీ డిక్లేర్డ్ ఇట్ ఈస్ నాట్ సో యాజ్ టు బిహెడ్ హిమ్.
1: విశ్వస్తుడు, చక్రచూరుడు,
0: అండ్ హీ హాస్ గాట్ ది వెపన్రీ విత్ హిమ్.
1: అశ్వత్థామ శిరోజములు తరిగి,
0: అండ్ బెటర్ యూ
1: లీవ్ గాంతర్ మహారత్నమును,
0: అండ్ దెన్ ది ప్రెషస్ జ్యువెల్ అవుట్ ఆఫ్ హిమ్.
1: విశ్వత్కీర్తి వెలింగపుచ్చుకుని పాశవ్రాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రొబ్బు శిబిరోరు విభాగమును బాసుకుని అన్నాడు.
0: బెటర్ యూ లీవ్ హిమ్ విత్ అ షేవెన్ హెడ్ అండ్ లీవ్ హిమ్ సో, దట్స్ వాట్ ద్రౌపది సజెస్టెడ్.
1: ఈ ద్రౌపదికి ఈ యుక్తి ఏ విధంగా వచ్చింది?
0: హౌ కుడ్ షీ బి సో ఇంటెలిజెంట్?
1: ఆమె ద్రుపద రాజ పుత్రి.
0: షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ద్రుపద రాజు.
1: ద్రుపద రాజు అనగా ఏమిటి? దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి యొక్క ఆత్మతత్వమే.
0: ద్రుపద మీన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆ ప్రిన్సిపల్ యొక్క తత్వమే ఈ యొక్క ద్రౌపది.
0: ద్రౌపది సింబలైజెస్ ఆల్ ద పవర్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆమె ముట్టినదంతా కూడాను గోల్డే.
0: అండ్ వాట్ ఎవర్ షీ టచ్డ్ టర్న్ ఇన్ టు గోల్డ్.
1: ఆమె చూసినదంతా కూడాను సత్యమే.
0: వాట్ ఎవర్ షీ నోటీస్డ్ ఇస్ నథింగ్ బట్ ట్రూత్.
1: ఆమె విచారించినదంతా కూడాను ఆత్మతత్వమే.
0: వాట్ ఎవర్ షీ ఎంక్వైర్డ్ ఇన్ టు ఇట్ రిలేట్స్ టు ద సెల్ఫ్.
1: ఇటువంటి ద్రౌపది యొక్క దృష్టిని ఇంత తప్పులుగా పెట్టుకోవడం ఎంత పొరపాటు.
0: వీఆర్ మిస్టేకన్ ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద్రౌపది ఇన్ డెప్త్.
1: అనగా తన శిరస్సును తెంచినట్టుగా శిరస్సును ఉన్నటువంటి యొక్క కుర్రను దువ్వేసేసి ఆ చూడాంత మహారత్నాన్ని తీసుకుని తన దోవ నుంచి బయటకు నెట్టివేయటమే ఇది ద్రొబ్బటము అన్నారు.
0: ఇట్ ఓన్లీ మెంట్ బెటర్ బి విత్ ద షేవెన్ హెడ్ అండ్ కలెక్టింగ్ ద ప్రెషస్ జ్యువెల్స్ విత్ హిమ్, లీవ్ హిమ్ అసైడ్, దట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ కుడ్ బి గివెన్ టు హిమ్.
1: ద్రౌపది యొక్క ఆ చిరంజీవి ఆస్తియే ఆమె సర్వస్సులకు కూడాను ప్రపంచానికి అందిస్తూ వచ్చింది.
0: And in fact, she has sacrificed everything for the prosperity and the glory of her husbands all along her life.
1: మానవుని యందు ఉన్నటువంటి యొక్క గొప్ప శక్తి ఈ గుణముల చేత మీకు లభించదు.
0: And you cannot be merely powerful with the possession of the qualities.
1: మానవుని యందు ఉన్నటువంటి ఆత్మశక్తిని ఒక్కతూరి లాగటం అనేటువంటిది చాలా ఈజీ.
0: In fact, it is quite easy to draw in the power of the self.
1: ఈ శరీరం నాది అనుకుంటున్నావు.
0: You consider the body as yours.
1: ఈ శరీరం నాది అని నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
0: How can you own and claim your body?
1: నీవు ధరించినావు కనుక ఈ శరీరం నాది అంటున్నావు.
0: Because you have put on the vesture of the body, you claim it.
1: కానీ ధరించినటువంటిది దేహం కాదు.
0: And in fact, it's not merely the body.
1: దీన్ని వరించినటువంటిది దేహము.
0: In fact, the body is the one that has given form to the self.
1: Deham kani, manasu kani, buddhi kani, chittam kani, indriyam kani, antakkarana kani, edi kodanu atma kavu.
0: Body, mind, senses, intellect, inner senses have got nothing to do with the self.
1: Kanukane atma anaga sarva shakti yokka mooladharamainatvanti yokka shaktiye atma.
0: Atma, the self, is the primordial principle of the very energy.
1: ఒక మల్లెపూల తోట దగ్గరికి నీ వెళ్ళి నీవు నిలుచుకో, దాని నుంచి ఎంతనో సుగంధం అంతా వస్తుంది.
0: If you approach closer to the jasmine bush, you will experience the fragrance.
1: ఈ పుష్పం యొక్క సుగంధము మల్లెపూల నుంచి వచ్చిందా?
0: Do you think that the fragrance is out of the flower?
1: కాదు కాదు కాదు కాదు. భగవంతుడు అందించినటువంటి యొక్క ఆ పువ్వు యొక్క శక్తియే ఈ మల్లెపువ్వు.
0: It is the power gifted by God to the jasmine flower.
1: Kanuka ilanti vanni kudunu enno teliyakunda manavuniki artham kaakunda marugapadi untunnayi.
0: There are many mysteries beyond comprehension to mankind.
1: Kanuka ilanti danni Draupadi entano bayata pettu vachindi.
0: Draupadi could reveal all these inner secrets not known to any.
1: ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది చేవరు ఆడవారి మాటల కింద వెళ్ళిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భీమా హ్యాడ్ టు బి పాసిఫైడ్ వెన్ హీ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ రిటాలియేషన్ ఆఫ్ దట్ ఆఫ్ అశ్వత్థామాస్.
1: ఈ యొక్క నమ్మకాన్ని మీ హృదయంలో దృఢంగా చేసుకోవాలి.
0: Therefore, you should strengthen the faith in your hearts.
1: Kanukane manamu aneka vidhamuluga dinni ullanghistunnamu dushistu vastunnamu.
0: But today we are not following these principles, we are disobeying these important doctrines.
1: Okaroka samayam lopala ashwatthama chala aanandistu vastunnadu oka naadu.
0: At one time it so happened ashwatthama was delightful.
1: అశ్వత్థామా, నీ ఆనందములకు మూలాధారం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: A question was put to Ashwatthama, what is the reason behind your joy?
1: అయ్యా, నేను దినము అనేక పర్యాయములుగా ప్రతి దినం కూడాను మేము ఎంతో ఉత్సాహంగా సేవ చేసుకుంటున్నాం.
0: And he said, we are so enthusiastic, keep ourselves very clean by having daily shave.
1: కానీ దీనికి అశ్వత్థామ చెప్పాడు, ధర్మజ, నీవు ఒక్కొక్కనాడు సేవ చేసుకున్నప్పుడంతా ఎన్ని వెంట్రుకలు పోతున్నాయి అని అడిగాడు.
0: The question was put to him, as you shave every day, how many of the hair that you lost, how much of hair that you lose?
1: చిక్కిపోయాడు, చెప్పలేకపోయాడు.
0: And he could not respond.
1: అప్పుడు ఇది నా చెక్కు నుంచి పుట్టినటువంటి యొక్క వెంట్రుకలు, నా చేతి నుంచి తీసేటువంటి వెంట్రుకలు, నేను తెల్లవారుతప్పటికే కరిగేటువంటి యొక్క వెంట్రుకలు నేను చెప్పలేకపోతున్నాను.
0: అండ్ ద రిప్లై ఇస్ దిస్, ఐ కుడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ ది హెయిర్ దట్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద డైలీ షేవ్, దో ఇట్ దట్ బిలాంగ్స్ టు మీ.
1: ఎన్ని ప్రాణములను నీవు తీస్తున్నావో చూసుకోమని చెప్పింది ద్రౌపది.
0: ద్రౌపది సెడ్, జస్ట్ థింక్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ లాస్ దట్ యు ఆర్ పుట్ టు దిస్ హెయిర్.
1: ఒక్కొక్క ఈ వెంట్రుక ఒక్కొక్క గొప్ప ప్రాణం వంటిది.
0: In fact, every hair, every part of it is highly powerful.
1: కరుగుని ప్రాచీన ఋషులందరూ కూడాను వెంట్రుకలు తీసుకునేటువంటి వారు కాదు.
0: In the ancient times, the sages and seers had long hair, they didn't shave.
1: కానీ ఇంకా కొంతమంది కనిపించుకొని ఎక్కడెక్కడో తెచ్చినటువంటి బంకతో కానీ ఈ విధంగా కూడా నాటకం ఆడుతుంటారు.
0: Some people act and will have false hair.
1: కానీ అది కాదు ముఖ్యము.
0: That's not important.
1: తన యొక్క దేహం నుండి పుట్టినటువంటి వెంట్రుకలు చాలా పవిత్రమైనటువంటివి.
0: In fact, the original hair out of the body.
1: అది మహాశక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: ఒక్కొక్క వెంట్రుక ఎంతటి దేశాన్నైనా ఎంతటి విక్రమాన్నైనా సాధిస్తూ వస్తుంది.
0: Each one of the hair can do anything powerful.
1: కనుక ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మనం సాధిస్తూ వస్తున్నాం.
0: There is so much of power in every part of the hair.
1: మీరు తిరుపతికి పోతుంటారు, తిరుపతికి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నాం అంటారు.
0: You go to Tirupati and offer hair to Venkateshwara.
1: హెయిర్ ఇచ్చేటం గొప్పతనం కాదు.
0: There is nothing great in offering hair.
1: ఆ ద్రౌపది చెప్పింది, నీ వెంట్రుకలు ఇస్తున్నావు కానీ దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే.
0: You offer hair, but you do not understand the value of the hair.
1: ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: In fact, there is a lot to be known behind this offering of the hair.
1: ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడాను కత్తిరించి దాన్ని ఎత్తినారు.
0: In fact, only one hair is plucked out, which could lift even a mountain.
1: ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు.
0: It's not possible for anybody to estimate the power of the hair.
1: నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసిస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు.
0: We just enjoy and smile when Swami just adjusts his hair.
1: కాదు కాదు, అది తెగదు.
0: No, there is no hair.
1: ఇంత కాలం అయిపోయింది, దరిగా 80 సంవత్సరం వచ్చేసి ప్రవేశిస్తుండాలి.
0: And 80th birthday of Bhagwan is fast approaching.
1: నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను.
0: భగవాన్ వాంటెడ్ టు టేక్ అవుట్ ప్లక్ అవుట్ ఎవ్రీ హెయిర్.
1: తునగటము లేదు.
0: నో, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: నా చేతికి రావటము లేదు.
0: అండ్ హీ కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్
1: ఇట్. ఆ వెంట్రుకల యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us the power of his halo of hair.
1: ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్లి ఏదో తుచ్చిపోయినటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను.
0: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్ అండ్ జస్ట్ ఆఫర్ దేర్ ఇన్ తిరుపతి.
1: తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తుడు.
0: వీ జస్ట్ ఆఫర్ తుచ్చ హెయిర్ మీన్ అండ్ ఎక్స్పెక్ట్ ఉచ్చ ద గ్రేట్నెస్.
1: ఇలాంటివి కోరటం లోపల మానవుడి యందు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి.
0: వీ అబ్జర్వ్ దీస్ థింగ్స్ థింకింగ్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్.
1: ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి.
0: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు నో ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: కానీ ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ద్రౌపది ధర్మజుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒక తేలించింది.
0: When all left, Dharmaja, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone.
1: Tana sirasu nunchi okka ventruku teesindi.
0: And she has taken out just one single hair.
1: Aa okka ventruku teesi aneka vidhamainatundi mantramunto cheppi
0: chanting many mantras.
1: Aa neetilo vadalindi.
0: She dropped the hair in water.
1: Kaani aa vadileteppatiki aa okka ventruka kudanu kondallanta kudanu bandhinchi pettindi.
0: But that single hair could arrest, could bind all the mountains around.
1: ఇవంతా కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు.
0: This was investigated later by many of the sages.
1: అది ద్రౌపది యొక్క కురుడు కొస మాత్రమే అన్నారు.
0: They could only understand it is only the single hair of Draupadi.
1: ఇలాంటి యొక్క హెయిర్ యొక్క తత్వము ఎవరినూ గుర్తించలేరు.
0: No one can understand the power of the hair.
1: ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: Being a human being, the man, we are not able to understand the human qualities.
1: మానవత్వమునందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Having been born as a human being, he has forgotten the humanness or human quality.
1: ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: We have lost the human qualities and we have cultivated demonic qualities.
1: Vidyarthulara.
0: Students.
1: Meeru marchavalsinatundi manavattam kaadu.
0: You should never forget humanity.
1: Danavattvanni marchali.
0: You should give up the demonic.
1: Manavattvanni abhivruddhi pachukovali.
0: We should develop the humanness.
1: Ee manavattvanni nunchi divyatvanni poshinchali.
0: This humanness will take you to the divinity.
1: Kanuka idantha kuda unity, purity, divinity.
0: All this can be said in three words: unity, purity, divinity.
1: Kanuka unity anetundi manavulitru ekatvam.
0: Unity is the one that keeps the whole humanity together.
1: Kani andulo oka vidhi purity divyattam anetundi pakkaga manaku bayata padutundi.
0: It is only out of purity that divinity will find its expression.
1: Meeru evarinaina kochi goppa vaadu chusi panduko nidrinche samayam lopala అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి.
0: యు జస్ట్ వాచ్ ఎనీ గ్రేట్ మ్యాన్ నోబుల్ సోల్ వైల్ హీస్ రెస్టింగ్ వాచ్ ద నేవల్ వాట్ ఈస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్.
1: నేను కొడైకెనాల్ లో ఉంటుండి అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను.
0: స్వామి ఆన్ హిస్ వే టు కొడైకెనాల్ హీ గాట్ డౌన్ దేర్ నియర్ బండిపూర్ ఫారెస్ట్.
1: బండిపూర్ ఫారెస్ట్ నుంచి
0: ఫ్రమ్ బండిపూర్ ఫారెస్ట్
1: నేను ఒక ఋషితో చేరి
0: Swami was in the company of a rishi.
1: Kani oka nadi daggariki vellanu.
0: They were very close to a river.
1: Meeru andariki telisinatundi ippudu bayata poi cheralani anukunte ikkada nunchi mana hindu desham nunchi aa nadini daatali.
0: If you want to reach the other shore you have to cross the river.
1: Sindhu nadi.
0: It is the river Sindhu.
1: Sindhu anetundi
0: Sindhu.
1: Ee Sindhu anetundi padamane aa naati prajalanta kudanu hindu ani cheppukuntu vacharu.
0: This river Sindhu was later called as Hindu.
1: Kanaka sakaramunaku hakaramu
0: and the form out of formlessness.
1: Ee karanam lopra kuda chaala mandiki pakaramunaku bakaramu
0: but some fell out as ba for the letter pa.
1: Ippudu chudandi manam enda pushpamu anukuntam.
0: We say pushpamu flower.
1: Kani dinni at karanam varu pushpamu anandru.
0: But those Kannadigas do not say pushpa.
1: Poovu ani manam antamu.
0: We say poovu, pushpam,
1: kaadu
0: idi. Flower.
1: Poovu. Poovu.
0: But it is oo.
1: Paamu ani oka sarpanni manam pilustu untam.
0: We say the snake paamu.
1: Kaani adi haavu antaru.
0: But they say haavu.
1: Kaani ee vidhanga okkokka padamuniki okkokka vidhamainatundi artham antha kudanu deshamulo abhivruddhi avutu vachinayi.
0: That's what the nomenclature, the linguistics of different languages.
1: ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు.
0: There was governor of the state at that time who happened to be devotee of Swami.
1: అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు.
0: And somebody informed the wife of the governor.
1: ఆమె పేరు హిందు.
0: And her name is Hindu.
1: ఆమెకి ఎవరో చెప్పారు.
0: Somebody told her.
1: నేను పండుకున్నాను ముందు హాల్ లోపల.
0: Bhagwan was resting in the front hall.
1: ఆమె భర్త ఒక బెడ్రూమ్ లో పండుకున్నారు.
0: ద గవర్నర్ అండ్ హిస్ వైఫ్ వర్ రెస్టింగ్.
1: కానీ ఇది చాలా గోప్యమైనటువంటి విషయం అని ఆమె ఎవరికి తెలపలేదు.
0: షీ డిడ్ నాట్ రివీల్ దిస్ సీక్రెట్ టు ఎనీబడీ.
1: ఆ కిటికీ నుంచి చూచింది.
0: షీ వాచ్డ్ త్రూ ద విండో.
1: నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది.
0: షీ కుడ్ అబ్జర్వ్ ద రేడియన్స్ లైట్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్ భగవాన్.
1: ఇంకా తాను భరించుకోవడానికి వీలు లేకుండా లెగండి లెగండి లెగండి నకులసేను.
0: She could not bear the intensity of the light and she made her husband Governor Nakul Sen to get up.
1: Nakul Sen cheppadu iga buddhi ledu pandukovannadu.
0: And Nakul Sen said, you seem to lose your brains, take rest, he said.
1: Chudandi meeru buddhi ledu matalu maatladutunnaru.
0: And she said, you are equally a fool and speak like that.
1: Swami yokka naabhi nundi vastunnatundi aa tejasu ekkadaina meeru chusara.
0: And she went on pleading with him, have you ever noticed that effulgence coming out of the navel?
1: అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి కన్నులు
0: తెరిచిడ్. హి వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఆ నాభి నుండి ఒక పెద్ద తేజస్సు బయలుదేరింది.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ ద నేవల్ ఆఫ్ భగవాన్ దేర్ హెస్ అరిజన్ లైట్ బీమ్ ఆఫ్ లైట్.
1: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది.
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆల్సో వీ కమ్ అక్రాస్ కరణం సుబ్బమ్మ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు.
0: ఇస్ ఎ గ్రేట్ డివోటీ బియాండ్ అవర్ ఎస్టిమేట్.
1: ఆనాటి పరిస్థితి లోపల పుట్టబర్తి లోపల బ్రాహ్మణుడు అంటేను అయితే మారనంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది.
0: There's wide gulf between the lower caste and higher caste.
1: ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడు ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు అలౌ చేయరు.
0: The lower caste people from those communities are not permitted to walk along the streets where higher caste people live.
1: ఒకనాడు నేను సుబ్బమ్మ చెప్పాను, సుబ్బమ్మ నేను హరిజన్ వాడకు పోతున్నాను అన్నాడు.
0: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ that he was proceeding to Harijanwada where people of lower caste
1: ayyo swami akkade enduku velthaaru
0: and she said swami why do you go there
1: enduku pokoddu
0: bhagwan said why not
1: vaadu manushulu kada
0: are they not human beings
1: enduku vaadu ventiki pokoddu
0: why not
1: enduku vaadu vandinattu annam telikoddu
0: why not I take their food
1: kanuka nenu velthunnanu annanu
0: bhagwan said yes I am proceeding
1: aanu kuda cheppakunda venakane vachesesindi
0: And Karan Subbamma, without informing Swami, started following Bhagavan.
1: Kari var papam malayindu sari ekka vastudalu levu.
0: And they belong to the lower communities. They don't have any conveniences.
1: Idu patapanchi vesesaru.
0: They have got an old cloth worn out.
1: Akkanunchi nannu kuchomannaru.
0: And made Bhagavan sit on that.
1: Kuchunetappudiki naaku oka nidra madri vachindi.
0: And just Swami felt as if he was to go to sleep.
1: And naavi nundi ఆ మిద్ది ఎంత కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది.
0: అండ్ దే ఆల్ హావ్ నోటీస్డ్ ఎ లౌడ్ సౌండ్ కమింగ్ టు ది నావెల్ ఆఫ్ భగవాన్.
1: అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు.
0: ద రెసిడెంట్స్ ఆఫ్ ది హౌస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ రన్ అవే.
1: కనుకని ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటుంది.
0: సో దేర్ ఇస్ పవర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇవన్నీ కూడా వెంట్రుకల యొక్క మహత్యమే.
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ బిహైండ్ ది హాలో ఆఫ్ ఎయిర్.
1: కనుక నీ ప్రాచీన ఋషులందరూ కూడా వెంట్రుకలు పెంచుకుంటూ వచ్చారు.
0: దట్స్ రీజన్ వై ది ఏన్షియంట్స్ సేజెస్ సీయర్స్ హ్యాడ్ లాంగ్ హెయిర్.
1: కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయిన పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిదో అంతవో కొంత వెంట్రుకలంతా తీసుకుని వచ్చి దానికి కరిపించుకుంటారు.
0: సమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ యాడిక్వేట్ హెయిర్ వుడ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రమ్ సమ్ డాంకీస్ ఆర్ అదర్ యానిమల్స్.
1: కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Therefore we cannot decide and understand right now the mystery behind it.
1: కనుక నిన్నటి దినము చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us a small happening.
1: నాకు శిరస్నానం చేయించాలని చెప్పింది.
0: And it was stated that Bhagwan should have head bath.
1: ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయాలి ఇప్పుడు?
0: And Swami said, why?
1: అని వచ్చి సత్యజిత్ నీవు సహాయం చేయి అన్నాను.
0: అండ్ భగవాన్ సెడ్ సత్యజిత్ యు హెల్ప్.
1: సత్యజిత్ వచ్చాడు.
0: సత్యజిత్ కేమ్.
1: తనకు నీరు పోశాడు.
0: అండ్ హి జస్ట్ హెల్ప్ భగవాన్ టు
1: హెల్ప్. ఒక్క వెంట్రుకు రాలేదు.
0: అండ్ హీ కుడ్ నాట్ కలెక్ట్ పిక్ అప్ ది హెయిర్.
1: ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు, చెప్పలేదు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్వామి, డిడ్న్ట్ టెల్ ఎనీబడీ.
1: తర్వాత నేను వెళ్లిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వల మాదిరి ఉంటుంటుంది నీళ్లు పోవడానికి.
0: దెన్ యు నో ఫర్ ద వాటర్ టు గో దేర్ ఇస్ అ స్మాల్ ఫిల్టర్ లైక్ థింగ్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
1: అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి.
0: అండ్ హీ కుడ్ నోటీస్ సమ్ హెయిర్ బీయింగ్ కాట్ దేర్ ఇన్ ద ఫిల్టర్.
1: ఆ వెంట్రుకలు తీసుకున్నాడు.
0: అండ్ హీ కలెక్టెడ్ దట్ హెయిర్.
1: కానీ జోబిలో వేసుకున్నాడు.
0: అండ్ హీ హస్ పుట్ ఇట్ ఇన్ హిస్ పాకెట్.
1: జోబి అంత కాలినట్టు అయిపోయింది.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ ద హోల్ పాకెట్ బీయింగ్ బర్న్డ్.
1: ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు.
0: లైక్ దిస్ సత్యజిత్ రాధాకృష్ణ దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ భగవాన్స్ హెయిర్.
1: ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు.
0: అండ్ పీపుల్ వర్ మిస్టిఫైడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది.
0: ద పవర్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: కనుక ఈ కురుల యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
1: నేను ఇంకా దూకోవటం లేదు కనుక ఇంకా అక్కడ అడిగి ఉంటున్నాను.
0: స్వామి ఇస్ నాట్ కూమింగ్ హిస్ హెయిర్ దేర్ఫోర్ దట్స్
1: నేను కూము చేయడానికి నా దగ్గర కూము లేదు, భూము లేదు.
0: హి హస్ నో కూమ్ వాట్స్ ఎవర్ టు కూమ్ హిస్ హెయిర్.
1: కానీ పూర్వం నేను ఆఫ్రికాకు పోయినప్పుడు
0: భగవాన్ విజిటెడ్ ఆఫ్రికా.
1: ఆఫ్రికాకు పోయినప్పుడు ఆఫ్రికన్స్ అంతా కూడాను ఈ యొక్క ఇనుపతి ఒక కురులు దూకునేటువంటిది ఒకటి తయారు చేసుకుని ఉండేటువంటి వాడు.
0: అండ్ దోస్ ఆఫ్రికన్స్ దే మేక్ యూజ్ ఆఫ్ ది ఐరన్ బ్రష్ టు బ్రష్ ది హెయిర్.
1: అప్పుడు వారు చేతికి నాకు ఒకటి తెచ్చి ఇచ్చారు.
0: దే గివ్ దిస్ ఐరన్ బ్రష్ టు భగవాన్.
1: అప్పుడు ఆ వెంట్రుకలు తీసుకుని నేను ఆ యొక్క బ్రష్ తీసుకుని నేను వచ్చాను.
0: అండ్ స్వామి రిటర్న్ విత్
1: ఈనాటి వరకు కూడాను నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు.
0: బట్ హీ హాస్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ బ్రష్ టిల్ దిస్ డే.
1: నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రష్ వుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హెయిర్.
1: ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు.
0: ది హెయిర్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ స్టిఫ్.
1: లాగినా కూడా రావు.
0: యు కెనాట్ టేక్ ఇట్ అవుట్.
1: ఇలాంటి తత్వము మహనీయుల యొక్క కురుల యొక్క తత్వము.
0: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద హెయిర్ ఆఫ్ ది గ్రేట్ పీపుల్ ఋషిస్.
1: ఈ విధమైనటువంటి ఋషుల యొక్క తత్వము వెంట్రుకల ద్వారా జగత్తుకు చోచుకుంది.
0: ద వరల్డ్ కెన్ నో ద పవర్ ఆఫ్ దీస్ ఋషిస్.
1: ఈ యొక్క ఋషిస్ వల్ల ఎంతనో చాలా మంది సామాన్యమైనటువంటి వారంతను కొన్ని శక్తులు నేర్చుకున్నారు.
0: ది ఆర్డినరీ పీపుల్ ఆల్సో కుడ్ కల్టివేట్ సర్టన్ క్వాలిటీస్ ఫ్రమ్ ది ఋషిస్.
1: కనుక మనం ఏ ఒక్క ప్రతిదాన్ని కూడా మనము విచారణ చేసి దాన్ని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ అండ్ నో ద రియాలిటీ.
1: కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడా అంత ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్ తో చేరినటువంటిది కాదు.
0: వాట్ ఎవర్ దట్ గాడ్ డస్, వాట్ ఎవర్ హీ విల్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ.
1: నేను ఒక నోట్లోకి పోతుంటారు ఈ యొక్క వెంట్రుకలు.
0: సమ్ టైమ్స్ ద హెయిర్ వుడ్ బి గెటింగ్ ఇన్ హిస్ మౌత్.
1: కన్నుల్లోకి పోతుంటారు హెయిర్.
0: అండ్ సమ్ హెయిర్ గెట్స్ ఇన్ ది ఐ.
1: నేను పట్టుకొని దానికి లాగేసేస్తే రావటం లేదు.
0: స్వామి కెనాట్ ప్లక్ ఇట్ అవుట్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: తప్పని శబ్దం ఇస్తుంది కానీ చేతికి రావటం లేదు.
0: జస్ట్ మేక్స్ అ సౌండ్ బట్ ఇట్ కెనాట్ బి కాట్ హోల్డ్ ఆఫ్.
1: ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మిస్టరీ ది పవర్ ఆఫ్ భగవాన్ కెనాట్ బి నోన్.
1: కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు కూడా విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ పవర్ ఈజ్ సో వాస్ట్ బియాండ్ అన్ఎక్స్ప్లికబుల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సేవ్ గాడ్ ది పొటెన్షియల్.
1: యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు.
0: యంగ్స్టర్స్ ఆర్ స్పాయిలింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
1: ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తిని వేస్ట్ చేస్తున్నారు.
0: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీ డే.
1: కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటుంది.
0: బికాస్ యాజ్ యూ లూజ్ ఎనర్జీ యూ ఏజ్ అడ్వాన్స్.
1: ఇప్పుడు నాకు 80 వస్తుండాలి.
0: భగవాన్ ఈజ్ 80 ఇయర్ ఓల్డ్.
1: ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా?
0: కెన్ యూ సే భగవాన్ లుక్స్ లైక్ దట్ 80 ఇయర్స్? నో,
1: ఎవరు చెప్పలేరు.
0: నో బడి కెన్ సే సో.
1: ఒక్కటేమైనా కూడా వెతికి వెతికి వెతికి వేసినటువంటి ఒక తెల్లని వెంట్రుకలు ఒక్కటి కూడా నాలో చిక్కదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ వైట్ హెయిర్ దో భగవాన్ ఈజ్ 80 ఇయర్ ఓల్డ్.
1: కనుక మీరు ఏ విధంగా చెప్పినప్పటికీ నేనేం దాన్ని తగినటువంటి రీతిగా పెట్టుకోవటం లేదు.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు మే ఫీల్,
1: నిజంగా నేను కాపాడుకుంటూనే పోతుంటుంటే ఈ వెంట్రుకలు ఎంతైనా కానీ పెరిగిండేటువంటివి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ది అటెన్షన్ దే వుడ్ గ్రో మచ్ మోర్.
1: కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే ప్రతి ఒక్క శిరస్సు నందు ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ హెడ్.
1: ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెడ్, ద సెంటర్ ఆఫ్ ద థాట్.
1: ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: ద హెడ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడా ఆవిర్భవిస్తున్నాయి.
0: అండ్ హెడ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్.
1: కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు లెట్ యు నో ద పవర్ వెన్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఆడియన్స్ విత్ హిమ్.
1: కనుక మీరు ఎవరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
1: చాలా మంది
0: మెనీ
1: స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయే అంటారు.
0: మెనీ సే స్వామి యూఆర్ లూజింగ్ హెయిర్.
1: ఎక్కడా పోలేదు.
0: నో, నథింగ్ ఇస్ లాస్ట్.
1: అక్కడే ఉన్నాయి.
0: ఎస్, దట్ రైట్ నౌ హియర్.
1: మీ కంటికి అట్లా కనిపిస్తున్నాయి.
0: ఇట్ అపియర్స్ సో టు యూ.
1: ఎందుకంటే నేను బ్రష్ షేవింగ్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి.
0: ఇఫ్ యూ స్టార్ట్ బ్రషింగ్ యూ విల్ సీ ద లాంగ్ హెయిర్.
1: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
0: Bhagavan is not losing hair at any time.
1: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు.
0: They cannot be lost by forcing them out.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
1: మీరందరూ కూడా చాలా గుణవంతులు, బలవంతులు, శక్తివంతులు.
0: యు ఆర్ వర్చువస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్.
1: కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్పక దాన్ని పెరిగిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ యు విల్ బి మోర్ పవర్ఫుల్.
1: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు.
0: ఫర్ ఎవ్రీ 12 అవర్స్ వీఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ ఎనర్జీ.
1: కాబట్టి ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు?
0: వాట్స్ హ్యాపెనింగ్ వెన్ యూ లూజ్ యువర్ ఎనర్జీ?
1: శక్తిహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ సో వీక్.
1: మీ శక్తి ఏమైనా కూడా తనపెట్టడానికి ఏమాత్రం సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు విత్హోల్డ్ యువర్ పవర్.
1: నేను ఒకరి పిటికని పట్టిందంటే ఈ పిటికని 10 మంది వచ్చి మీరు లాగినా కూడా విధించలేరు.
0: When Swami holds his grip tightly, even 10 people cannot unfold it.
1: Kanuka na shakti anetundi akkadiki vachinappude telustundi.
0: You will come to know when you are face to face.
1: Kanuka daiva shakti ni ittidi attidi ani varninchadaniki veedu kaadu.
0: It is not possible for us anybody to describe
1: that way. Anusarinchandi.
0: Follow the divinity.
1: Anusarinchi aanandanni anubhavinchandi.
0: Follow God and be happy.
1: Ee vidhanga chesinappude మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది.
0: ఇఫ్ యు ఆర్ సో యు విల్ బి హైలీ పవర్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతైనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నది.
0: యు విల్ అండర్స్టాండ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ ఎవ్రీబడి విచ్ ఇస్ సో పవర్ఫుల్.
1: గానం కానీ
0: మ్యూజిక్ ఆర్ రిథమ్ ఆర్ ద బీట్
1: ఎంతైనా గొప్పది అది.
0: ఇట్స్ రియల్లీ మైటీ గ్రేట్.
1: అలాంటి దీనిని మనము వేస్ట్ చేసుకుంటున్నారు.
0: అండ్ వీ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
1: కనుక మీరు దైవార్పితం గావించి దాన్ని ధన్యం చేయండి.
0: ఆఫర్ యువర్ ఆర్ట్ అండ్ ద టాలెంట్స్ టు గాడ్ అండ్ బీ హ్యాపీ.
1: మానవుని యందు ఉన్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడం వీలు కాదు.
0: ద పవర్ ఆఫ్ మ్యాన్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్.
1: అక్కడ ఒక అబ్బాయి ఆవరించాడు.
0: We find one boy yawning there.
1: ఆవరింత లోపల ఎంతో శక్తి పోయింది.
0: Well, as he yawns, he is losing so much of energy.
1: ఈ ఆవరింత చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము.
0: You will be put to great loss by yawning like that.
1: దీనికి ఒక చెప్పాను.
0: One said,
1: ఆవరింతకు అన్న లేదు.
0: ఆవరింత yawning has no elder brother.
1: కానీ తుమ్ములకు తమ్ముడు లేడు.
0: స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
1: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యానింగ్ అండ్ స్నీజింగ్.
1: ఆ వారింతకు అన్న లేడు.
0: అండ్ దిస్ యానింగ్ హ్యాస్ నో బ్రదర్.
1: తుమ్ములకు తమ్ముడు లేడు.
0: అండ్ దిస్ స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
1: ఈ రెండు లేనటువంటిది మానవ నిత్యందు దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి.
0: అండ్ యూ విల్ అండర్స్టాండ్ this principle important one in man.
1: Kanuka meeru dindinaniki konni telusukovatani prayatnam cheyandi.
0: Make your effort to know more and more every day.
1: Kanuka ee naadu
0: today
1: nenu edo oka parapaatu vaalukondi meeku inta guttunu kudanu meeru battamai pettunnanu.
0: Bhagavan is just exposing, sharing with us the secrets.
1: Idi cheppalante evaru taramu kaadu.
0: No one can say anything about it.
1: కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవించడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను.
0: భగవాన్ బీయింగ్ అవర్ గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విదిన్.
1: కానీ
0: బట్
1: ఇది ఇంకా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం.
0: You are not making sincere effort to know in depth.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2005 on the occasion of the Bhimarata Shanti, the spiritual remarriage ceremony organized for elderly couples at Prashanti Nilayam.

0: కర్మలను ఆచరించకపోవటలో కాని ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
1: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
0: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
0: మనసునందు మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
1: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
0: చిత్తమునందలే రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
1: ది ఆబ్జెక్ట్ అండ్ ది గోల్ ఈస్ టు రూట్ అవుట్ ది అటాచ్మెంట్ అండ్ డిల్యూజన్ ఫ్రమ్ ద హార్ట్.
0: ఇవి ఏవి చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
1: Without doing any such exercise, if one runs away to a forest or to a cave, and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
0: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
1: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
0: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టిస్తూ ఉంటాయి.
1: The hidden thoughts and seeds in the heart will be making a person to think different ways.
0: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
1: Attachment and hatred inside the heart will be making a man forget his own human nature.
0: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందలి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
1: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ and removing attachment and hatred, liking and disliking in the heart, if one can perform any action, whatever may be the action, he will not be bound by that, he will be free from the fruits thereof.
0: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyartham gavinchatalo tama kartavyamani bhavistuntaru.
1: People who do not recognize this particular truth, renounce action and indulge in laziness.
0: ఆధ్యాత్మిక రంగములో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
1: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
0: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
0: అది అనాసక్తి. ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
1: దట్ ఈస్ ద యోగా ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్ నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ పర్ఫార్మ్.
0: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
1: ఇన్ ది చాప్టర్ సాంఖ్యయోగ స్పెషల్ ఎంఫసిస్ హెస్ బీన్ లేడ్ ఆన్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
0: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ

0: to good qualities and good actions. From good actions, then he has to renounce the fruits thereof.
1: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
1: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతా వాక్యము.
0: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
0: ది కమాండ్మెంట్ ఈస్ that one has to perform action for the sake of attaining purity of the heart.
1: Aithe yetti karmala cheta chitta shuddhi yerpadutundi.
0: By doing what type of action would a person be able to achieve purity of the heart?
1: Arpana to kavinchinatvanti karmala vallane chitta shuddhi yerpadutundi.
0: One would be able to attain purity of heart only by performing action as an offering to the Lord.
1: Ee ishvara arpana buddhi to gavinchinatvanti prati karma kudanu ఇది చిత్తమునందు పవిత్రతను ఏర్పరుస్తుంది.
0: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
0: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ and then taken, it becomes prasadam.
1: Kanukane manavudu sakarmala dwara acharinchetundi prati okka kriya kudanu idi karma roopani dharistundi.
0: Therefore whatever is action is performed by man, it becomes a mere action and karma.
1: Daivarpita buddhi tho gavinchinatundi prati chinna karma kudanu idi karma yoganga kaani లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
0: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ, ఎ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో యజ్ఞ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఎ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితముగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
0: In that case, what are the qualifications and what are the features of actions which can be
1: offered? Undali,
0: how sacred should they be?
1: Samanyamainte manavulaku edo chinna padarthamanu manam andinchinappude adi uttamainteediganu pavitramainteediganu kontha upayogakaramainteediganu untundali.
0: Even when a small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
0: దట్ బీయింగ్ సో ఇఫ్ యూఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: హౌ ప్యూర్ దే షుడ్ బి
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
0: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి
1: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
0: వన్ షుడ్ నాట్ మేక్ an effort on offering all types of actions and all types of objects as an offering to the Lord.
1: Kanukane bhagavantuniki arpinchinatvanti karmalu sattkarmalaganu pavitramaina karmalaganu aadarshavantamaina karmalaganu roopondinchukovali.
0: Therefore if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpamu arpitam cheyalante ఆ పుష్పమునందు ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ ఎ ఫ్లవర్ టు ద లార్డ్, యూ రిమూవ్ ది ఇన్సెక్ట్స్ ఇన్ ద ఫ్లవర్ అండ్ మేక్ ఇట్ ప్యూర్, దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
0: ఎవ్రీ యాక్షన్ విచ్ యూ పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
0: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
0: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: ఇట్టి కర్మలను భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
0: ద ట్రూ యోగ ఆఫ్ భగవద్గీత ఈస్ టు ప్రాంప్ట్ అస్ టు ఆఫర్ సచ్ యాక్షన్స్ టు ద లార్డ్.
1: జ్ఞానాజ్ఞానమును వేరు చేసి
0: డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వైజ్ థింగ్స్ అండ్ అన్వైజ్ థింగ్స్,
1: జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని,
0: అండర్స్టాండింగ్ విజ్డమ్ అండ్ ఇగ్నరెన్స్,
1: జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము.
0: సాంఖ్య రెఫర్స్ టు మర్జింగ్ విజ్డమ్ విత్ విజ్డమ్.
1: కనుక సాంఖ్యయోగం అనగా జ్ఞానమును జ్ఞానముతో లయము గావించుకునేటువంటి విధానమే సాంఖ్యము.
0: సాంఖ్యం రెఫర్స్ టు ద మెథడ్ ఆఫ్ మర్జింగ్ విజ్డమ్ విత్ విజ్డమ్.
1: ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
0: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు.
0: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
0: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
0: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
0: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: సంపత్తి. ఇది శమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
0: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
0: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
0: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఎవరీ పర్సన్ షుడ్ హ్యావ్.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
0: కింగ్స్ హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బికాస్ దే హావ్ లాస్ట్ దిస్
1: పర్టిక్యులర్. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
0: గ్రేట్ రిషీస్ ఆల్సో వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే లాస్ట్ దిస్ పర్టిక్యులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
0: స్కాలర్స్ ఆల్సో కేమ్ టు రూయిన్ బికాస్ దే లాస్ట్ దిస్ పర్టిక్యులర్.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
0: దిస్ పర్టిక్యులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ మస్ట్ బి టేకెన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ షీల్డ్ అండ్ ఆర్మర్.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
0: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
0: దిస్ పర్టిక్యులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ దట్.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
0: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
0: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములు ఎందు,
0: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
0: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
0: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్.
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
0: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యూ మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
0: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
0: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
0: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
0: వన్ కెనాట్ లివ్ వితౌట్ ది అదర్.
1: పట్టుదల వీడింత మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
0: వితౌట్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్.
1: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
0: ఇఫ్ యు లూజ్ పేషెన్స్ డిటర్మినేషన్ ఆల్సో విల్ నాట్ బి దే.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు,
0: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధులు గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను, భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
0: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
0: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
0: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
0: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందను. అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందు ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
0: జస్ట్ యాస్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజన్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వి షుడ్ హావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
0: గీత హాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
0: ది ఏరియా అండ్ ద ఫీల్డ్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్
1: ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది.
0: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గివన్ ఫార్ నిష్కామ యాక్షన్.
1: అర్థము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో,
0: జస్ట్ యాజ్ మిరర్ ప్రూవ్స్ ది టైప్ ఆఫ్ ఫేస్ దట్ వీ హ్యావ్,
1: మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో,
0: జస్ట్ యాజ్ థర్మామీటర్ గివ్స్ ది రీడింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ,
1: మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
0: ఇస్ యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఎ పర్సన్ హ్యాస్.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపజేసుకోవచ్చు.
0: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును,
0: యూ వన్ మే అపియర్ టు బి ఎ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును,
0: హీ మే అపియర్ టు బి ఎ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును,
0: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఎ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్,
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింపచేస్తుంది.
0: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు,
0: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు,
0: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరెక్ట్.
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
0: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
0: ఇఫ్ యు వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
0: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
0: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
0: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
0: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
0: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మల యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
0: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
0: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
0: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
0: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
0: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
0: There are two important things which form the basis of a avarana and vichhepa.
1: ee avarana vichhepam loku roopam ledu.
0: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
0: Avarana refers to the one which covers.
1: ee vidhanga kappabadinatundi.
0: How does it cover?
1: Denito kappabadinatundi.
0: With what does it cover?
1: Ee yokka kappabadinatundi danni manam ee vidhanga denni తీసివేయాలి.
0: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా?
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్.
1: ఇది మాయ యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయ.
1: దారి ఎందు పడినటువంటి త్రాడును,
0: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
1: చీకటిగా ఉన్న సమయంలో,
0: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
0: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ కవర్డ్?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
1: కానీ పాము ఉన్నదా?
0: ఈస్ దేర్ స్నేక్?
1: లేదు.
0: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
0: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
0: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
0: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరిని భ్రమ ఆవరించినదా?
0: Whether snake has covered the rope or delusion has covered us,
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
0: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
0: It is the delusion which has covered the mind of man.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
0: This delusion itself is maya.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
0: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
1: ఉన్నది త్రాడి.
0: There is only rope there.
1: కనుక ఆవరణం పోయినది.
0: Then this delusion has disappeared.
1: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
0: The real object is seen there.
1: ఇది విక్షేపం.
0: This is vichhepa.
1: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
0: A thing which is existing is
1: always ఏ మార్పులు కూడాను ఉండవు.
0: There is no change whatsoever in that.
1: భ్రమలు రావటం పోవటం ఇది కేవలం ఒక విధమైనటువంటి బంధుత్వంగా భావించుకోవచ్చును.
0: It is the delusion which comes and goes. It is something like
1: maya kani.
0: బీట్ మాయా.
1: బాధలు కాని,
0: బీట్ పెయిన్స్,
1: నిందలు కాని,
0: బీట్
1: నిష్క్రమములు కాని,
0: సెన్షర్,
1: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
1: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
0: రిలేటివ్స్ హూ హావ్ కమ్ టు అవర్ హౌస్ విల్ నాట్ స్టే దేర్ పర్మనెంట్.
1: రావటం పోవటం,
0: దే కమ్ అండ్ గో.
1: ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
0: ఇన్ ద సేమ్ వే దిస్ మాయా కమ్స్ అండ్ గోస్ యాజ్ ద డెల్యూజన్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
1: ఉన్న త్రాడును కప్పబడినటువంటిది పాము.
0: ఇట్ ఈస్ ది స్నేక్ విచ్ కవర్స్ ద రోప్.
1: ఇదే ఆవరణం.
0: దిస్ ఈజ్ ఆవరణ.
1: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
0: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
0: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టూ డిఫరెంట్ టైమ్స్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
0: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ది సేమ్
1: టైం. కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
0: కృష్ణ బై టీచింగ్ విజ్డమ్ టు అర్జున హెస్ బీన్ ఏబుల్ టు ఫ్రీ హిమ్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ అండ్ మేక్ హిమ్ ఫైన్ ఇన్ హిస్ సెల్ఫ్ ఎఫల్జెన్స్.
1: కానీ మనము పై దృష్టిలో మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాము.
0: ఇఫ్ వీ మే బి డెవలపింగ్ ఓన్లీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్.
1: అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
0: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ ఎన్ ఔటర్ విజన్ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ఫర్గెటింగ్ ది ఇన్నర్ విజన్ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఈస్ సేక్రెడ్.
1: భగవంతుడు చేసేటువంటి పని అది.
0: ఇట్ ఈస్ దిస్ విచ్ గాడ్ పర్ఫార్మ్స్ అండ్ డస్.
1: నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం.
0: చైల్డ్, ఫర్ వాట్ ఎవర్ టైమ్ యూ మే లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యూ పర్ఫార్మ్,
1: బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
0: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
0: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనల్ని రక్షించగలవా?
0: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: protection? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
0: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
0: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
0: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
0: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
0: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకొని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఈస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
0: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
0: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని మానవుని క్రింద తోయుటకు గాని ఉన్నత స్థాయికి కొనుకోవడది కానీ కర్మని.
0: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడా కర్మ చేత కట్టబడినటువంటివి.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్ ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
0: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
1: అయితే యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
0: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
0: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగః కర్మ సుఖౌశలం అన్నాడు.
0: He has just said,
1: Kausalamani kaadu, sukausalam annadu.
0: He has said, performing action skillfully is yoga.
1: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
0: దేర్ ఇస్ ఎ స్టేజ్ విచ్ ఈస్ ఫార్ బియాండ్ ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
0: డూ నాట్ కన్సిడర్ దిస్ హెవెన్ యాజ్ ఎ పర్మనెంట్.
1: క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ ఆఫ్ ది మెరిట్స్ విల్ హావ్ టు కమ్ డౌన్ టు ఆర్.
1: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు.
0: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
0: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchadani neevu bhavinchavachchu.
0: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind. Ee mithyalokamulo
1: ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
0: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకు ఉన్నది.
0: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్ ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ దైవాత్మ తత్వము.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
0: దిస్ ఈస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
0: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
0: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
0: When you perform any action, there will certainly be a fruit for that.
1: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
0: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
0: Our grandfather might have sown a seed and developed.
1: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
0: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ఫ్రూట్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
1: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు తన కొడుకులు తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
0: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
0: A person who performs the action might not enjoy the fruits thereof.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
0: But there will be fruits and that will be enjoyed by someone.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
0: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka visala bhavamto nenu naati undachu.
0: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti visalamaina bhavamto paatinatunte vrutcham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
0: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
0: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
0: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
0: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
0: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
0: Performing any action as an offering to the God is the greatest of all the actions.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడా మనం అనాసక్తితో మనం ఆచరించాలి.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై us, విల్ హావ్ టు పర్ఫార్మ్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
0: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి
1: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
0: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
0: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
0: Therefore, అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమైనటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అమెనబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
0: Just because it is not possible for us, we should not
1: give up. Kramakramina daniki manam sadhinchadaniki prayatninchali.
0: Gradually we should make an effort to achieve it.
1: Manam asadhyamainatundi karyamulu ennitno manam sadhana cheta sadhistu unnamu.
0: With efforts, quite a few impossible things are achieved.
1: Sadhanamuna panulu samakuru daralona.
0: With practice, we will be able to achieve many things.
1: Aithe okkati matram manam lakshyamunandu unchukovali.
0: But we should keep one thing in our view.
1: Ekkada chuchinappudiki nee undinatundi oke tattvamu aneetundi satyanni gurtimpu chesukovali.
0: We have to recognize that it is the same principle which is existing all
1: sarvatra panchabhutani.
0: All around there are five elements alone.
1: అష్టం. ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
0: నథింగ్ లైక్ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
0: వేర్ ఎవర్ యూ సీ, బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్, యు విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ భూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబము లే.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: అంశములే.
0: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్, దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
0: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
0: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
0: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
0: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ధ్వరుల లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ జస్ట్ రైట్లీ ఇన్ ద వరల్డ్, దే ఆల్సో జస్ట్
1: పార్టిసిపేటెడ్. ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: The assembly was said that there was no room for ordinary people to enter into.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటారు, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
1: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహా సభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
0: In such a great magnificent assembly, అష్టావక్ర tried to enter.
1: అష్టావక్రుణ్ణి వదిలేటువంటి వారెవరు?
0: హూ వాస్ ప్రిపేర్డ్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
1: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
1: అతనికి ఎట్టి సహాయము లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
1: అతనికి దైవ సహాయం ఒక్కటే.
0: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాస్
1: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
0: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ పుట్ టు ఎనీ సర్ప్రైజ్.
1: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికి అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
0: టెంపరర్లీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
1: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
0: త్రీ డేస్ హీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
0: He was observing all those great scholars who were going to attend this meeting.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: He was not prepared to give up his resolution, thinking that great scholars are of course entering, I will also get a chance.
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
0: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
1: ఇతను వయోవృద్ధుడు కాదు.
0: He is not an elderly person.
1: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
0: He is a person of the middle age.
1: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
0: He does not seem to have much of experience.
1: కానీ అనుభవం నిరాభవం అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
0: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును
0: who do not know what type of person he is.
1: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamlo velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
0: King Janaka took his seat.
1: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
0: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
1: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
0: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
0: King Janaka was keenly observing this particular person. He was not prepared to laugh.
1: Heeropala Astavakrudu ee pandutulakante adhikanga gattiga navvadu.
0: Meanwhile what happened was Astavakra began laughing louder than the
1: kani pandutulaku aashcharyam vesindi.
0: The scholars were surprised.
1: Memu navatamlo oka karanam lekapoledu.
0: There is a reason for our laughing, there is no.
1: Kani itaru navadaniki karanam emiti, idi oka pedda samasyaga erpadindi.
0: It became a big problem for them as to why this man should laugh at us.
1: ఇలాంటి వికార ఆకారంను చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
0: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people would be forced to laugh.
1: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
0: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
0: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
1: the child. Chanti bidda takshame elanti varisudaina vaaru kuda teliyakundani navutaru.
0: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
1: Ee amayakatvamlo undinatundi pavitrata.
0: This is the great test and sacredness of
1: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
0: There is sacredness which is inherent in innocence.
1: Panditulandaru kuda chaala goppavaru.
0: Scholars who have assembled them, they were
1: very great. Amaya ekta kudunu cheri ledu vallo.
0: There is no innocence there.
1: Kanuka varu ee yokka vyakti navatamlo karanam emto ani gurtinchalani andaru kaachukoni untunnaru.
0: They were eagerly waiting to find out what the cause for this particular person loving so loudly.
1: Oka panditudu sahasinchi, nayana neevevaro kaani ee roopam chuste maaku chaala navvu vastuntundali kaani deeni vallane memandaru navvam. కాని నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
0: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో. వెన్ వీ లుక్ అట్ యూ, యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్. వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్?
1: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
0: Well, sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
1: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికే వచ్చి ఉండేవాడిని కాదు.
0: If only I had known such people are in this assembly, I would not have come to this.
1: నేను గొప్ప గొప్ప మహాపండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
0: I entered here thinking that there are great scholars.
1: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: But there are only cobblers here.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
0: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.
0: Charmakarulu refers to a cobbler who stitches.
1: Inta kathinamainatundi padam upayogapadutunnava ani andaru kodunu chaala ugrulainaru.
0: All those scholars were very angry for using such an abusive or insulting word.
1: Astavakrudu cheppadu.
0: Astavakrudu
1: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
0: This is a proper word to describe your action, he said.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
0: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
0: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
0: యూ హావ్ నాట్ కేర్డ్ టు ఫైండ్ అవుట్ మై
1: చేయలేదు.
0: యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనం కలిగి ఉంటుండాలి.
0: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దశమె లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు
1: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి, వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
0: చిత్తం
1: యొక్క ప్రభావమే.
0: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: hrudayam yokka shanta swabhavamune thanu parisilistadu.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: Kanukane mana antardrushtini manam abhivruddhi parchukoni antarbhavamulanu kontha varakunu prashantamainatunte reetiga manamu chuchukovali.
0: We should develop inner vision and develop inner peace.
1: Yetti samayam nandu kani manam udrekamulaku kani ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీట్ వి షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యాచ్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యు,
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్. నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: ప్రశాంతంగా ఉంటుంటే నీ పైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కాని దాని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just assume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ది స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మరణము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభం.
0: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సైడ్ దేర్ విల్ బి లాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీ సెంటర్ ఇన్ టు అవర్ బాడీ.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time we should not give medicine to stop his vomiting.
1: Mandulu ichithe em avutundi edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tiriki eppudaina mari raavachchu.
0: If you give medicine the vomit may not come out but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata pade anta varaku neevu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హీ బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్ టు లెట్ హౌ
1: వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యు జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్
1: యు హ్యాపీనెస్. ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయంలో చెప్పాను.
0: స్వామి హెస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmamu.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: చమ సర్వస్వము సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
1: ఈ చమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యాస్ దిస్ చమ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ ఉపరతి అండ్ ఆల్ ది అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ప్యూరిటీ.
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
0: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పైన శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నలీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై ఇట్.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ది ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం,
0: టేక్ వన్ శమం,
1: మనశ్శాంతి,
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము,
0: దమం,
1: ఇంద్రియ నిగ్రహం,
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి,
0: ఉపరతి,
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన,
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితీక్ష,
0: తితీక్ష,
1: ఎట్టి క్లేశ సమయంలో అందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
1: తితీక్ష, ఉపరతి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
0: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవద్వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం,
0: సమాధానం,
1: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతేకాదు చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
1: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్
1: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: Man would be able to have firmness, steadiness.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలి యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
1: వాంఛలి యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియమును తమంతటా తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: When one has disgust for desires of the objects of the world,
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: Then only he will have sense control and then only
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: When there is peace of mind, there is inner and outer purity.
1: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: When there is inner and outer purity, patience will become automatic second nature.
1: కనుకని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థము చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ దట్ ఆల్ దిస్ గ్రేట్ జాయ్ విచ్ యూఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ డే విల్ హావ్ టు ప్రాక్టీస్ బై మేకింగ్ ఇట్ ఇన్వర్ ప్రాపర్టీ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్.
2: దాట్ వాజ్ ద 33rd ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీతా ఇన్ 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagawan explained the secret behind performing action without the expectation of its result.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరం, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్. వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsis say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye Gopani Baba Bhaktulu Cheppa Andarokkati Ani Kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitam adarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు తూగుతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు, ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధి గాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు. ఈ యొక్క కాలమునందు
1: రిలిజియన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC బిఫోర్ క్రైస్ట్ జూస్ లివ్డ్.
0: అయితే ఈ యూదులు అంటే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: హౌఎవర్ అమంగ్ జూస్ దేర్ వర్ రిలీజియన్ సచ్ ఎస్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ దే ఆర్ ఆల్ జూస్.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: దట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బోత్ ది రిలీజన్స్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: ద లాంగ్వేజ్ హిబ్రూ లాంగ్వేజ్ వాస్ వెరీ ప్రామినెంట్.
0: హిబ్రూ
1: వెరీ ప్రామినెంట్.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: దిస్ హిబ్రూ లాంగ్వేజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు అవర్ సాంస్క్రిట్.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: Anati prajalu aastika hrudayulai pavitra bhavamato daivatvanni vismarinchaka tama yokka jeevitamunu daivam yokka sannidhiki pampiyetuvanti margamunu prayanam sarptu vacharu.
1: In those days all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: దే హ్యావ్ నో అదర్ థాట్.
0: లూ బెల్ తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: దే మేడ్ పామ్స్ లో బెల్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్ దోస్ ఇమేజెస్.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: దీస్ డైటీస్ ఆర్ ఆఫ్ దేర్ ఓన్ ఇమాజినేషన్. దే వర్షిప్ విత్ దేర్ హార్ట్ అండ్ సోల్ అండ్ స్పెండ్ దేర్ లైఫ్.
0: ఆ మతములో పురుషస్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహాము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. ఇబ్రహాము
1: There's one masculine by name Ibrahim.
0: Atani yokka santati vaade yokka Joseph.
1: Joseph?
0: Not Joseph, Joseph.
1: Joseph belongs to that progeny.
0: Kani aanati Joseph aneetvanti yokka pere ee naadu Joseph paniga maaripoyindi.
1: Joseph then is Joseph now.
0: Meeru kevalamu కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: దేవర్ కార్పెంటర్స్ ఇన్ దోస్ టైమ్స్ అండ్ క్యారీడ్ అవర్ లివింగ్.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: దేర్ అట్ దట్ ప్లేస్ దేర్ ఇస్ వన్ లేడీ బై నేమ్ మరియా.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: దట్ మరియా టుడే ఇస్ కాల్డ్ మేరీ.
0: యోసఫ్ జోసఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కుల గురువైనటువంటి యొక్క ఇబ్రహాం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చాడు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహాం అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 ఇయర్స్.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: There the divinity is explained very clearly.
0: భగవంతుడు ఆరు దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: మొదటి దినము,
1: first day,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: First day the brilliance, light is created.
0: రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు.
1: Second day the wind and the cloud.
0: మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: Fourth day earth and ocean are created.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: Fifth day the fish and birds are created.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: Sixth day the animals and humans are created.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: They are the main creatures in this world.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: God took rest in the name of Sabruta the seventh day.
0: దానిని సండే అని చెప్పారు.
1: దట్స్ కాల్డ్ సండే.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
0: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: సో క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది సెబత్ డే అండ్ ఆఫర్ ప్రేయర్స్.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: యే మీన్స్ వన్.
0: సు అనగా పవిత్రము.
1: సు మీన్స్ సే దట్ విచ్ ఇస్
0: పవిత్రము. ఒక్కటే ఈ జగత్తునందు.
1: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: కాని క్రమక్రమేణ యేసు యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయం చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father, only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: సర్వీస్ అన్ టు ద పేరెంట్స్ ఇస్ రియలీ ఐడియల్.
0: ఎందు నిమిత్తమై?
1: వై?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: ది బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
0: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 హి స్టెప్డ్ ఇన్ టు జెరూసలేం.
0: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: మదర్ వాస్ వెరీ మచ్ worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: వైలెన్స్ వాజ్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వైలెన్స్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: He said so. Oh people, if it's not possible, if it is not possible to help, keep quiet, never harm anybody.
0: Help ever, hurt never.
1: This was his message. Help ever, hurt never.
0: ఇది అన్ని మతముల యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: religions. సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్టులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, Son of God అని చెప్తూ వచ్చారు.
1: Watching all these good deeds, some called him the Son of God.
0: కాని ఈ పేరు క్రమక్రమేణ అది Son of God గా మారిపోయింది.
1: Later it has become verily the name Son of God.
0: కాని తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: It also shows the clear proof that there is Father God above.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: The name and the fame of Jesus Christ has spread far and wide.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: Here at this moment there are two schools
0: of thought. క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: The first group of thought, Roman Catholics.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: There's another group that fought with this group.
0: వారిని ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: This group is called Protestants.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: As they protested, they are Protestants.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హాస్ ఇంక్రీస్ డే బై డే.
0: దాని వల్ల జీసస్ యేసుకు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: Jews there in Jerusalem did not permit Jesus to go there.
0: ఈ విధముగా మత కల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was on ever on the rise.
0: ఇందులో కొన్ని 250 తగలుగా మారిపోతూ వచ్చాయి.
1: There were 250 schools of thought, divisions there.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టెన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్, దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: Romans,
0: Catholics ఒకవైపున,
1: Catholics other side,
0: Luthers ఒకవైపున, Luther
1: on other side,
0: Swedens ఒకవైపున, London ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: There are so many groups which went on changing.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: All these differences are based on violence and that led to madness.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురలీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకొని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాస్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God. So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth and man considers that he is the master and head today.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: బట్ యేసు ప్రొపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: మొదట ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద ఫస్ట్ డిక్లరేషన్ ఈస్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: ద సన్ ఆఫ్ గాడ్ ఇండికేట్స్ ప్రాక్సిమిటీ.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ between father and the son.
0: Maroka paryayam sadhana salputu salputu I and my father are one annadu.
1: As he went on doing spiritual endeavor and practice, he declared I and my father are one.
0: Tadupariye Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: Ivi anni matamulu yandu kudanu unnatundi okka siddhantamule.
1: These are the principles present in all religions.
0: Adi hinduulu yandu kudanu dvaitamu విశిష్టాద్వైతము అద్వైతము అని కూడా ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: ద హిందూయిజం ఆల్సో అడ్వకేట్స్ దీస్ త్రీ, జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం.
0: పర్సన్ దీంట్లో ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్ అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయంగా భావిస్తూ వచ్చారు.
1: ద పర్షియన్ కాన్సెప్ట్ ఆల్సో రివీల్స్ ద సేమ్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ద లైట్.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ టు ఎస్టాబ్లిష్ అండ్ టు బ్రింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పర్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టగడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: వి డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ క్లియర్లీ అండ్ వి గివ్ యాంపుల్ స్కోప్ ఫర్ డివిజన్స్ అండ్ వి కంప్లీట్లీ రూయిన్ బర్న్ టు ఫ్లేమ్ ద హ్యూమన్ వాల్యూ అండ్ ద క్వాలిటీ.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
0: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరి అయినవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
1: They collected all the matter that existed prior to 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇంటూ వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్గా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: Russians made it a small book and kept there near the Black Sea in safe custody.
0: ఆ చిన్న దాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: ఇది ఆ బుక్.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథంలో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: It's not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam ekam saranam vraja aham tvam sarva papebhyo mochayishyami masucha అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు.
1: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒకటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ వన్.
0: భగవంతునికి అర్పితం గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: సరెండర్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్.
0: సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you.
0: దేహములు భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There is difference in color.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కానీ కరెంట్ ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ద కరెంట్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక్క దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకుని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: don't
1: monkey.
0: Follow the mind. Don't follow the body. Follow the conscience and not.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: సత్ చిత్ ఆనందం.
1: Three aspects, సత్ చిత్ ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియలీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of the iron rod.
0: ప్రపంచమంత మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: Free will అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుకని అట్టి దివ్యత్వమునికే free will అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహం యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధిబలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus. ఇప్పటికి
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్.
1: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రచారం చేయవచ్చును.
1: యూ కెన్ ప్రొపగేట్.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: దాట్ విల్ నెవర్ బి పర్మనెంట్.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: యూ కెన్ ప్రొపగేట్ బై ప్రాక్టీసింగ్ వాట్ యు సే.
0: త్రూ ప్రాక్టీస్.
1: త్రూ ప్రాక్టీస్.
0: అది ఏ ప్రధానమైనటువంటి యొక్క ఇది.
1: దట్ ఈస్ ది ఫండమెంటల్ థింగ్.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: వెన్ యూ ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్, అదర్స్ విల్ ఫాలో యూ.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: యూ సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: సో నోబడీ వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్, బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయములు నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఆర్ 5 forms ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వి ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ద సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వల యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హి హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థమనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవ పారదర్శకమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ ఈజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: Am I the mind?
0: కాదు.
1: No.
0: నేను బుద్ధియా?
1: Am I the intellect?
0: కాదు.
1: No.
0: నేను ఒక సెన్సెస్?
1: Am I the senses? No.
0: ఇవేవి కాదు.
1: None of these.
0: నాది ఈ దేహము.
1: This body is my body.
0: My body meaning anaga, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body is separate from me.
0: But who are you?
1: Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instruments.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhavulu, mitru, antakunna madhyalo vachetundi passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంత మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యు అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time there is love.
1: During lifetime there is love.
0: This is trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop cheskovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadiripoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్,
0: అదే
1: పాసింగ్ క్లౌడ్,
0: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
1: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ, దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్. నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings, do your duty. Do your duty sincerely.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: The body is gifted to do.
0: ఈ కర్మ కాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: The time is there so that you may do.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: Therefore you understand the time and the body and the duty and discharge your responsibility.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడే యేసు.
1: Is Yesu has known this fundamental truth.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: Mother Maria Mary is an ardent devotee.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటి ఈ బిడ్డకు.
1: She always taught her son to think of God continuously.
0: ఒకనాడు,
1: one day,
0: ఒక పర్వతం పైన కూర్చొని,
1: sitting on the mountain top,
0: తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: Mother was feeling so sad because the death of her husband.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: He sat there for 12 days.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's
0: దైవం
1: gift.
0: దైవం గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంత మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: ఎవరు సన్ను, ఎవరు బిడ్డ, ఎవరు తల్లి, ఏ మాత్రము దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother. అందరూ through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother. From God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God. Gradually they become unified.
0: Father property lo son ku right vachestundi.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: సో యూ టు ఫైట్ ఫర్ దట్ రైట్.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవమునకు సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇస్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యుర్ సపరేట్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యూ సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యుర్ సపరేట్.
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యూ చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంటే ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంటే ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hridaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Trut daya. Daya galigane hridayame ee hridayamu.
1: Trut daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day
0: with
1: love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లివ్ ఇన్ లవ్ కంటిన్యూస్లీ.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు అని.
1: హీస్ బిలవెడ్ టు గాడ్.
0: గోమద్ భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: అండ్ హియర్ దిస్ బుక్ కంటైన్స్ దట్ సేయింగ్ దట్ హీస్ బిలవెడ్ టు మీ, టు గాడ్.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: ద వన్ ఫుల్ ఆఫ్ లవ్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే, దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: మనీ ఉంది,
1: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది,
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ పొజిషన్.
0: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్ లో మనీ లేదు,
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది,
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సే ఇన్ గుడ్ బై.
0: ఇదే మన ఫ్రెండ్షిప్.
1: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: So actually speaking, real friend is God.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: God is our permanent friend.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: All worldly pleasures and comforts are like passing clouds.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: How long they last?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: Many foreigners have come here.
0: మార్పులు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈస్ ఎ చైల్డ్.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ హీస్ బాయ్.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ హిమ్ ఎ బాయ్.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ హీస్ ఎ మ్యాన్.
1: ఆఫ్టర్ 30 ఈస్ ఎ మ్యాన్.
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ హీస్ గ్రాండ్ ఫాదర్.
1: ఆఫ్టర్ 75 ఇయర్స్ హీస్ ఎ గ్రాండ్ ఫాదర్.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
2: అదే ఫండమెంటల్.
1: That is the fundamental truth.
2: ఉన్న వ్యక్తి ఒక్కడే.
1: Only one person is
2: అతనే చైల్డ్, అతనే బాయ్, అతనే మ్యాన్, అతనే గ్రాండ్ ఫాదర్.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
2: అదే రీతిగానే దైవము ప్రారంభం లోపల సాకార స్వరూపుడు.
1: So at the beginning God has a form.
2: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ప్రే టు గాడ్.
2: మరి కొంతకాలం అర్థాత్తిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వి ఆస్క్ ఫర్ మనీ వెల్.
2: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
2: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
2: ఒక చిన్న కథ.
1: ఎ స్మాల్ స్టోరీ.
2: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్.
2: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
2: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
2: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
2: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
2: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
2: ఫోర్త్ వైఫ్, మోడర్న్ వైఫ్.
1: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్.
2: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆమెకు.
1: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
2: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: This rich man went on a mission to America.
2: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
2: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
2: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote four letters to his wives.
2: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I'm returning next week. Write to me what you want from me.
2: పంపించమన్నాడు.
1: He wanted the fax message to be sent immediately.
2: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: The fourth wife, modern girl.
2: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుంటురా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
2: Second wife, akkada mahaneelu yokka charitram emaina unte adi okati teeskunra andi anindi.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
2: Moodo bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
2: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సేడ్,
2: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
2: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
2: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
2: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
2: Inka rendav wife chesinatundi aa grandhalanta teesukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
2: Moodav wife akkada aamiki taginatundi mandulu teesukoni ichchadu.
1: And to third wife he handed over medicines latest.
2: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
2: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
2: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
1: వై డు యు స్టే దేర్, వై నాట్ విత్ us?
2: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
2: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
2: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
2: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బేరబుల్.
2: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
2: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
2: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
2: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
3: యు వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
2: నీవు కోరింది సద్గ్రంథములు.
3: యు వాంటెడ్ గుడ్ బుక్స్.
2: నీవు కోరింది మందులు.
3: యు వాంటెడ్ మెడిసిన్.
2: నీవు కోరింది నన్నే కోరింది.
3: బట్ యు వాంటెడ్ మీ.
2: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
3: సిన్స్ యు వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యు.
2: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
3: గాడ్ ఈజ్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
2: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
3: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్ గాడ్ విల్ గ్రాంట్ యు.
2: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
3: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్ సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్ గివ్ దెమ్ విజ్డమ్.
2: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
3: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
2: మిగతా వారికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపమైపోతాడు.
3: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
2: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థాతి జిజ్ఞాసి జ్ఞాని.
3: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
2: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
3: సో వాట్ ఎవర్ యు వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
2: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
3: బట్ దే ఆర్ నాట్ దట్
2: తానే ముఖ్యము.
3: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
2: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
3: ఇఫ్ యు హ్యావ్ గాడ్ విత్ యూ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
2: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
3: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
2: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
3: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
2: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
3: We should make every effort to
2: pray for God. Why? భగవంతు నుంచినే వచ్చాం, భగవంతు దగ్గరికే చేరిపోవాలి.
3: Because we are from God, we should be back to God.
2: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
3: So many assembled here.
2: ఎక్కడ నుంచి వచ్చారు?
3: Where did you come from?
2: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
3: You belong to different countries all over the world and you are here.
2: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
3: Though you are in a blissful state, when once the money is over, you have to go back.
2: And visa aipoyetappudike velli povalsi vastundi.
3: The moment visa expires, you must return.
2: Kaani daggara undadaniki veelu kaadu.
3: It's not possible to be here always.
2: Ade reetigane
3: likewise.
2: Manam temporary ga kontha kaalam undi povatam kaadu.
3: It's not like a temporary stay.
2: The permanent visa sampadinchali.
3: You should have a permanent visa.
2: Adiye grace.
3: That is God's grace. Is permanent visa.
2: Love, love, love.
3: That you can get it through love, love and love alone.
2: Premanu sampadinchukunte permanent ga aipothundi.
3: When once you have love, you'll have permanent visa.
2: Kanuka prema swarupulara,
3: embodiments of love.
2: Meerandaru endukunu prema untundali.
3: There is love in every one of you.
2: Premanu abhivruddhi parchukondi.
3: Develop that love.
2: Aa premanu 10 mandiki panchukondi.
3: Share it with the people.
2: Aa premanu 10 mandiki tho anubhavinchandi.
3: You also experience with your fellow people.
2: Ee prema aneetvantidi.
3: This love.
2: One way traffic kaadu.
3: This love is not one way traffic.
2: Give and take, give and take, give and take.
3: It is just two way, give and take.
2: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
3: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్
2: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
3: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్
2: ఎక్కడికి పోనక్కర్లేదు.
3: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్
2: మీ హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
3: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
3: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్
2: గిరిదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
3: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే
2: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
3: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
2: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్
3: యూ ఫాలో వన్ పాత్ హ్యావ్ బిలీవ్ ఇన్ వన్ గాడ్.
2: అది ఏ ప్రేమ తత్వము.
3: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
2: ప్రేమ ముదిత మనసు.

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు. 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni.
0: ఏ ప్రదేశమునందు ఉండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: They may be anywhere. They participate in Sai organizational activity.
0: Premaku oka hadde ledu.
1: Love has no limit.
0: Premaku oka barthe ledu.
1: Love has no birth.
0: Premaku oka death ledu.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు, కాదు నా ఫామ్. ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for life.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: అది తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వర్డ్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు ఎందు కూడా, అన్ని మతములు ఎందు కూడాను ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడాను మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏ మాత్రము మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్ రిలీజియన్ ఇస్ బెటర్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
0: Aa satyanni meeru prapanchamanta chaatali.
1: Share, propagate this truth all over the world.
0: Andar yendu daivame unnadu.
1: God is in everyone.
0: Daivam undatame kaadu, neevu daiva swaroopudavu aneetundi satyanni manam vaalla drudaparchali.
1: God is in you and you are God. Strengthen this fundamental truth.
0: Ee satyanni meeru chaatinappude ide nijamaina seva.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్నిదిరిపో చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: तिल मध्ये यदा तैलम्।
1: जस्ट देयर इज द ऑयल इन तिल सीड।
0: क्षीर मध्ये यदा घृतम्।
1: As ghee is contained in the milk.
0: Pushpa madhye yadha gandham.
1: As the flower has the fragrance.
0: Phala madhye yadha rasam.
1: As the fruit has within it the juice.
0: Kasta agnivat prakasena.
1: As there is fire in the wood that shines.
0: Tallingam yachalam prabhu.
1: The divinity is spread all over.
0: Divyatma swarupula.
1: Embodiments of divine atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: Either theist or atheist, theistic atheist or atheistic theist could not decide in a specific way till this day.
0: ఇది నిజమైనటువంటి యొక్క సత్స్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువుల ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమో కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఇస్ లైస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నాట్ కుడ్ బి లర్న్డ్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దము వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇది దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్, దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడా విచారించటలేదు.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతుండాలి.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించే

0: తాక అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల యందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు
1: as he could not find the Lord in this entire universe which is seen, he God dwells by way of chavach awareness in the form of Atma in one's own self. He is like that spring that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga ishrechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: ద నేమ్ ఇస్ నేచర్.
0: ఈశ్వర శక్తికే ప్రకృతి అని ఒక పేరు.
1: ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: ద మ్యాన్ హూమ్ సోర్ ఇస్ బోర్న్ హియర్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్ టు మానిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పం వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మానిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక చిగురు కొమ్మలు రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్ ద టెండర్ లీవ్స్ ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంత ఒక సృష్టికర్త అతని బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అది ఏ శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అది ఏ సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni yandu kudanu molagetti.
1: Like a seed it grows in every human being.
0: Gulamulane kommalato
1: with the branches of those qualities.
0: Ragadveshamulane mundato
1: with all the thorns of hatred and attachment.
0: Adikaminchi
1: transcends.
0: Chaitanyamaneetunti okka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni endukulanu vikasincheetvantedi bhagavat yokka chisra swaroopame.
1: In every man the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavincheetvanti aneka vyaktitvamulaku ee vyaktitvamulandu undinatvanti divyatvamulaku manavudu ani peru.
1: In every individual that which manifests we as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchatam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni yandu avatarinchali.
1: God should incarnate in man.
0: Idiye manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnam ante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈగో యు కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్.
0: ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం వరకు కానరాదు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ డోంట్ ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్ ఆన్ టూ హార్సెస్, వన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దట్ ఆఫ్ ఆల్సో దట్ ఆఫ్ ద నేచర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: ఈజ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ హిస్ ఎయిమ్ ఆల్ ద వరల్డ్లీ ఫిజికల్ ఎయిమ్.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికంతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదనియు.
1: ద స్పిరిచువాలిటీ మెంట్ ఇట్ హాస్ గాట్ నథింగ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్.
0: భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు.
1: దట్ ది ఫిజికల్ వరల్డ్ అండ్ ది సోషల్ ఆస్పెక్ట్స్ డు నాట్ రిఫ్లెక్ట్ దేర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
0: భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ సో.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: ప్రకృతిలోనేటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకున్న వలన ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: ది ఎఫెక్ట్స్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ది స్పిరిచువాలిటీ.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: వన్ ఈస్ ప్రభావ ద ఎఫెక్ట్, ద అదర్ వన్ ఈస్ స్వభావ ద నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఈస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజ తత్వము.
1: స్వభావం ఇస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది ఎఫెక్ట్ అండ్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: But that reason man is put to suffering in various ways.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He is forgetting the human quality.
0: దినదినమునకును దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: Day by day we find the demonic and animality on the rise.
0: ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించడం లేదు.
1: He is only a man in form but not in behavior.
0: ఆచార ఆత్మ స్వభావం కలిగినటువంటి మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: The man who conducts himself as per the inner self can only uplift the world.
0: స్వార్థ సప్రయోజనములకు లోనై
1: submitting himself to selfish
0: తత్వములకు దూరమై
1: keeping away from spiritual path
0: నిజమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand his true self.
0: తనను తాను గుర్తించినప్పుడే
1: when he knows himself
0: దివ్యమైనటువంటి యొక్క ఏకత్వములో ఆవిర్భవిస్తుంది.
1: Then only the divine oneness will originate within us.
0: ఈశ్వర కుటుంబ తత్వము ఏకత్వాన్ని గుర్తింపచేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: The divine family will enable us to understand this principle of oneness.
0: Indu divyattam anetundi sarvulu yettu kudanu ekatvanga katti vestundadi.
1: It is only divinity that unifies everyone.
0: Vigneshwarudu
1: Vigneshwara.
0: Ee Vigneshwarudu anetundaru evaru?
1: Who is this Vigneshwara?
0: Idanu aadeshinchinatundi yokka aacharanalu emiti?
1: What is that he has practiced?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వి మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వి హావ్ నాట్ అండర్స్టాండ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: ద సుప్రీం టీచింగ్ ఆఫ్ విఘ్నేశ్వర ఈస్ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైం
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు
1: వెన్ ఫాదర్ కమాండెడ్ హిమ్ టు గో అరౌండ్ ద వరల్డ్
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: హీ గేవ్ ద రిప్లై దట్ హీ వెంట్ రౌండ్ ది ఎంటైర్ వరల్డ్ బై జస్ట్ గోయింగ్ రౌండ్ బోత్ ఆఫ్ ద పేరెంట్స్ ద ఫాదర్ అండ్ ద మదర్.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: The mother and the father are the very form of the divinity.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమే విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: By going round them, it amounts to going round the entire world.
0: తల్లి ప్రకృతి
1: Mother is nature.
0: Tandri bijamu.
1: Father is the seed.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయిల్ లేకుండా బీజం వలకెత్తదు.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: నా తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారముని యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low mean form, we have forgotten that universal form.
0: అండాండి బ్రహ్మాండ.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్యశక్తి ఉన్నది.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: The five elements present all over the nature are equally present in every man.
0: కనుక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: Prakriti samasti, vyakti vyasti.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: Adi prakriti anetvantidi quantity, vyakti anetvantidi quality.
1: The nature is quantity, while the individual is quality.
0: Vyaktulu yokka samuhame samajam.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual
0: as the basic. అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృత రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: విల్ వి ఎంక్వైర్ ఫ్రమ్ ది ఓన్లీ పాయింట్.
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహము.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహములకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ద ఆపోజిట్స్.
0: టీకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిగ నిగ నిగ నిగ నిగ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని టీకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: యస్ గాట్ ద థర్డ్ ఐ, ద వన్ కాన్సెప్ట్ ఇన్ ద బాడీ, అనదర్ కాన్సెప్ట్ ఇన్ ద హెడ్.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: ఆన్ ద హెడ్ ఇస్ గంగ.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: ఆన్ ది
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: ద ఫైర్ అండ్ వాటర్ ఆర్ ఆపోజిట్.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడా స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: ద ఆపోజిట్స్ ఎగ్జిస్ట్ simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: Here the family just dances, delights.
0: ఇంకా ఇంతే కాదు, నారదుడు తంబుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelock,
0: శిశులమ్ముతో త్రిపుచుహరుడు తదిం తదిం తను తదితకయనుచు తాండవ కేళి సల్పేని.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venu udaga. Saraswati veena meetaga purandarudu venu udaga. Hari mudangamu vayinchaga dimi dimi dimi dimitakayanuchu tandava keli salpene.
1: As Saraswati plays on veena, as Hari plays on this mudanga, Shiva dances.
0: Gauri Devi jagamulu yelaga గంగాదేవి నదులై పారగా.
1: As Ganges flows his rivers,
0: విఘ్నేశ్వరుడు అటు ఎటు తిరుగ అవిఘ్నముగాడను అరుడు తాండవ కేళిసల్తేనే.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances
0: delightfully.
1: Ishwara brought this unity in contradictions, opposites.
0: Vigneshwara yokka sirasu gajam.
1: The head of Vigneshwara is that of an elephant.
0: Talli yokka vahanamu simhamu.
1: The chariot of the mother is lion.
0: Simhamu swapnamunu vachinappudu bratakaledu yenuga.
1: Elephant cannot live even if dreams of a lion.
0: Inta viruddhamainatundi yokka sannihitamlo vaaru perugutu vastunnaru.
1: The opposites live so intimately.
0: Subramanyanu vahanamu నెమలి.
1: The chariot of Subramanya is peacock.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు సర్పములు.
1: The ornaments of Ishwara are serpents.
0: ఒకదానికొకటి పరమ విరుద్ధము.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడాను కలిసిమెలిసి పెరుగుతున్నాయి.
1: But they all live in unity.
0: ఇది అంతా కూడాను లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: These are all the signs to show unity to the world.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర హాస్ గాట్ ద సర్పెంట్ యాజ్ ద వేస్ట్ మ్యాన్.
0: సుబ్రహ్మణ్యుని యొక్క వాహనము నెమలి.
1: ద చారిటర్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
0: నెమలిని చూస్తే సర్పములు పరిగెత్తిపోతాయి.
1: వాచింగ్ ది పీకాక్ సర్పెంట్స్ విల్ రన్ అవే.
0: కానీ ఇంత విరోధమైనటువంటి యొక్క సంబంధాన్ని ఈ ఈశ్వర కుటుంబం లోపల అన్యోన్యంగా అనుభవిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కాంట్రడిక్టరీ బిహేవియర్ దే లివ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్.
0: ఇలాంటి ఐకమత్యానికి చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డెమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలం.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే పనిని మనం సులభంగా చేయవచ్చు.
1: వెన్ 10 జాయిన్ ఎనీథింగ్ కెన్ బి అకాంప్లిష్డ్ ఈజీలీ.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యం కూడా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్ హిమ్ విక్టరీ.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ హిమ్ ఆల్ ది
0: కార్యక్రమంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ యూనిటీ దేర్ ఆర్ సో మెనీ కన్వీనియన్స్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: అన్ఫార్చునేట్లీ ద యూనిటీ ఇస్ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఆఫ్ ఇన్ టు పీసెస్.
0: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: వెన్ 3 ఇన్ ఫ్యామిలీ ఆర్ యునైటెడ్ దేర్ విల్ బి పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ దట్ ఫ్యామిలీ.
0: ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: వెన్ దర్ ఆర్ కాంట్రడిక్షన్స్ అమాంగ్ ది 3 దేర్ విల్ బి నో పీస్.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: దేర్ విల్ నాట్ బి సెక్యూరిటీ.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: ద మ్యాన్ ఇస్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ he is not assured of any safety, he is degenerated.
0: Deho devalayakto jeevo devasthanatana dehame oka mana gruham.
1: The body is our dwelling place house.
0: Ee gruhamulo mukkuru nivasistunnaru.
1: Here in this house there are
0: ee mukkuru kulanu anyonya aikamatyamto undinappude ee yokka deham aneetundi yokka jeevithamlo gruhamulandu shanti baddhata nilustayi.
1: When these three live in intimate association, relationship, unity, there will be peace.
0: Ee mukkuru evaru?
1: Who are these three?
0: Okaru thought, సంకల్పం.
1: వన్ ఈజ్ ద థాట్.
0: రెండవడు ఒక వాక్.
1: ద సెకండ్ వన్ ఈజ్ వర్డ్.
0: మూడవది చర్య.
1: థర్డ్ వన్ ఈజ్ ది.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది సేమ్ బాడీ.
0: కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: వెన్ దీస్ త్రీ స్టాండ్ యునైటెడ్ దేర్ విల్ బి పీస్ ఇన్ దిస్ బాడీ.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ద థాట్ వర్డ్ అండ్
0: ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought word and deed.
0: Manasu okati talustundi.
1: Mind thinks one thing.
0: Vaaku okati cheptundi.
1: He says something.
0: Chetulu marakati chestunnayi.
1: Hands work differently.
0: Kalpane deeniki okariki okariki viruddhanga జీవితం జరుగుతుండాలి.
1: Therefore they lead opposite life.
0: ఈ విరుద్ధ కారణం చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions man is restless.
0: కనుక మన యందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
0: ఈ ఐకమత్యము ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: Because of their degeneration, the human life is restless.
0: కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ గణపతి టాట్ ఎ లెసన్ దట్ వన్ షుడ్ ఆఫర్ రెస్పెక్ట్స్ టు వన్స్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ అన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at Ganapati, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: వినాయకుడు దాన భోగను సల్పేటువంటి విషయం లోపల సర్వజ్ఞకుడిలో త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: తను ఎంతనో ప్రయత్నించాడు.
1: He made every attempt to see that he will write continuously.
0: కానీ కలము కూలిపోయింది.
1: But the pen fell.
0: తక్షణమే తన యందున్నటువంటి దంతమును పెరికి దాన్ని కలముగా తీసుకుని రాస్తూ వచ్చాడు.
1: Immediately he has taken out the tooth and started making use of it.
0: జ్ఞానమునకు తన దేహమునైన త్యాగం చేసేటువంటి ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాటు జ్ఞానమునకు మనం ఏమి త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice.
0: జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనకు ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: knowledge. లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకు నైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: Kani divyamainatundi aanandamunaku kinchittaina tyagam cheyadu.
1: But we are not sacrificing even a fraction.
0: Ee chestunnadu manavudu.
1: That's what man is doing.
0: Nityamu grahamulo poojalu chestunnadu.
1: Every day man does
0: worship. Nityamu grahamulo oka naivedyam pettunnadu.
1: He offers food to God.
0: Ee naivedyamulo kudunu tyagam ledu.
1: Even in this offering there is no sacrifice.
0: Pettina naivedyam kuda tiriki tanake tapputundi aneetundi uddeshamto naivedyam pettunnade kani nijamuga bhagavantulu anto into tinte naivedyam kuda pettetundi vaadu kaadu manavudu.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పునస్కారములు సల్పుతున్నాడు.
1: Out of selfishness man worships.
0: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
0: బాహ్యమైనటువంటి మార్పులు జరిగినంత మాత్రమే మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: మనసు మారాలి.
1: Mind should change.
0: హృదయం మారాలి.
1: Heart should change.
0: ఆధ్యాత్మిక దివ్యత్వంలో మనం అలీనమైపోవాలి.
1: We should merge in the spiritual life.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక సుఖము ఆనందము లభ్యమవుతుంది.
1: Then only we will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: We should see the unity in diversity, but not diversity in unity.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
1: The effects of modern education has given rise to number of intellectuals who find this.
0: మేధావులే కానీ గుణవంతులు కాదు.
2: They're intellectuals, not men of virtue.
3: అనేకత్వములొ ఏకత్వాన్ని చూచిన వాడే గుణవంతుడు.
2: He is only virtuous one who finds unity and diversity.
3: గుణము లేనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
2: What is the use of an intellectual without quality?
3: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి కృత్యతతో పల దేశాన్ని మోసం చేయటమే కాని దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
2: All that intellect will make him this maneuvering and all the knacks and the things.
3: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైన అశాంతిని కలిగిస్తుండాలి.
2: The knacks and the cracks are putting this country to restlessness.
3: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
2: Therefore we should make an effort to have
3: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
2: That is the essence of Upanishads.
3: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టిన దినమని.
2: Today is the birthday of Vigneshwara.
3: భగవంతునికి పుట్టుక లేదు చావు లేదు.
2: God has neither birth nor death.
3: కేవలం శరీరాన్ని ధరించినప్పుడు
2: as he assumes form,
3: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
2: He also assumes a role.
3: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
2: Creator also has got a role.
3: పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రమంతా నడుపుతూ ఉంటున్నాడు.
2: By assuming this role, he just conducts the whole
3: world. తాను పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
2: when he assumes this body,
3: ఈ విశ్వనాటకం నందు తాను కూడా ఒక విధమైన నటన చేయాలి.
2: In this drama of this universe, he should also act.
3: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
2: యాజ్ హి యాక్ట్స్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
3: ఇంత మాత్రం చేత ఈ భగవత్ తత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
2: బికాస్ ఆఫ్ దిస్ వీ షుడ్ నెవర్ డౌట్ డివినిటీ.
3: కారణమేమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధమైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
2: The divine has to act basing on the situation and the time and the role as you.
3: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాలో నటిస్తున్నాడు.
2: A person has taken upon himself a role and started acting.
3: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
2: He should act according to the drama.
3: ఆ స్క్రీన్కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
2: Behind the screen, he should have his own individuality.
3: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
2: The individual power is one and the worldly power is different.
3: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వమును చక్కగా అర్థం చేసుకోగలడు.
2: The one who understands the truth of these two can understand divinity.
3: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
2: A person by name Rama assumed the role of Ravana.
3: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడు రాముడు సరైనటువంటి యొక్క తలగా ఉంటుంది.
2: If he really plays the role of Rama, it will be appropriate.
3: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
2: But today what is happening, his name is Rama.
3: రావణత్వంలో క్రూరత్వమే ప్రకటించాలి.
2: In the role of Ravana, he should exhibit wickedness.
3: ప్రకటించడము క్రూరత్వము.
2: He exhibits wickedness.
3: అది స్వరూపము.
2: That is the form.
3: ఇది నామము.
2: His name.
3: నామములో శాంతము.
2: In the name there is
3: namamulo dharmamu.
2: In the name righteous
3: namamulo satyamargamu.
2: In the name there is
3: kali roopamulo durmargamu.
2: But in form there is wickedness.
3: Ee durmargamulaku satyamargamulaku virodham kalugutuntadi.
2: There is contradiction between the truth and the cruelty.
3: Appudu manavudu emani vicharinchadi.
2: Then what is that man shooting well again?
3: Kevalamu lokanatakamu lopala idu oka patra.
2: In this drama of life it is a role.
3: Ee satyanni vaadu gurtinchukunnappude rendinti oka bhedamulu taanu gurtinchadu.
2: When you understand this truth, he will never recognize the difference there.
3: భగవంతుడు మానవాకారం ధరించాడు.
2: God has assumed human form.
3: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడా ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
2: In the human form, he also acts in this drama of universe.
3: ఏ సమయములకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
2: It has to be expressed, manifested appropriate to the situations.
3: ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
3: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు.
2: Draupadi is a great devotee of Krishna.
3: Krishnudu sakshat parabrahma swarupudu.
2: Krishna is the very form of parabrahma.
3: Sarvashaktimayudu.
2: He is all powerful.
3: Sarvajnudu.
2: He is all
3: sarvavyapakudu.
2: He is all pervasive.
3: Alanti Krishnudu Draupadi ki ento sannihitanga undinappatikini.
2: Such Krishna, though very close to Draupadi,
3: aameku parabhavam jarigina samayalopala Krishnudu ekkada kanipinchaledu.
2: When at the time of humiliation, Krishna was not seen.
3: Kani aame adishtani nerveshtunnadu ekkada nunchino cheeralu pamputunnadu.
2: But he fulfilled his desire by sending saris from a distance.
3: Kontamandi anukovachunu.
2: Some may feel so.
3: Draupadi yokka bhakti prapattulaku Krishnudu karigi kadili ravali kada.
2: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
3: Kani raledi.
2: But he has not come.
3: Eemelo bhakti takkuva.
2: Is there death of devotion?
3: Krishnudu no shakti takkuva.
2: Or there is death of power in Vishnu.
3: కాదు కాదు
4: నో
3: ఈమెలో భక్తి ఉంది కృష్ణులో శక్తి ఉంది
4: ద్రౌపది హస్ డివోషన్ అండ్ కృష్ణ
3: అయితే ఈ ద్రౌపది ఇంత పరాభవం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధను ఎందుకు అక్కడ సంహరించలేదు
4: Why is the Duryodhana is not killed at the time of humiliation of Draupadi?
3: Kaadu kaadu ee drama lopla inka kontha varaku scene lanta unnai.
4: Because in this drama there are so many scenes in between.
3: Aa scene akkada vachinappude ee yokka paribhavam jarugutundi.
4: At that appropriate moment of that scene only there will be solution.
3: Ee yokka drama yokka ee yokka katha yokka saaramshamlo
4: the essence of this entire drama story
3: Duryodhana yokka pranamu
4: The life of Duryodhana.
3: భీముని గదలో ఉంటుందని కానీ కృష్ణుడి చేతిలో లేదు.
4: It is in the maze of Bhima, but not in the hands of Krishna.
3: ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు.
4: Duryodhana must be killed by Bhima, not by Krishna.
3: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకడు ఎవరు చంపకూడదు.
4: Similarly, Kamsa should be killed by Krishna.
3: అదే విధంగా రావణ్ణి రావులే చంపాలి కానీ ఇంకొకడు చంపడానికి వీలు కాదు.
4: Similarly, Ravana must be killed by Rama.
3: ఇద్దరి కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
4: There is intimate relationship between
3: them. దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
4: There may be doubts again.
3: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా.
4: Krishna Rama are one.
3: అయితే ఒక్కటే.
4: Yes, one.
3: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
4: That the form of same.
3: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
4: Their conduct is also different, appropriate to their forms.
3: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
4: We cannot go by oneness.
3: భగవంతుడు ఒక్కడే.
4: God is one.
3: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
4: But in the teaching and conduct there is difference.
3: ఎట్లా?
4: How?
3: ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
4: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
3: అయితే కృష్ణుడు పోయి రాముడిని చంపినాడు అంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
4: Will anybody in this world accept if it is said that Krishna killed Ravana?
3: లేక రాముడు వచ్చి కంసుని చంపాడు అంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
4: If you say that Rama killed Kamsa is not against the text.
3: కనుక రామాయణమునకు రామును ఒక రావణాసుడిని చంపాలి.
4: So according to Ramayana, Rama should kill Ravana.
3: Mahabharatam lopala Krishnudu Kamsuni champali.
4: In Mahabharata, Krishna should kill Kamsa.
3: Kalaku aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
4: There you find relationships as per the drama there.
3: Kalaku okkoka cheriya kudunu okkoka vidhamainatundi yokka nibandhalu untunnayi.
4: For every act there
3: aa nibandhalu prati okkadu kudunu anusarinche teerali.
4: All regulations must be followed by everyone.
3: Idi ye law kudunu andeyatundi kaadu.
4: It could not be understood by any law.
3: Idi kevalamu హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటి.
4: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
3: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
4: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
3: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
4: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్.
3: కానీ
4: గాడ్ ఇన్ హ్యూమన్
3: ఫామ్ ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
4: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
3: కానీ మానవుడి అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
4: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
3: కనుక విశ్వ కుటుంబమైనటువంటి ఒక ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
4: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
3: కనుక ఒక గణపతి యొక్క చిత్రం కానీ సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ పార్వతి యొక్క హృదయం కానీ ఈశ్వరుని యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
4: Therefore, either in the form of Ganapati or in the quality of Subramanya or the nature of Parvati and Shiva, you find this unity.
3: Subramanyudu Buddhi.
4: Subramanya stands for intellect.
3: Ganapati Siddhi.
4: Ganapati stands for fulfillment.
3: Parvati Prakriti.
4: Parvati signifies nature.
3: Shakti Ishwarudu.
4: Ishwara is all power.
3: Kaka ee Parvati కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
4: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్ పార్వతి.
3: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
4: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
3: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
4: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
3: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
4: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
3: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
4: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
3: కనుక ఈ ఏకత్వం మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
4: When you understand this oneness, there are not four, just one.
3: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
4: Here our hand has five fingers.
3: ఐదు కుళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
4: All five fingers appear different.
3: కానీ పరిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
4: While at work, all become one.
3: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం, కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
4: When all the five work together, you can work, not otherwise.
3: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
4: This is how the secret of creation
3: is.
4: But here is hand.
3: ఇందులో ఒక బొటన వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
4: The thumb is short.
3: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
4: The forefinger little longer.
3: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
4: The middle one is tallest.
3: నాలుగోది ఇంకా కొంచెం తక్కువగా ఉంది.
4: Then the other one is short.
3: ఐదోది మరింత తక్కువగా ఉంటుండాలి.
4: The little finger is very short.
3: ఈ భగవంతుడు ఈ ఐదు వేలుని ఇచ్చినప్పుడు అన్నిటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
4: When God has given these five fingers, why did not make them equal?
3: Anni samananga unte manam pane cheyalemu.
4: If all of them are equal, you cannot do any work.
3: Aya paniki sambandhinchatuga aa yokka height to fat rendu untundali.
4: Appropriate the action functioning, the height and the fat.
3: Idi daivam yokka srushti yokka rahasyam.
4: This is the secret of creation.
3: Kaani manam vidya buddhulato deeni vicharisthe prayojanam ledu.
4: There is no use to know that through our education.
3: Satti okkati kudalu bhagavantudu kevalam oka vidhamaina sreyasunu kore andistuntadu.
4: God gives everything for the welfare.
3: Loka kshemanni gurinchi chustuntadu.
4: It is for the welfare of the world.
3: Ee loka kshemamu sreyasunu lakshyamlo pettukoni bhagavantudu srushtinchuntadu.
4: God creates keeping in his view the welfare of the world.
3: Ee naati manavuni yokka chalu sandal lopala tala tala chaala bhinnamaipothundi.
4: Because of the modern education, human thoughts are different.
3: Oka maha vidyavantudu enda lopala prayanamai velutunnadu.
4: A highly educated man is walking along the sunlight, severe heat.
3: Kaani ee enda vedini bharinchukoleka oka chettu needa kurchunnadu.
4: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
3: Adi pedda marri chettu.
4: It's a big banyan tree.
3: Vaadu aa vidyavantudu engineer.
4: The highly educated one is an engineer.
3: ఇటు అటు తిరిగి చూచాడు, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
4: He stared that side and this side for water.
3: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
4: There is a small fence.
3: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
4: There you could find the pumpkin there.
3: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
4: There you find the creeper, the pumpkins are very large.
3: చాలా పెద్దగున్నాయి.
4: They are very big.
3: చూచాడు ఈ ఇంజనీర్.
4: This engineer saw.
3: తల పైకి ఎత్తేశాడు.
4: He just stared.
3: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
4: It's a very big banyan tree.
3: ఈ మర్రి చెట్టులో ఇంతింత చిన్న కాయలు ఉంటున్నాయి.
4: That big banyan tree has got small seeds.
3: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
4: This small creeper, it has got very big fruits.
3: చూచాడు.
4: He watched.
3: See. భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
4: He thought, what is this? God has not passed in engineering.
3: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు, ఎదుకోకుండా ఉంటున్నాయే.
4: వాట్ ఈస్ హి హాస్ నో నేచురల్
3: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
4: హియర్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
3: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
4: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
3: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
4: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ థింగ్.
3: చాలా విరుద్ధంగా ఉంది, సృష్టికే విరుద్ధం అన్నాడు.
4: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
3: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
4: థింకింగ్ సో హి డోస్డ్.
3: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
4: By the moment he got up, he found so many seeds of the banyan over him.
3: రాలేటప్పుడు చూచాడు, మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
4: Because of the shadow of the tree, many come and sit there.
3: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలికుంది ఏంటి.
4: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
3: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
4: Nobody will rest under that creeper.
3: అంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
4: He got very big trees, no one is harmed.
3: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది?
4: Expecting the cool shade under a big tree, he would be suddenly harmed.
3: కనుక భగవంతుడు దయామయుడు.
4: God is one of compassion.
3: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
4: His heart thinks of the welfare of the world.
3: ఈనాటి విద్యలకు,
4: for modern education,
3: భగవత్ సృష్టికి,
4: for God creation,
3: ఏమాత్రము సంబంధం లేదు.
4: There is no relationship.
3: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
4: Many scientists are experimenting.
3: ఎంత పరిశోధన చేసినప్పటికీ,
4: in spite of experimentation,
3: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణు మాత్రమే.
4: Whatever they have discovered is just a fraction.
3: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
4: Many things are to be known of mountain level.
3: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
4: That they can't know.
3: పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
4: When they know in full, they can only call themselves.
3: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
1: The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
3: இட்டி அப்பிரமாணாலுக்கு மேல ஏமாத்திரம் கொண்டு வெச்சக்கூடாது.
1: We should not have any such narrow
3: thinking. இட்டி மேல லோங்கக்கூடாது, குங்கக்கூடாது.
1: We should never submit ourselves.
3: ஹృదయ పరిణామము, పరిపాదము, ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
1: We should run after that, the transformation of the heart and the mind.
3: కరెక్ట్ దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కొడును పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో.
1: God thinks of the welfare
3: లోక శ్రేయస్సులో.
1: In working for others,
3: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
1: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
3: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
1: గాడ్ హాస్ గాట్ వెరీ బ్రాడ్ విజన్.
3: ఇంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే మానవుడు విశాలమైనటువంటి బుద్ధి కావాలి.
1: టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్, వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
3: అల్ప బుద్ధితో అధికత్వాన్ని గుర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
1: విత్ దిస్ నారో మైండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్?
3: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
3: హృదయాన్ని విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్,
3: నాట్ ఫిజికల్ హార్ట్.
1: నాట్ ఫిజికల్ హార్ట్.
3: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
1: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్ యూ షుడ్ గెట్ ఆపరేషన్.
3: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
1: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
3: హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
1: హృదయ మీన్స్ హృదయ, నాట్ హార్ట్.
3: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
3: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
1: హృదయ హ్యాస్ నో మెజర్.
3: దీనికి ఆకారమే లేదు.
1: ఇట్ ఇస్ నో
3: సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
1: ఎవ్రీవేర్.
3: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు
1: ఇవే విషయ.
3: నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
1: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా, ద హృదయ విల్ గో దేర్.
3: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
1: హృదయ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
3: యట్ హృదయం అది సర్వ బ్రహ్మాండం.
1: That hridaya is present in the entire universe.
3: Hridayam.
1: Hridayam.
3: Daya. Daya to kudine kudine hridaya.
1: Hridaya is the one with daya or compassion.
3: Daya. Daya to kudine kudine hridaya.
1: Hridaya is the one with daya or compassion.
3: Kani, manam ippudu anukune tundi yokka heart ane tundi pumpu to kudine tundi.
1: The physical heart has got this involvement of the pump.
3: అదొక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
1: ఇది హాస్ గాట్ ఎ స్మాల్ మెషిన్.
3: కానీ ఇది మెషిన్ కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ మెషిన్.
3: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
3: కనుక ప్రతి మానవుడి ఎందుకును దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హీ డెవలప్ కంపాషన్, హీ కెన్ కాల్ హింసెల్ఫ్
3: హృదయమే దైవ మందిరము అన్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్
3: గాడ్. దయలేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
1: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద
3: హృదయము.
1: ఇట్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది డెమన్.
3: కనుక దయ లేకుండా ఉండకూడదు.
1: సో వన్ షుడ్ నాట్
3: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
1: ఇఫ్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
3: దయ అనగా కంపాషన్, కరుణ.
1: దిస్ కంపాషన్, కరుణ.
3: ఈ కషన్తో కూడినటువంటిది.
1: ఇది హాస్ గాట్ ఎ స్మాల్ మెషిన్.
3: కానీ ఇది మెషిన్ కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ మెషిన్.
3: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
3: కనుక ప్రతి మానవుడి ఎందుకు

0: compassed his life.
1: Dayanaga, compassion. Karuna.
0: This compassion, karuna.
1: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
0: When he has got compassion, man may.
1: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
0: It gives an opportunity for the divine.
1: ఆ దైవమైనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
0: When the one without compassion will not have any scope.
1: కనుక దైవము యొక్క బర్త్డేలు జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వారికి జననము లేదు, మరణం లేదు.
0: The birthday of God is celebrated to teach the inner significance, because God has neither birth nor death.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: గాడ్ ఇస్ పర్మనెంట్ విత్ నేదర్ బర్త్.
1: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
0: హి హస్ నేదర్ బిగినింగ్ నోర్ ఎండ్.
1: చావక పుట్టక చంపబడక.
0: హి నేదర్ బోన్స్ నోర్ డై.
1: సర్వత్రము సాక్షి అయి వెలుగు ఆత్మభూవుడు.
0: హి రిమైన్స్ ఇన్ ద సెల్ఫ్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
1: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
0: హౌ డు యు షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డివినిటీ?
1: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ సెడ్
1: టు బి ప్రమాణమునకు అందనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ సెల్ఫ్ ప్రూఫ్.
1: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతుంటున్నాడు.
0: హి ఓన్లీ సకమ్స్ టు ద లా.
1: కనుక ఆ ప్రేమ తత్వం చేత
0: త్రూ లవ్
1: దైవాన్ని అర్థం చేసుకుని,
0: వి షుడ్ అండర్స్టాండ్ గాడ్,
1: దయను పెంచుకుని
0: డెవలప్ లా,
1: జీవితాన్ని గడపాలి.
0: లీడ్ అవర్ లైఫ్.

శ్యాం సుఖ నిధాన ప్రియ రామ నామ నిరాధార కో ఆధార.

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: The wife and children likewise are also temporary, they pass off.
0: Satyam kirti dvayam sthiram, dharmam kirti dvayam sthiram. Satyam, dharmam, kirti, ivye shashvatamantvanti.
1: Truth, righteousness and a good name are permanent.
0: Talli garbhamu nundi dhanamu thedevadu, talli garbhamu nundi.

0: పొందుగా మరుగైనా బ్యాంకు లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns. At the end, right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
0: తుదకు ఎవరికి తురో ఏమి అగును.
1: To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్ హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ and experiences all comforts and conveniences, but ultimately returns empty-handed.
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచం.
1: భారత్ ఇస్ ది స్పిరిచువల్ మైండ్, బట్ ఇన్ దిస్ కంట్రీ వేర్ యూ ఫైండ్ రైచియస్నెస్ ఇస్ ఆన్ ద డిక్లైన్, ఎవ్రీవేర్ యూ ఫైండ్ అన్రైచువస్ యాక్ట్స్ డిజార్డర్ బికాస్ దర్స్ ఎన్ ఎఫెక్ట్ ఇన్ రెస్పాన్స్ టు ది కలి ఎఫెక్ట్స్. The whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravattulu vidrumbinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu deenini challarchi desamunaku shanti baddhatanu chekurcheetvanti yokka nijamainatvanti yokka arhata vidyarthuliyandu maatrame nilchi unnadi.
1: When this demonic tendency and temperament is on the rise, as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: Not only in Bharat, all over the world, students are the only ones who can establish peace and security.
0: Yuvati yuvakulu evarulainatunti yokka vyaktulu ee naadu ee kali prabhavanni taramagotte nimittamai tagina kankanam gattukoni shanti bhadratanu chekurchi satya dharmamulo nilipi jagattunaku prachina sampradayanni nilabettarani nenu aashistunnanu.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: vidya margam nandu kani vaigyanikam nandu kani meeru venukapadina mee tallidandrulu enta paritapinturu దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుండాలి.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యూ ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1,000 times.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
1: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైనా, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
0: త్యాగ అభిమానం, త్యాగ కలిగినటువంటి యొక్క కరుణ, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
0: Kevalamu mee yokka adrishtavashattu bharatiyulaku samskrutini abhivruddhi gaaminche nimittamai aneka mandi mahaniyulu aneka avataramulu kodanu digi vachinatuvanti ee bharat desamunandu.
1: Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness.
0: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుచున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ నీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, What happened to your brothers? Where are they?
0: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja. What happened to other brothers?
0: Where are they? ధర్మజుడు ధర్మహృదయుడు ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
0: కానీ ఏ మాత్రం కూడాను వెరువక కదలక మెదలక ముందు సాగుతూ వచ్చారు ధర్మజుడు.
1: Dharmaja faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He could resist and proceed.
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here ఇన్ ద ఫారెస్ట్ వైల్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది హస్తినాపురంలో ఉన్నారంటే ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యూఆర్ ఓన్లీ 5 brothers. వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
1: We can just relate to this, to the present circumstances.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There's no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their
0: track. ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలి అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: వ్యక్తులు వేరు కావచ్చును, కానీ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరియందు ఒక్కటే ఉంటున్నది.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: కనుకనే ఈ కలియుగం నందు ఇది కేవలం కలహయుగం అని చెప్పుకోవడానికి కూడాను అవకాశం ఉంటుంది.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి?
1: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: In a single family you find so many changes.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదుర్కొని చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదం అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ, వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్,
0: నిజముగా తాను రాయలేదు,
1: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్,
0: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యువర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాలు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాలను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మం అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins, the sun.
0: సూర్యుడు అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్కతూరి కిరణములు చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: ఇంకా చంద్రుడు
1: మూన్,
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon, చంద్రుడు
0: స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on his own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: But the sunlight is highly intense.
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: The moonlight is so cool.
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం, ఇది రావడానికి కారణమేమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: Therefore the sun of wisdom is equal to our intellect.
0: Challani tellani hrudayaniki andincheetvanti yokka shantini chekucheetvanti yokka idi chandrudu ee vidhamaina manasuto chendinatunti vaadu.
1: Therefore moon is the mind who is all cool, white and bright, present in our hearts. Deenini
0: vedamunandu chandrama manaso jataha chacho suryo ajayata.
1: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
0: Chandrudu yokka pratibimbame ee yokka manasu, manasu yokka pratibimbame chandrudu.
1: Therefore the reflection of the moon is the mind and the reflection of the mind is the moon.
0: Mana chachuli endundunnatundi yokka prakash shaktiye surya kiranamulu.
1: The power of light in our eyes is
0: mana
1: nothing but the sun. Mana buddhi
0: prakash suryule ee yokka surya kiranamulu.
1: Therefore it's only sunlight that will make us to see and visualize.
0: Kanuka surya chandradulu agni మన ఉదరాగ్ని తాపాగ్ని పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఫైర్ ఇన్ అవర్ స్టమక్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అసిమిలేషన్.
0: అక్కడే ఈ మూడు కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: ఆల్ ది త్రీ షైన్ ఓవర్ దేర్ డివైన్ ఫార్మ్.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: Chaala mandiki brahma anetunte vaadu ekkada unnadu anipidi gurtinchukoleka edo urike shlokam cheppali. Mana hostel yokka paddhati ee vidhanga untundadi brahmaarpanam ani cheptunnaru.
1: Many just say this prayer, they do not know where brahma is because hostel discipline wants you to say so.
0: Nee nenu ekkada unnanu anetunte oka anumananiki avakasam ivvanakkaledu. అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్యానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanubhavanu himakarte anetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama
1: sentence.
0: Rama anetundi padamunandu ra tat ma tvam ee rendintiki madhyana unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటి చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్వం అసి అయిపోయింది.
1: When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that it is equal to that of తత్వమసి.
0: తత్వం అసి, నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వమసి, ఐ ఎమ్ యూ, యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: ఐ హియర్. జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు.
1: It is the teaching of Tulsidas to the entire world.
0: Mahavakyamulo pradhanamainatundi oka mantramu tattvam asi tat ra tvam ma asi nene ee rendinti oka ekatvame manamu.
1: Among all mahavakyas, tattvamasi is most important cardinal principle. Ra is that, tva you are being same tattvamasi.
0: Kalukane prapancham nandu ee vidhamainatundi oka ekatvanni prabodhinchi ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ టీచింగ్స్ we should develop non-violence in our hearts.
0: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతా కూడా రామమయంగా ఉంటుంటాయి.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: మన యందు ఉండినటువంటి ఒక దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం.
1: For a mean and short happiness, we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatundi vicharanni manam cheyakunda pothunnam?
1: Why don't we discriminate?
0: Deeniki vijnanam anetundi undinappatikini sareinatundi vicharana cheyalekapotame deeniki karanam.
1: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
0: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
1: Every student has lot of knowledge.
0: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
1: Every person has knowledge.
0: Kaani danini sariyainatundi vichimlo danini vicharana cheyatam ledu.
1: But they don't explore in the correct path.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: As do not inquire and discriminate, he suffers.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకరులు వాడు కూడా చెప్పారు,

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకింత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaitundi tappulu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందుకు కాని, మన మాటలు ఎందుకు కాని, మన చూపులు ఎందుకు కాని, మన భావములు ఎందుకు కాని, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ బిట్వీన్ అవర్ వర్డ్స్
0: అహింస అనేటువంటి దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస హింసనేగా తోస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈజ్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది. దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది.
1: To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence.
0: కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము.
1: Therefore, we are misusing, wasting this divine nature.
0: కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ, అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి.
1: We may have wealth, the strength and position. They're all in vain.
0: అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: రావణుడికి ధనం ఉంటుండాలి.
1: Ravana has got lot of wealth.
0: అతని కోటనే సువర్ణ కోటగా ఉంటుండాలి ఫోర్ట్.
1: His very fort is made up of gold.
0: అతనికి ఏ మార్గం నందు కాని, ఏ విషయం నందు కాని, ఏ పరిస్థితులు ఎందుకు కాని లోటు లేదు.
1: There is no shortage or dearth of any material there.
0: శరీర బలము, జన బలము, ధన బలము, మద బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: తపశ్శక్తిని కూడాను సాధించినటువంటి వాడు.
1: He has got that power of dependence.
0: అలాంటి వాడు తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడాను కోల్పోయినాడు.
1: Because of a mean desire, he had to lose everything ultimately.
0: హనుమంతుడు రావణు యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరవు?
1: ఆల్ ద డెమన్స్ ఆస్క్డ్ హిమ్, హూ ఆర్ యూ?
0: అతను చాలా నెమ్మదిగా, మితముగా, హితముగా చెప్తూ వచ్చాడు. దాసోహం కోసలేంద్రస్య, నేను రామచంద్రుని యొక్క దాసుడను అన్నాడు.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: కాని లంకలో ఏనాడు కూడాను కోతులను చూచినటువంటి వారు కాదు.
1: There in Lanka no one ever saw any monkey.
0: లంకలో ఎప్పుడు కూడాను కోతులు ప్రవేశించలేరు.
1: There were no monkeys there at that time in Lanka.
0: కనుక అందరూ కూడాను దాన్ని చూడటానికి వస్తున్నారు, లోపల ఉండినటువంటి వారంతా కూడా బయటకు వస్తున్నారు.
1: All inhabitants of Lanka came out of the residences to see this monkey.
0: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు మహా గుణవంతుడు కనుకనే రావణునికి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వీరికి చిక్కుబడిపోయాడు, అనగా చిక్కుకున్నాడు.
1: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deentlo praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Veeru nannu pattukoni teesukellinappudu appudu nenu Ravanuku direct ga buddhi cheppochu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaadu kattaru, nadumuku taadu chuttaru, ee Ravanasuni sabalopala praveshapettaru.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ అట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాస్ మేడ్ టు సిట్ అట్ ఎ లోయర్ లెవెల్.
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: Hanuman felt like this, being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచెదొర నన్నం పెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: Ravana asked, why did you come here?
0: బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలలేదురా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth, listen to me.
0: చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: సీత is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother. Loka
0: matanu ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Eka siramam needu siramul anekamagaru duntulamulu. Buddhi cheppeda ravanna, nilanka nikelaledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమున గాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు, నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు, నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పది పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను, ఎందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గోటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్. What happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses. దీనిని
0: ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శవంతంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kariki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he said this, the tail on to fire.
0: Ani murkulu amayakulu danahinulu kevalam rakshasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్న.
1: Can anyone escape from
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: ramulantati vaadu ramana sitanu baachi paamaruni vali echenanna.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: Pandavulu aakulalu mulimesi adavi paalai poyiranna.
1: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest.
0: Ee tappindi kaadu.
1: You cannot escape from the
0: మొట్టమొదట మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should make every effort to do good.
0: ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the belt.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood bleeds.
0: అది ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో
0: ఎక్కడైనా మనము మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: యాజ్ యు క్లైమ్ అప్ ది స్టేర్ కేస్
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: యాజ్ యు క్లైమ్ అప్ ది స్టేర్ కేస్

0: అవర్స్
1: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
0: యు సో ఎ సీడ్
1: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
0: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ యువర్ ప్లాంట్.
1: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
0: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్ ఇన్ ద
1: సాప్లింగ్. మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
0: యూ డోంట్ గెట్ ఫ్రూట్స్ ఇమీడియట్లీ.
1: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
0: ఇట్ టేక్స్ 10 to 15 years టు ఈల్డ్ ఫ్రూట్స్.
1: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
0: You sow a seed, you don't get the fruit immediately.
1: కొన్ని సంవత్సరం టైం తీసుకుంటుంది.
0: So it takes years of time.
1: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
0: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
1: కానీ ఫలము మాత్రము తప్పినది కాదు.
0: But you cannot escape from the consequences of your actions.
1: కాని ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలం తప్పుతుంది.
0: There is only one way to escape.
1: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతని ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
0: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: To be the recipients of the divine love, we should have full faith that God is present in everyone.
1: Kanuka ee bhagavat nivasamu andari hrudayame.
0: Heart is the center where God dwells.
1: Itti sarva hrudaya vasu sarveshwaru anetundi satyanni prati manavudu kodanu gurtinchali.
0: Every person should recognize this basic truth that God resides in all of our hearts.
1: వేదములు కనిపించవచ్చును.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ అట్ ఇండివిజువల్ లెవెల్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
0: బట్ ది 5 ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధములైనటువంటి విచారణ సలపాలి.
0: టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ థరోలీ.
1: అనేక మంది దేవతలు లేరు.
0: There are no many deities or gods.
1: అనేక మంది ప్రజలు లేరు.
0: There are no many people.
1: కానీ ప్రజలంతా ఒక్కటే.
0: All are one.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: One God has many names.
1: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంతా కూడా ఒకే దైవమే.
0: Same
1: కరెంట్ ఉంటుండాలి.
0: Though we have so many bulbs all around here, the same current that flows.
1: ఈ కరెంట్ ను మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
0: But however, in order to receive this current, we should do certain spiritual practice.
1: ఈ కరెంట్ ఏ ప్రకాశము.
0: This current is the light.
1: అది ఏ దైవము.
0: That's God.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: That's the divine Brahman.
1: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
0: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
1: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమి కావాలి?
0: What is it is required to illumine this bulb?
1: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
0: టు హ్యావ్ ఇల్యూమినేషన్ యూ షుడ్ ఇన్స్టాల్.
1: బల్బు పెట్టినంత మాత్రమున వెలుతురు రావటం లేదు.
0: యూ డోంట్ గెట్ ద లైట్ ఇమీడియట్లీ బై పుట్టింగ్ ద బల్బ్.
1: దానికి వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
0: యూ షుడ్ పుట్ ఎ జాయింట్ విత్ ద వైర్.
1: వైర్ జాయింట్ చేసినంత మాత్రమున వెలుగు రాదు.
0: వెన్ యూ కనెక్ట్ ది వైర్ యూ డోంట్ గెట్ ద లైట్.
1: ఒక వైర్ లోపల ది కరెంట్ కూడా పోవాలి.
0: ద కరెంట్ షుడ్ ఫ్లో త్రూ దిస్
1: వైర్. అలాగే ఏంటి దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద కరెంట్.
1: దైవశక్తులు
0: వాట్ ఈస్ దిస్ డివైన్ పవర్?
1: సత్యం, ప్రేమ, ఈ రెండే.
0: ట్రూత్ అండ్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ట్రూత్ ఈస్ గాడ్. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈస్ గాడ్. గాడ్ ఈస్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు,
0: సో ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
1: ధర్మము అనే వైర్ లో చేరి
0: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్ ఆఫ్ ధర్మ.
1: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి
0: యాజ్ ఇట్ ఎంటర్స్ ఇన్ ద
1: బల్బ్ ఆఫ్ పీస్ ప్రకాశం వస్తుంటుంది.
0: అండ్ యు డ్రా ద లైట్ ఆఫ్ లవ్.
1: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్
1: ఈ నిజమైన భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
1: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ఎన్ని చేసినప్పటికీ
0: వాట్ ఎవర్
1: అధ్యాపకులు చెప్పారు, రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
0: ద టీచర్ సెడ్ జస్ట్ నౌ,
1: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
0: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
1: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
0: డెత్ ఇస్ సర్టెన్.
1: రెండు తప్పినవి కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
0: వాట్ షుడ్ వి నో నౌ?
1: పరులు చేసే

0: అటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవరీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపనే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఇన్ ది స్మాల్ మ్యాటర్స్ హూ కెన్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: రెండు మీరు మర్చిపోవాలి.
1: టూ యూ షుడ్ ఫర్గెట్.
0: ఏమిటి ఆ రెండు?
1: వాట్ ఆర్ దే?
0: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: యూ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం.
1: ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్, యూ ఆల్వేస్ డిసైడ్ అండ్ థింక్ ఓవర్.
0: కనుకనే ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: సో వీ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్.
0: రెండవది ఏమిటి?
1: వాట్ ఇస్ ద సెకండ్ థింగ్?
0: మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి.
1: వీ షుడ్ ఆల్సో ఫర్గెట్ ద హెల్ప్ వీ హావ్ డన్ టు అదర్స్.
0: నీవు అతనికి హెల్ప్ చేశానంటే నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరీ వాసన రావచ్చు.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: కనుక పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore we should forget the help that we do to others and harm done to us by others.
0: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy experience this eternal truth, the spirit ఆత్మ.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపల మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can certainly experience the true divinity through these small subtle paths.
0: Kana manamu edo pedda pedda sadhanalu chesi edo dhyanamulu japamulu tapamulu yogamulu ivanni chesi kevalamu ivanni karmala yokka vyartamule.
1: We need not undertake spiritual pursuits in a big way like penance.
0: Ivanni kudunu se manodehamunto koodinatvanti ve.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastramenti kaadu.
1: Mind is not permanent.
0: Dehamu shastramenti.
1: Body is not permanent.
0: Ee phaltam etla shastram avutundi manaku.
1: Then how do you expect
0: it? Ee shastrame.
1: Even the reward is temporary.
0: Aithe ivanni emi thodpadtayi.
1: How does it help you in a way?
0: Nijamainatundi satyaniki margaanni choopisthayi.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటారు.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపు పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Eviye japamulu dhyanamulu yogamulu yagnamulu.
1: This sort of a thing is there.
0: I
1: relating to penance and meditation.
0: Board nunchi manam akkada kurchovadaniki veelu kaadu. Board nunchi nadachali manamu.
1: You cannot sit under this guide post or stay with it. You have to go along
0: the way. Kani ee guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
1: Basing on this guide post we should travel God word.
0: Ekkada unnadu daivam?
1: Where is God?
0: Sarvata paanipadam ekkada chuchina unnadu?
1: God is everywhere.
0: Idi kramakramena manam sadhanalu chestu ee yokka satyam manaku artham avutu vastundi.
1: We will understand this truth by undertaking spiritual endeavors.
0: Ivanta telusukokunda povadaniki moola kaaranamu mana dehame pedda addu.
1: We are not able to understand this truth because the vishya
0: ee dehamaname inni abhimanamulu పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ.
0: ఈ దేహానికి సంబంధించిన వాసనలన్నీ కూడా క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కారణం ఏమిటి
1: రామ?
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి మేమిద్దరు ఒకటే.
1: తత్వం అసి దట్ ద వార్ట్ బోత్ ఆర్ వన్.
0: ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami
1: dehariitigo
0: neeku nenu dasudiga bhavistunnanu.
1: At the body level I am your servant.
0: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
1: In the realm of the mind
0: ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే.
1: But you know, I'm a spark, but at the atomic level, you and I are one.
0: నీకు నాకు మధ్యలో ఈ మనస్సు దేహమే అడ్డు తగులుతూ ఉండాలి.
1: It's only the body and the mind that comes between us.
0: పిల్లలు బాగా తెలుసుకోవచ్చును.
1: Students can know well.
0: మీరు ఒక పెద్ద భవనం నిర్మించారు.
1: You built a big mansion.
0: ఈ భవనం లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నారు.
1: There's one bedroom.
0: దానికి బాత్రూమ్ ఒకటి పక్కలో పెట్టుకున్నారు.
1: బాత్రూమ్ అసలు.
0: కిచెన్ రూమ్ ఒకటి పెట్టారు.
1: కిచెన్.
0: డ్రాయింగ్ రూమ్ ఒకటి పెట్టారు.
1: డ్రాయింగ్ రూమ్.
0: డైనింగ్ హాల్ ఒకటి పెట్టారు.
1: డైనింగ్ హాల్.
0: ఇంకా స్టోర్ రూమ్ ఒకటి పెట్టారు.
1: స్టోర్ రూమ్.
0: ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: So many rooms around.
0: Kani,
1: but
0: ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
1: What is that responsible for this division into various rooms?
0: అన్నిటికి మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము.
1: Only the walls that stand in between are responsible.
0: బెడ్రూమ్ కు బాత్రూమ్ కు మధ్యలో ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two exist.
0: ఈ బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే, ఒక్కటే అవుతుంది.
1: Then once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says.
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: There is fort around with the garden at the center. To cross the fort and enter into the garden, what is to be done? Sing the glory of Rama.
0: Saramainadi samurra satyamainadi ottira.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru raru ra Rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: పట్టు అయినది కొమ్మరా పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: If you leave the root and the foundation and catch hold of the branch, you suddenly finish yourself. And then when once you understand this, you will reach Parabrahman.
0: కేవలము ఈ ప్రాప్తమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: We consider this worldly life
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: We consider our daily living routine as a branch.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: Sacrifice your daily routine life, then you will attain Brahman.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: With the rise of desire, there will be decrease in the bliss.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: ఆ ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడాను పెరుగుతుంది.
1: When you love God more, you will be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes, naturally bliss also decreases.
0: ఈ ప్రాప్తమైన వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire.
0: చూసుకోండి.
1: A small example.
0: ఈనాడు నైటే లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు. ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ చల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Therefore this will depends upon the action.
0: నీవు రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Take drink tea twice, that's all.
0: 5 పర్యాయములు సిగరెట్ తాగు.
1: Smoke 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత,
1: after 10 days,
0: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: 5 సిగరెట్లు తాగు.
1: అండ్ దెన్ జస్ట్ స్మోక్ 5 సిగరెట్స్
0: ఇంకా 10 దినములు అయిన తర్వాత
1: ఆఫ్టర్ 10 డేస్
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి
1: స్టాప్ టేకింగ్ ఈవెన్ 1 కప్ ఆఫ్ కాఫీ
0: సిగరెట్ కూడా మానేసేసేయి
1: స్టాప్ స్మోకింగ్
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి
1: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్
0: రాకుండా పోతుండాలి
1: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో
0: మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్రెషర్
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది ఆనందం
1: దేర్ లైస్ ద ప్లెజర్
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము
1: వాట్ డిజైర్స్
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది
1: యూ విల్ నో టుమారో దాట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ద యునైటింగ్ ఫ్యాక్టర్ ది అండర్లైయింగ్ కరెంట్
0: ప్రేమ ముదిత మనసే కహో

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 21st discourse on Gita Bhagavan delivered on 27th August 1984. In this discourse, Bhagavan in his usual matchless style explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagavan Vacha.
1: Asaya Dasaye Te Dasa Sarvalokasya. The one Yavadu Asiku Dasudavunu Attivadu Lokamunake Dasudavutadu.
2: The one who becomes a servant of the desire becomes a servant of the entire world.
1: Asiku Dasulu Karadani Diniyaka Antarartham.
2: The inner significance of this is, do not become a slave for desire.
1: Asenu Dasiga Gavinchukunnavadu Lokamunake Adhipati Avutadu.
2: The one who makes desire his slave becomes a master of the world.
1: Lokamunandugala Samasta Sukamulaku Swayam Jyotishwarupamainatunti Atmaye Mooladharamani Vishwasinchali.
2: We have to believe that the self-effulgent Atman is the basis of all the happiness and joys of the world.
1: Manavuni yokka Indriya Sukamulakai Tapatraya Padatu ఈ ఇంద్రియానందమే సత్యానందమని భావించి సతమతమవుతున్నాడు మానవుడు.
2: పీపుల్ ఆర్ ఇమ్మెన్స్లీ సఫరింగ్ థింకింగ్ దాట్ ది వరల్డ్ ది జాయ్స్ ఆఫ్ ద సెన్సస్ విచ్ ది డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రూ బట్ దిస్ ఇస్ నాట్ సో.
1: అయితే ఈ ఇంద్రియ సుఖములకు కానీ ఇంద్రియ భోగ భాగ్యములకు కానీ జగత్తునందు గల సమస్తమైనటువంటి యొక్క విషయములు ఎందు కలిగినటువంటి ఆనందమునకు కాని ఏది ఆధారము అనేటువంటి సత్యాన్ని మానవుడు విచారించలేకపోతున్నాడు.
2: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ది లగ్జురీస్ ఆఫ్ ద వరల్డ్.
1: భగవద్గీత యందు దేహమును ఒక ఘటముగా భావించారు.
2: ఇన్ భగవద్గీత బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పాట్.
1: ఈ యొక్క కుండకు 10 రంధ్రములు ఉంటున్నవని కూడాను బోధించాడు.
2: ఇట్ హస్ ఆల్సో బీన్ టాట్ దట్ దేర్ ఆర్ 10 హోల్స్ ఫర్ దిస్ పాట్.
1: కింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకి ఏమాత్రము కనిపించదు.
2: ఇఫ్ యూ కీప్ ఎ లైట్ అండ్ ఆన్ దట్ లైట్ ఇఫ్ యూ కీప్ a pot with 10 holes and if you cover this pot with a thick cloth you would not be able to get the light.
1: Nemmadiga aa paina vesinatvanti dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
2: Gradually and slowly if you lift that thick cloth which covers this pot you would be able to see the light coming through the 10 holes of the pot.
1: 10 జ్యోతులుగా ఉండినట్టు మనకు కనిపిస్తుంది కానీ ఆ మూసినటువంటి యొక్క ఘటమును కూడా నువ్వు బ్రద్దలు చేసినప్పుడు ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది.
2: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ దేర్ ఆర్ 10 లైట్స్ బట్ వెన్ యూ బ్రేక్ ది పాట్ యూ విల్ రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ 1 లైట్.
1: స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి.
2: ద సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈజ్ ద 1 లైట్ విచ్ ఇస్ దేర్.
1: దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి యొక్క దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు.
2: ఆన్ దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ యూ హావ్ కవర్డ్ ది విత్ ది బాడీ విచ్ హెస్ గాట్ 10 హోల్స్.
1: దీనిపైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రము కప్పబడింది.
2: దిస్ పార్ట్ హెస్ బీన్ కవర్డ్ బై ది థిక్ క్లాత్ ఆఫ్ మైండ్నెస్ అండ్ అటాచ్మెంట్.
1: కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ రిమూవ్ ది క్లాత్, ది థిక్ క్లాత్ ఆఫ్ మమత్వ ఫస్ట్.
1: ఇది
2: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇది కేవలము ఒక మాయాస్వరూపంలో ఉంటుంటాది.
2: దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే.
2: దిస్ ఇల్యూషన్ ఆల్సో ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
2: దేర్ఫోర్ గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ హాస్ ఇల్యూషన్ యాజ్ హిస్ ఉపాధి.
1: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత 10 జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
2: Once you take away this cloth of illusion, you can see 10 lights.
1: కన్నులు నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
2: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
1: మనం చెవుల నుండి వినేటువంటి ఒక శబ్దమును కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షనే.
2: The sound which you can get to hear through the ears, this also is a reflection of
1: mana note nundi velavadeetundi shabdam anta kudano adhe ee sound.
2: The sound which you get through your mouth is the resound of that jyoti.
1: Ee vidhamga prati indriyam nunchi manam emem anubhavistunnamo, emem cheyagalugutunnamo, ivanni kudano atma jyoti yokka bimbame.
2: All that you have been able to do and experience through these sense organs is only a reflection and image of the atma jyoti.
1: ఇది కేవలం ఘటం ఉండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
2: సో లాంగ్ యాజ్ యూ గాట్ దిస్ పార్ట్ ది బాడీ, యూ ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ ఎ డిఫరెంట్ జ్యోతిస్ అండ్ డిఫరెంట్ లైట్స్.
1: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
2: వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
1: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు.
2: But
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
2: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము?
2: వెన్ కెన్ యూ సీ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ?
1: ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది బాడీ కాన్షియస్నెస్ then we'll be able to experience it as one.
1: Kanuka daivattam anetundi anekatvanga gocharinchadaniki moola karanamu ee deha abhimaname.
2: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
1: Ee deha abhimanamulo ekatvamulo anekatvanni visheshinchetundi maya tattvame.
2: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
1: కానీ అన్నింటి యందు ఒక ఏకత్వమే ఉంటున్నటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తులు.
2: ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఇస్ ది యూనిటీ ఇన్ ది మల్టిప్లిసిటీ.
1: సర్వోపనిషత్ సారమే ఈ భగవద్గీత.
2: భగవద్గీత ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్.
1: కనుక ఏ తర్వాత అన్నింటి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి ఏకత్వమే బోధించేటువంటి యొక్క సమత్వమే ఇందులో సరి అయినటువంటి అర్థము.
2: The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is the
1: samattam yoga uchchate annaru.
2: This has been said, described as equality is yoga.
1: Aithe annintu enduku kodano samattam ee reetiga unnadi aneetundi vishayanni manam nitya jeevithamlo kodano konni margam yendu manamu vicharana cheyali.
2: We have to enquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items.
1: Pishta adhi guna samparkatani anninti endu kudinatvanti ekatvamainatvanti yokka okka divyattam untundali.
2: It has been said that it is divinity which is inherent in everything.
1: Manamu bhujinchetvanti aaharamlo aneka vidhamainatvanti madhura padarthamlo manam chesukuntuntam.
2: In the food that we take, we prepare different types of sweets.
1: Mysore pak, gulab jam, barfi, palko, mithai, jileb, kheer, ilantivanta manam chesukuntuntam.
2: A number of items like mysore pak, gulab jamun, barfi, etc. we just prepare.
1: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి. కానీ ఇందులో చేరినటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటి.
2: The form and the name of all these items are different, but the inner substance is sugar, it is the same.
1: Idi samatvamto kudinatvanti oka yogatvam.
2: This may be described as a yogatva which is full of equality.
1: Idi kudatam chetane దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
2: బికాస్ షుగర్ ఈస్ దేర్, దేర్ ఇస్ స్వీట్నెస్ ఇన్ ఆల్ దీస్ ఐటమ్.
1: నిజంగా బియ్యపు పిండిలో తీపి లేదు.
2: ఇన్ రైస్ ఫ్లోర్ దేర్ ఇస్ నో స్వీట్నెస్.
1: ఈ ఏకత్వం అనేటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్యపు పిండికి తీపి ఏర్పడుతుండాలి.
2: బికాస్ ది రైస్ ఫ్లో ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్, యు హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
1: గోధుమ పిండిలో తీపి లేదు.
2: సిమిలర్లీ ఇన్ ద వీట్ ఫ్లోర్ దేర్ ఇస్ నో స్వీట్.
1: ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుండాలి.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇట్ ఈస్ బికమింగ్ స్వీట్.
1: శనగ పిండిలో కూడా తీపి లేదు.
2: ఇట్ ఈస్ సో ఇన్ ది గ్రామ్ ఫ్లో,
1: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే లడ్డు తీయగా ఉంటుండాలి అన్నాం.
2: బికాస్ షుగర్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఇట్ యు ఆర్ డిస్క్రైబింగ్ లడ్డు యాజ్ స్వీట్.
1: కానీ ఈ సమత్వం అనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
2: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ మిక్స్డ్ విత్ సో మెనీ థింగ్స్, యు హావ్ బీన్ ఎంజాయింగ్ ఆల్ ద థింగ్స్ యాజ్ ద స్వీట్స్.
1: మానవుడు కేవలము ఆహార విహారములతోనే జీవితం అంతిమంగా చేయరాదు.
2: మ్యాన్ షుడ్ నాట్ ఎండ్ హిజ్ లైఫ్ విత్ ఓన్లీ జాయ్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
1: ఇట్టి ఆహార నిద్రను మాత్రమే అనుభవించే నిమిత్తమై మానవత్వం రాలేదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్, వీ హావ్ నాట్ గాట్ దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంజాయింగ్ ఫుడ్ అండ్ స్లీప్.
1: తిండి తీర్థాదుల నిమిత్తమే ఉద్భవించినటువంటి అనేక క్రిమికీటకాదులు పశుపక్షి మృగాదులు కూడాను మనం చూస్తున్నాము.
2: వీఆర్ సీయింగ్ ఏ నంబర్ ఆఫ్ బర్డ్స్ ఎనిమల్స్ అండ్ వర్మ్స్ విచ్ ఆర్ బోర్న్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫుడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మృగములు పశుపక్షాదులు కూడా అనుభవించేటువంటి సుఖమును అనుభవించేటకు మానవత్వమే ఎందుకు రావాలి?
2: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ హ్యావింగ్ హ్యూమన్ లైఫ్ టు ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ విచ్ దీస్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ వర్మ్స్ ఆర్ ఎంజాయింగ్?
1: ఈ పశుపక్షాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
2: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ విచ్ హావ్ బీన్ ఎంజాయ్డ్ బై ది బర్డ్స్ అనిమల్స్?
1: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
2: వాట్ ఇస్ ది స్పెషల్ ఐడియల్ విచ్ హెస్ బీన్ హెల్డ్ అవుట్ ఫార్ హ్యూమానిటీ?
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టైన్ హ్యూమన్ లైఫ్?
1: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు, మానవుడు పశుపతిగా మారాలి.
2: హ్యూమన్ లైఫ్ హెస్ బీన్ గివన్ నాట్ ఫార్ బికమింగ్ అన్ అనిమల్ బట్ హెస్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ ది.
1: మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు.
2: మ్యాన్ హెస్ టేకన్ హ్యూమన్ లైఫ్ టు బికమ్ డివైన్ అండ్ నాట్ టు బికమ్ ఎ డెమన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ దట్ వీ రీచ్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్.
1: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు, మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ బై జీసస్ దట్ మ్యాన్ ఇస్ లివింగ్ నాట్ లివింగ్ బై ఫుడ్ అలోన్.
1: దీనికంటే ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది.
2: దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ సిగ్నిఫికెన్స్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అటైన్.
1: అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించడము, నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమన్నాడు.
2: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు గివ్ అప్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ టు ఆస్పైర్ ఫార్ అండ్ అటైన్ థింగ్స్ విచ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
2: బట్ టుడే వీఆర్ గివింగ్ అప్ సచ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి.
2: దేర్ఫోర్ అర్జున, దిస్ బాడీ కాన్షియస్నెస్ అండ్ అటాచ్మెంట్ టు ది బాడీ ఈస్ బైండింగ్ యూ.
1: దేహాభిమానం ఉండవలసినదే.
2: You must have a little bondy attachment to the body.
1: Aithe ee abhimanam deeni nimittamu aneetuvanti satyanni motta motta vicharinchali.
2: But we'll have to first enquire why should I have this attachment to the body.
1: Tana endunnatuvanti divyatvanni gurtinche nimittame manavatvam aneetuvanti prakatamayindi.
2: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
1: Oka chinna udaharanam manam yochinchukovachunu.
2: We can just think about a small example to understand
1: that manavuni kudano asatya maadaraadu ani telusu.
2: Every man knows that he should not utter a lie.
1: Aneka mandi neenikapaina asatya maadanu ani pratigna chestukuntadu.
2: Quite a few people take an oath that they would not lie then onwards.
1: Maranam vishayame asatya maadutunnadu.
2: Every next moment he is telling a lie.
1: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
2: బిజినెస్ మెన్ నోస్ దట్ హీ షుడ్ నాట్ డిసీవ్.
1: ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
2: హీ ఆల్సో టేక్స్ ఎ రిజోల్వ్ దట్ హీ కెన్ ఎర్న్ ఎ లిటిల్ ప్రాఫిట్.
1: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
2: బట్ ది వెరీ నెక్స్ట్ డే హీ రిసార్ట్స్ టు ది అన్ఫేర్ మీన్స్.
1: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
2: మ్యాన్ థింగ్స్ అండ్ రిజాల్వ్స్ దట్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ షీ షుడ్ నాట్ హర్ట్, షీ షుడ్ నాట్ హార్మ్ ఎనీవన్.
1: కానీ కొన్ని నిమిషంలోని ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
2: బట్ విత్ ఇన్ మినిట్స్ హీ ఫర్గెట్స్ హిస్ రిజాల్వ్, హీ క్రిటిసైజెస్ అండ్ హీ హర్ట్స్ సమ్వన్ ఆర్ ది అదర్.
1: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
2: మ్యాన్ సీమ్స్ టు నాట్ హ్యావ్ ఎ స్టడీ మైండ్ అట్ ఆల్.
1: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
2: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు డెవలప్ ఎ ఫర్మ్ అండ్ స్టడీ మైండ్.
1: ఈనాడు ఏకాశి ఏకాశి, ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
2: He thinks that today is ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything
1: at all. Enta sepa yetappudiki edo inta palaharamaina tindam anukuntadu.
2: After some time he excuses himself by telling that let me take a little of
1: endu lekapothe edo inta godaprabhu uppindaina cheskon tindam anukuntadu.
2: Let me have a little of upma at least.
1: Ee vidhamga tana yokka pratignalanu tana yokka sankalpamulanu మార్చుకోవటంలో లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
2: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
1: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
2: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his word.
1: Edo manavuniki artham kaanetvanti gocharam kaanetvanti oka shakti lopala imidi untundali.
2: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
1: Idi emiti ani lotuga vicharana chesthe,
2: if only one thinks a little deeply, what exactly is this power?
1: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ త్రీ గుణాస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యాన్.
1: సత్వ రజో తమో గుణములు.
2: దే ఆర్ సత్వ రజస్ అండ్ తమో.
1: ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి.
2: దీస్ హావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ సస్టైన్డ్ బై ఫుడ్ అండ్ స్లీప్.
1: అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
2: Among the three, the Rajoguna and Tamoguna are likely to encourage him to take wrong paths.
1: Indulo Rajoguna munaku kaamam aneetuvanti puttudu puttadu.
2: For Rajoguna was born son of kama desire.
1: Aithe ee Tamogunamuku krodham aneetuvanti puttriga puttindi.
2: For Tamoguna a daughter was born called anger.
1: Kanuka mottamodata మానవుని అని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసములను చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామం.
2: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హీ హస్ జస్ట్ టేకన్ ఈస్ ద సన్ ఆఫ్ తమోగుణ
1: రజోగుణ,
2: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
1: ఇక్కడ దుర్గుణములన్నింటికి కూడాను క్యాప్టెన్ గా ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
2: This desire is acting as the leader and the captain of all the bad qualities.
1: Aithe baita unnatvanti shatruvulanu manamu jayinchadaniki konni upayamulu untundayi.
2: We can plan and have certain programs to defeat and
1: samadhana veda dandopayamulu untamu.
2: They have been described as samadhana veda dandopayas.
1: Aithe loni shatruvulaku lungipoyina vaadu baita ripula nettu pattagaladu.
2: But one who has yielded to the inner enemies, how can he conquer the outer and external enemies?
1: లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది?
2: He has been bound within himself, how can he conquer the external and enemies at all?
1: కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు.
2: This captain of the bad qualities has made a hole and entered into the house, and that is desire.
1: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
2: The moment this desire entered inside the house, the others like hatred and anger and greed, they have also entered the house.
1: Ee vidhamaina shatruvulu lopala praveshinchagane taanu tama yokka gnanamunu kolipoyi ee yokka shatruvulaku vashamaipothadu.
2: The moment these enemies enter inside the man, he loses his discrimination and wisdom.
1: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా నువ్వు విఫలం చేసుకుంటున్నాడు.
2: The moment he loses his wisdom, he also gives up his resolution.
1: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
2: The most important reason for not fulfilling his own resolves is desire.
1: దేవాలయమునకు ప్రహారం అని ఉంటుంటది.
2: For the temple there is prahara,
1: compound.
2: There is a compound wall.
1: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
2: But the compound wall, a few holes are usually made.
1: కనుకని ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
2: This body is something like a temple for the God who is jiva inside it.
1: ఇది దీనికి ఉన్నటువంటి ఆవరణం.
2: This is the compound.
1: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్.
2: దిస్ మమత్వ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బిగ్ కాంపౌండ్.
1: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విస్తృతమైపోతుంటాయి.
2: అండ్ త్రూ దిస్ ది సెన్స్ ఆర్గన్స్ మేక్ దే బికమ్ హోల్స్ అండ్ దే ఎన్కరేజ్.
1: కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
2: For this inside indwella God, this body becomes, it sets limits.
1: Goppa goppa rajulu nivasincheetundi yokka bhavanamunaku pedda kota godani kadutuntaru.
2: For the palaces constructed for living big emperors and kings, you will have a big fort.
1: Ee kota godaku konni navadwaramula puri ani pettintaru.
2: For this fort usually there will be 9 gates.
1: Adhe vidhamgane రాజనిక రాజ మహారాజ రాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి.
2: సిమిలర్లీ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఎంపరర్ ఆఫ్ ఆత్మన్, దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్ట్.
1: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
1: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
2: కృష్ణ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హెస్ గాట్ 9 గేట్స్.
1: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్ తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
2: బట్ ది ఫోర్ట్ ఎక్స్టర్నల్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రిక్ సిమెంట్ అండ్ శాండ్ ఎట్సెట్రా.
1: కానీ ఈ కోటగోడ రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
2: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్ బోన్స్ అండ్ ఫ్లెష్.
1: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
2: సో లాంగ్ యాజ్ ది లార్డ్ ది ఇన్వెలర్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ, ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఈ దేహి ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
2: ద మోమెంట్ ద ఇన్వెలర్ లీవ్స్ దిస్ బాడీ, దిస్ బికమ్స్ డర్టీ అండ్ అబ్నోక్షియస్.
1: కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: దేర్ఫోర్ దిస్ బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ హెస్ గాట్ 9 హోల్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ డైమండ్స్.
1: నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
2: మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ ఇట్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ రాదర్ దాన్ ఎమిట్స్ గుడ్ అండ్ పర్ఫ్యూమ్స్.
1: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: బాడీ విచ్ హెస్ గాట్ దీస్ క్వాలిటీస్, బై కన్వర్టింగ్ దిస్ ఇన్ టు డివినిటీ దెర్ బి అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్.
1: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు.
2: But unfortunately man is thinking this to be an instrument which can give him a number of joys material.
1: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
2: He is taking it as an instrument.
1: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడా పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: దట్స్ వై హీ ఈజ్ టేకింగ్ అప్ ది యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఇన్ ద రాంగ్ వేస్.
1: ఇది మానవత్వం చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
2: Krishna has just said that this is not final proof of real humanity.
1: Nayana, dehani anugrahinchadamu dehini telusukovatam kosam.
2: Jay, body has been given in order to understand the indweller who is dehi.
1: Kanuka, neeku pasipachya mrugadulakante telivitetanu adhikanga prasadinchatamlo unnatundi antaratham ide.
2: The inner significance of giving you the power of discrimination in the mind which has not been given to the animals
1: పశుపక్షులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు.
2: Animals and birds do not have the discriminating power and power of inquiry.
1: మానవుడు ప్రతి క్షణమునందు కూడాను ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు.
2: Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought.
1: తన తత్వాన్ని తాను విచారణ చేసుకుంటుండో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
2: He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes.
1: కనుక మన యందు ఉండేటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అగించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి.
2: Therefore, this particular principle of desire which is making us give up all our resolves, we have to understand this.
1: అనే వాంఛలు ఉండాలి.
2: There must be desires.
1: వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు.
2: Without desires, man is not going to live even for a moment in this
1: world. ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను,
2: these desires, man has to use it for good.
1: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
2: He has to hold this as a good example for others.
1: ఇది నిజమైన మానవత్వం.
2: దిస్ ఈజ్ ట్రూ హ్యూమానిటీ.
1: మానవత్వం లోపల సమాజ తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
2: మ్యాన్ హస్ టు కీప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సమాధి ఆల్సో ఇన్ హిస్ లైఫ్.
1: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
2: ఇఫ్ హి డజంట్ హ్యావ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యాజ్ హిస్ గోల్, హి ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజమునకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
2: యాజ్ హి ఇస్ బోర్న్ ఇన్ ది సొసైటీ, లివ్స్ ఇన్ ది సొసైటీ, గెట్ సో మెనీ బెనిఫిట్స్ ఇన్ ది సొసైటీ, హి హ్యాస్ టు సర్వ్ ది సొసైటీ.
1: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకం అవుతాయి.
2: బీ ఇట్ ఎ స్మాల్ వర్క్ ఆర్ ఎ బిగ్ వర్క్, వాట్ ఎవర్ మ్యాన్ హస్ బీన్ డూయింగ్, హి హస్ టు డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్.
1: మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
2: వాట్ ఎవర్ వర్క్ వి డూ, వి హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటు ఎ డివైన్
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
2: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
1: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్.
1: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
2: All the lights, nine lights which are emanating from the body are the lights coming out of God and divinity.
1: స్వయం లింగం యొక్క ప్రకాశం.
2: This is the effulgence coming out of
1: swaswarupam yokka pratibimbam.
2: This is a reflection of swaswarupa.
1: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
2: This is the effulgence of the Lord Supreme. How to use this, we should always have that.
1: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnavu kani daanu nundi veluvadeetunte yokka divyamainatunte prasadam neevu gamaninchatam ledhu.
2: You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence.
1: Oka chinna udaharanam,
2: a small example for this.
1: Kumbha varsham kurustu untundali.
2: There is a downpour.
1: కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
1: కొన్ని షీట్ నుంచి కారుతున్నాయి నీరు.
2: ఫ్రమ్ జింక్ షీట్స్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్.
1: కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు.
2: స్మాల్ అవుట్లెట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రూఫ్.
1: కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్.
1: ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
2: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో.
1: నిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
2: వి ఆర్ డిస్క్రైబింగ్ దిస్ వాటర్ యాస్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ది రూఫ్.
1: రేకు నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
2: సిమిలర్లీ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ అటాచ్డ్ హౌస్.
1: ఈ రేకు నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
2: సిమిలర్లీ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్.
1: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
2: బట్ వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆల్ దిస్ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద స్కై.
1: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
2: దేర్ఫోర్ ఆల్ ది స్పీచ్ from whomsoever it is coming, it
1: ee donulu veru, ee penkulu veru, ee oka sheetlu veru,
2: all these things which are incidentally కమింగ్ అస్ ఇన్ బిట్వీన్ ది క్లౌడ్స్ అండ్ అవర్ దట్ దే ఆర్
1: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
2: We have to recognize the unity which is underlying all the different things.
1: ee ekatvanni manam pattinappude binnatvam aneetundi dooram avutadi.
2: Once we have been able to get hold of this unity, the diversity will disappear.
1: Binnatvam dooram kaadane ee kaamatattvam antartharam aipothundi.
2: Once the diversity disappears, desire disappears.
1: Kaamam enaadu antartharam aindo ఇంక క్రోధమునకు ఏమాత్రమో అవకాశం లేదు.
2: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఆంగర్.
1: ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
2: ఇఫ్ యు డిస్ట్రాయ్ డిజైర్ అండ్ ఆంగర్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
1: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
2: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ we should be able to enjoy the divinity which is within us.
1: Tirini asatoma sadgamaya tamasoma jyotirgamaya mrityorma amrutangamaya anna.
2: The same thing has been just said in the prayer. Asatoma sadgamaya tamasoma jyotirgamaya mrityorma amrutangamaya.
1: Aithe okkokka vastu okkokka sthanamunu pondatam cheta daniki viluva adhikam avutundi.
2: The different objects get their value by the position they occupy.
1: Manamu chesetunte etti karmalu ainappudiki daivarpitamainatunte bhavamto chesinappudu aa karmalu kudunu viluvu kaliginatunte vayyatayi.
2: Whatever work you do, if only you do it for the sake of the Lord and offering to the Lord, they get an extra value.
1: Daivam yokka samparkamu cheta aa vishayamu kudunu pavitram aipothundi.
2: By the association of the work with the Lord, they also become very sacred.
1: Oka chinna udaharana,
2: one small example.
1: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటాం.
2: If we see a rat inside our house, we take the stick and try to punish it.
1: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
2: When we see a rat, we will be a little indifferent or we will be disgusted.
1: కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
2: But the same rat, when it becomes the vehicle of Vinayaka, we worship it.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
2: The value rat has been able to obtain because it has offered itself to the Lord.
1: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
2: If you come across a snake, you hold it and you
1: లేక ఎవరైనా పామును పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
2: Otherwise you get a hold of a snake charmer and hand it over to him.
1: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
2: When the same snake adorns Ishwara, we worship and we offer salutation.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది.
2: Because it has offered itself to Ishwara, therefore it is.
1: కనుక ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసర్పములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
2: Even if it is a poisonous snake, once it offers itself to God, it acquires a lot of fame and becomes worthy of worship.
1: విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ విష్ణు సెంట్ ఎ మెసేజ్ టు ఈశ్వర.
1: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
2: త్రూ హూమ్ డిడ్ హీ సెండ్ ది మెసేజ్? త్రూ గరుడ హీ సెంట్ ఇట్.
1: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
2: దిస్ గరుడ కేమ్ టు ఈశ్వర స్వింగింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ఇట్ జస్ట్
1: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
2: ది బ్రీజ్ విచ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది వింగ్స్ ఆఫ్ దిస్ గరుడ ది స్నేక్ గాట్ ఎ లిటిల్ ఫీల్ ఆఫ్ ఇట్.
1: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
2: ద స్నేక్ విచ్ వాస్ అడోర్నింగ్ ఈశ్వర, ఈశ్వర స్నేక్
1: ఈశ్వరుడిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
2: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ అన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్ ఇట్ సఫర్డ్ ఫ్రమ్ ఈగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
1: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
2: గరుడ ఆల్సో మెన్షన్
1: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది. అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
2: గరుడ సెడ్, ఓ స్నేహ్, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ, కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐల్ టేక్ యూ అవుట్.
1: ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
2: ద మోమెంట్ స్నేక్ లీవ్స్ ఇట్స్ పొజిషన్ ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ గరుడ.
1: కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి యొక్క దీంతో గొప్పతనమును పొందుతూ ఉంటుంది.
2: బికాస్ ఇట్ ఇస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది పొజిషన్ విచ్ ఇట్ ఆక్యుపైస్.
1: ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుందంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
2: ది రియల్ అహంకారం ఆర్ ఈగోయిజం కెన్ బి దేర్ ఓన్లీ వెన్ యూ సే దట్ వీఆర్ విత్ ది లార్డ్, వీఆర్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్.
1: దైవ సన్నిధి దైవ పెన్నిధి మనం విసర్జించినప్పుడు మనం అల్పులుగా మారిపోతాం.
2: వీ గివ్ అప్ ది నియర్నెస్ అండ్ ది డియర్నెస్ ఆఫ్ ద లార్డ్, వీ బికమ్ వెరీ మీన్.
1: దైవాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్, వాల్యూలెస్ థింగ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ విత్ ద లార్డ్ దెన్ ఇట్ విల్ గెట్ యాడెడ్ వాల్యూ.
1: బజారులో గుండుగా బండ పడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికీ అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారంలో అందుకుంటుంది.
2: ఎన్ ఆర్డినరీ స్టోన్ లయింగ్ ఇన్ ద స్ట్రీట్ వెన్ ఇట్ ఈస్ when a sculptor comes and gives a shape and makes it into an idol, it is worshipped in a temple.
1: Kanukani దైవత్వాన్ని మనం పొందేటప్పటికీ ఎంత అధికత్వంలో మనలో జీవితము ప్రకాశిస్తుందో మనం యోచించుకోవాలి.
2: వీ కెన్ థింక్ వాట్ ఎక్స్ట్రాడినరీ వాల్యూ వీ గెట్ వన్స్ వీ బికమ్ డివైన్.
1: ఈ దైవత్వం లోపల అల్పత్వం అనేటువంటి చేరడానికి వీలుండదు.
2: There is no possibility whatsoever for small littleness to get its place in
1: divinity. ఈ అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు.
2: In small little things you cannot express.
1: Oka silpi vachi chakkani vigrahanga tayaru chesetappudiki adi devalayamlo pratishthimpabadi choda chopacharamlo andukuntundi.
2: An ordinary stone lying in the street when it is

0: place
1: in అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు.
0: In small little things you cannot express divinity either.
1: రావణుడు చాలా బాధపడుతున్నాడు పాపం 10 నెలలు సీతను అశోకవనంలో ఉంచుకొని.
0: Keeping Sita in the Ashoka forest, Ravana was suffering the agony.
1: 10 నెలలైనప్పటికీ ఈమె ఏమాత్రం కూడా వీటిని ముఖం చూడటం లేదు.
0: Even though 10 months lapsed, she was not prepared.
1: ఒక పలుకైనా పలకటం లేదు.
0: She did not even utter a word to Ravana.
1: ఎన్ని రకములైనటువంటి యొక్క దీనిని ఆడినప్పటికీ ఆమె ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
0: Whatever threats were held out, she did not care a little.
1: ఈ బాధను గుర్తించినటువంటి మండోదరి చెంతచేరి భర్తకు బోధిస్తూ ఉంటుండాలి.
0: This fact was realized by Mandodari. She went to her husband Ravana and she was teaching him.
1: Ravana, నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు.
0: రావణ, యు హావ్ గాట్ ఇన్ఫినిట్ పవర్స్.
1: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
0: యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆఫ్ ఈశ్వర.
1: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
0: యు హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్.
1: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని ఎన్నుకుడునో మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
1: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
0: యు వెంట్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఎ సన్యాసి టు గెట్ సీతమ్మ.
1: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
0: యూ హ్యావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
1: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది.
0: షీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వెల్ యూ కెన్ గెట్ ది form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should he not do this?
1: Appudu Mandodariki cheptunnadu Ravanudu.
0: Ravana told Mandodari like this.
1: Mandodari, aa pavitramainatundi Rama swaroopame nenu dharisthi ee kama buddhulu naaku enduku untayi annadu.
0: Mandodari, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all.
1: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర చేరవు.
0: వన్స్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ, సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
1: కనుక అర్జున, మామను స్మరియు చేయ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
0: Therefore Arjuna, when you are fighting the battle, fight, but thinking of me fight,
1: nee kartavyanni nu nirvartinchinatundi vaadavutavu.
0: You will have discharged your duty.
1: Kshatriya dharmaniki aadarshavantamainatundi swaroopuduga nee roopanduttavu.
0: You would have held out an ideal for the kshatra dharma itself.
1: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
0: యూ వుడ్ గెట్ అ లాట్ ఆఫ్ ఫేమ్ దిస్ వే.
1: ఈ ఆదర్శమునకు ఈ సత్కీర్తికి కర్తవ్యమునకు కారణం ఏమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరైనటువంటి కారణం.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ఆఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు డివినిటీ, యూ విల్ బి ఏబుల్ టు గెట్ నేమ్, ఫేమ్ అండ్ సక్సెస్, ఎవ్రీథింగ్.
1: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
0: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ క్రమక్రమేణ మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు.
0: స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ యూ కెన్ ఎక్సర్సైజ్ ఎ లిటిల్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్, దే విల్ బి అండర్ కంట్రోల్. వెన్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ becomes the pragna.
1: Samachittam neelo abhirudhi kagaladu.
0: Then you will be able to develop equal mindedness.
1: Kevalam neevu samachittani dooram chesi sangachittamlo neevu jeevisthunnavu.
0: You are living today with all attachments, keeping equal mindedness at distance.
1: Kanuka sangam nirantaramu maareetuvantide.
0: Associations will always be changing.
1: Sangam nirantaram kudanu kunta charanamto koodinatuvantide.
0: Association is full of changes.
1: కనుక ఇది అనిత్యము అశాశ్వతమైనటువంటిది.
0: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు.
1: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
0: రికగ్నైజ్ ది ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
2: దాట్ వాస్ ద 21st ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: వీరసుతుడా వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: Peace disappeared. There is drought in the field of truth. It's the mind which is the cause for everything that is happening. Listen to this, the son of Bharat.
0: Prema Sarupurara.
1: Embodiments of love.
0: Bharatiyudanaga. కేవలం భారతదేశమునందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ద మదర్.
0: భారతదేశము తండ్రి.
1: దిస్ ల్యాండ్ భారత్ ఇస్ ద ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను విశ్వసించి దీనిని ఆశ్రయించి జీవించేటువంటి వాడే భారతీయుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ భారతీయ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మదర్ ద కల్చర్ అండ్ ద ఫాదర్ ద సేక్రెడ్ ల్యాండ్.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్ ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్విత కీర్తిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్ ద టాప్ మోస్ట్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హూ హెస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ది నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ శంకరాచార్య.
0: కానీ అతను అద్వైత సిద్ధాంతమును అనేక విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: He taught the principle of non-dualism in a variety of ways.
0: దాని తర్వాత 2 శతాబ్దములైన తర్వాత రామానుజాచార్యులు వచ్చి భక్తి ప్రపంచులే ప్రధానమైనటువంటి యొక్క మార్గములని ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య who propagated the twin principles of devotion and steadfastness and laid much emphasis on the devotional aspect.
0: ee bhakti prapatranu manasulo dunchukoni atu itu charincheetuvanti yokka bhaktulaku sariyaina margamunu bodhinche nimittamai madhvacharyulu vacharu. itanu kevalam dvaita siddhantam.
1: Ramanujacharya was followed by Madhvacharya, who has taken into consideration the wavering, unsteady nature of the human mind that could not grasp the reality at once and taught the theory of dualism.
0: Shankara varu advaitamunu, Ramanujacharya varu visishta advaitamunu, Madhvacharyulu dvaitamunu. ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ ద త్రీ ద నాన్ జ్యువలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర ద క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ జ్యువలిజం ఆఫ్ మధ్వాచార్య ఆల్ డిపిక్ట్ ద వన్ అండ్ ద సేమ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వము అది ఆత్మతత్వము.
1: The one prevailing center focused on the principle of the self.
0: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhistu vachadu.
1: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
0: ఈ అద్వైతం అయిన తర్వాత విశిష్టాద్వైతం నందు రామానుజుల వారు జీవబ్రహ్మములు వేరు అని భావించి దీన్ని రెండు భాగములుగా విభజించుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్డ్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
0: దేహాత్మభావము, జీవాత్మభావము, పరమాత్మభావము ఈ మూడింటి యొక్క తత్వమును కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్య.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ద సెకండ్ ఇస్ జీవాత్మ, ద ఇండివిజువల్ సెల్ఫ్, అండ్ ద పరమాత్మ, ద యూనివర్సల్ సోల్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్ర సన్నతమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ కుడ్ స్పీక్ అవుట్ ఆల్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద కాస్మిక్ సోల్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: కట్టకడపడికి చెప్పాడు మధ్వ మత సిద్ధాంత పద్ధతులు విడిబేడి, విట్టు కెడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. ఇదంతా కూడాను కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్ వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్ నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్ వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ and the distinction well apprehended, nothing more to be known. That's what Madhvacharya says.
0: Shankaracharya varu daram okkate vastramudu veru veru annadu.
1: It was Shankaracharya who said yarn is one and the same,
0: daram
1: the thread is one and the same, but the cloth may be quite different.
0: Aneka thread tho koodinatuvanti de vastramu,
1: and this cloth is made up of threads.
0: ఇది రామానుజాచార్య వారు ప్రబోధించినటువంటి,
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ రామానుజాచార్య.
0: వస్త్రం ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా దానిని ఉపయోగపెట్టుకుని దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
1: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many and gold is one.
0: Pasula vannalu veru, paalu okate.
1: The cows are of different colors, but the milk is one.
0: Jeevulu veru, jeevundu okkade.
1: And the beings are many, but the indweller.
0: Jati neetulu veru, janmam okate.
1: Though we belong to various clans, but yet the birth is one and same.
0: Kevalamu ee mugguru tattvamunandu manavattam okate.
1: The essential principle of humanity is one and the same in these three schools of thought.
0: Kadapatiki Shankaracharya varu advaitamunu adhikanga prabodhistu vacharu.
1: Shankaracharya taught this principle of non-dualism in a faster way to everywhere.
0: Ee lopala Shankaracharya variki 32 samvatsaram jarigindi.
1: Shankaracharya completed 32 years of age.
0: Leta vayasunde shastramanu prabodhistu shastramanu vicharana sarputu shastramanu parishodhistu vacheta shariram yokka aayu pramanam taggi poyindi.
1: Adi Shankara did not live for long period of life because he started this investigation, inquiry, the study of sacred texts right at the tender age.
0: Kanuka శంకరుల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గముని రామానుజుల వారు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ద పాత్ లేడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
0: రామానుజాచారు బింబము ప్రతిబింబము రెండు కలిసి ఒక్కటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
1: దేర్ ఇస్ దిస్ డైకాటమీ, ది డివిజన్ బిట్వీన్ దీస్ టూ, వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ది అదర్ బీయింగ్ ది రిఫ్లెక్షన్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: దేర్ కెనాట్ ది క్లాత్ వితౌట్ ది
0: థ్రెడ్. బంగారం లేక నగలు కాలేదు.
1: దేర్ కాంట్ బి జ్యువెల్స్ వితౌట్
0: నగలకు వేరు వేరే అలంకారము, వేరు వేరే పేర్లు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Jewels are many, they have got different names, but yet the gold is one.
0: బంగారు ఒకటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
1: All the three have agreed upon the unity, oneness of the gold.
0: కనుక ప్రపంచమునందు విశిష్ట అద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వం చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
1: The people are open to these three schools of philosophy, the non-dualism, qualified non-dualism and the dualism, and they have been for adopting to the extent they could understand.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మనే అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
1: They also taught the basic fact that is only one that manifested into many.
0: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
1: శంకర గేవ్ ఫ్యూ ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్.
0: ఒక నగం తీసి ఈ నగ ఏమిటి అని అడిగాడు.
1: హి పిక్డ్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
0: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
1: సమ్ సెయింగ్ దో వీ డు నాట్ నో నేమ్ ఆఫ్ ది జ్యువెల్ యు ఆర్ షోయింగ్ బట్ వీ నో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: రామానుజాచార్యులు వారు వచ్చి ఇది బంగారు ఒక్కటే కాని వేరు వేరు రూపములు ధరించింది కనుక ఇది కొన్ని నామముల చేత ఒక చైను అన్నారు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య హు సెడ్ దో గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఈ విధంగా ముగ్గురి యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
1: In that way, all the three agreed upon the fundamental principle of oneness.
0: Itti goppavarainatvanti yokka Shankara Ramanuja Madhula yokka acharyulu mugguru acharyuluga lokamulo bayalderi moodu rakamuluga kodanu pracharam chestu vacharu.
1: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
0: శంకరాచార్యులు అద్వైతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ హెస్ ప్రొపగేటెడ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: హూ సెడ్ దట్ దర్ ఇస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రామానుజులు వారు వచ్చారు.
1: రామానుజ
0: ఇది చాలా పొరపాటు.
1: సెడ్ ఇట్ ఇస్ అ మిస్టేక్ ఇన్ వ్యూ.
0: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
1: Without this object, how do you find reflection?
0: ఇది బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వము అన్నాడు.
1: He said, it's unity between the object and the reflection.
0: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
1: And that is non-qualified dualism.
0: దీనిని ఇంకొక విధంలో కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: This is also explained in a different way.
0: చెరక ఉన్నది.
1: Here is sugar cane.
0: అనేక చెరకల నుంచి ఒక రసమును తీశారు.
1: We get the juice, essence of the sugar cane.
0: దీన్ని చెరకు రసము అన్నారు.
1: We say it is sugar cane juice.
0: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి ఒక తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
1: Out of the juice, many preparations are made.
0: కానీ చెరకు రసము ఒక్కటే కాని ఆ రసము యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
1: Though the juice being one, but it has taken different forms.
0: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
1: ఇట్ వాజ్ శంకర హు డిసైడెడ్ దట్ ది జ్యూస్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
0: రసం ఒక్కటే కాని పదార్థములు వేరు వేరు రీతిగా తయారు చేశారు.
1: హౌఎవర్ ద ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ ది సేమ్ జ్యూస్ ఆర్ మెనీ.
0: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటి ఎందు తీపి బయలుదేరింది.
1: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
0: Anaatu nunchi neti varaku kodanu ee vidhamainatundi advaitamu dvaitamu vishishta advaitamu ee moodinti oka tattvamu cheta vaadapavaadam jarugutune neti kodanu vastundayi.
1: Since then there has been arguments and counter arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non dualism and the non dualism.
0: Kaani neti vidyarthulu దేనిని విశ్లేషించగా ఇవన్నీ కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
1: The modern students don't have faith in any one of these three. They just dismiss it as a hypothesis. You have peppermints of different types. But the same sweetness, the sugar, is present in all of them.
0: కనుక ఎవరికి ఉండని ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, without any differences, one has to follow the basic oneness.
0: ప్రపంచమునందు అన్నింటి యందు కూడా నువ్వు ఒక్కటే ఉన్నది.
1: All over this world, there's only one thing that exists.
0: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
1: In the world, naturally you come across this statement, Brahma Satyam, the divine is truth, Jagan Mitcha, the world is illusion. And the sweetness is eternal. Out of the sugar you can make many sweets of different names and forms.
0: Kanuka, Shankaracharyavaru, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the three preceptors, Shankaracharya, Ramanujacharya, Madhvacharya, mention of the same one God.
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self is one.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same self pervades in all.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is full in this universe.
0: మనం ఈ ఆత్మ అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంటుందని విచారణ చేస్తే అంత ఆత్మస్వరూపమే.
1: If you investigate and inquire, you understand it is the self that manifests.
0: పడే వర్షము ఒక్కటే.
1: The rain is one and the same wherever it is.
0: ప్రవహించే నీరు ఒక్కటే.
1: The water that flows is one.
0: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
1: And the sand along which it flows is also
0: మనం నడిచేది ఆ ఇసుకపైనే.
1: And we walk, tread along the sand.
0: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
1: So the sand is Brahman.
0: సర్వము బ్రహ్మమే.
1: Everything is divine.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీల్లేదు.
1: It is not possible to escape from this divinity.
0: కనుక జగత్తులో ఏది చూచినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: Therefore, whatever that you see in this world is divine.
0: ఈ ఇంగ్లీష్ లో divine, divine, divine అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
1: In English, we just say divine and leave the matter there.
0: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు deep wine అన్నారు.
1: But many students mistake it as deep wine.
0: అనగా ఇది తీయని మత్తు పదార్థం అన్నారు.
1: And it is a sweet, intoxicating drink.
0: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
1: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
0: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: కన్సిడరింగ్ దిస్ బేసిక్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రాపగేటెడ్ ఆల్ ద వరల్డ్ ఓవర్.
0: కనుక ఎవరి ఎందు మనం కనిపించినప్పటికీ సర్వులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: All that you see, all that you meet, verily, basically, are divine.
0: నీవు మానవుడు.
1: You are a human being.
0: ఇది పశువు.
1: And here you have a cow.
0: పశువు మానవుడు రెండు ఒకటేనా?
1: Can the cow and the man being one?
0: ఒక్కటే.
1: Yes, they are one.
0: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
1: The behavior of a man and the conduct of the cow are different.
0: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకుని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కాని జీవతత్వాన్ని తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
1: వీ కన్సిడర్ కౌ అండ్ ద మ్యాన్ ఆర్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద లైఫ్ ప్యాటర్న్ అండ్ ద స్టైల్, బట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది బీయింగ్ బోత్ ఆర్ సేమ్.
0: కానా మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: బజార్ లో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
1: యాజ్ యూ గో అలాంగ్ ద స్ట్రీట్ you find the divine in the sand.
0: కాబట్టి దాన్ని బ్రహ్మమని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
1: How can you declare so?
0: అది ఆ స్వరూపంలో పుట్టింది.
1: Brahman has taken that form.
0: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
1: In fact, the whole universe is full of God, divinity.
0: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
1: when we take this view in a broader sense,
0: ఇది తెల్లని వస్త్రము.
1: You know that this is white kerchief.
0: ఇది కాషాయ వస్త్రము.
1: And this is an ochre robe.
0: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాషాయ వస్త్రమే.
1: And this also the ochre robe.
0: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
1: Though the color is different, the cloth is one and the same.
0: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
1: The usage may be different, but basically structurally it is same.
0: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
1: Therefore, the primordial fundamental basis is one of unity, oneness.
0: ఈ ఫండమెంటల్ అయినటువంటిది ఒక్కటిగానే ఉండేటప్పుడే అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
1: When we go by the fundamental principle of unity, there will be no differences.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many, but gold is one.
0: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
1: When you think of gold, then why do you go by the differences of
0: jewels? ఉపయోగించుకునే నిమిత్తమే ఏర్పడినవి కానీ జ్యువెల్స్ ప్రత్యేకంగా ఒక బంగారుకు ఏర్పడినటువంటివి కాదు.
1: In fact, the jewels are meant for your usage, but the gold is one.
0: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
1: This truth, you should take it as the reality.
0: బాలుడైనా బుద్ధుడైనా ఎవరుడైనా అందరూ కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
1: Be that be a boy or an youngster, an old man, they are basically human.
0: కనుక ఈ వస్తువాహనముల యొక్క వికార స్వరూపాన్ని మనం తీసుకుని ఆకారాన్ని చెడగొడుతున్నాం మనం.
1: We go by the form and the name, forgetting the basic primordial principle of unity.
0: ఈ నేము ఫామ్ వల్ల మనం అనేక ఇక్కడికి గురి అవుతున్నాము.
1: We are very much confused because of names and forms.
0: కనుక ఈ ఆకారములు గాని లేక వికారములు గాని మనం తీసుకోకూడదు.
1: Therefore, we cannot rely on this name and form.
0: మూలాధారమైన తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: The fundamental basis, that we should take it into consideration.
0: ఇప్పుడు శంకరాచార్యుల వారు అనేక రకములైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హు కంపోజ్డ్ భజగోవిందం.
0: ఈ భజగోవిందంలో పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: హీ కుడ్ అట్టర్, హీ కుడ్ స్పెల్ అవుట్ ఈజీలీ.

0: वाले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम भज गोविंदम. ఈ భజగోవిందం అనేటువంటి దాంట్లో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ది రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుకృంకరణే
0: నహి నహి నహి రక్షతి దుకృంకరణే.
1: వెన్ ది ఎండ్ ఇస్ సో నియర్ ద స్కాలర్షిప్ ఇన్ ద నాలెడ్జ్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: కనుకనే మనం దేన్ని తీసుకున్నప్పటికీ అదంతా కూడా మనం అనుకునేటువంటి భావం కాదు.
1: వాట్ ఎవర్ యూ థింక్ ఫర్ ద మోమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: వి టేక్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బర్త్ అండ్ రీబర్త్ అండ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: పుట్టడము చావటము
1: in this cycle of birth and death.
0: Puttinidi edi chachinidi edi.
1: What is it that's born? What is the one that dies?
0: Dehame.
1: It is only the body.
0: Dehamlo unnatundi atma okate.
1: The self in the body is only one.
0: Dehamlo undinanta varaku kodanu idi chaitanyanga kanipistundi.
1: The self in the body, so long it exists only.
0: Ee dehamlo odilipothani ee chaitanyam kanipinchadu.
1: As it appears as if it's fully active. The moment it is withdrawn.
0: పునరపి జననం పునరపి మరణం పునర పుట్టడము చావటము పుట్టడము చావటం ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: వీఆర్ డిసప్పాయింటెడ్ బికాస్ వీఆర్ కాట్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka deeniki birth and death telustunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka vedanti ayinatundi oka kumarudu vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting veda.
0: Aa pillavaadu vedanni purti ayyantha lopalle talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was age 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో ఇంతకాలము నన్ను కందిరెప్పవలే చూచు ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేనిని తల్లిగా భావిస్తున్నావు?
1: ద గురు కేమ్ అండ్ సెడ్ యూఆర్ క్రైయింగ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: యు థింక్ దిస్ బాడీ ఈజ్ యువర్ మదర్.
0: దేహం వదిలిందే అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: యూఆర్ క్రైయింగ్ బికాస్ ద బాడీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: ఎస్, డోంట్ యూ ఫైండ్ ద బాడీ?
0: నిన్ను వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: కాబట్టి నీవు ఎందుకు బాధపడుతున్నావు?
1: Then why are you feeling sad?
0: అయితే ఈ దేహం ఉండి కూడాను దీంట్లో చైతన్య శక్తి కనిపించలేదే.
1: Though the body is lying over there is no life in it.
0: కనుకనే చైతన్య శక్తియే మనకు తల్లిదండ్రులు.
1: Therefore the very life principle.
0: దేహాభిమానములు దేహరూపములు మనకు తల్లిదండ్రులు కాదు.
1: And it's not the name and the form, it is the life.
0: కొంతకాలము దేహంతో సంబంధ బాంధవ్యాన్ని కనిపిస్తుంటాది.
1: To some extent we are related to that body and name.
0: Kontha kaalam ayin tarvata aa thalli dehanni abhivruddhi cheskunda badala petti pothundi.
1: At the appointed hour the mother left her physical body.
0: Ee vidhanga manam satyanni gurtinchi vartinchinappudu inni rakamulaina marpulu kalugutu unnai.
1: As we understand this basic truth we find so many changes happening in our
0: life. Shankarla varu ee 11 mandi shishyulni teeskoni గంగాజలముకు స్నానముకు వెళుతున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ.
0: అదే దుక్కుంకరణే దుక్కుంకరణే అని చెప్పడం.
1: హి వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్కుంకరణే.
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: One disciple said,
0: పునర్

0: கிருபையா பாரே பாகி முராரே பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் கோவிந்தம் பஜ மூடமதே.
1: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
0: Shankara variki pillalki ye vidhanga bodhinchali anetundani chakkaga ninayinchukoni aa vidhamainatundi bodhanlu tirigi sarpitu vachadu.
1: And it is Shankara who taught this, all the bhajagovindam, the essence, in a fitting way to his disciples.
0: దుక్కుంకరణి అనేటువంటిది కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
1: దుక్కుంకరణ దుక్కుంకరణి ఇస్ జస్ట్ ఎ వర్డ్ వెర్బల్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్.
0: ఇది ఒక మెటీరియల్ కాదు.
1: ఇట్స్ నాట్ ఎ మెటీరియల్.
0: ఇది ఒక రూపము కాదు.
1: ఇట్ హాస్ నో ఫార్మ్.
0: ఇది ఒక అందము కాదు.
1: అండ్ ఇట్ ఎక్స్పీరియన్స్
0: కానీ ఇది అర్థము బోధించేటువంటి పదము.
1: యట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది మీనింగ్ ది డెత్.
0: ఈ విధంగా తెలుసుకుని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకుని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
0: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
1: Likewise the basic principle is one.
0: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
1: It may take different names and forms.
0: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
1: We cannot rely on the vesture and the name.
0: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
1: They change.
0: కానీ మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చరకురసమే.
1: But the primordial principle is one, that is the juice of the sugar cane.
0: ఈ జ్యూస్ ఒక్కటే.
1: The juice is one.
0: ఆకారములు వేరు వేరే.
1: The forms are different.
0: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
1: ది సటిల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ డిక్లేర్డ్ అండ్ సెట్ టాక్ టు ఎవ్రీబడి.
0: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధములుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం టాట్ బై
0: వేదాంత తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములు విచరిస్తూ దానిని కొంతవరకు అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
1: దో వేదాంత ఫిలాసఫీ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ద పీపుల్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అండ్ హై సౌండింగ్ వొకాబులరీ.
0: అర్థములు వివేకంగా తీసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: వీ షుడ్ గో బై దిస్ అర్థ ద రియల్ మీనింగ్ సిగ్నిఫికెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ ఆబ్జెక్టివ్ శంకర ఎక్స్ప్లెయిన్డ్ ఇంటర్ప్రిటెడ్ హిస్ డాక్టర్.
0: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును శంకర్ల వారు చెప్పినప్పటి విశిష్టాద్వైతం అద్వైతంగాను అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
1: పీపుల్ started following these three schools of philosophy, the one of non-dualism, the other qualified non-dualism, and the one of dualism.
0: Kanuka ee vakyamula cheta manu aneka bhinnamulaga maarchukoni dinni veru veru arthamulaga teeskolakoodadu.
1: We should not distort or pervert the three schools.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Vidyarthulara,
1: students.
0: Goppa vedantanni manam chinnadiga teeskoni దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
1: వీఆర్ కన్సిడరింగ్ ద వేదాంత విచ్ ఇస్ సో మైటీ అండ్ గ్రాండ్, జస్ట్ టేక్ ఇట్ ఇన్
0: వేదాంత తత్వం చాలా విశాలమైనటువంటిది.
1: అండ్ ద వేదాంత ఇస్ సో వాస్ట్,
0: ఈ విశాలమైనటువంటి దానిని చాలా చిన్నదిగా నేరోగా తీసుకుని దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ వేదాంత యాస్ లో మీన్ అండ్ చీప్. నో.
0: కనుకనే దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
1: The profundity and the depth of Vedanta is beyond all measure.
0: Kanuka meer artham telusukune anta varaku kudanu dinni yadarthamainatundi yokka swaroopangaane meer nirupinchali.
1: Therefore understand its meaning and know the reality.
0: Vidyarthulara,
1: students,
0: Shankarla varu chaala sodinchi sadinchi వదిలిపెట్టినటువంటి యొక్క మహావాక్యములు ఇవి.
1: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation,
0: inquiry.
1: Thereafter, the Bhagavad Gita was interpreted and meanings also have been sufficiently given.
0: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
1: The Gita has taken a different direction.
0: ఏ విధంగా వచ్చింది?
1: How is it?
0: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
1: The non-dualism is explained in a dualistic way.
0: అద్వైతంతో ద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
1: And this non-dualism and the dualism both have been considered.
0: అద్వైత ద్వైతములు రెండు కూడా చేరేసేసి విశిష్ట అద్వైతమును పోల్చుకుంటూ వచ్చారు.
1: Therefore, dualism and non-dualism together
0: కట్టగడపడి మూడింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: Eventually, the underlying unity of all the three has been recognized.
0: ఈ మూడింటి యందు ఉన్నటువంటి అంతరాత్మము ఒక్కటే.
1: The inner significance of the three put together.
0: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
1: That's what it is, Brahma Satyam. The reality is the truth. Jagan Mithya and this world
0: jagat
1: is illusion.
0: Ee jagattanta aneka roopanamamlo kanipistuntundadi.
1: This universe is full of names and forms.
0: Kani roopanamamlu chusi manam bhranti ni pondakoddu.
1: We should not be deluded by the names and the forms.
0: Kanuka manam roopanamamlu visarjinchi ini antaratthamainatundi oka mooladharamanu manam pattukunnappude satyam anetundi gurtinchadaniki veelavutundi.
1: It is possible to know the basic truth when once we transcend the limitations of the name and form.
0: Tat tvam asi annaru.
1: It is said tat tvam asi.
0: Adi idiye.
1: That is this.
0: Tat.
1: Tat.
0: Tvam.
1: Tvam.
0: Asi.
1: Asi.
0: Adi idiye ayipoyindi.
1: That is this that thou art.
0: Prajnanam brahma.
1: Prajnanam brahma.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
1: That very awareness, prajnana, is Brahman, divine.
0: ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ.
1: Then comes అయమాత్మ బ్రహ్మ.
0: అనగా అయం ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
0: అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
1: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: తత్ త్వం అసి అన్నారు.
1: ఇట్ వాస్ వేదిక్ డిక్టమ్ తత్ త్వం అసి.
0: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
1: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
0: ఎట్లా ఉన్నావు?
1: హౌ?
0: అది నేనే.
1: దట్ అండ్ ఐ హియర్
0: నేను అదే
1: అండ్ ఐఎమ్ దట్
0: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
1: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
0: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటి ఏకత్వంగా వచ్చింది.
1: ఇన్ దిస్ ది ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
0: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
1: దిస్ ఐ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
0: కనుక మీరు ఈ వాదోపవాదంలో పడి కాలం వ్యర్థం చేయకండి.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
0: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
1: What you should know is that God is one, Brahma is one.
0: Adhe nenu.
1: I am that.
0: Who are you?
1: Who are you?
0: Nenu.
1: I.
0: Nenu. Palani, rupani, namani, annu cheppavaddu.
1: Never say, I bear this name and this form.
0: Who are you? Ante nenu Anil Kumar anaddu.
1: If you put a, get a question, who are you? Don't say, I am Anil Kumar.
0: Who are you? Ante Anil Kumar ani ee dehani pettina pere.
1: Anil Kumar is the name given to the body.
0: కానీ నీకు అనిల్ కుమార్ అని పేరు పెట్టలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్స్ నాట్ యువర్ కరెక్ట్ ట్రూ నేమ్.
0: కాబట్టి హూ ఆర్ యూ అనుకున్నప్పుడు ఐ ఆమ్ ఐ, ఐ ఆమ్ ఐ, ఐ ఆమ్ ఐ.
1: సో వెన్ దట్ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఆర్ యూ, యూ షుడ్ రెస్పాండ్ దిస్ వే, ఐ ఆమ్ ఐ, ఐ ఆమ్ ఐ,
0: ఐ ఆమ్ ఐ. అందులోన ఐ, ఇందులోన ఐ.
1: యూ ఫైండ్ ఐ అండ్ ఆల్సో ఐ ఇన్ బోత్ ది స్పీచ్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం రావడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వాదోపవాదములో పడి
1: డు నాట్ ఆర్గ్యూ.
0: పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మీరు వ్యర్థంగా చేసుకుంటున్నారు.
1: అండ్ నెవర్ గివ్ అప్ ది సీక్రెట్ రియాలిటీ అండ్ ది ట్రూత్.
0: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
1: ఇట్ ఈస్ వేదాంత.
0: ఇది అంతము లేనటువంటిది.
1: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
0: ఎంత కాలం పోయినప్పటికీ అంతం లేదు.
1: ఇట్ హాస్ నో ఎండ్.
0: I am I.
1: We should go on pondering
0: over this. I am I.
1: You may face any question, the answer should be, I am I.
0: ఇది ఎంత కాలం వస్తుంది?
1: How long will it take?
0: ఎంత కాలమైనా వస్తుంది.
1: Yes.
0: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
1: You may take any length of time, the basic fact remains same. I am I.
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాం.
1: It is only the multiplicity, the plurality that is responsible for names and forms.
0: కనుక దీనికి వేరు వేరు రూపనామాలు పెట్టుకోకండి.
1: So, don't go by the name and form.
0: Brahmatattvam okkate.
1: The reality, Brahmatattva is one.
0: Brahmatattvam ekame.
1: That is only one.
0: Rendava padarthame ledu.
1: Not two, one without the second.
0: Nenu nenu ani anukunnappudu.
1: When you think I and I.
0: Inkokari ayana evaru untu ayana nene.
1: And who is the other person?
0: Andaru nene.
1: Yes, it is only I that manifests into many. Only one.
0: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వస్తే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
1: When once you consider the other one separate from you, there arises many questions.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
1: All the teachings that you receive from time to time should come down to one important fundamental truth. I and it's me.
0: నేను బాలుణ్ణి.
1: I'm a boy.
0: నేను ఎవరిని?
1: I'm youngster.
0: నేను విద్యుణ్ణి.
1: I'm old.
0: అని ఈ విధంగా వయోభేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
1: Don't go by the age considerations.
0: ఈ విధంగా పోల్చుకుంటూ మీరు పోతే ఎంతకాలమైనా పోతుంది.
1: This has no end if you go by the time.
0: విద్యుడైనా దాని తర్వాత ఏమవుతుంది?
1: After old age, what is going to happen?
0: ఇంకేమవుతుందో తెలియదు.
1: You don't know what happens later.
0: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
1: We cannot explain further if you go by this time and age.
0: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటి మనం ఎన్నిటికి పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటాడు.
1: We may consider the childhood, the infancy, that of youth and the old age, but the basic I continues.
0: కనుక బేసిక్ ఐని మాత్రం మనం వదలకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ లూజ్ దిస్ బేసిక్ ఐ.
0: ఎక్కడికి పోయినప్పటికీ నేను నేనే.
1: యు రిమైన్ వాట్ యు ఆర్. ఎవరైనా వచ్చి నేను
0: అడుగుతుంటారు, నువ్వు ఎవరయ్యా అని, నేను నేనే అండి.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ ఆర్ యు, యు కెన్ సే ఐ యామ్ ఐ.
0: వాడికి అర్థం కాకపోతే వాడు ఏమైనా చేసుకోని.
1: లెట్ హిమ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ డోంట్
0: హావ్. అర్థం చేసుకోలేదు అని నీ అర్థాన్ని వరవద్దు.
1: బట్ యు హావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
0: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
1: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
0: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
1: యు కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యు గో బై దిస్ ఐనెస్.
0: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
0: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ద నామెన్క్లేచర్ ఇన్ వేదాంత దట్ హస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరార్థము చెప్తాను.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత.
0: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను, మమతబాయము యత్నములు మానుకొనుము, భాష నాకు మీతో ఒకటి సంబంధం ఇంకా కాదు, నన్నబట్టే ఎటువంటి కరుణకైనాను అని అక్టోబర్ 20వ తేదీ చెప్పారు.
1: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20th, నో దట్ ఐఎమ్ సాయి, డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యూ, నన్ కెన్ అండర్స్టాండ్, నన్ కెన్ గేజ్ మై మిస్టరీ అండ్ ద డివినిటీ, డిక్లేర్డ్ భగవాన్.
0: కనుక స్వామి తన యొక్క నిజ తత్వాన్ని ఈ అక్టోబర్ 20వ తేదీ చెప్పాడు. కనుక దానిని ఒక పెద్ద దినంగా తీసుకుని దాన్ని పెద్దగా పెంచుకుంటూ వస్తున్నారు.
1: వీ కన్సిడర్ దిస్ అక్టోబర్ 20th యాజ్ ఎ బిగ్ ఈవెంట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఇట్.
0: కనుక పుట్టినదినము, మెట్టినదినము ఈ రెండు కూడాను మనం తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది బిగినింగ్ నార్ ద ఎండ్.
0: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టినదినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
1: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాస్ దట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
0: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
1: సత్యభామ వాస్ యాంగ్రీ.
0: నీకు పుట్టిన దినమైతే నాకు మెట్టిన దినము అని.
1: అండ్ షీ సెడ్ ఇఫ్ ఇస్ యువర్ పుట్టిన దిన, దిస్ ఇస్ మై మెట్టిన దిన, దట్స్ వాట్ షీ డిక్లేర్.
0: నాకు తాళి కట్టి కట్టిన దినం కనుక నా ఇంటికి రావాలా అని.
1: అండ్ షీ సెడ్ ఇట్ ఈస్ హర్ వెడ్డింగ్ యానివర్సరీ డే.
0: ఈ పుట్టిన దినము మెట్టిన దినము ఇంత విధమైనటువంటి యొక్క జగడాలకు కారణమైపోయింది.
1: దట్ వాస్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ, ద బర్త్ డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
0: కనుక ఏది పుట్టిన దినము కాదు, ఏది మెట్టిన దినము కాదు.
1: కృష్ణ ఈస్ బియాండ్ దీస్ టూ.
0: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
1: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
0: పుట్టినదినము మెట్టినదినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
1: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ విధంగా వచ్చి కట్టగలబట్టి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
0: భజ గోవిందం గోవిందం భజ పూజనకే భజ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ పూజనకే భజ గోవిందం.

0: ಭಕ್ತಿ ಸನ್ನಿಹಿತೆ ಕಾಲೆ. ಅಪ್ಪುಡು ಅದು ವಚ್ಚಿನಟ್ಟಿದೆ ಅದಕ್ಕೆ ನಹಿ ನಹಿ ರಕ್ಷತಿ ಕರುಣೆ. అది వచ్చి ఎప్పటికీ మిమ్మల్ని కరుణించదు. కనుక భజ గోవిందం, భజ గోవింద, గోవిందుని భజించు అని శంకర్ల వారు శిష్యులకంత 16 మంది శిష్యులకంత కూడా ప్రబోధించి ఉచ్చరించి ఆనందించి తాను జగత్తు పడుతూ వెళ్ళాడు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ దట్ ది వెన్ దట్ ది ఎండ్ అప్రోచెస్ ది స్కాలర్షిప్ ద నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ will never come to the rescue, and this is the principle taught by Shankara, propagated by many.

0: కథలు చెప్పు దినము దినము కాని. తక్కినవన్నీయు తద్దినములే, సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
0: దట్ డే ఈస్ ద డే. బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము.
1: When all people poor gather and just mingle like brothers is the day, that day, the true day.
0: దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadaketenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
1: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.

0: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
1: మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
0: As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishtha, Vamadeva, they came over there carrying the crown.
1: ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
0: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
1: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
0: At the main gate, there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: There is a board at the main gate. It carries these letters. Those that adhere, follow truth and righteousness.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవర్తి, ప్రపంచవ్యాప్తి, శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ at everywhere all over the world.
0: Rama rajyamunandu ekkada chuchinappudikini satya dharmamulu aneetundi padamule vinipistu vachayi.
1: Rama rajya, everywhere you hear these two words, satya and dharma.
0: Dharmam aneetundi ekkada chuchina kanipistu vachindi.
1: This righteousness is practiced.
0: Pillalu modalu peddala varaku,
1: yengilu
0: modalu purushulu varaku, chaduvarulu varaku, mookhulu varaku ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్, సో ఆర్ హిస్ మినిస్టర్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్ సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారు, ప్రజలు అట్టివారు.
1: సో ఆల్సో ద పీపుల్ అరౌండ్.
0: కనుక మంత్రులు సత్యధర్మ ప్రవక్తులు.
1: సో మినిస్టర్స్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో అరౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూల చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టిస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్. ఫైన్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాలి, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messenger spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long as Rama Rajya took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్, దీస్ టూ ప్రిన్సిపల్స్
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైం.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ దట్ చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: వర్షకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతను లేదు.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రెవలెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్ వీ డోంట్ ఫైండ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva, we have
0: Ramarajya.
1: There was no controversy or conflict anywhere.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం లేదు.
1: నో హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: పీపుల్ హెల్ప్ ఫర్ ఎవ్రీథింగ్ దే రిసీవ్.
0: పట్టాభిషేక సమయమునందు
1: అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్
0: ఈ రాములు ప్రప్రథమంలో ప్రదర్శించినటువంటిది ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: రామ ఎక్స్ప్రెస్డ్ టు ఎవ్రీబడి వెరీ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు?
1: He said, who is responsible for all this auspicious occasion?
0: అనేక పర్యాయములు సీతను వెతికి సీతజాడను నాకు నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్ అస్ ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది
1: సెకండ్
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణములైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: వెన్ రావణ అబ్డక్టెడ్ సీత, జటాయు బర్డ్ సాక్రిఫైస్ హిస్ లైఫ్, లాస్ట్ హిస్ లైఫ్, డైడ్ ఓవర్ దేర్.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed a gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రసంగంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు,
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్స్
0: సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడాను కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడాను జీవితం అంతా కూడాను కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్ that we should never forget anybody who helped you.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: The one who is grateful is human, the one who is ungrateful is a demon.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకొని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను దుశ్చేష్టలను దుష్ప్రదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: ద వన్ విత్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ వికెడ్ యాక్షన్స్ ఈజ్ ఎ డెమన్.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: హ్యావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ If one harms in turn, he is a demon.
0: కనుకనే సత్య ధర్మములను విస్మరించి
1: forgetting truth and righteousness,
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow
0: unrighteousness.
1: But however the Veda teaches, speak truth
0: and follow dharma. They are
1: not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి, దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burns.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధముగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the eyes.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది ఐస్ మంచుగడ్డ కాదు.
1: If it is not cold, you cannot call it
0: ice. ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is this?
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉంటుంది.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికు ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: విచారణ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto acharinchetundide dharmam.
1: The dharma of every human is to have integrated harmony of thought, word and deed.
0: Matalo okati cheppi kriya marokati chesetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukane ee naadu ee moodinti yokka ekatvam anetundi kanipinchapovatam chetane adharmam anetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: vidyavantulu modalukoni vidyahiruni varaku kudanu ee triputi yokka ekatvam anetundi kanipinchatam ledu.
1: I from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith, he is bound to ruin himself.
0: నమ్మకముడినట్టు నటన చేసేటువంటి వాడు ఏనాటికైనా కూడా నాశనమవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith.
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడా సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such and dharma.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషును అభివృద్ధి చెయ్యాలి.
1: వీ హావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సర్టన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశం నువ్వు రక్షించినటువంటిది, సర్వ మానవులు కూడా నువ్వు సుక్షేమం కలగాలి చెప్పినని లోక సమస్తా సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాటి
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద మదర్స్, ద సేజెస్ అండ్ సెయింట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైన కుటుంబీకులు కూడా సత్య ధర్మపరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచ్యూస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ప్రభు సత్య ధర్మపరాయణుడు.
1: Because king follows
0: satyavak pariparakudu
1: he upholds
0: dharmacharana asaktudu
1: he follows
0: kanukane prajalu kudunu aa vidhanga maarutaaniki avakasam untundi.
1: Therefore people also conduct themselves in that way.
0: Ee naadu yada raja tada praja. Inga prabhu ittiga untunnappudu prajalu etti variga maartaru.
1: Today we find kings of that kind.
0: Prajala dosham ledu.
1: There's no mistake in
0: prabhulu yokka dosham le ivanni.
1: The whole mistake lies with the
0: prabhulu sariyaina kutuvaru kaakapovatam chetane prapanchamanta ee gatini anubhavistundadi.
1: As the rulers are not proper, this is the present day.
0: Yavara swarthamu varadi,
1: each one takes care of one's own self.
0: Yavara durasa varadi,
1: each one has got his own.
0: Yavari padavulu varadi, yavari padavulu,
1: each one takes care of position.
0: Kanukani tama padavulaku tama swarthamunaku తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్ సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే
1: in order to have welfare in this country
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rushulanu anusarinchadam chetane bharat desham inta kalam varaku ee sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్ ఇన్ ద కోర్ట్?
0: దశరథ మహారాజ్ యొక్క ధన ధనక కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధన కనక వస్తు వాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్.
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇంత భక్తి వశుడవు.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా నువ్వు ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move
0: about. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్య ధర్మ should improve.
0: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: It's not any
0: ఏది ధర్మము ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీవెత్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
1: యువర్ న్యాచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డు నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్య ధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రికరణ శుద్ధిగా ఉండేటువంటి.
1: Therefore all the three we have.
0: Satyam ante emti? Edi talchavo?
1: What you thought?
0: Adi paluku.
1: You say that.
0: Edi palikavo?
1: What you said?
0: Adi cheyi.
1: Practice it.
0: Idi dharmam.
1: That is dharma.
0: Kanukane prati daniki kudanu moodinti yokka ekattvam kavali.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: Dinne the proper study of mankind is man annaru.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: Enduku man ani pettukunnadu?
1: Why do you call man?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దేర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్య ధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: దీస్ టూ ఆర్ నాట్ మెయిల్ బి ప్రొపగేటెడ్, కెనాట్ బి ఎర్న్డ్ ఆర్ అక్వైర్డ్.
0: నరసింహమూర్తి చెప్పాడు సత్య ధర్మాన్ని మనం సాధించాలి, సంపాదించాలి అని.
1: నరసింహమూర్తి సెడ్ యూ షుడ్ ఎక్వైర్.
0: సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ.
1: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు ఎక్వైర్.
0: తన ఎందే ఉంటున్నాయి స్థిరంగా.
1: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్ ఇన్ యూ.
0: నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి.
1: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యు అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్?
0: నీ చేతులు ఏమైనా ప్రపంచాన్ని దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హావ్ యు బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎట్లా వచ్చినాయో,
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ,
0: నీ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు. దీన్ని కొనక్కర్లేదు. ఏ కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దట్ ఇస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
0: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మం అనేటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్, బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్? నీకు
0: అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచంలో ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ, యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టు యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu vadalipetti aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family in the house here.
0: సుఖదుఖములు రెండింటిని కూడా నువ్వు సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రినన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటిని సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టములు రెండింటిని కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైమ్. ద్వైతభావమును త్యజించటమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీస్.
0: ఏకభావాన్ని విశ్వసించటమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్.
0: దూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: పెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చినది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: సుఖం వచ్చినది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్ దేర్.
0: ఈ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్టపైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను, మిట్టపైన నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యూ హ్యావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది.
1: సీతా వాస్ దేర్ ఇన్ అశోకవన, సెపరేటెడ్ ఫ్రమ్ హర్
0: అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజ్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: Sita is not deluded by worldly ephemeral
0: rakshasa bhavalu.
1: That's all demonic ideas.
0: Kaani ye andam kuda nu aamenu aakarshinchaledu.
1: No beauty attracted her.
0: Kaani
1: but
0: okaloka dinamu chinna koti ashoka vruksham paina kurchoni ramakathana bodhisthuntundadi
1: and one day And one day a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది. ఎవర్రా ఈ రంక లోపల? నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ.
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుందాదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్లీ షీ వాస్ వెరీ బ్లిస్ఫుల్.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama naameme naaku aanandam.
1: I like this.
0: Aanandame naa andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhisthu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kanaka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu?
1: Where do you get this bliss?
0: Kshemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: సత్య ధర్మ మార్గములో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles, సత్య ధర్మ మార్గములో
0: ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything.
0: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
1: They did not expect anything.
0: పేదలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారములన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నా నేను?
1: What is that Bhagavan is asking you today? ఒక్కటి
0: చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboratory free, laboratory free, అన్ని ఫ్రీ నే.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But however they eat their own food.
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్ అయినా కూడాను ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from anybody.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యూ ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
0: ధనమిచ్చే హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: దే పే మనీ అండ్ అడ్మిట్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద హాస్పిటల్.
0: ఆపరేషన్ కంటే ఏమి, 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: దేర్ యూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: Abba, ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskovatam.
1: Idi
0: veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, is a very big doctor, popular doctor, because he charged
0: operation chesin tarvata oka treatment yokka gummadakayani kosinattu kosestaru, tirigi intensive case loku pampistaru, tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: కానీ ఏ నయా పైసా లేకుండా ఆసుపత్రిలో చేర్చుకుని సొంతం ఇంటి వలె మంచి డెన్లబ్ బెడ్స్ అంతా వేసి, మంచి స్ప్రింగ్ కార్డ్స్ అంతా వేసి వారు ఎంతో ప్రేమతో చూసుకుంటూ భోజనం కూడాను వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: But on the other hand, operation is conducted freely.
0: Because
1: doctors
0: ekku fees teeskovatam ledhu.
1: Because they don't collect fees.
0: Ekkada fees ekkuva teeskuntunnaro aa doctor pedda doctor.
1: The doctor who accepts, receives very big amount of
0: money. Ekkada audition ikkada ee vela vela rupayalanta teeskuntaro aa schools aa institute le chaala peddavi.
1: The institute that charges thousands, you call it a great institute.
0: Akkade vee shadda kuda vastundadi, inta murkhanga untunnaru ee naati prajalu.
1: There the institutes that collect that big amounts, you find sincerity. You are so foolish.
0: Anta free.
1: Your everything is free.
0: Dani valle deeniki vilu lekunda poyinattuga kanipistundadi.
1: That's why it appears as if you don't know the value.
0: Vela valla vilu lekunda potunda vilu enaatikaina untundadi.
1: The value is there at any point of time, not because of you.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను, ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను, ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the blessings of birth. What is it that you study here?
0: Chadutamu.
1: Is it for living?
0: ఈ పట్టకూటి చదువుల కోసమని నీవు ఇంత శ్రమ పడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బుల కోసమని పాశపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There's a beggar there in Bombay sitting under a tree.
0: ఆ బెగ్గర్ సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే ఏదో గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: లక్షలు సంపాదించాలి, విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings
0: who ఎంత మంది చక్రవర్తులు పోయారు,
1: సో మెనీ ఎంపరర్స్ డై,
0: ఎంతమంది రాజులు పోయారు,
1: సో మెనీ కింగ్స్
0: డై. ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: యాజ్ దే డిడ్ంట్ హావ్ వర్చ్యూ దే గాట్ బ్యాడ్ నేమ్.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ హావ్ అండర్స్టూడ్ హూ రావణ ఇస్. అతనికి
0: ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు, కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ బీయింగ్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearl.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: Ultimately left them all.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ది ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతి వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్
0: సౌఖ్యమనుభవింప చాలని నన్నునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gatuku kukkaku yerenta paarina trupti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches.
0: Inta neeru undina atte taagutundi. గొప్ప ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్ ద
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ద పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ఫాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ మ్యాటర్
0: నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరి పోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యూ సీ ఎనీవేర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ. వి షుడ్
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: Because of bad thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all foolishness.
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి.
1: With all funny games.
0: ప్రారంభం తీరగానే.
1: Now the moment that destiny approaches.
0: కపట వేషాలు విడనాడి.
1: He will give up all the time.
0: కష్ట సుఖములతో కూడి.
1: With all the pleasure and pain.
0: చెరియంతు ఓ కిలాడి.
1: Oh toy, your life is a toy. You spend in pleasure and pain.
0: ఇది కిలాడి.
1: It's just a funny creature.
0: చెడ్డ చింత చేసి చేసి.
1: With all wicked thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all funny gangs.
0: ఊడిపడే దేహానికి.
1: The body that falls.
0: పూటకపున్న ఆటలాడి.
1: With all other deceit.
0: పుణ్య పాపములతో కూడి.
1: With all the merit and sin.
0: మరణింతువ ఓ కిలాడి.
1: What will happen to you?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: What is this life?
0: లాస్ట్ కి ఎప్పటికైనా ఊరు మరణించవలసింది.
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: ఈ మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: Never think that you are a big man. No.
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము తెరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is only true human if he has got
0: word. దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: He should have divine thoughts.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: He should spend time thinking of God.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: He should consider God as
0: this. కేవలం దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: Body is an instrument.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుందది.
1: Yes, direct.
0: ఆ ప్రాణమే నేను.
1: That very life is.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: I am the master.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు.
1: యూఆర్ అమ్యూజ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు ఫర్గాట్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు. తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యువర్ ఆన్ జర్నీ. యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ నో ఆల్ నో.
0: సత్య నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all.
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో.
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్.
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో. ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో.
1: దట్ యు కెన్ ఎంజాయ్.
0: చక్కగా నీవు లోతును దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్.
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి.
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్. వాట్ డిగ్రీస్ దే హావ్.
0: ఏ డిగ్రీస్ పొందినాయి.
1: వాట్ డిగ్రీస్ దే గాట్.
0: లేదు.
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చు.
1: Is that life you should lead after study?
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చదువు అంటే ఏంటి? ఆత్మ చదువును చదవాలి.
1: Education means you should know the knowledge of the
0: spirit. ఏది నీకు తెలియకుండా ఉంటుందో దానిని ఆధారంగా తీసుకో.
1: You should know that which
0: you need. నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: And then worldly comfort also you'll enjoy.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: The big tree.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: It has got many branches.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి.
1: Each branch has many.
0: నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: But you want a fruit.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: You see the fruit.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: You see the tree.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: And you take it true.
0: అది అజ్ఞానము.
1: That is ignorance.
0: ఏది కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి. వేర్లకు నీవు నీరు పోయాలి. అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ ద రూట్స్ ఆర్ దేర్ బినీత్. యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్.
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్. వారిని
0: పిలుచుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి. దైవ వశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్. అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఈస్ ది సిక్స్త్ ఎలిమెంట్. మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: You are forgetting that master.
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపరమెంట్ అమంగ్
0: స్టూడెంట్స్. ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ది వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్ యు డు నాట్ నో.
0: ఆ శక్తి నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు గ్రే.
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: సీత ఇస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఎవరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: షీ హస్ నన్ అరౌండ్ దట్ బిలాంగ్ టు హర్.
0: స్త్రీ
1: అబల ఉమెన్ వీక్
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీతా దేర్ వాస్ దేర్ ఇన్ అశోకవన. షీ డిడ్ హ్యావ్ ఎనీబడి టు సపోర్ట్ హర్. బట్ ఇట్స్ ఓన్లీ హర్ స్ట్రెంగ్త్ దట్ వర్క్డ్ టు సపోర్ట్ హర్.
0: కేవలం చిల్లర కాసుల వంటిది. రావణ శక్తి చిల్లర కాసుల వంటివి.
1: అండ్
0: చిల్లర కాసులు
1: కాయిన్స్.
0: కానీ సీత యొక్క శక్తి మహా దివ్య తేజస్సుతో కూడినటువంటి శక్తి.
1: ద పవర్ ఆఫ్ సీత ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్.
0: ఆ శక్తి అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The spirit is present in all of the beings, same spirit.
0: అందరి ఎందు కూడాను కోటీశ్వరుని మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెజెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగ్గర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ది డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: లైట్ అట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగునేలా.
1: వై షుడ్ యూ గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: ఈ ఇంటిలో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యూ గో టు ద నైబర్ ఫర్ అని
0: చెప్పాలి.
1: What what what a fool you are.
0: నీ వెతకనక్కర్లేదు.
1: You don't need to search.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: You don't need to go to forest.
0: తపస్సులు చేయనక్కర్లేదు.
1: You don't need to do anything.
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: You don't need to do charity.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: Turn inward.
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: Follow the God's command. Observe it in toto.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏముంటుంది?
1: What more wealth?
0: జగత్తుకంత సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: It is a permanent wealth. The virtue and the character.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునదే విద్య. విద్యార్థి నేర్వవలే.
1: It is education who should learn. The students should learn. Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkada unnai?
1: Where are they?
0: Ye potta kosina kuni raktam ganapadutundi, pegulu ganapadutundi gaani, malamutra durgandhalu ganapistunnayi gaani, ee gunalu ekkada kanipinchatam ledhu.
1: You find only the fecal matter and all the dirt and the blood when you dissect the body, but not these qualities.
0: Kadupulona malamu.
1: There is fecal matter.
0: కణమెల్ల ఎముకలు.
1: అండ్ ద బోన్స్.
0: నరసిచూన పైన మురికితోలు.
1: ఆఫ్టర్ ఆల్ ద డర్టీ స్కిన్ అరౌండ్.
0: చన చనమ్మునకును.
1: మొమెంట్ టు మొమెంట్.
0: నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమ్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు?
1: ఆర్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బాడీ?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
1: ఆర్ యు ఎగోయిస్టిక్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ?
0: స్వరూపం ఏమీ కాదు.
1: ఇట్స్ నాట్ ద బాడీ.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: ఇట్స్ నాట్ యువర్ టెంపర్మెంట్ యాటిట్యూడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: ఇఫ్ యు డెవలప్ యువర్ క్వాలిటీ ద ఫామ్ విల్ ఇంప్రూవ్.
0: కానీ కొంతమంది అవ్యయులు దైవానికి అర్పితం చేసుకోవడం తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఫూల్స్ సరెండర్ టు గాడ్ బట్ యెట్ దే విల్ నెవర్ లీవ్ దేర్ ఫూలిష్ టెంపరమెంట్.
0: మనిషి కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ ది టికెట్, క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది ట్రైన్.
0: పాపము, అమాయకుడు.
1: ఇస్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్.
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్ట్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని, ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాన్ తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్. This train is carrying the luggage of everybody, so many people. Why can't he give some sort of
0: luggage? Tanu tan luggage is in the railway. నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ద లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్,
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చెయ్యి,
1: సరెండర్ టు గాడ్,
0: చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు,
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్,
0: అన్ని తానే మోసుకుని పోతాడు,
1: హి విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియా.
0: సత్య ధర్మంపైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టు.
0: దైవ ఆజ్ఞలపైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: అవర్ లైఫ్ షుడ్ నాట్ బి లైక్ ఎ పెండులం ఆసిలేటింగ్ ఆన్ ఈదర్ సైడ్.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక,
1: వన్ టంగ్,
0: చెప్పడం ఒకే పదము.
1: వీ షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వీ షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్ వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటిలో రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఇస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ.
0: ఈ సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్ హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్,
0: అదే రాముని యొక్క ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము.
1: That is the
0: main ఒకే మాట,
1: వన్ పాత్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఏరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాముడు, ఆత్మారాముడు, ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూమ్ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం మీ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్య ధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీబడీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. షేర్ విత్ ఎవ్రీబడీ అండ్ లీడ్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యూఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవ్రాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ,
0: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణం ఆశించి,
1: థింక్ ఆఫ్ ది
0: శ్రేయస్సును గురించి, మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికీ దైవాజ్ఞలు మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యూ మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు, అది దేశం యొక్క శ్రేయస్సు, సమాజం శ్రేయస్సు. అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నాం మనం ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము, పక్కన ఉన్నటువంటి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ, హౌ డూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇన్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ శాసనమే మీకు సరి అయినటువంటి శాస్త్రము.
1: వీ షుడ్ ఫాలో గాడ్స్
0: కమాండ్. శాస్త్రం అన్నారు, శాసించినటువంటిదే శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagavan has?
0: ఇది నాకు కాదు, ఈ loss and profit రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: They earn crores and crores.
0: కానీ వాడు ఆనందించటం లేదు.
1: But they're not happy.
0: ఎందువల్ల?
1: Why?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: They are very much afraid of the income tax officer and the tax.
0: కనుకొని నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండాలి ఈ ప్రకృతిలో.
1: Though you are happy on one side, you are miserable on the other side.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: So both the qualities, the worldly and spiritual, are there.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: Live in the world, but be in word.
0: అది ఏ నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ
0: ఏ డిగ్రీలైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటిది ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్, బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, but he works in the university.
0: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్?
0: ఎంబీఏ అని చదువుతారు,
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ యూ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్, వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకును ఈ కరికాలంలో చేసే పనులకును సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకంటే చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు.
1: బికాజ్ యూ డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసం ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: ఉద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్
0: దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్డ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్, వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

the tip of the day.

తెలివినై సర్వమును గాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేదిలును లేదు, మిగుల నాకంటే

తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేదియును

0: I am not punya, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Antar Bahitya. తర్వ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమ పురుషత్వాన్ని ఎక్కడ వెతకటం?
0: వేర్ డు యూ సర్చ్ ఫార్ ద పరమ పురుష, ద సుప్రీం పర్సన్ వెన్ హీ ఇస్ ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ ఆల్ పర్వేసివ్, వెన్ హీ ఇస్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: మహిని సర్వముడు ఈశ్వరమయము గనుక నాదియను అభిమానంబు అనర్థంబు. మహిని సర్వంబు ఈశ్వరమయము కనుక నాదియను అభిమానంబు అనర్థం.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈశ్వర, అండ్ ఇన్ సచ్ బీయింగ్ ద కేస్ ఇట్ ఈస్ ఫుటైల్ అండ్ మీనింగ్లెస్ టు సే దట్ దిస్ ఈజ్ మైన్ and this is not mine.
1: Itti sarva vyapakatvam ainatvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti?
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatunti yokka sakkarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu,
0: it is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani,
0: it is by performing యజ్ఞాస్, యాగాస్ అండ్ సచద
1: దాన ధర్మాది కర్మల చేత కానీ,
0: బై డూయింగ్ సమ్ గుడ్ డీడ్స్ అండ్ పర్ఫార్మింగ్
1: సమధర్మాది సత్కర్మల చేత కానీ,
0: బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సమధమ
1: యమ నియమాది సాధన చేత కానీ,
0: బై సాధనాస్ ఆఫ్ యమ అండ్ నియమ
1: భజన పూజాదుల చేత కానీ,
0: అండ్ బై సర్చింగ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్,
1: దైవాన్ని ఎవరు నువ్వు పొందలేరు, పొందలేరు.
0: No one can attain God by any one of these things.
1: Adiye Bhagavad Gita yandu,
0: this is
1: 11th adhyayam nandu 58,
0: this has been told in Bhagavad Gita in chapter 11 and
1: ee vishayanni spashtamga vivarincharu Krishnudu.
0: This has been explained extremely clearly by Krishna.
1: Aite చేసే సాధనలు దేని నిమిత్తమై?
0: దట్ బీయింగ్ సో, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ సాధన?
1: సర్వసత్యాన్ని గుర్తించినటువంటి పండితులు, మహనీయులు అనేక మంది అనేక సాధనలు కల్పుతున్నారు, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ బై గ్రేట్ సోల్స్ హూ హావ్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ to free man from raga, dvesha, likes, attachment and dislikes.
1: Tana jeevitatvani taanu taliginchukoni taanu taanuga jeevinchadaniki prayatninchadame sadhana yokka antarathamu.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badhimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramliyandu undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్చిత్ ఆనందమయు భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ఈ మూడు కూడాను భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: These three are different, but these three together become and form the light.
1: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దేర్ బి ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజము?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: వీ మే గెట్ ఎ డౌట్ వెదర్ సచ్ ఎ థింగ్ ఈస్ పాసిబుల్ అట్ ఆల్.
1: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారాలు.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu telladanamu tadi ee moodu gunamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kaani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alalu endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also have these three characteristics.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి గాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee sachidananda swaroopame.
0: It is sachidananda swaroopa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దుష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతయకులను దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్వచిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: Every object in the creation is full of these three సత్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్.
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ shown or seen
1: and as daivamanega prakruti ee yokka sachidananda tattvame ee rendinti yokka cherikane ee yokka daivatvam yokku taginatvanti artham.
0: The correct meaning of divinity or god is a combination of this sachidananda and also the creation.
1: Ee sachidananda anetvantidi shashvatamainatvantidi nirantaramu undunatvantidi.
0: This sachidananda is a permanent phenomena, it doesn't change.
1: Kada daivamanega matter plus being is God.
0: God refers to matter plus being.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: We have to make effort to understand this supreme and divine phenomena.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: To understand this transcendental reality and divinity there is a particular method.
1: Indulo pradhanamainatvanti pratibandhakalu nalugu.
0: There are four obstacles which come in the way of understanding this.
1: Avidya pratibandhamu okati. Avidya pratibandhamu
0: one is the obstacle of ignorance. Avidya pratibandham is one obstacle.
1: Rendavadi prajna pratibandhamu.
0: The second obstacle is prajna pratibandham.
1: Moodavadi kutarka pratibandham.
0: The third one is ivichcha pratibandham.
1: Nalugavadi vivarya turiya avastha.
0: The fourth one is vivarya turiya avastha.
1: Dinne vivarya duragraham ani kuda nu cheppavachunu.
0: The same thing can be described as vivarya turiya also.
1: Avidya pratibandham anaga emiti?
0: What is the meaning of avidya pratibandham?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ ఎ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞాప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ ఆబ్స్టికల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్, హు ఆర్ సేజెస్, సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: This also may be described as ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: The third one is
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్? ది కాజ్ ఈస్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా డెల్యూషన్.
1: మాయ అనగా లేనిది ఉండినట్టుగా, ఉన్నది లేనట్టుగా అద్దమలో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing, it is
1: the ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external
1: kaani antatattvani gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarunigaa bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanaka jagattu jagadishwari yokka aakarame tappa anyamu kaadu.
0: Jagat or the world is only form of God, nothing else.
1: Matter contains energy ani.
0: Matter contains energy.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి ఒక పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశ్యపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశ్యప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశ్యపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశ్యప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడిగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యు వాంట్ టు రిమూవ్ యు ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సెపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సెపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడాను దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: All these things which are performed are not for the sake of attaining God.
1: Tanimittamai tam aacharinchetvanti.
0: Everything is done for his own sake.
1: Daivamunaku etti karmalanu aacharinchanakkaraledu.
0: For the sake of God there is no need for performing.
1: Daivam pratyekamuga kanipinchadu.
0: God cannot be seen as a separate entity from
1: tanu tane ayi undiyu.
0: He remains himself.
1: Tananu aavarinchinatvanti ee ragadveshaadi malinyamunu పరిహారము గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హిమ్సెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ఈ అనంతమైన సముద్రంలో అలలు ప్రారంభమవుతున్నాయి.
0: In the infinite ocean, there are waves.
1: ఈ అలలకు ఏదియో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలను ప్రారంభించక వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుండాలి.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుండది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలము అలముగా అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అన్నటువంటి ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వం.
0: This జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వం. అంతై కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: ఎంత వరకు మనకు ప్రతిబింబం?
0: How long will you have the image?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: The reflection will be there as long as there is mirror.
1: అద్దము వేరు చేసిన ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: But the object remains throughout, whether there is mirror or
1: not. మన దేహమే అద్దము.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరమవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఆన్ ద బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్.

0: ఇది పరబ్రహ్మ స్వరూపంలో రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: ద ఎంటైర్ వరల్డ్ దేర్ ఫోర్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఎ ప్లే.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: వీ కెన్ క్యారీ ఆన్ ది యాక్టివిటీ బట్ వీ షుడ్ నాట్ గెట్ ఎంటాంగిల్డ్ బై దెమ్.
1: సంసారమును మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
0: వీ కెన్ హ్యావ్ అఫెక్షన్ ఫర్ ది సంసార ఫర్ ద ఫ్యామిలీ బట్ వీ షుడ్ నాట్ గెట్ టూ మచ్ అటాచ్డ్ అండ్ ఇన్వాల్వ్.
1: బంధుమిత్రుల చేత మైత్రి కావచ్చునే కాని మమత్వం అనేటువంటిది పెంచుకోదగినటువంటిది కాదు.
0: యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ బట్ యూ షుడ్ నాట్ డెవలప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: నాట్ రిలేషన్స్ ఆఫ్ యాక్షన్ బట్ రియలైజేషన్ ఆఫ్ ఇన్ యాక్షన్.
0: ఇట్ ఈస్ నాట్ రియలైజేషన్ ఆఫ్ యాక్షన్ బట్ ఇట్ ఈస్ రియలైజేషన్ ఆఫ్
1: రినౌన్సియేషన్.
0: ఇట్ ఈస్ నాట్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ ఇట్ ఈస్ రినౌన్సియేషన్ ఆఫ్ ఇన్ యాక్షన్.
1: రినౌన్సియేషన్ ఇన్ యాక్షన్.
0: రినౌన్సియేషన్ ఇన్ యాక్షన్.
1: మనము కర్మలను విమర్శించుకోవటము కర్మలను త్యజించటము కాదు మనం చేయవలసినటువంటిది.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: Manam cheyavalsina karmalu manam cheyali.
0: We have to carry on our duty as all the
1: arani ee karmalu yandu undinatvanti oka doshamulanu pariharam gaavinchukuntaku prayatninchali.
0: We have to make an effort to remove the defects in our action.
1: Adi ye chittasya shuddhaye karmaha. ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బీ గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: కనుక మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వన మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందర మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్ మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్ట మదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషట్వత్కములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14,
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్ని చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahmatattva which he really is.
1: Chandrudu tane yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: Visani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.

0: కనుక మానవత్వమునందు ఈ విధమైనటువంటి యొక్క దోషభావములు అభివృద్ధి కావటం చేతనే తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
0: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
0: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
1: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఈస్ అవిద్యా క్లేశ.
0: రెండవది అభినవ క్లేశము.
1: ద సెకండ్ వన్ ఈస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
0: నాలుగవది రాగ క్లేశము.
1: ద ఫోర్త్ వన్ ఈస్ రాగ క్లేశ.
0: ఐదవది ద్వేష క్లేశము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
0: అవిద్య అనగా తిరిగి అదియే, నేను జీవుడను, నేను దేవుడను కాదు, నేను స్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను, బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
1: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
0: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
1: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ వీకమ్స్ మ్యాన్.
0: అభినవ క్లేశమనగా ఈ సంసారమునకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉండటం.
1: ది సెకండ్ టైప్ ఆఫ్ వీక్నెస్ అభినవ క్లేశ రెఫర్స్ టు ద వీక్నెస్ విచ్ మేక్స్ హిమ్ ఫీల్ దట్ హీ కెనాట్ కమ్ అవుట్.
0: మనసే మన సర్వ బంధములకు మూల కారణము, హేతువు.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బాండేజెస్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి మనస్తత్వాన్ని మనం త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉంటున్నాము.
1: వై ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజ్ అండ్ అటాచ్మెంట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
0: సర్వ విషయమును కూడాను, సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
1: దిస్ రెఫర్స్ టు ద గ్రీఫ్ ఇన్ ద మ్యాన్ విచ్ మేక్స్ హిమ్ ఫీల్ దట్ హీ షుడ్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ అన్ అన్లిమిటెడ్ వే ఆల్ ద టైప్స్ ఆఫ్
0: హ్యాపీనెస్. చేత విఫలమైతే లోభం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యు ఆర్ డిఫీటెడ్ ఇన్ అటైనింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ ఇన్ దిస్ గ్రీడ్ దెన్ యు డెవలప్ మైజర్లీనెస్.
0: దీనిని ఫలింపజేసుకుంటే అహంకారం ప్రారంభమవుతుంది.
1: సపోజ్ యు సక్సీడ్ ఇన్ యువర్ ఎఫర్ట్ ఇన్ దిస్ దెన్ యు డెవలప్ ఈగోటిజం.
0: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని, క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
1: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
0: రాగక్లేశము. ధన కనక వస్తువాహనాదులు లభించాలని అభిలషించటం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
0: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: ద్వేష క్లేశము ఐదవది.
1: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ ఎస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హీ డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
0: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
1: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
0: ఇదే ద్వేష క్లేశము.
1: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
1: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్.
0: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
0: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
1: Everyone has looked down with a sense of meanness associated.
0: గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
1: సిమిలర్లీ అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ.
0: కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
1: ద రీజన్ ఈ
0: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
1: క్రో గోస్ ఆన్ లైకింగ్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ రాటన్ నాట్ ద వన్స్ విచ్ ఆర్ రైప్.
0: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తుంటాది.
1: డోంకీ సిమిలర్లీ విల్ బి క్యారీయింగ్ ఓన్లీ,
0: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటాది.
1: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
0: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
1: అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఇస్ కన్సిడర్డ్.
0: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
1: అమంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ ఇస్ ద మీనెస్ట్? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
0: Kanuka pakshulalo kaaki, pashuvulalo apala gaadiga, manushullo apala dushinchetuvanti vaadu.
1: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
0: manam emanega sarvulu yindu undinatuvanti okka sachidananda swaroopuni gurtinchukoleka vyaktiga bhavinchi malinyamainatuvanti manastho raaga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
1: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఇస్ ది బీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్ దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీనస్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటి కానీ మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్. అండ్
0: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
1: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
0: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
0: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
1: We have not been able to enjoy that bliss because we have constantly developed these four
0: అభ్యాయము ప్రత్యేకంగా లేడు.
1: God doesn't exist.
0: తానే దైవము. తాను తానే ఉండి కూడాను
1: a person remaining himself
0: ఈ రాగద్వేషాది మాలిన్యము చేత కప్పబడటం చేత
1: as he is covered with this kind of
0: తనను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: తనను తాను తెలుసుకోవటమే తెలియనటువంటి తత్వం.
1: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియల్.
0: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను
1: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్ టేక్ అండ్ పర్ఫార్మ్
0: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
1: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
0: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
1: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన
0: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ
1: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ
0: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా
1: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్
0: ఇవన్నీ ఇప్పుడు కాలంను వ్యర్థం గావించినటువంటివిగానే ఉంటాయి.
1: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
0: గ్రంథములన్నీ గాలించి చూచినా
1: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్
0: సత్య సాయి బాట సత్య మాట
1: the only truth that you conclude is that the word of Sai is the real truth.
0: Vedamulanniyu metiki chuchina gaani
1: even if you search all the Vedas
0: satya sai paata satya maata
1: the path laid down by satya sai is the true path.
0: సకల శాస్త్రములన్నీ చదివి చూచిన గాని
1: even if you read all the scriptures to find
0: out satya sai maata satya baata
1: the word of satya sai is the true
0: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన
1: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
0: సత్య మాట సత్య మాట
1: ది వర్డ్ ఆఫ్ సత్య సాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
0: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి
1: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్
0: ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని
1: What is the use of your doing? Whatever work you are doing,
0: mana yokka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukondumo aanaade manamu sariyaina drishtini manam abhiruddhiga unchukogalam.
1: Only when we cleanse our mind then we will be able to make real
0: Bhagavad Gita endu naaku neevu sharana gaadam cheppani cheppaledu.
1: That is why in
0: Bhagavad Gita sharanangaccha annadu anaga neeku neevu sharanagutuduka.
1: That is why in Bhagavad Gita it has not been said that he should surrender to Krishna.
0: Neevante evaru?
1: You should surrender to yourself, he said.
0: Aa satyanne manam gurtinchali.
1: What do you understand by the real you?
0: Shlokamlo cheptam tvameva mata cha pita tvameva neeve tallivi neeve tandrivi neeve gurudavu neeve na friend anni antam.
1: In our prayers we say that you are my mother, you are my father, you are my preceptor, you are my everything.
0: Neeve talli,
1: you are mother.
0: Neeve tandri,
1: you are father.
0: Neeve guruvu,
1: you are preceptor.
0: Neeve mitrudu,
1: you are my friend.
0: Kaani kadaku neevu anetundi migilipothundali.
1: But you are the word you that remains unanswered around.
0: Neevu tallivi, talli kavachu, neeve varu.
1: When you say you are mother, mother is okay, but who are you?
0: Neeve tandri.
1: You again
0: tandri kavachu, neeve varu.
1: Who are you when you say you are father?
0: Kanuka neeve talli, neeve tandri, neeve daivamoni aneetundi daniki neeve nenante cheeripothundi.
1: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
0: neeve nenu aneetundi sthitiki raavali.
1: We have to reach a stage wherein we say you are I.
0: ఇదే సర్వతత్వముల యొక్క సారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్
0: సర్వశాస్త్రముల యొక్క మూలము.
1: దిస్ ఇస్ ది రూట్ ఆఫ్
0: సమస్త వేదముల యొక్క గమ్యము.
1: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్.
0: సర్వ మతముల యొక్క సారము ఇదే.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
0: కనుక నీవే నేను.
1: యూ ఆర్ ఐ.
0: నేను వేరు, నీవు వేరు కాదు.
1: ఐ ఆమ్ నాట్
0: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
1: వై డు యూ గో ఆన్ టెలింగ్ ఫాదర్ మదర్ ఎవరి
0: తల్లి చూడటం లేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యూ వాంట్ జస్ట్ సీ.
0: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: గ్రాడ్యువల్లీ వీ షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
0: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
0: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటి.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఎవరు నీవారు?
2: Sir, how long will there be this relationship? Chana Banguram. It is temporary, matter of minutes.
3: Yelta karana ina kudu nu sasutanga unde tundi atma tattvam. Atma ne naavar.
2: It is only the principle of atma which is permanent and unchanging.
3: Achi sasutamena sambandhani manu kalpinchukonukunda.
2: Without developing this kind of true relationship,
3: chana banguram ane kundi yukka. Ee niti mudaga vanti yukka. Deha sambandha bandhavyani manu avriddi parchukotam. Idi kevalamu maya yukka prabhavam.
2: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
3: Anni manaku telusu.
2: We know everything.
3: Anta chadivinamu.
2: We have read everything.
3: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
2: But we are only groping in the dark.
3: Indulo dabbaru tagadu tappadu.
2: We are bound to get hurt.
3: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
3: వెలుగును మనం పెంచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ ఇల్యూమినేషన్.
3: మనకు బాధలు తీరుతుంటాయి.
2: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
3: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తగ్గినాయి.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్సెల్ఫ్ హర్ట్.
3: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
2: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
3: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నా అంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
3: లేదు, దేహాంశం కాదు నీవు.
2: యు ఆర్ నాట్ ది హ్యూమన్ బీయింగ్.
3: యు ఆర్ సమ కాదు.
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: జీవాంశం కాదు.
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు డెవలప్ full faith in this particular statement.
3: మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్ వాటెవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
3: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
2: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
3: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం
2: అవుతుంది.
3: తను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం
2: చేసుకోవాలి.
3: నిర్మూలన గావించాలి.
2: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
3: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
3: అది నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
2: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
3: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతని ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
2: On account of developing the attachment in a mean way, such as the attachment to the land base, to the region, to the caste,
3: and
2: the
3: community,
2: we have to develop the attachment only to Atma.
3: Ayaka tattvamu sarvulu yendu kudanu unnadi okkate.
2: And this Atma is only one which is existing in everyone.
3: Sakshatkaram anaga edo sadhana cheta labhinchetuvanti prasadam kaadu.
2: Realization doesn't refer to attaining by spiritual exercises.
3: Tanu tanugane unnadu.
2: He always remains himself.
3: Aneka paryayalu meeku cheppanu.
2: A number of times I have told you.
3: Mana hrudayanni manam darshinchalante,
2: if you want to really have a vision of your own heart, what should you do?
3: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
2: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
3: అప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
2: Only when you remove the garment which is covering your body, you'll be able to just get the.
3: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
2: Today's man, not being able to bear the chill of the world, he has covered himself with three types.
3: Vaina dottamaina mandamaina kotu.
2: The upper garment is the thick
3: loka dantho shirt.
2: Inside that there is a shirt.
3: Andulo leetane nitti oka baniin.
2: And inside that there is a
3: ee moodu kappatam chetane mana hrudayam manaku kanipinchatam ledu.
2: As we have covered ourselves with these three garments, we are not being able to
3: ee dottamaina kote tamagunamu.
2: The thick coat refers to the tamoguna.
3: లోపల ఉన్నటువంటి షర్ట్ రజోగుణము.
2: The shirt may be compared to rajoguna.
3: ఆ యొక్క తేలికగా ఉండేటువంటి ఒక బనీనే సాత్వికము.
2: The thin banyan may be compared to.
3: ఈ మూడింటిని తీసివేసినప్పుడే మన హృదయం మనకు కనిపిస్తుంది.
2: Remove all these things, you can get a vision of yourself.
3: కనుక నీవు గుణాతీతుడు అయినప్పుడే నీవు సచ్చిత్ ఆనంద స్వరూపుడిగా రూపొందుతావు.
2: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ గుణాస్, యూ బి ఏబుల్ టు లివ్ యాజ్ సచ్చిదానంద.
3: నీలో పెట్టుకుని సచ్చిదానందం లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
2: అలవింగ్ దీస్ త్రీ క్వాలిటీస్ టు రిమైన్ ఇన్ యూ.
3: ఈ సచ్చిదానందం అనేటువంటిది సచ్చినా కనిపించదు.
2: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
3: three gunas. Gunanandam nirmoolam gavinchali.
2: Destroy these three gunas.
3: Roshanu turchi pettali.
2: Remove all the defects in you.
3: Appude mana swaroopanni manam darshinchagalam.
2: Then only you can get a realization and experience of your true nature.
3: Satchidananda swaroopulara.
2: Embodiments of Satchidananda.
3: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
2: For how long can we go on wasting listening
3: to him? దాన్ని మరణం చేయండి.
2: Whatever you are here, you should
3: మరణం దాన్ని నిధిధ్యాసలో ఉంచండి.
2: After you reflect over it, you should just
3: అనగా మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
2: After you reflect over it, you should practice this to some extent.
3: కేవలము విన్నటువంటి విషయములు చిలుకలలే పలుకుతున్నామే తప్ప చిలుకల వలె దాని రుచి చూడటం లేదు.
2: Whatever you have heard, you are repeating like parrots. But you are not
3: భక్తులుగానే రూపొందుతున్నాము.
2: We have to
3: get భక్తులుగానే కనిపిస్తున్నాము.
2: We are all appearing as devotees.
3: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
2: But you have not been able to understand
3: what
2: is the meaning of devotion?
3: ధ్యానం చేయటమా?
2: Is it
3: భజన చేయటమా?
2: Is it performing భజన?
3: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
2: Is it
3: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
2: Is it performing?
3: ఇవన్నీ ఇప్పుడు నువ్వు భక్తికి లక్షణములే కావు.
2: These are all not the qualities of a true devotion at all.
3: కేవలం చాకలవాడు చేసేటువంటి పనులు.
2: These are all things which are done.
3: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
2: What does a washman do? He goes on
3: శ్రవణం మననం కీర్తనం నిత్యాస. శ్రవణం కీర్తన స్మరణం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం ఇవన్నీ కూడా మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
2: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
3: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
1: వీఆర్ క్లీన్సింగ్ అవర్ క్లోత్స్,
3: కానీ ధరించటం లేదు.
1: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
3: అదే మనలో పెద్ద లోభం, మాత్రమే లోభంగా మారిపోతుంది అది.
1: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ బికమింగ్
3: మనసును పరిశుద్ధం చేయాలి, పరిశుద్ధమైన మనసును ధరించాలి.
1: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
3: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్,
3: నిలవగలవు.
1: యూ కెన్ లివ్.
3: మానవుడు కాదు,
1: యు ఆర్ నాట్ మ్యాన్.
3: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
1: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్.
3: పువ్వులపై పారాడిన పురుగులు తుండగలుగునా? కానీ ధరించటం లేదు.
1: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
3: అదే మనలో పెద్ద లోభం, మాత్రమే లోభంగా మారిపోతుంది అది.
1: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ బికమింగ్ ఏ టైప్ ఆఫ్

0: పువ్వులపై పారాడిన పురుగులు తుండగలవునా?
1: ఆల్ దోస్ వర్మ్స్ విచ్ మూవ్ ఆన్ ఎ ఫ్లవర్ కెన్ దే బి బీస్?
0: పురి చర్మము కప్పినట్టు గాడిదా పురియగునా?
1: కెన్ ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ది టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి ఎ టైగర్?
0: అయ్యా, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుందయ్యా?
1: కెన్ ఎ పిగ్ విత్ హర్ ఫ్యాట్ బీక్ కెన్ ఇట్ బి ఎన్ ఎలిఫెంట్?
0: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము.
1: We have put on this human
0: form. Dharinchinanta maatramalo mana manushulu kaamu.
1: Just because of this particular form we are not human beings.
0: Manavatvanni pollinappude mana manushulu avtaam.
1: Only when we really attain the human nature we
0: lokanta manavulu gaane untunnamu.
1: The world is full of human beings.
0: Kaani manavata gunam anetundi kanipinchadam ledu.
1: But human qualities are not seen in the human
0: beings. Konni lakshala samvatsaram nunchi ne manavattam prarambhamaindi.
1: It is from a lakhs of years there is an evolution into human.
0: Kaani manavattam inka puriti paadallone munigi undi.
1: But this human nature is remaining in the grass.
0: Daniki birth raledu.
1: It hasn't taken its real birth.
0: Manavulu puttadu gaani manavattam inka puttaledu.
1: Human being is born but human qualities are not born.
0: Mana endu manavattam manu puttinchukogalamo aanaade neevu manavu.
1: That day when human qualities are born in you,
0: manavattame daivattam.
1: That human quality itself is the divine quality.
0: Adhe satya swaroopam.
1: That is the very form.
0: Adhe dharma swaroopam.
1: That is the very form.
0: Adhe prema swaroopam.
1: That is the very form.
0: Adhe shanti swaroopam.
1: That is the very form of peace.
0: Ilanti swaroopanni manam dharinchinappude మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
1: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం కెన్ వి కాల్ అవర్ సెల్వ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్?
0: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
1: వి హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
0: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
0: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
1: When you refer to guru, it doesn't refer to
0: గురువులు. ఎనిమిది విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
1: There are 8 types of gurus and preceptors.
0: బోధ గురువు.
1: One is బోధ గురు.
0: వేద గురువు.
1: The second one is వేద గురు.
0: నిషిద్ధ గురువు.
1: The third one is నిషిద్ధ
0: కామ్య గురువు.
1: Fourth one is కామ్య
0: సూచక గురువు.
1: సూచక
0: వాచక గురువు.
1: వాచక
0: కారణ గురువు. విహిత గురువు.
1: కారణ గురు ఇస్ నెక్స్ట్ వన్. విహిత గురు ఇస్ ద లాస్ట్.
0: ఈ అష్ట విధములైనటువంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
1: అమంగ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ గురు ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
0: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
1: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
0: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
1: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
0: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
0: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
1: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
0: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో టీచ్
0: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
1: దే మే ఆల్సో
0: వ్రతములు చేయించవచ్చు.
1: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
0: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
0: ఆ విహిత గురువు దైవం ఒక్క తప్ప ఇతరులు కాదు.
1: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్ వర్షిపింగ్ దెమ్ వాషింగ్ ద ఫీట్.
0: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
1: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
0: ప్రకారాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
1: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
0: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
1: He should remain a transcendent.
0: Rukaramanaga rupavachitudu kavali.
1: He should also be free from the body consciousness and the
0: anaga roopa namamulu lenetundi tattamu daivattam okkate.
1: It is only divinity which is free from the name and the form.
0: Oka chinna udaharanamu.
1: Here is a small example.
0: Bhasmani istuntadu.
1: Swami gives
0: anekamandi bhasmani dharistuntaru.
1: Many people wear this bhasma.
0: Antaratham emiti?
1: What is the significance of this?
0: Roopa namamulato cherinatundi oka padarthanni కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
1: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్ ఇట్ బికమ్స్ ద యాష్.
0: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
1: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
0: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ భస్మ ఆఫ్ ది యాష్ ఈజ్ అసోసియేటెడ్ విత్.
0: కనుకనే నీవు అద్వైతుడు కామనే నీకు భస్మాన్ని అందించటం.
1: యాష్ ఈస్ గివన్ టు యూ విత్ ఎ మెసేజ్.
0: నీ రూపరామం అనేటువంటి

0: కొంతవరకు అహంకార నిర్మూలము గావించుకోమని ఈ భస్మాన్ని అందించటం.
1: యూ షుడ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ టు ద నేమ్ అండ్ ద ఫామ్.
0: ఈ భస్మం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ యాష్ కమ్?
0: ఒక రూప నామము ధరించినటువంటి వస్తువు యొక్క క్షీణస్థితి.
1: This ash comes from an object which has got the name.
0: ఆ రూపనామాన్ని మనం నిర్మూలం కావించినప్పుడే భస్మంగా తయారైంది.
1: Once you destroy the name and form, then you get the
0: ash. అనగా రూపమునందున్నటువంటి అహంకారము,
1: that means
0: ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము,
1: the attachment to the form,
0: నిర్మూలము చేయాలి.
1: You have to destroy this attachment.
0: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్తున్నాము. జీవితమంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
1: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
0: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
0: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
1: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
0: చెప్పు,
1: వాట్ ఎవర్ వీ యు టెల్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: You should experience the unity of your word and deed.
0: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
1: Such gurus are becoming rarer these days.
0: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: We need not go in search of this kind.
0: మనలో ఒక గురి ఉంటుండాలి.
1: There is a goal in us.
0: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: That goal is ఆత్మతత్వం.
0: దానినే సాక్షిభూతుడు అంటారు.
1: That is described as witness. No, consciousness.
0: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
0: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
1: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్, యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
0: ఇక్కడ మూడు విధములైనటువంటి మాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
0: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
1: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
0: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని, తాను సంకల్పించుకున్నటువంటి కార్యంలో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
1: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
0: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
1: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
0: Anichcha anaga em tinda daivechchaga maratam.
1: Avichcha refers to following the will of God.
0: Sukham jaragani adi daivechchane.
1: If good happens to you and if it
0: comes samavinchini adi daivechchane.
1: Joy or sorrow
0: nashtamu kalugani adi daivechchane.
1: If you are put to loss, it is
0: ఆదాయం రాని అది దైవేచ్ఛనే.
1: If you get profit, it is also the will of God.
0: రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
1: కన్సిడరింగ్ జాయ్ అండ్ సారో,
0: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
1: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
0: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
1: Is it living a licensed
0: మానవత్వాన్ని వీడు సంచరించటమే నా స్వేచ్ఛ?
1: Is it living like an ordinary human being?
0: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ?
1: Becoming distant to divinity and living the life of a devotee.
0: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
1: Today I have decided to give the inner
0: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
1: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
0: Treta యుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్.
0: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో, కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
1: డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య.
0: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
1: The demons were living in the forest
0: and lokallo jeevistu vacharu rashtralo anaga rajyamullo,
1: and in the other states they were, the different states they were living.
0: Kanuka ramudu swayangane thanu yuddhamulo praveshinchi dandakaranyamulo praveshinchi rakshasulandarni hatamartu vacharu.
1: Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the demons.
0: Devatulu rakshistu vachadani deeni yokka antaratham.
1: The meaning of this is that he protected the
0: Dwapara yugamu lopala devatulu rakshasulu irumulu kulu oke rajyamlo nivasistu vacharu.
1: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
0: are there. Pandavulu Kauravulu oke rajyaniki adhikaram.
1: For the same kingdom, పాండవాస్ అండ్ కౌరవాస్
0: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు. యుద్ధం చేయలేదు.
1: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాట్ డి కృష్ణ డూ కృష్ణ గేవ్ ఇస్ ఎంటైర్
0: కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
1: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
0: Treta yugamlo rakshasa lokam veru devatala lokam veru.
1: During Treta age, the world of demons was different and the country of
0: Dwapara yugamlo rakshasulu devatulu oke lokamu.
1: And in Dwapara age, gods and demons were living in the
0: Kali yugamlo rakshasulu devatulu oke desamu.
1: And in the Kali age, the gods and demons are living in the same body.
0: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్టుక్ టు
0: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
1: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర యుగ్ ది లార్డ్ డిడ్ నాట్ ఎంటర్ ఇంటూ
0: ది ప్రవేశించాడు.
1: హి ఎంటర్డ్ ఇంటూ ది వార్ బట్ డిడ్ నాట్
0: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడాను ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
1: వెన్ ఇట్ కమ్స్ టు కలియుగ్, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
0: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
1: Man has to recognize this particular fact.
0: Ee yokka bhajita manavuniki andinchadu.
1: This responsibility is handed over to man.
0: Tanalo undinatundi danavatvani tana vicharana cheta dooram gaavinchukovali.
1: By inquiry, by proper inquiry, man
0: devatvani tana vicharana cheta dani poshinchukuntu raavali.
1: He has to develop divinity in him and destroy demonic nature.
0: Kanukane manavuniki swatantramainatundi dani andistu vachadu.
1: Full independence and freedom is given to the man in Kali age.
0: Alanti swatantrani pondinatundi manavudu,
1: that person who is having
0: daru em cheyalo em cheyakoodadu,
1: what should he do and what
0: he should do? Danavatvani penchukovadam, దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
0: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
0: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
1: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యూ హావ్ టు డూ ఈస్ వాట్ టు డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
0: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
1: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
0: come in. Kudalu manalo undinatundi manasika malinyanni dooram chesukuneetundi prayatnam gaane manam visinchali.
1: All the sadhanas which we undertake therefore is only to cleanse our mind and purify our mind.
0: Prema swarupulara daivatvanni manam chudalanukunte daivatvanni sandhinchinchalanukunte manam pratyekinchinatundi sadhanam cheyanakkarledu.
1: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
0: Manakunnatundi malinyanni taliginchukodaniki chesetundi prakriyalanni kulanu oka vidhamaitundi sadhanaluga bhavistunnam.
1: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
0: Avi kevalamu malinyanni nirmoolam gaavincheetundi kaani madhavatvanni srushtincheetundi kaadu.
1: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
0: Madhavatvam anetundi srushtimpabadinatundi kaadu.
1: This madhavatvam or divinity
0: sahajanga prakashinchetundi.
1: It is not created, it is self resplendent.
0: Adi swayam prakashangane untundadi,
1: self illuminating,
0: swaswaroopakangane untundadi.
1: It is always it always remains as its own real nature.
0: Dani adduna matram manam teeyali.
1: All that we have to do is remove the abhusvaka
0: silpi.
1: A sculptor,
0: ఒక శిలను,
1: he takes a stone,
0: అనేక విధములుగా మలచి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
1: He creates an idol from the stone.
0: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
1: He has not created an idol from a stone as
0: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఫామ్ వాజ్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోన్ ఇన్సైడ్.
0: శిల్పి చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
1: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
0: ee vigrahanu taavu tayar chesindi kaadu,
1: he has not created
0: ee vigraham purame silalone untundali.
1: This particular form was a part of the stone already.
0: ee packul teesi vesetappudiki sila sila roopamlo dharinchindi.
1: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
0: ee pack kudanu daanto chernatvantide.
1: The form is packed with the stone. It is a part of the stone.
0: Chakkani udaharanam.
1: One small beautiful example for this.
0: Oka kondalo pedda gundu untundadi.
1: There is a stone in a big hill.
0: Silipi aa gundu paina kurchoni aneka vidhulaga malichi oka vigrahanni tayar chesi aa mukkalanta kondalone paadavesadu.
1: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
0: Okke gunduga untunnatvantadi.
1: Earlier before this idol was prepared, the entire
0: gundulo aneka mukkaluga tayaraipoyinayi.
1: Now the small pieces of stone are removed from that.
0: Aa mukkallo oka pedda mukkalu krishnuduga tayar chesi devalayamlo pratishtha chesadu.
1: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
0: Ee vigrahaniki ikkada sodasopacharamu jarugutunnavi.
1: For this idol in the temple, the 16th
0: కాని ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
1: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
0: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి ఒక విగ్రహం మేమే అంటున్నాయి.
1: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and that idol, we are the same.
0: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
1: బేసికలీ ఆల్ దిస్ వర్క్ టుగెదర్.
0: ఒక ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు,
1: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
0: కట్టడంలో కూర్చోవచ్చు,
1: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
0: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగ పెట్టుకోవచ్చు,
1: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
1: ది ఫార్మ్ మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone all the same.
0: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
1: We have to recognize this basic truth.
0: Kalukale tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
1: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
0: mooladharamaina rai tattvam okkate.
1: It is the basic truth is that all things are one.
0: ప్రతి పదార్థమునందు కూడను సచ్చిదానంద స్వరూపం అదే. అస్థి భాతి ప్రియమన్నారు.
1: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్, సచ్చిదానంద, అస్థి, భాతి, ప్రియం.
0: సత్, చిత్, ఆనందం, ఈ మూడు కూడను దైవ స్వరూపమే.
1: సత్, చిత్, ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్.
0: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం, కల్పుతూ వచ్చాం.
1: When we add the name and form, then it becomes an object.
0: Satya, Chitta, Anandam, Rupam, Namam. Ee panchakanga mari poyayi.
1: When this Sat, Chit, Ananda are put together with the name and form,
0: prapanchamu,
1: then it becomes panchakam and that itself is the world, creation.
0: Rupa namamu teesiveste ade daivattamu.
1: Remove the name and form, you get divinity.
0: Rupa namamu unte ide prapanchamu.
1: Add name and form, you get the world.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చడానికి వీలు.
1: ఆల్ దట్ యు హావ్ టు డు ఇస్ యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ విజన్. యు కాంట్ చేంజ్ ది
0: క్రియేషన్. రూపనామముల పైన మన దృష్టిని మార్చుకోండి.
1: యు హావ్ టు చేంజ్ యువర్ విజన్ ఆన్ ద నేమ్ అండ్ ఫామ్.
0: సత్యనిత్య నిర్మలమైనటువంటి ఒక సచ్చిదానంద పైన దృష్టిని పెంచుకోండి.
1: యు హావ్ టు డెవలప్ యువర్ విజన్ అండ్ యువర్ లుక్ ఇన్
0: ఏది చేసినా దైవం యొక్క సేవ గానే.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డు కన్సిడర్ దట్ యాజ్ అ సర్వీస్ డన్ టు ద లార్డ్.
0: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
1: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ ఎ లుక్ అట్, యు కన్సిడర్ దట్ యాజ్ గాడ్.
0: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
1: For any length of time, let us know, don't waste your life in this kind of
0: manam cheyina sadhana yokka phalitam emiti.
1: వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ఆల్ ది సాధన?
0: ఇంతకాలం మనం చేసినటువంటి యొక్క పూజల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ది పర్పస్ అండ్ వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్?
0: ఇంతకాలం మీరు శ్రవణం చేసినటువంటి యొక్క బోధన యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ దట్ యు హావ్ లిసన్డ్ సో ఫార్?
0: ఏమీ ప్రయోజనం లేదు.
1: Absolutely useless.
0: ఏ కించిత్ మాత్రమైనా కూడా ఉన్నత స్థాయికి పోవడానికి మనం ప్రయత్నించాలి.
1: We should make an effort at least to go up in the ladder.
0: బయట నుంచి విశిష్టంలో ప్రవేశించండి.
1: We have to go from
0: విశిష్టం నుంచి అద్వైతానికి రాకండి.
1: The విశిష్టాద్వైత అది కొంటే
0: జీవితమంతా కూడా నువ్వు కమ్మడి పురుగు మాదిరి ఎక్కడ వేసింది అక్కడే ఉండటం ప్రయోజనం లేదు.
1: There is no use in remaining where we are like a worm.
0: కనుక మనం విన్నందుకు, మనం సాధనలు చేసినందుకు, గ్రంథాలు చదివినందుకు, పెద్దలను దర్శించినందుకు, వారి వాక్యములు శ్రవణం చేసినందుకు తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
1: Therefore there is a need for bringing into practice what we have heard, what we have read, and after having taken the darshan of great souls and after
0: yes, sir.

తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలిసి

ಸಪಿತ ಬಂಧು ಸಖ ಸಬಕಿ ರಾಮನಾ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం అప్పుడే ఈ కృష్ణ జన్మము.

0: సుందరం. ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి is birthday of Lord Krishna. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయమునందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాస్ బోర్న్ అట్ మిడ్నైట్ ఆన్ అష్టమి డే.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు, అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: ద డే అష్టమి ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇన్ఆస్పిషియస్.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిది లేదు.
1: బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్ దేర్స్ నథింగ్ లైక్ ఇన్ఆస్పిషియస్నెస్.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభములను సంకేతించిన దినములే.
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును పట్టి, నక్షత్రమును పట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: We consider Ashtami inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతయును మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should it be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదై, సర్వమంగళకరమైనటువంటిది కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: Krishna puttinatu sthanamu cherasala.
1: Krishna was born in a prison.
0: Aa cherasala yandu uninatvanti varu devaki vasudevule.
1: There in the prison were present devaki and vasudeva.
0: Ee iruvuru maatrame జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కాని వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: ఆల్ గార్డ్స్ దేర్ నియర్ ద ప్రిజన్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ కంసా హావ్ గాట్ టు బి హైలీ విజిలెంట్ అండ్ బి అవేక్.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: బట్ ఆల్ వర్ స్లీపింగ్ ఎట్ ద టైమ్.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద వేకింగ్ స్టేట్.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: దే ఆర్ ఈవెన్ బియాండ్ ద డ్రీమింగ్ స్టేట్.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: దే వర్ ఇన్ డీప్ స్లీప్.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరు కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: నెమ్మదిగా ఒక బట్టలో చుట్టి ఒక బుట్టలో పెట్టి తలపైన పెట్టుకుని తాను ప్రయాణమైపోతున్నాడు.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: చెరసాల తలుపులు అన్ని కూడాను తెరుచుకోబడ్డాయి.
1: The doors of the prison opened.
0: గొప్ప వర్షం కురుస్తూ ఉండాలి.
1: There was downpour of rain.
0: సెలయేరు చిరుకొండలను హిమచిల్లలు చిత్రాది చిత్ర ప్రణోచలు ధాతుత్కరమొప్ప నభ్రతరమం జుంబింపు నైత్యం వర్తిల ఎస్తేను విస్తృతని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నాచల ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనం ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తే నీవు విస్తృతిని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: అట్టి సమయమునందు తన తలపైన పెట్టుకున్నటువంటి బుట్టపైన వర్షం కురుస్తున్నదేమో అని భయపడుతూ తిరిగి హిమాది రాజమనే ప్రార్థిస్తూ వచ్చాడు.
1: As it was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క వర్షం కాలమునందు కృష్ణుడు చల్లని భావంతో మెల్లని తుడుకులతో సర్పమును ఆవిర్భవింపచేశాడు.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: కాని ఇందుకు ఏ విధమైన పరిణామం జరుగుతుందోని వసుదేవుడు మరింత ఆవేదన పడుతూ వచ్చాడు.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: కృష్ణునిపైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: In fact, it was the serpent who protected the child from being drenched in the
0: torrent. ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: The serpent went on moving its hood so that the child would not be drenched.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: Vasudeva reached the shore.
0: అదే సమయమునందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నారు.
1: It was the time when Yashoda also having her labor pains.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: And the husband of Yashoda was fast asleep at that moment.
0: అతని చెల్లెలే రాధ.
1: And his sister happens to be Radha.
0: కాని కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: Considering that she was younger, The author, the composers have not given proper place to Radha.
0: Kani Krishna kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అత్తమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ పీపుల్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ అట్ దట్ మోమెంట్ వాచింగ్ ది సినారియో అండ్ ది సిచ్యువేషన్ ప్రివలెంట్ దెన్.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: ఇట్ వాస్ లేట్ ఇన్ ద నైట్ బై ది టైమ్ దే రీచ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యు వాస్ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోద ప్రక్కలో పండబెట్టి యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజరాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్, సో ఎండ్యూరింగ్ టు ది సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatanu tejo tanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ రాధ టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికీ తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ది ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ ఎట్ దట్ టైమ్ ది డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే విధంగా క్షేమంగా ఉన్నాయి.
1: అండ్ ది డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu chaala palinchukuntu vachadu vasudevudu.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: Aa yokka shabdamunu vinnagane charsalo unnatvanti prajalandaru kudanu dikkuna lecharu.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికి తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞను ప్రకారంగా ఆ చంటి బిడ్డను ఒక ఎడం చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకీ వసుదేవులకు పుట్టవలసినటువంటి, ఏడవ గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకీ దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకీ దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా తేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being away from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుణ్ణి ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూచినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుడు చూచినప్పటికీ ఆడబిడ్డవరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టయినా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or another.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me was the question he has put him.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆ దేవకిని దుష్టిని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరివేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరివేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో, యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story is known to everyone here.
0: అనేక రకములైన లీలలు చూపుతూ వచ్చాడు.
1: Krishna demonstrated many of the miracles.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: He changed many forms.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే,
1: as things were happening so,
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: Kamsa could not understand what's happening.
0: కట్టగడపటికి ఆ యొక్క రేపల్లో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: Kamsa commanded that all newborn children be kids, be killed there in that Vraipalya.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: ఫర్ సమ్ టైమ్ హీ గేవ్ ఎ కమాండ్ దట్ ఆల్ మేల్స్ బి కిల్డ్.
0: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: అండ్ హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ది బేబీ గర్ల్స్ సో హీ గేవ్ ద ఆర్డర్ దట్ దే షుడ్ ఆల్సో బి కిల్డ్.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: ఇట్ వాజ్ ఓన్లీ హిస్ ఫియర్ దట్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే
1: as he went on killing,
0: Krishna charitra dinidinaniki perigipothu vachindi.
1: The mystery and the glory of Krishna was spreading very fast.
0: Ee perigipoyetundi krishnalilanu thanu e vidhanga arikattagaladu.
1: How can he control the glory of Krishna and his actions?
0: Daiva chitramulu enta vichitramayye.
1: God's deeds are mysterious and unnecessary.
0: Kattakaramadiki ee kamsuniki vinashakale viparita buddhi ani viparita buddhulu puttu vachayi.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ee vidhanga vipareeta buddhulu puttetappudiki tarata ee kumarudu ekkada unnada ani vetukuntu vachadu.
1: He was in intense search of the boy where he was born.
0: Vraipallyalo unnadu ani kontha varaku telisindi.
1: He could get the news that he was there in Vraipallya.
0: Vraipallyaku anta kodunu pampistu vachadu maya dootanu.
1: And he sent so many messengers to Vraipallya to find out the baby.
0: Enta mandi poi vetikinappatikini Krishnudu yokka sankalpam em vattam kuda evariki artham kaledu.
1: No one could understand his whereabouts.
0: Kattagadapatiki itaniki kaalam pandindi idanne champi vechaniki vachesindi.
1: The time approached that the Kamsa had to be killed.
0: Ee Krishnudu champadaniki evaraina oka manchi upayam vaadu ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
0: కృష్ణుడు అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెసెన్స్.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: దేర్ a ritual was taking place.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్న పిల్లల్ని తీసుకొని రామని చెప్పి పంపించాడు.
1: He wanted the children to go over there and watch this sacred ritual.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళారు.
1: The messengers of Krishna brought Kamsa brought Krishna and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేప్పటి చాలా మాయ కలిగినటువంటి వచ్చి
1: when Krishna Balarama approached over there, the people were deluded and he wanted those who are dear and near to Krishna be brought to his presence.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: There a ritual was taking

0: Balarama approached over there, people were deluded at that moment.
1: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే,
0: as they were about to step into the village,
1: ఈ పూలమాలలు కట్టుకొని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
0: There was a flower vendor who is to make garlands for Krishna.
1: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలను తీసుకుని పోతుండాలి.
0: She was carrying all the garlands and waiting there at this door.
1: మొట్టమొదట కృష్ణుడు చూచాడు, ఆ బుట్టలో ఉన్న రెండు బాణాలు తీసుకున్నారు.
0: First, Krishna noticed the basket of garlands and collected the two.
1: కృష్ణుడు బలరాముడికి, బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
0: And one garland was accepted by Krishna and another garland by Balarama.
1: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
0: What is that she can report back to Kamsa then?
1: సరే, ఈమె మాలను వేసుకున్నారు, కృష్ణుడు ఆస్థాన పద్ధతులకు వెళ్లారు.
0: And with these garlands, Krishna and Balarama started moving about.
1: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే,
0: as these actions were taking place,
1: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు.
0: And there he gave a small device.
1: ఓ కృష్ణ, నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు.
0: Your actions are mysterious, but we don't understand their significance.
1: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
0: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
1: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
0: In the meantime, Krishna blessed that vendor.
1: ఈ పూలగత్తె చాలా వంపరింపరిగా ఉండేటువంటిది.
0: And the body of the flower vendor is bent.
1: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
0: Krishna desired good dress at that time.
1: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి ఒక దుస్తులు ఉన్నాయి.
0: That lady was carrying so many silk robes.
1: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
0: Krishna picked up the robes of Kamsa.
1: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
0: And బలరామకృష్ణ wore them.
1: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును,
0: this lady knows,
1: ఇతను దేవుడే.
0: She knows that he is God.
1: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
0: Because he is God, he is able to act like that.
1: కృష్ణ, నా వంపును కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
0: That lady prayed, Krishna, my body is bent, so many bends, why don't you straighten me? She prayed.
1: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
0: She made her nest under his feet.
1: ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
0: And she trampled over her.
1: చేతులు ఎత్తి పైకి లాగాడు.
0: And just lifted her body with both of his feet.
1: ఆ బెండ్ అన్ని పోయినాయి.
0: And the bend was straightened.
1: చక్కని స్త్రీగా రూపొందింది.
0: And she could be a very beautiful lady thereafter.
1: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
0: Then Kamsa summoned her.
1: నా దుస్తులంతా వాడికి ఎట్టుపోయి చేరాయి.
0: And he questioned, how is it my dress reached those boys?
1: Swami, నాకు తెలియదు.
0: He said, Swami, I don't know.
1: అతని మాయలు ఎవరికి తెలియదు.
0: Nobody can understand his mysterious action.
1: కనుక నీవు ఈ మాయలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయవద్దు.
0: Don't make any attempt to know the mystery of God, she said.
1: నీవు నోరు మూసుకుని ఉంటే మంచిది అని చెప్పి.
0: He said, better you keep your mouth shut and remain silent.
1: ఈ పూలగత్తె ఇంత కఠినమైనటువంటి వాక్కులు పలుకుతుందా, దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
0: And Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
1: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
0: And there came a washerman with bundle of clothes.
1: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలనే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
0: As he was approaching, this lady escaped from the sight.
1: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపంలో పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
0: Like that, Krishna demonstrated so many mysterious experiences and leelas. The child played at that moment and demonstrated to everybody.
1: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
0: Both were taken.
1: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
0: Where?
1: కంసుని ఆస్థానంలో తీసుకుని పోతున్నారు.
0: They were to be taken to the court of Kamsa.
1: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు,
0: as they were ushered there,
1: ఈ పనికత్తె
0: and the servant maid,
1: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
0: Was carrying scents.
1: కృష్ణుడి పైన అంతా చల్లింది.
0: And in fact she sprayed the scents.
1: కృష్ణ, నాదెంత భాగ్యమో ఏమిటో.
0: కృష్ణ, I am very lucky.
1: ఈ సేవను నేను చేసుకోవడానికి

0: నేను ఏ జన్మంలో చేసినా నోములో పండిపోయినాయి.
1: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యూ
0: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
1: షీ అప్లైడ్ ఆల్ ద సెన్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
0: కంసుడు వచ్చాడు.
1: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వలె తిరిగాడారు.
1: దీస్ టూ బాయ్స్ గాట్ అప్ లైక్ లయన్స్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్.
0: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరు ఎగిరినాడు కృష్ణుడి పై కంసుడి పైన.
1: అండ్ కృష్ణ జంప్డ్ ఇట్ వన్స్ టువర్డ్స్
0: మెడపట్టి అదిమినాడు కిందికి.
1: అండ్ హీ మేడ్ హిస్ హెడ్ బెండ్.
0: కానీ బలరాముడు కూడాను అంత బలమని వెళ్ళాడు.
1: బలరామ వాజ్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్.
0: ఈ ఇరువురు చేరేటప్పటికి
1: బోత్ టుగెదర్
0: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
1: అండ్ దే మేడ్ కంసా ఏ చట్నీ ఆర్ పేస్ట్.
0: అంత హింసించేటప్పటికి కంసుడు చాలా భయపడిపోయాడు.
1: And not watching the whole situation as the two boys were approaching.
0: ఆ వేపల్లి అంత కూడాను చాలా వణికిపోయింది.
1: All were wonder struck, fear stricken.
0: ఈ విధంగా జరిగేటప్పటికి
1: as things happen like that
0: చిన్న పిల్లవాడైన కృష్ణుడు ఇంత గొప్ప కార్యం ఏ విధంగా చేస్తూ వచ్చాడు.
1: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
0: బాలుడు ఈ చిన్న పిల్లవాడు
1: so young at that time.
0: కంసుడు మహా దుర్మార్గుడు.
1: కంసౌస్
0: మహా బలవంతుడు.
1: So strong.
0: అలాంటి బలవంతుడైన కంసుని ఏ విధంగా హతమార్చలేడు.
1: How could this boy kill that strong wicked person like Kamsa?
0: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
1: In the meantime Kamsa gave an order.
0: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
1: And that special battalion specifically meant there to kill Balaramakrishna.
0: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
1: And he sent both.
0: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేరు.
1: Nobody can withstand in front of Krishna.
0: Anduvalla andaru kudanu paadal paina paddaru.
1: All fell at the feet of Krishna.
0: Andulo unnatundi sainyam anta kudanu chinna vaaraipoyaru.
1: The whole army was subdued, was defeated.
0: Ee vidhanga sainyananta hatamarchi
1: having killed the entire army
0: taruvata Krishnudu Balaramudu tana prayanam aipoyi vacharu.
1: Krishna and Balarama proceeded their sojourn.
0: Kaani ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ అన్నోటిస్డ్ బై ఎనీబడి.
0: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
1: హౌ హ్యాస్ హీ గాన్, వేర్ హ్యాస్ హీ లెఫ్ట్, పీపుల్ డిడ్ నో అండ్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్.
0: కనుక కృష్ణుడు వస్తున్నాడా వస్తున్నాడా అని పేపర్లలో ఉన్నటువంటి ఒక గొల్లతు భావాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
1: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
0: కానీ ఎక్కడ చూసినా కృష్ణుడు యాక కనిపించలేదు.
1: They could not find the trace of Krishna in the vicinity.
0: అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను మాయలు పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
1: With the knack and the device Balarama Krishna could step into the village.
0: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
1: Yashoda was very much worried what would happen to Krishna and Balarama in the hands of Kamsa.
0: ee gopikalantaru edustunnaru.
1: Gopikas were crying.
0: Inta duramlo poyinaadu inka kamsudu batikichintada ledu vidini hatamarchintadani kamsudu paina chaala dooshalu vestu vacharu.
1: They were blaming Kamsa, they were accusing him because the boys left long back, they travel long distance and have not returned till now.
0: ఈ యొక్క పేపర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
1: All women there in Repalla went on praying to Krishna again and again.
0: కానీ కృష్ణుడు వచ్చాడు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధములంతా కూడా చల్లార్పించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతులు కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
1: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్డ్ పాసిఫైడ్ దెమ్ కామ్ దెమ్ డౌన్ and saw to it that the inhabitants would not have any problem thereafter.
0: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపడం ప్రారంభించాడు.
1: And then he started sending messengers.
0: ఇంకా కంసుడు చావలేదు.
1: Kamsa did not die.
0: కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
1: Still time is there.
0: వీడికి అన్ని విధాలు కూడాను వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యం అంతా కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
1: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
0: ఈ విధంగా అంత చేస్తూ చేస్తూ కట్టగడపడికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
1: Ultimately, Kamsa lost all his potentiality and died.
0: కాని చరిత్రలో రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
1: But all the narrations by the composers do not contain this particular description.
0: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
1: This is entirely divine.
0: చిత్రములు త్రైలోక్య పవిత్రములు ప్రజలాల విత్తంబులు సన్మిత్రంబులు గురుజన వంశ పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు.
1: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
0: నేరుగా ఇంక ప్యారిస్ లో బయలుదేరారు.
1: They proceeded straight and got into the palace.
0: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరచుతూ వచ్చాడు.
1: It was an open court where people were highly emotional.
0: ఈ ఇద్దరు పిల్లలు కూడాను రెక్కలు కట్టుకున్నటువంటి పక్షులు వారి అతని పైన ఎగిరారు.
1: The two boys jumped towards, proceeding towards Kamsa as if they were birds with wings.
0: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కొని వచ్చి 10 మందిలో చంపివేశారు.
1: The boys have pulled him down from his throne and killed him there itself.
0: ఇతను మరణించగానే
1: soon after the death of Kamsa,
0: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడాను చాలా బాధపడుతూ వచ్చారు.
1: And the two boys would want to go back and they feel so sad.
0: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులంతా చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
1: All the scholars over there assembled and made arrangements for the return and the safe journey of the boys.
0: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
1: Where have they gone?
0: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళారు.
1: Went to Jarasandha.
0: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడు అని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం పోలారు.
1: Jarasandha was also highly furious because his children died.
0: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
1: All had utter hatred towards Krishna.
0: అందరూ వాళ్ళ రిలేషన్స్.
1: They are all related.
0: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
1: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరితో ద్వేషం పూనుకున్నాడు.
1: సో ఎవ్రీవన్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: ఈ ద్వేషం పుట్టిన తర్వాత రేపల్లి అంతా కూడా చాలా తికమకలైపోయినది.
1: ద హోల్ రేపల్లి ఇన్హాబిటెంట్స్ వర్ టోటలీ కన్ఫ్యూజ్డ్.
0: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలములే.
1: ఎవ్రీవేర్ దేర్ వర్ డిస్టర్బెన్సెస్.
0: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూసి
1: వాచింగ్ ఆల్ దిస్
0: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
1: Nobody could not bear any longer.
0: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
1: Krishna was growing day by day.
0: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
1: It was decided that Krishna was to be married.
0: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
1: Is it ordinary one?
0: అప్పుడు నేను అనేక మంది అనేక రకములైనగా వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
1: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ ప్లాన్.
0: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
1: కృష్ణ నోస్ ఫుల్లీ వెల్ వాట్ ఈస్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్.
0: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
1: కృష్ణ నోస్ ది మాస్టర్ ప్లాన్.
0: ఎవరికి ఏమి తెలియదు.
1: నో వన్ నోస్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: అనేక రకంగా ప్రయత్నం చేసి
1: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్.
0: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్.
0: ఇంతనే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఆ రుక్మా ఇంటికి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
1: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్.
0: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
1: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
0: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
1: అండ్ ఆన్ వన్ హ్యాండ్ రుక్మిణి ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ.
0: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
1: సో ఆల్సో ఇస్ ది సిచ్యువేషన్ విత్ మెనీ గోపికాస్.
0: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
1: సో ఇట్ వాస్ ది ప్లాన్ ఆఫ్ కృష్ణ. హి వాస్ థింకింగ్ హూ ఆర్ టు బి సేఫ్ గార్డెడ్ హూ ఆర్ టు బి ప్రొటెక్టెడ్.
0: అప్పుడు బలరాముడితో చెప్పి
1: బలరాముని
0: ఇతన్ని అందరినీ కాపాడమని చెప్పని చెప్పి
1: హి వాంటెడ్ బలరామ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి.
0: కృష్ణుడు దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడు జరబడుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హ్యాండిల్ దోస్ హూ హాడ్ ఎనిమిటీ ఫర్ హిమ్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
1: యాస్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్
0: ఈ వార్త అంతా కూడా యశోద దేవతకి తెలుస్తుంది.
1: ద న్యూస్ రీచ్ యశోద
0: పసిదేవులకు.
1: దే గాట్ ది న్యూస్ మెసేజ్
0: యశోద నందుడు.
1: యశోద అండ్ నంద
0: దేవికి వసుదేవులు.
1: దేవకి వసుదేవ
0: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
1: అండ్ దే కుడ్ ఆల్సో కమ్ టు నో వాట్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
1: వాట్ వుడ్ హ్యాపెన్ టు కృష్ణ నౌ? దట్ వాస్ మ్యాటర్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: కానీ దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
1: దేవకి దేవి వాస్ వన్ ఆఫ్ కరేజ్.
0: గొప్ప పరమ భక్తురాలు.
1: షీ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికీ వారిని ఏమాత్రం జలించుకుంటారు చేశాడు.
1: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
0: Krishnani evaru kuda yematram muttaleru.
1: She was quite sure that none can ever touch Krishna.
0: Ani dhairyamto untundali.
1: She had all the courage and strength.
0: Vaaru charsal nunchi vacharu.
1: They came out of the prison.
0: Vachina sakshame Devaki Vasudeva intiki vacharu.
1: And they reached Devaki Vasudeva.
0: Devaki Vasudevulu iddaru kuda nandini intiki vacharu.
1: Both of them came to Nanda's residence.
0: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
1: దేర్ వాస్ బలరామ.
0: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
1: యశోద అపీర్స్ టు బి ది
0: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుంది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుంది.
1: హి ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
0: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి వసుదేవుడికి ఎట్లయినా చేర్చాలని చేర్చున్నాడు.
1: అండ్ ఇట్ వాస్ ది మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
0: ఆమె ఒక పండితుని వెంట ఒక జాబు రాసి పంపించి.
1: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్.
0: కృష్ణ నేను ఇంకా తాళలేను.
1: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్.
0: నేను ఇంకా భరించలేను.
1: ఐ కాంట్ బేర్.
0: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్.
0: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
1: And in fact they started making all the arrangements.
0: You nannu ikkada tappinchukunna undina na pranam undadu ikka.
1: If you don't rescue me I am doubtful of my life, she wrote.
0: Appudu yenu devaki devi oka divini panni oka grama devata ko daggariki poorvam namaskaram cheyadaniki pappatu vacharu.
1: It was the time she was taken to offer her prayer to that village goddess.
0: Grama devataku andaru poojalu cheyadanikani motta modati dinam potharu.
1: In fact, on the very first day, all the inhabitants of the village would offer their prayers to that village goddess.
0: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకొని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
1: They were all proceeding over there to pray.
0: ఇక్కడ ఒక తట్టు కంసుడు.
1: On one side Kamsa.
0: ఒక తట్టు దేవకి వసుదేవులు.
1: దేవకి వసుదేవ on the other hand.
0: ఒక వైపున బలరామకృష్ణుడు.
1: బలరామకృష్ణ on the other hand.
0: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
1: And all people gathered there.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
1: People were very much worried because what kind of trouble they have to face on that day.
0: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడాను కంసంతో ఏకమైపోయారు.
1: In fact, శిశుపాల దంతవక్ర also joined Kamsa.
0: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
1: How can Krishna escape from this group of all those wicked people?
0: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
1: And how is it possible to marry this Rukmini?
0: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
1: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
0: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
1: And in fact Shishupala was surrounded by many.
0: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
1: And on one hand Rukmini is proceeding towards the temple.
0: దేవద్వారంలో వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
1: And Krishna was waiting there at the main door.
0: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
1: This Rukmangada, the brother of Rukmini.
0: వాడు మహా దుర్మార్గుడు.
1: He is highly wicked fellow.
0: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: He was making an effort to take her away from that spot.
0: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
1: by the time they approached the temple
0: inkem gati nagati ga devalayamlo vachinanu ga nannu evarettukoni potaro emo ani chaala bayapadutunnadi.
1: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
0: Aa dwaram daggane kaapadukuntunnatvanti okka krishnudu metta ettukunnadu ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ దట్ మోమెంట్ కృష్ణ పిక్డ్ హర్ హ్యాండ్ అండ్ టుక్ హర్ అలాంగ్ విత్ హిమ్.
0: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ దట్ టైం.
0: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
1: హి బ్రాట్ హర్ సేఫ్ సమ్ వే.
0: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
1: అండ్ హి మ్యారీడ్ హర్.
0: ఈ విధమైనటువంటి చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
1: మెనీ థింగ్స్ హాడ్ హ్యాపెన్డ్ లైక్ దిస్.
0: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
1: ఇన్ఫాక్ట్ కృష్ణ హాడ్ టేకెన్ బర్త్ టు కిల్ ద వికెడ్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్.
0: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రమూ హింసించలేదు.
1: And he did not trouble any pious people, good noble souls.
0: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
1: And in fact, who had got the dual achiever punished.
0: ఒకవైపున కృష్ణుడు కావాలి కృష్ణుడు,
1: one hand they want Krishna.
0: ఇంకొక వైపున గోపికలు కావాలి,
1: other hand Gopikas are needed.
0: ఇది ఎవరు సాధించగలరు?
1: Who can achieve this?
0: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
1: And Krishna has taken along with him Rukmini.
0: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
1: And who can protect her? Who can take her back?
0: అందరూ చేరి కృష్ణుడు పైన పడ్డారు.
1: And in fact all started fighting with Krishna.
0: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
1: And Krishna did not keep quiet.
0: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణిని తీసుకుని పోయాడు.
1: He won over everybody and ultimately took Rukmini along with him.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: ఇటువైపు
1: వేపల్లె అన్ వన్ సైడ్,
0: ఇటువైపు
1: మధుర,
0: ఇటువైపు బృందావనం, మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
1: Hatred was rampant in all these three places.
0: ఎందుకనగా కంసుని యొక్క దీంట్ లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
1: బికాస్ దర్ క్లోజ్ రిలేషన్స్ ఆఫ్ కంస లొకేషన్.
0: శిశుపాలను కూడా చాలా ద్వేషమే.
1: శిశుపాల ఆల్సో హాడ్
0: శిశుపాలకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
1: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
0: కానీ ఆ శిశుపాలకి తన చేతి నుంచి తప్పించకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
1: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
0: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరి పైన చెల్లాడాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
1: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి he took Rukmini along with him.
0: అక్కడ పోయిన తర్వాత రుక్మిణికి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
1: Message was sent of the holy wedding of Krishna and Rukmini.
0: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
1: Hearing the news, the brothers of Rukmini were highly furious.
0: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
1: And they made every attempt to kill.
0: ఎవరి పని ఏమి జరగలేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాడ్ హ్యాపెన్.
0: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ ఆఫ్ కృష్ణ కమెన్స్ విత్ ఆల్ దిస్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
1: అండ్ దేర్ఫోర్ ద వెరీ బర్త్డే ఇంప్లాయిడ్ సో మెనీ డిఫికల్టీస్.
0: మ్యారేజ్ కూడాను కష్టంతో జరిగింది.
1: ద మ్యారేజ్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఛాలెంజ్.
0: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
1: ఎవరీ క్రిస్నింగ్ నేమింగ్ వాజ్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ డిఫికల్టీ.
0: కంసుని సార్ హింసను కష్టంతోనే జరిగింది.
1: అండ్ యూ హావ్ టు ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
0: శిశుపాలను దంతవక్రుని యొక్క దీని కూడా కంసంతోనే జరిగింది.
1: అండ్ దేర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ యాంగ్జైటీ.
0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని గ్రామాలు చాలా కష్టమని.
1: అండ్ కృష్ణ ఫేస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ విధంగా జరిగి
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
0: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
1: హి వన్. హి వాస్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
1: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
0: ఈ విధంగా దుష్ట సమాధిని చేయటం లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
1: అండ్ హీ వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ హీ వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
0: కానీ తన్ని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
0: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
1: దంతవక్ర కేమ్.
0: శిశుపాలుడు వచ్చాడు.
1: ఆల్సో శిశుపాల.
0: శిశుపాలుని ఎంతవరకు చేశాడంటే కట్టగలపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
1: And the situation had happened until the commencement of the holy ritual over there when the first offering was to be made.
0: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: As the first offering was about to be given and Shishupala was highly furious.
0: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
1: Then Shishupala got up.
0: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
1: Whom do you consider great?
0: చాలా రుక్మాంగదుడు ఉన్నాడు.
1: And there's one there.
0: అతను గొప్పవాడు.
1: He's a great man.
0: ఈ యొక్క గొల్లవాడికి అతను నీకు కామ్మును ఇవ్వడానికి పనుకున్నావా?
1: Why do you specially honor this cowherd boy?
0: Cowherd boyకి ఏ మాత్రం అధికారం లేదు.
1: Cowherd boy has no eligibility whatsoever.
0: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
1: How is that you honor him first?
0: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
1: And he objected.
0: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
1: And it, at that time Kamsa died.
0: దీనివల్ల
1: వై
0: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా యాదవ కులములకు గొప్పవాదైనటువంటి పెద్దలందరినీ వదిలిపెట్టి
1: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్
0: ఈ యొక్క గొల్లపిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు ఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
0: చూడడానికి వీలు లేదండి.
1: నౌ యూ షుడ్ డూ సో.
0: వీలు లేదని చెప్పి నీ కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాడు.
1: అండ్ దే వర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
0: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
1: And then he has sent the
0: wheel. Chakramanaga chaala mandi vishnu chakram ani meer anukuntuntaru. Chakram em kaadu agratambulam istunnadu kamsudi.
1: Wheel people think it is vishnu chakra. No, they honor this.
0: Aa tattane
1: tisukoni that plate.
0: Aa tattane tisukoni utra paina visiraadu.
1: The very plate was thrown at him.
0: Evara paina visiraadu?
1: On whom is it thrown?
0: Kamsudi paina.
1: On Kamsa.
0: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
1: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్డ్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
0: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
1: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
0: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
1: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
0: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలు అంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
1: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్.
0: సహజ చక్రమే, ఏది పడితే అదంత చక్రమే.
1: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూస్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
0: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
0: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట్టాడు.
1: డూ యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
0: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
1: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
0: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా, కృష్ణుడు మాలు పిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్,
1: కౌహర్డ్ బాయ్,
0: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఈ ఇంత అగ్రతాంబులం ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
1: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
0: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుడి యొక్క దీన్ని కొట్టేసేసింది.
1: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
0: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
1: అండ్ వాజ్ హైలీ ఫ్యూరియస్.
0: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
1: బలరామ వాజ్ దేర్ బై సైడ్.
0: స్నానంబు చేయు ఆ చవరాండ చీరలు కాజేపించినందుక పూజ నీకు.
1: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ చార్జ్. కృష్ణ ఆర్ యూ టు బి ఆనర్డ్ ఫస్ట్?
0: చాలుని కట్టి పెట్టి పంచాంగం ఇక.
1: Is it because of your closeness, intimacy with cowherd girls? And then he says, stop all this talk. Shut your mouth.
0: Mui nor annadu itanu.
1: And Krishna said, shut your mouth.
0: Krishnudi pai ide cheppadu.
1: And that's what he said to Krishna.
0: Appudu Krishna kopam vachindi.
1: And Krishna was angry.
0: Appudu tattam teesukoni visirinappudiki kamsuni yokka idini chisparuni yokka talagulo parigipoyindi.
1: And he has thrown the plate. And that has chopped off the head of
0: ee vidhanga krishnudu janmam modukoni krishnudu antam varaku kodanu ee yuddhamle jarugutu vachayi.
1: Right from the birth till the end there is conflict and war
0: kanukoni
1: in the life of krishna.
0: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
1: Many others consider the birth of krishna is always linked and associated with the misery and the difficulties.
0: Puttinappudu peddalato baadhapaddaru.
1: In fact, he had so many difficulties in his childhood.
0: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి వివాహాలతో బాధపడ్డాతో వచ్చారు.
1: Later, as he grown up, he has got problems because of the marriage.
0: ఎవరికి ఏ సుఖము లేదు.
1: No one had any pleasure whatsoever.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైన దినమని అందువల్ల దీన్ని చెడ్డదేని పోల్చుకుంటూ వచ్చారు.
1: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
0: అష్టమి రోగిణి పొద్దున. అష్టమి రోహిణి.
1: అష్టమి డే ఇస్ అష్టమి అండ్ స్టార్ ఇస్ రోహిణి.
0: ఈ రెండు చేరినటువంటి వాడి జన్మములు చాలా దుఃఖమైనటువంటి.
1: When these two join, the birth of any babe, he will have so many difficulties.
0: ఈ రెండు కలిగినటువంటి వారు దేశమును ఉద్ధరించగలరు మరొక అర్థం.
1: But there's also another interpretation. These two joining will also make a person a champion.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
1: Therefore one has to know the birthday of Krishna is
0: దుర్మార్గులను దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించారు జీవితం.
1: The pious people were protected and the wicked were killed. Their life of auspiciousness.
0: కనుక కృష్ణ దినము చాలా దుఃఖకరమైనటువంటి దినం కాదు.
1: Therefore the birthday of Krishna is not to be considered inauspicious.
0: కట్టగడపటికి అతను వెండే సమయంలో కూడాను చక్కని వంచినగా చేసుకుపోయాడు.
1: And he did everything that is good for the humanity till his end.
0: కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పని
1: unknowing on coming to know that Krishna was coming.
0: అర్జున్ని పంపడానికి అని పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుని పంపడానికి పోయినటువంటి అర్జునుడు
1: Arjuna who has sent Krishna over there.
0: ఇన్ని దినములు అయినప్పటికీ నీ వాపసు రాలేదు.
1: And Arjuna has not returned.
0: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి.
1: Kunti is mother of Arjuna.
0: ఆమె అదురిపోతున్నది.
1: And she was very much worried.
0: కన్నులు కనిపించవు.
1: And she couldn't sleep very much worried.
0: చేతులేమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
1: And she can't catch
0: hold of ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
1: she is very old.
0: ఆమెను పిలుచుకొని వస్తున్నాడు అర్జునుడు.
1: And that old lady was brought.
0: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెసింగ్ మదర్ మదర్
0: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది నాయన కృష్ణుడు ఎక్కడ రాయన
1: కృష్ణుడు కృష్ణ వేరీస్ కృష్ణ
0: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
1: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ
0: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
1: అండ్ దెన్ అర్జున్ సెడ్ వాట్ ఈస్ ఇట్ ఐ కెన్ టెల్ యూ నౌ
0: మన మయమామ మన బావ మన మనుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని
1: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
0: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణమొద్దింది.
1: అండ్ కుంతి ద మదర్ డ్రాప్ హర్ బాడీ దేర్
0: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి
1: అండ్ షీ కన్సిడర్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్
0: ప్రాణమొద్దింది.
1: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ
0: కుంతీదేవి చాలా దుఃఖంతో ప్రాణమొద్దింది.
1: కుంతీదేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్
0: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు.
1: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేమ్ ఫర్
0: 1 ఇయర్
1: ఫర్ 1 ఇయర్
0: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకీ దేవుల వాళ్ళకి చేరిపోవడానికి ప్రయత్నం చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ టు మర్జ్ ఫైనల్లీ హావింగ్ కమ్ టు నో దట్ కృష్ణ ఇస్ నో మోర్ విత్ దెం
0: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికి జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీళ్ళకి జరిగింది యాదవ యుద్ధం.
1: There was not only the war between Pandavas and Kauravas, there was also infighting among the Yadavas.
0: యుద్ధం లోపల
1: in that war
0: కృష్ణుడు వదిలాడు దేశీ నన్ను వదిలాడు.
1: అండ్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్
0: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములంతా ఉన్నాయి.
1: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవస్
0: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
1: వన్ సోల్జర్ షాట్ ఎన్ యారో
0: తన దేహాన్ని వదిలాడు.
1: It was the plea for him to leave the body.
0: అప్పుడు దేవకి దేవి వసుదేవులు వీళ్ళందరూ అంతా మరణించారు.
1: It was the time when Devaki Vasudeva also were no more.
0: యశోద కూడా మరణించింది.
1: యశోద also died.
0: ఒక అర్జునుడు మాత్రమే మరణించాడు.
1: Only Arjuna was remaining.
0: ఈ అర్జునుడు
1: అర్జునా
0: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
1: He collected all his weapons and proceeded.
0: తీసుకుని రేపల్లెకు చేరుకోవడానికి
1: పోతున్నాడు. And he wanted to reach రేపల్లె.
0: అప్పటి లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
1: సో మెనీ పోయిమ్స్ కంపోజ్డ్
0: గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నానే.
1: అండ్ జస్ట్ లీవింగ్ ద కంపెనీ ఆఫ్ సచ్ ఎ మైటీ గ్రేట్ మ్యాన్ దట్ వాస్ హిస్ ఫీలింగ్
0: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
1: అండ్ హీ రిటర్న్డ్ అల్టిమేట్లీ
0: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
1: అండ్ అర్జున వాస్ వెయిటింగ్ దేర్
0: అందరూ కాచుకొని ఉండగానే
1: వెన్ దే వర్ ఆల్ వెయిటింగ్
0: పరిస్థితులు ఎట్లాంటి ప్రభావము ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము
1: ఆన్ వన్ హ్యాండ్ ద సన్ వాస్ టు బి కరోనేటెడ్
0: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు
1: ఆన్ వన్ హ్యాండ్ ద అబిచ్యూరీ రైట్స్ హావ్ టు బి పర్ఫార్మ్ ఫర్ ది మదర్
0: మరొకటి కుమారుడికి పట్టాభిషేకము
1: అదర్ టైమ్ ద సన్ హ్యాస్ టు బి కరోనేటెడ్
0: అర్జున్ యొక్క కుమారుడు అయినటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
1: అండ్ సో కరోనేషన్ సెరిమనీ వాస్ టు టేక్ ప్లేస్
0: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
1: అండ్ ద లాస్ట్ రైట్స్ హాడ్ టు బి పర్ఫార్మ్డ్
0: ఒకవైపున పట్టాభిషేకము ఒకవైపున అంత్యక్రియలు ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
1: దెర్ఫోర్ ద కరోనేషన్ the last rites and for future plans all have got to be done.
0: ఈ విధంగా జరిగింది ఒక్క భారతంలో తప్ప మరి ఎక్కడా జరగలేదు.
1: So many things, contradictory things happening at the same time is described only Bharat, nowhere.
0: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
1: కుంతి came and said what happened to Krishna.
0: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడా అని ఏడ్చాడు అర్జునుడు.
1: Arjuna cried bitterly because he knows what had happened.
0: అప్పుడే ఈమె మరణించింది.
1: At that moment she died.
0: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
1: And Kunti was to be cremated.
0: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
1: And he made her head rest on his lap.
0: భీముని పిలిచాడు.
1: He summoned Bhima.
0: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
1: He wanted Bhima to make arrangements for the coronation.
0: ఇంకా మిగిలినటువంటి వారిని అందరినీ పిలిచాడు.
1: And he called others to come close to him. శత్రుడు
0: శత్రుడు కూడా పిలిచాడు.
1: And he called all others there.
0: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
1: And he was making all arrangements to get into the exile.
0: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
1: All the three tasks have got to be attended simultaneously. And to leave the whole thing and go get into the forest.
0: పరమాత్ముడు ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
1: It's only possible for God to achieve all the three at the same time.
0: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
1: Everything is in his grip.
0: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
1: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
0: కనుక కృష్ణుని యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కాని, చాలా పర్వదినమే కాని, దీనికి పవిత్రమైన దినమే కాని, అశుభమైన దినం కాదు.
1: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
0: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
1: In fact, the birthday of Krishna is second to none.
0: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
1: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పిషియస్.
0: దీంతో మరొకటి కూడా ఉంది.
1: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
0: ఈ దేహము పుట్టినప్పుడు,
1: అట్ ది టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ భగవాన్,
0: చాలా అల్లకల్లోలగా ఉంటుంది.
1: దేర్ వర్ మెనీ డిస్టర్బెన్సెస్.
0: చుట్టూ గ్రామాలంతా కూడాను కలరా ప్లేగులు.
1: దేర్ వాస్ ఎపిడెమిక్ cholera and plague.
0: ఒకరింటికి ఒకరు పోకూడదు.
1: The neighboring villages.
0: ఒకరింటికి ఇంకొకరు తీసుకోకూడదు.
1: Nobody visited anybody.
0: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుంది.
1: That was the situation.
0: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
1: The mother, Bhagwan, did not visit anybody.
0: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు.
1: కొండమరాజు is a man of discipline.
0: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
1: And he too should not accept anything brought from anywhere.
0: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరు చేతికి ఇచ్చేది?
1: And the boy who has to take care of him.
0: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
1: There are so many reasons associated.
0: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
1: It was కొండమరాజు who has taken Bhagwan along with him.
0: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
1: And he did not permit anybody to follow him.
0: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
1: As it was highly infectious, he did not permit anybody to follow him.
0: కనుక ఈ విధంగా చాలా అల్లర్లు జరుగుతూ వచ్చినాయి.
1: There are so many disturbances at that time like this.
0: అప్పుడు నేనంతా కూడాను సైలెంట్ ఆయన తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
1: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
0: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు విట్టి చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
1: Having come to know that Bhagwan left without anybody's notice, Kondamaraj used to question him, it's not proper on your part to go like that.
0: Kontha mandi bhoja vallanantha kuda kola vettadu.
1: And in fact he made some people assemble close by.
0: Yakkane gaane chustunte aa pillavani ventiki teesukandi.
1: If you notice this boy anywhere, bring him here, he said.
0: Ee vidhanga kattudittalu chesadu.
1: He enforced everybody to.
0: Aa kattudittalu evaru longutaru?
1: But nobody can catch hold of him.
0: ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
1: Nobody could notice Bhagwan as he was moving about.
0: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
1: Bhagwan used to go visit a place, dine over there, return.
0: ఎక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
1: But Bhagavan accepted.
0: ఒక్కొక్క దినం 10 ఇండ్లలో పోయి భోంచేసేవాడు.
1: Bhagavan dined at 10 residences per day.
0: ఒక్కొక్క కళ్ళం శుభ్రం పిలిచేటువంటిది.
1: అంటే కళ్ళం శుభ్రం ఇన్వైటెడ్ హిమ్.
0: నాయన రా అని.
1: He wanted Bhagavan to go there.
0: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
1: And she kept the pack there near the window.
0: ఆమె చాలా భక్తితో చేసింది.
1: She is an ardent devotee.
0: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
1: There's so many things that had happened at that time, and that's how the things went on.
0: ఈ విధంగా కలుగుతుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
1: కొండమరాజు was very angry.
0: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణింటికి అంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
1: He did not appreciate Bhagavan going to different places, so many people inviting him.
0: దీంట్లో ఇంకోటి జరిగింది.
1: And he said another thing had happened.
0: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
1: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
0: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
1: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
0: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
1: అండ్ ద వైఫ్ ఆఫ్ ద రెడ్డి ఇస్ ఆల్సో సుబ్బమ్మ.
0: ఆమె కూడాను ఈ సుబ్బమ్మ ఇంట్లో పోతున్నాడు మా ఇంటికి రావటం లేదని ఆమెకు ఒక ద్వేషం పుట్టింది.
1: షీ టు హ్యాడ్ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ జెలసీ బికాస్ హీ విజిట్స్ ది రెసిడెంట్స్ ఆఫ్ సుబ్బమ్మ ద వైఫ్ ఆఫ్
0: కరణం సుబ్బమ్మ రెడ్డి సుబ్బులమ్మ.
1: టూ సుబ్బమ్మస్ హియర్ కరణం సుబ్బమ్మ అండ్ రెడ్డి సుబ్బమ్మ.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది.
1: అండ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు హిమ్.
0: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని అట్టేది కూడా చంపాలి.
1: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
1: One day the Reddy Subbamma came to Bhagavan and said, you should visit us today.
0: ఎవ్వరికి చెప్పద్దు.
1: Don't tell anybody.
0: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి వడలు చేసి పెడతాను.
1: He said, you come alone. I'll serve you very good vadas.
0: చేసింది వడ.
1: She made.
0: అంత ఏదో వేర్లంతా తెచ్చి ఆ వేర్లతో అంత పిండిని కలిపి చాలా పాయిజన్ గా చేసి వడలు పెట్టింది.
1: She made vadas, mixing poison.
0: నాకు తెచ్చి పెట్టింది.
1: And such vadas were served to him.
0: తినేసేసినాను.
1: భగవాన్ ఎయిట్.
0: నాకు తెలుసు.
1: స్వామి నోస్.
0: తిన్నాను. తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది.
1: The whole body turned into blue color.
0: అందరూ పరిగెత్తొచ్చారు.
1: All ran to that spot.
0: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
1: And the కరణం సుబ్బమ్మ and ఈశ్వరమ్మ were informed.
0: అమ్మా వాడి ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్లు మెక్కింది అని చెప్పారు.
1: They all went and reported to him that Bhagavan had accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
0: Anadu Reddy Subbammaku Karanam Subbammaku ayyaledu.
1: There was rivalry between Reddy Subbamma and Karanam Subbamma.
0: Ee Reddy Karanaliki anni oorlo kuda ayyaledu.
1: The same thing is there, similar situation every village.
0: Aa vidhanga chestappudiki andaru aa mindipaina pettaru.
1: And people blamed her for serving such food.
0: Kollam Raju telisindi.
1: కొండమరాజు కేమ్ టు నో దిస్.
0: ఆయన ఉండేదంతా బోయవాండ బజారు.
1: అండ్ హీ జస్ట్ హీ ఇస్ ఇన్ ద కంపెనీ విత్ సో మెనీ పీపుల్.
0: ఒక్క తూరి లేపించాడు అందరినీ బోయవాండ అందరినీ.
1: అండ్ హీ సమన్ ఆల్ పీపుల్ విలేజ్ పీపుల్.
0: హే మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పరిపడండి.
1: అండ్ హీ సెడ్ కమ్ ఆన్ యూ గో అండ్ క్వశ్చన్ హర్ రెడ్డి సుబ్బమ్మ అటాక్ హర్ యూ సెడ్.
0: ఇంకా వాళ్ళంతా తాగిన వారు ఇష్టం వచ్చినట్టుంతా తిరుగుతున్నారు.
1: దే వర్ హై దే వర్ ఫుల్లీ డ్రంక్ అండ్ వర్ రెడీ టు అటాక్ హర్.
0: నేను నెమ్మదిగా పోయి తాత మీరు ఇట్లా పని చేయకూడదు, గొప్ప వాళ్ళు అయిపోయి కూడాను వర్ణను హింసించడం మంచిది కాదు.
1: భగవాన్ వెంట్ దేర్ సాఫ్ట్లీ అండ్ ప్లీడెడ్ ది గ్రాండ్ ఫాదర్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ లైక్ దిస్.
0: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే నేను ఆమె ఇంట్లోనే పోయి ఉంటాను.
1: ఇఫ్ యూ వాంట్ టు కిల్ హర్ నౌ ఐ టెల్ యూ దట్ ఐ విల్ స్టే విత్ హర్ ఇఫ్ యూ మేక్ ఎనీ అటెంప్ట్.
0: ఆమె చెప్పేటప్పటికే తిరిగి ఆమె ఇంట్లో పోయి ఉంటాడేమోని కడవ సుబ్బమ్మ కూడా కోపం పోయింది.
1: ఆన్ కమింగ్ టు నో భగవాన్స్ స్టాండ్, కరణ సుబ్బమ్మ వాజ్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ హర్ యాంగర్.
0: ఈయన కూడా కొంచెం కోపం పోయింది.
1: అండ్ హీ వాజ్ ఆల్సో పసిఫైడ్.
0: అప్పుడు అందరూ సమానమైపోయారు.
1: ఆల్ బికేమ్ క్లోజ్.
0: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా ద్వేషాలంతా పెట్టుతూ వచ్చాయి.
1: ఇన్ దట్ దోస్ టైమ్స్ ఆల్సో ఇన్ విలేజెస్ దేర్ వాజ్ రైవల్రీ.
0: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుంది.
1: భగవాన్ హాస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్ అట్ ఆల్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ విధంగా నిన్న చేయని.
1: యూ మే యాక్ట్ ఇన్ ఎనీ వే.
0: ఈ కమ్మ కొట్టి కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
1: And in fact, when Bhagavan stayed there at one place, it was set ablaze.
0: Anta matti koyadi edirukottam
1: hut, the song hut. It was thatched hut.
0: దానికంతా అగ్గి పెట్టారు.
1: ఇట్ వాస్ బర్న్డ్.
0: మీరు అందరికీ తెలిసి ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి, పాత మందిరం అంతా కూడా హట్టుగా ఉండేది.
1: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్
0: అంత కాలిపోయింది.
1: అండ్ ది హోల్ థింగ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
0: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
1: It rained that night.
0: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కూర్చుంది, ఇంకెక్కడ కురవలేదు.
1: There's rain right on the top of this location of the hut, nowhere else.
0: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
1: People have come to know this.
0: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాలంతా భక్తిగా బయలుదేరింది.
1: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
0: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
1: And there are bhajans in all villages around.
0: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
1: It happened recently.
0: నేను బెంగళూరు లోపల పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలు అయిపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
1: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
0: అప్పుడు అన్ని గ్రామాల వారు కూడా భజనలు మొదలు పెట్టారు.
1: That was occasion when there were bhajans everywhere in all villages.
0: Bhajan modalu pettaru.
1: Bhajans were there everywhere.
0: Chinna chinna pallillo kuda satyanarayana vratam chesaru.
1: And there was performance of satyanarayana vrata everywhere.
0: Ee pallillo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
1: Bhajans bhajans everywhere in every village.
0: Aa vidhanga swami yokka premanu entano nochukuneetunte vaadu.
1: In fact there were many lucky people recipient of Bhagwan's love.
0: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
1: నేర్పించేవాడు.
0: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
1: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
0: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
0: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా చేసిపోయింది.
1: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagavan.
0: Nenu monna Whitefield nunchi vastunte
1: then Bhagavan was returning from
0: anni gramallo kudanu nilipi aatri pettaatundi.
1: And every village Bhagavan was given harati.
0: Chikbadapur lek vacham roadantha nindipoyindi janalu.
1: Chikbadapur which is there along the route, it is highly crowded.
0: Roadantha bhajanle.
1: And there bhajans all along
0: roadantha haratane.
1: Harati everywhere.
0: సత్యసాయి బాబాకు జై జై జై ఆ జైకారాలు ఇక్కడ వినిపించాలి.
1: అండ్ పీపుల్ వెంట్ ఆన్ షౌటింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్ ఆఫ్ భగవాన్.
0: అక్కడ నుంచి వచ్చి కప్పలబండకు వచ్చాము.
1: అండ్ భగవాన్ రీచ్ ది కప్పలబండ ప్లేస్.
0: మామిడికుంట వచ్చాము.
1: మామిడికుంట
0: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఓకే జై జై.
1: అండ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్.
0: హారతి ఇచ్చుకుంటూ
1: అండ్ హారతి వాస్ గివెన్ ఎవ్రీవేర్.
0: ఉత్తపత్తి చేరేంత వరకు హారతితోనే చేరాను.
1: And Bhagwan reaches this spot, accepting harati in the prayers of all the people.
0: Puramanta kudunte tagil degara maatrame untadi. Idi eppudigane poraliki veedu kaadu. Idi oka samvatsaramanta kudunu rest teeskovalanna.
1: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
0: నాకు సంవత్సరమే వద్దక్కడ.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
0: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకంత నయం చేస్తుంది అన్నాను.
1: ద డివోషన్ ద ప్రేయర్ ఆఫ్ మై డివోటీస్ విల్ సర్టన్లీ గివ్ ఎ క్యూర్ టు మీ భగవాన్ సెడ్.
0: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలు సరిపోతుంది అన్నాను.
1: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్. ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
0: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
0: నవ్వుకుంటూ వచ్చాను.
1: భగవాన్ రిటర్న్ స్మైలింగ్.
0: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు ది హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
0: అందరూ ఏడుస్తున్నారు.
1: ఆల్ వర్ క్రైయింగ్.
0: నేను నవ్వుతున్నాను.
1: భగవాన్ వాస్ స్మైలింగ్.
0: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ ఆఫ్ అవర్ క్రైయింగ్. హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
0: మీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
1: యు మే క్రై ఫర్ ఎనీ రీజన్ బట్ ఐ యామ్ గెట్ హ్యాపీ సేస్ భగవాన్.
0: నాకు అదే ఆనందం, అదే నాకు మెడిసిన్.
1: దట్ ఈస్ ద మెడిసిన్.
0: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
1: విత్ దిస్ ఫీలింగ్ భగవాన్ వెన్
0: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
1: వాచింగ్ భగవాన్ దే సెడ్ వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్ ఇట్ ఇస్.
0: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు.
1: ఇట్ విల్ బి హైలీ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ ఫ్రాక్చర్ దేర్.
0: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటది.
1: ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ కరెంట్ షాక్.
0: కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడ్లేదు.
1: భగవాన్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది పెయిన్.
0: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ దేర్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్.
0: ఆ విధంగా చెప్పి నేనంటే ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఏ బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాను.
1: భగవాన్ వాక్స్ ఆల్ లాంగ్.
0: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
1: దే సెడ్ దట్ యూ షుడ్ టేక్ ఇట్ వన్ ఇయర్.
0: నాకు సంవత్సరం అక్కర్లేదు.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ ఇట్.
0: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
1: అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ఐ మూమెంట్ షుడ్ పాస్ బై అన్ నోటీస్.
0: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తులే.
1: భగవాన్స్ ప్రాపర్టీ కంప్రైజెస్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
1: అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డివోటీస్ ఇస్ భగవాన్ హింసెల్ఫ్.
0: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
1: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ ఈ షూర్ టు విజిట్ మెనీ మోర్ ప్లేసెస్ హియర్ ఆఫ్టర్.
0: ఇంకా పైన అన్ని నన్ను చుట్టుటే నాకు.
1: భగవాన్ విల్ బి గోయింగ్ ఆన్ టూర్ హియర్ ఆఫ్టర్ మోర్ అండ్ మోర్.
0: కనుక ఎవ్వరూ ఏ విధమైన బాధపడకండి.
1: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
0: ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ.
0: అందరూ సుఖమివ్వచ్చు.
1: లెట్ ఆల్ యు బి ప్రాస్పరస్ అండ్ బీ హ్యాపీ.
0: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ విల్ బి బ్లిస్ఫుల్, దట్ విల్ బి హెల్దీ, దట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.

नहीं नहीं रक्षती करेंगी नहीं नहीं रक्षती करेंगी भज गुण

Yeah.

0: చెడ్డ సంకల్పముల చేత.
1: భగవాన్ బాబా స్పీక్స్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద హోలీ ట్రినిటీ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు ద డివైన్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ అ

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamula cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: This is the word of Sai, which is full of truth.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: embodiments of love, boys and girls,
0: అనంతమైన ఈ జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసముతో రక్తములతో కూడినటువంటి ఈ దేహము నందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది.
1: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: హావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
0: ప్రతి అవతారమునకు కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: Every incarnation has a mother and a father.
0: Kani Brahma Vishnu Maheshwarulaku tallidandrulu evaru?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: Ee satyanni evaru gurtinchukoledu?
1: No one can know the truth behind this.
0: Ye shastram upanishadulu kudano deenni vallinchaledu.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథము దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: They move from top to toe in every human body.

0: in the form of attributes.
1: Guna pravartana chetane manava dehamunu aasrinchi ee dehamunundi samasta karmalu kudunu saagistu vastunnaru.
0: These three are in the body in the form of attributes, manifest and express out by way of their conduct and perform actions thereby.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ ఇన్ హిమ్.
1: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
0: హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్. హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ది డివినిటీ?
1: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో ద ట్రినిటీ. బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ద క్వాలిటీస్ అట్రిబ్యూట్స్.
1: ఈశావాస్యం ఇదం జగత్తు.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: భగవంతుడు సర్వభూత నిలయుడు.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: సర్వభూత అంతరాత్మ.
0: ఈ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్.
1: అయితే ఈ ఆత్మకు శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
0: శృతీస్ ద టెక్స్ట్ హావ్ గివెన్ ఎ నేమ్ టు దిస్ ఇన్ డ్వెల్లింగ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ బాడీ హాస్ గాట్ ద హార్ట్.
1: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
0: The heart present in everybody, the Veda calls it as Atma, the spirit.
1: Itti Atma ane hrudayam nundi aavirbhavinchinatundi manasu.
0: Mind is born to this spirit.
1: Kanukani ee manasune Vishnu swaroopudu annaru.
0: Vishnu symbolizes the mind.
1: Vishnu Vishnumayam jagat.
0: The whole world is full of Vishnu.
1: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
0: ద మైండ్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్స్ సో ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి ఈ మనసు ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: వాట్ ఆర్ ద ఆరిజిన్ ఫర్ దిస్ మైండ్?
1: ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
0: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకే ఈశ్వర అని పేరు.
0: ఆత్మ ద స్పిరిట్ ఈస్ కాల్డ్ ఈశ్వర.
1: కనుక అట్టి ఈశ్వరత్వము ప్రతి వ్యక్తి అందు కూడా ఉంటున్నది.
0: This Ishwarahood is present in everyone.
1: Ishwara sarvabhutanam.
0: Ishwara, Atma, dwells in all of the creatures.
1: Sarvabhutamani yandu undinatvanti Ishwarattvame.
0: It is the principle of Ishwara present in all of the beings.
1: Ishwarattvame atvanti yokka hrudayam nundi aavirbhavinchinatvanti mind ane Vishnu.
0: Therefore, it is of that Ishwarahood, the Atma, the mind, Vishnu is born.
1: Vishnu yokka naabhi nundi, kavalam nundi, ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
1: విష్ణు యొక్క నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
1: ఈ బ్రహ్మనే వాక్ స్వరూపుడు.
0: బ్రహ్మ ఇస్ ద ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
1: కనుకనే ఇతన్ని వర్ణిస్తూ వచ్చారు.
0: దట్స్ హౌ ద నరేషన్ గోస్.
1: శబ్ద బ్రహ్మమయీ.
0: ద సౌండ్.
1: చరాచరమయీ.
0: ద మోటిలిటీ.
1: జ్యోతిర్మయీ.
0: లైట్.
1: వాంగ్మయీ.
0: ద స్పీచ్.
1: నిత్యానందమయీ.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరాత్పరమయీ.
0: ద సుప్రీం.
1: మాయామయీ.
0: ఆఫ్ ఇల్యూషన్. ద వన్ ఆఫ్ వెల్త్.
1: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
0: These relate to Brahman.
1: Shabda Brahmamayi.
0: To begin with, Shabda Brahmamayi, the sound.
1: Anaga vak swarupude Brahma.
0: Brahma represents the very speech or the thought.
1: Mano swarupude Vishnu.
0: Vishnu represents the mind.
1: Atma swarupude Shivudu.
0: Shiva is Atma or the spirit.
1: Atma, Manasu, Vaku. ఈ మూడింటి యొక్క అవినాభావ సంబంధమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: The divinity has got the combination of these three principles. One, the spirit, the Atma. The second, the mind. And the third, the faculty of speech-making.
1: Avinabhava sambandhamu anyonyasriyamu.
0: They are interdependent and intimately related.
1: Kabatti gunaswarupude prati manavuni yandu kudanu Brahma, Vishnu, Maheshwarulu తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
0: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
1: మానవ ఆకారమే వారి ఆకారములు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
0: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
1: ఆత్మకి ఎట్టి ఆకారము?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్?
1: ఇది ఏ చైతన్య స్వరూపము?
0: దిస్ ఈస్ వన్ ఆఫ్ అవేర్నెస్,
1: కాన్షియస్నెస్.
0: దట్ ఈస్ వన్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
0: దిస్ కాన్షియస్నెస్ రిప్రజెంటింగ్ ఈశ్వరత్వ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
0: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమనేటెడ్.
1: అది మైండ్.
0: దట్ ఇస్ ద మైండ్.
1: ఆ మైండ్ నుంచి వాక్ స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్ స్వరూపుడైనాడు.
0: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ఇస్ బాండ్ దిస్ టాక్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: అనేక పర్యాయములు నేను కూడా చెప్తుంటాను. ది వన్ యూ థింక్ యు ఆర్,
0: భగవాన్ టెల్స్ us repeatedly, ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్,
1: ది వన్ యు రియలీ ఆర్,
0: ది వన్ యు రియలీ ఆర్.
1: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
0: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ ద టాక్ ఆర్ స్పీచ్.
1: విష్ణు అనేటువంటిది మనోస్వరూపుడు.
0: విష్ణు స్టాండ్స్ ఫర్ ద మైండ్.
1: విష్ణుకు ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం కూడాను మనసుకుంటున్నది.
0: దట్ విచ్ ఎక్స్పాండ్స్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇస్ ది
1: విష్ణు సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: విష్ణు రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
1: మనసు కూడాను అంతే.
0: సో ఆల్సో ద మైండ్.
1: మనోమూలం విధం జగత్.
0: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
1: ఏ క్షణమైందైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
0: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడాను లొంగునవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
0: యూ కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫార్మ్.
1: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: కాబట్టి ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
0: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
1: ఇంకా వాక్,
0: దెన్ ద స్పీచ్.
1: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
0: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
1: సౌండ్. దీనికి కూడా ఒక పరిమితం లేదు.
0: సౌండ్ హాజ్ నో లిమిట్.
1: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితమైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్ ఆల్ బౌండరీస్.
1: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
0: దీస్ త్రీ ఆర్ సో ఇన్ఫినిట్ బట్ యెట్ దే ఆర్ బోర్న్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫార్మ్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్. మహత్తరమైనటువంటి యొక్క ఈ శక్తులు అణుశక్తి అయినటువంటి దేహమునందు లీనమై ఉన్నవి.
0: Being the biggest of the big is present in a minutest form within the human body.
1: కానీ ఈ అణువైనటువంటి యొక్క దివ్య శక్తులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటున్నాయి.
0: The divine power so minute spreads all over the world.
1: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
0: You cannot see the cosmos.
1: చూడటానికి వీలు కాదు.
0: It's not possible to see.
1: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారు అవుతారు.
0: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్ యూ కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
1: హృదయమే ఈశ్వరుడు.
0: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
1: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కానీ దురాలోచనలకు కానీ దుర్బుద్ధులకు కానీ అవకాశం ఇవ్వకూడదు.
0: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ as the center of Ishwara will never have any bad feelings, bad sentiments, bad thoughts.
1: Nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
1: Atti ishwaratvanni enta durupyogam chestunnaru manavulu.
0: That divinity Godhead is misused by man.
1: Hrudayam aneetvanti undi kudanu హృదయ రహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
0: హీ హ్యాస్ ద హార్ట్ బట్ హిస్ బిహేవియర్ ఇస్ హార్ట్లెస్.
1: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మ భావంతోనే జీవించాలి.
0: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
1: ఎట్టి సంకల్పమును లేనటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
1: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
0: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
1: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
0: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
1: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
0: వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ మొటిలిటీ.
1: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
0: ఫుల్ ఇల్యూజివ్.
1: శ్రీమయంతో చేరినటువంటి వాక్కు.
0: వన్ ఫుల్ ఆఫ్.
1: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి?
0: When we consider words of the gifts of Brahman, what kind of value should you attach?
1: ప్రేమ స్వరూపులార,
0: embodiments of love.
1: బ్రహ్మ ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింపచేయాలి.
0: జస్ట్ ఎస్ బ్రహ్మ takes the control of the mind and the word, we should also have total control and value highly the thought flow and the word. We should have very good words to begin with.
1: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
0: So sweet and soft.
1: చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
0: So cool and sweet.
1: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
0: That's what's called the walk of the
1: Brahma. బ్రహ్మ ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
0: This is the result when we feel God Brahman in our heart.
1: ఇంకా విష్ణు.
0: Then comes Vishnu.
1: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించున్నాడు?
0: What form has he?
1: మనోస్వరూపాన్ని ధరించున్నాడు.
0: Vishnu has the form of the mind.
1: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
0: In what way? In what sanctity should we hold our mind?
1: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
0: Mind is so useful, you know.
1: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైజ్.
1: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
0: యు విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
1: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
0: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
1: విష్ణువును సందర్శించాలని.
0: And Vishnu protects.
1: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్లారు.
0: అండ్ ఫోర్ సేజెస్ హావ్ గాన్ టు సీ విష్ణు.
1: విష్ణువు చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
0: ఇట్స్ అవర్ ట్రెడిషన్ దట్ వన్ షుడ్ అప్రోచ్ విష్ణు ఇన్ రెస్పెక్ట్ఫుల్ వే.
1: విజయ, సనక, సనందన ఈ నలుగురు కూడాను వెళ్లారు.
0: ద ఫోర్ జయ, విజయ, సనక, సనందన
1: వీళ్ళందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
0: దే వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీస్.
1: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్లినారు విష్ణు సందర్శనం.
0: దే వెంట్ టు సీ ది లార్డ్ విష్ణు.
1: అనగా వారి ఎట్టి గుణములు లేవు.
0: నో
1: ఎట్టి మానాభిమానములు లేవు.
0: నో అటాచ్మెంట్.
1: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
0: దే ఆర్ చేంజ్ దిస్ అండర్
1: ఇన్సర్కంస్టాన్సెస్. నలుగురు కూడాను విష్ణు సందర్శనం కోసం వెళ్లారు.
0: ఆల్ ఫోర్ కిడ్స్ హావ్ గాన్ టు సీ విష్ణు.
1: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్లారు.
0: హియర్ వి షుడ్ నో దే హావ్ గాట్ ది సెకండ్ మైండ్.
1: మనసు కలవాడే మహావిష్ణువు.
0: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మహావిష్ణు.
1: మంచి మనసు కలవాడే మానవుడు.
0: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మానవ, హ్యూమన్ బీయింగ్.
1: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
0: హూ హాస్ సచ్ ఎ గుడ్ మైండ్?
1: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉండటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
0: Since Vishnu has got that soft and cool and sweet mind, just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
1: ఆ వాలంటీర్స్ అడ్డు చేశారు.
0: The volunteers objected.
1: భగవంతుని దగ్గరికి వెళ్లే సమయంలో మీరు ఈ విధంగా వెళ్ళడానికి వీలు కాదు.
0: When we want to see God, well, you can't object us like that.
1: అని వారితో వాదనలు ప్రారంభించారు.
0: They argued with the volunteers.
1: భగవంతుడు నిర్మలుడు, నిశ్చలుడు, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
0: గాడ్ ఈజ్ ప్యూర్, అన్సలీడ్, అట్రిబ్యూట్లెస్. యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో యాస్ టు డిజర్వ్ హిస్ దర్శన్.
1: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
0: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
1: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
0: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
1: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
0: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
1: కానీ ఏమైనా శపించుకోని.
0: యూ కర్సింగ్ ది
1: విష్ణు సందర్శనం మాకు కావాలి.
0: ఈ
1: శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ us.
1: వెళ్ళి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
0: they had full control over their good mind.
1: అప్పుడు ఓ మనస అనగా విష్ణువును మనస అని అడ్రస్ చేశారు.
0: And they addressed Vishnu this way, O mind.
1: మా గతి ఏమిటి?
0: What will happen to us?
1: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
0: We should see you anyway.
1: అన్య కోరికలు మా యందు లేవు.
0: We don't have any.
1: అన్య అభిష్టములు మా యందు లేవు.
0: We don't have any desire.
1: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
0: But we should see you there by
1: our దర్శనమే మా యొక్క ఆహారము.
0: That's our very basic food.
1: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
0: Conversation is swasa, the breath.
1: కొనుకొని మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
0: We should certainly earn the gift of your darshan and conversation.
1: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి
0: the sages who came there in the form of kids were blessed. And then he called
1: ద్వారపాలకులారా
0: and told them,
1: మీరు ఈ విధంగా శాపించడానికి మార్గం లేదు.
0: Volunteers
1: మిమ్మల్ని శపించారు.
0: And they too cursed you.
1: మీరు కూడా రాక్షసునే జన్మించాలి.
0: You also going to be born as demons.
1: అయితే మీరు ప్రార్థన చేత నా యొక్క అనుగ్రహం చేత మీరు త్వరలోపల మీరు తిరిగి నా సన్నిధికి వచ్చేటువంటి మార్గం ఉన్నది.
0: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
1: శిష్యుని యొక్క శాపాన్ని ఏమాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
0: The curse given cannot be changed.
1: శిష్యులు మానస సంచారులు.
0: And in fact, Vishnu dwells in our mind.
1: మనస్సు అనగా విష్ణు యొక్క హృదయంలో ఉండేవాడు.
0: And Vishnu symbolizes the very mind.
1: మనోసంచారులు అనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
0: The mind moves all over, that is Vishnu aspect.
1: మీ మానస సంచారి.
0: Oh, you move in the minds of sages.
1: మేము రాక్షసులుగా పుడితే మీకు దూరం అయిపోతాం కదా
0: అన్నారు. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
0: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
1: ఒకవేళ నాకు దూరమైపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
0: If you cannot bear the pangs of separation from me by meditating, praying to me for 3 years in absolute rivalry, you will come to me.
1: దైవం యొక్క ఆరాధనలే.
0: And every form of word is worship.
1: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
0: As you think of me constantly, you can live for 9 years.
1: నన్ను దూషించడం చేత 3 యొక్క జన్మములోపలే కడతేరవచ్చును.
0: Constantly criticizing me all through, you can reach me in 3 years time.
1: భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
0: We don't want praise or blame, we want proximity.
1: దూషణైనా సరియే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
0: Doesn't matter even if it were to be blame, but we blame you constantly.
1: సర్వకాలేషు సర్వత్ర హరిదూషణం.
0: At all the time, every place, we blame you, God.
1: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటము.
0: Any matter, doesn't matter how silly it is, we blame God.
1: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
0: By blaming God constantly, they faced the consequences of the curses given by those sages.
1: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
0: What are the changes you find because of praise and blame?
1: ఏమీ మార్పు లేదు.
0: No change.
1: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
0: Sometimes you also blame God.
1: Chitta chora Yesoda ke baal Navaneet chora Gopal. Chitta chorudu antaru.
0: You say, oh God, you have stolen my mind.
1: Adi dushana kada?
0: Is it not a blame?
1: Adi matamto chepte, hey gadidonga antaru.
0: And if you are to say in a harsh way, you are a big thief.
1: Gadidonga ante Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani.
0: But if you say so, you are a big thief, the devotees of Vishnu will fight with you.
1: కాని అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోద కేవల నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
0: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh the son of Yashoda, you are a big thief, you also join in chorus, then everything will go now.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
0: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
1: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి ఒక మార్గము.
0: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ద కర్స్.
1: కనుకనే ఈ జయ విజయులు కూడాను 3 జన్మముల లోపల కడతీర్చుకున్నారు.
0: సో జయ విజయ టుక్ 3 బర్త్స్ and the proximity. This is all the changes of the mind.
1: Vishnu varaga manosvarupude.
0: Vishnu takes the form of the mind.
1: Shankh chakra kada dhari kadu.
0: Not the one having the wheel and the conch. Ravi
1: Varma ne picture vaalanta dinnanta daristu vacharu.
0: That is all the imagination of the painter.
1: Manosvarupude Vishnuvu.
0: Vishnu represents the mind.
1: Andukosam nenu appudappudu antuntanu.
0: Bhagavan tells us time and again.
1: నేను డైమండ్ రింగ్ ఇచ్చినప్పుడు డైమైండ్ అంటుంటాను.
0: దెన్ భగవాన్ గివ్స్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ డైమండ్.
1: మనోనాశనం అవుతుంది కాక.
0: ఇట్ మీన్స్ లెట్ ద మైండ్ బి ఎనిహిలేటెడ్, విత్ డ్రాన్.
1: ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి
0: యూ షుడ్ హ్యావ్ లీవ్
1: దైవత్వంతో ఉండేటువంటి మనసు నీకు ప్రాప్తించుగాక అని.
0: You should sacrifice the human mind and attain the divine mind.
1: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
0: Therefore the mind present in every human being represents Vishnu.
1: ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మ స్వరూపము.
0: Every word that a man utters symbolizes Brahma.
1: కనుక మన యొక్క words అంటకూడను, దురుపయోగం చేయకూడదు.
0: We should never misuse our words.
1: దీనికి ప్రాచీన పురుషులందరూ కూడాను మౌనము అని వహిస్తూ వచ్చారు.
0: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
0: బై టాకింగ్ టూ మచ్ ఎక్సెసివ్ టాక్ యూ మే బి టెంప్టెడ్ టు స్పీక్ లైస్.
1: అధిక భాషల చేత పరులో నొప్పించిన వారమవుతామో ఏమో.
0: టూ మచ్ ఆఫ్ టాక్ సమ్ టైమ్స్ మే హర్ట్ అదర్స్.
1: అధిక మాటల చేత ఉద్రేకం ఆవిర్భవించి ఆ ఉద్రేకం చేత తప్పు పదములు ప్రారంభమవుతాయో ఏమో.
0: బై టాకింగ్ టూ మచ్ ఇట్ మైట్ లీడ్ టు అజిటేషన్స్ అండ్ మిస్డీడ్స్.
1: కనుక మౌనం వహిస్తామన్నారు.
0: దేర్ఫోర్ దే అబ్జర్వ్డ్ డీప్ సైలెన్స్.
1: మౌనం అనగా ఏమి? వాగ్బందన మౌనం కాదు.
0: నాట్ మియర్లీ కీపింగ్ ది
1: సంకల్ప బందనే మౌనము.
0: ఇట్ నాట్ మియర్లీ విత్ హోల్డింగ్ ద థాట్.
1: సంకల్పం లేకుండా ఉండాలి.
0: వన్ షుడ్ బి థాట్లెస్.
1: అది ఆనాటి మహర్షులు అనేక రకములుగా తిరిగారు.
0: That's how they moved about in
1: those days. How
0: do we take it today? The mind is bundle of thoughts. What is this?
1: Batta.
0: This is a cloth.
1: ఇది బట్ట కాదు.
0: Not so.
1: Bundle of thoughts.
0: It's bundle of threads.
1: ఈ థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
0: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
1: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేయాలంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
0: సో ద థ్రెడ్స్ internally woven constitute the cloth. If you want to remove the cloth, you should remove the threads one by one.
1: కనుకు మన యందుండినటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore the thoughts within us has come out manifest by their words, we should cut short our
1: speech. Less luggage, more comfort, make travel a pleasure అన్నారు.
0: And hence Bhagavan says less luggage, more comfort, make travel a pleasure.
1: మనము తక్కువ మాట్లాడాలి.
0: We should talk less.
1: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
0: దెన్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: బ్రహ్మ అనగా వాకే.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
1: విష్ణు అనగా మనస్సే.
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఈశ్వరుడు అనగా హృదయమే.
0: ఈశ్వర ఇస్ హార్ట్.
1: హృదయము ఉన్నది మనకు.
0: We have the heart.
1: మనసు ఉన్నది.
0: We have the mind.
1: వాక్కు ఉన్నది.
0: And we have speech.
1: నీవే విష్ణు బ్రహ్మస్వరూపాన్ని.
0: దే రిప్రజెంట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
1: ప్రతి మానవుడు కూడాను,
0: ఎవ్రీ మ్యాన్,
1: త్రిమూర్తి స్వరూపుడే.
0: రిప్రజెంట్ దిస్ ట్రీ.
1: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
0: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ త్రిగుణం,
1: త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
0: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఐడ్ గాడ్ అండ్ విచ్ హస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఈశ్వర్ హాస్ త్రీ ఐస్.
1: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
0: ఎవ్రీ మ్యాన్ హాస్ త్రీ ఐస్.
1: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
0: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ద థర్డ్ ఐ ఆర్ నాట్. ఇట్స్ నాట్ సో.
1: పాస్ట్ జరిగిపోయిన దాన్ని చూడగలవు.
0: పాస్ట్ యు కెన్ నో.
1: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
0: ప్రెసెంట్ యూ కెన్ విజువలైజ్.
1: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
0: ఫ్యూచర్ యూ కెనాట్ సీ.
1: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
0: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
1: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్.
0: ఈస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
0: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
1: What about my future, future, future, future?
0: He is very much worried of the future.
1: ఈ ఫ్యూచర్ ను పాస్ట్ ను చింతించడం చేత ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు.
0: The constant thought of the past and the future will make him forget the
1: present.
0: కానీ
1: ప్రెజెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
0: The present is the result of the past.
1: ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
0: The present will give yield results in future.
1: కాబట్టి ఫ్యూచర్ పాస్ట్ రెండు కూడాను ప్రెజెంట్ లోనే ఉంటున్నాయి.
0: The future and the past as well are present in the present.
1: ఈ సత్యాన్ని మానవులు ఎవరూ గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Man is not making an attempt to know
1: ఎంత వస్తుంది.
0: How is it possible?
1: నువ్వు ప్రెజెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
0: You should make proper use of the present.
1: ఆ ప్రెజెంట్ నీవు చాలా ఆనందంగా యూజ్ చేస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
0: If you enjoy the present joyfully, you will have the result in future.
1: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్.
0: The present tree is nothing the product of the seed of the past.
1: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
0: Present is the seed that sprouts up into the tree of the future.
1: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ పాస్ట్ అనేటువంటి ట్రీ ప్రెజెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
0: సో ది ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్, ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్.
1: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
0: హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్?
1: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది.
0: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్.
1: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
0: ద సీడ్ జర్మినేట్స్,
1: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: గ్రోస్ ఇన్ ద జైజాంట్రీ.
1: కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ప్రెజెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
0: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెజెంట్.
1: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
1: ప్రెజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
0: ఇన్ ద ప్రెజెంట్ యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
1: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచిని మనసును కలిగి ఉంటుండు.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హావ్ ఎ గుడ్ మైండ్.
1: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు?
0: బ్రహ్మ వేర్ డస్ హి కమ్?
1: వాక్ శబ్ద స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
1: ఆ వాక్ ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
1: విష్ణు నుంచినే వచ్చింది.
0: హి కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
1: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండినే బ్రహ్మ ఆవిర్భవించాడు.
0: హి ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నేవల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
1: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
0: అండ్ వెన్ యు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు, యు విల్ హావ్ ప్యూర్ టాక్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
0: ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ద ట్రినిటీ.
1: త్రిమూర్తాత్మక స్వరూపులే.
0: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
1: త్రిగుణ స్వరూపులే.
0: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ది క్రియేటివ్
1: స్వరూపులే.
0: అండ్ యు రిప్రజెంట్ దెం.
1: నియంత్ర స్వరూపులే.
0: యు రిప్రజెంట్ అండ్ సింబలైజ్
1: స్వరూపులే.
0: అండ్ యు సింబలైజ్ ది క్రియేటివ్
1: సిద్ధాకారం.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
1: ఒకానొక సమయం లోపల చిన్న కథ,
0: ఎ స్మాల్ స్టోరీ. పార్వతి
1: ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వర దినదిన ఊరూరు తిరుపమెత్తుట గాని ఇంటి పట్టున కూటి కిరువలేదే.
0: పార్వతి క్వశ్చన్ శివ, యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ టైం.
1: దినదినము ఊరు తిరుగుచుండుట గాని ఇంటి పట్టున కూటి కిరువలేదే.
0: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్ బట్
1: ఊరులో తిరుగవలే కాని తలదాచుకుని దోశడు కొంపలేదే.
0: And you move about everywhere, we don't have residence to reside.
1: ఇట్టి నీకా ప్రభు నేను ఎట్టు చేతువని.
0: How can I live with you with such a life?
1: ఒక్క ఇల్లు లేదు.
0: I don't have residence.
1: ఒక సీట్ అయినా లేదు.
0: I don't have anything.
1: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక సీట్ లేదు.
0: Well, we cannot protect ourselves against rain.
1: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు.
0: And many sages come to see you.
1: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడా ఏదైనా ఒక చిన్న షెడ్ కట్టేస్తే, లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నది.
0: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీటెడ్.
1: అనగా గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
0: గృహలక్ష్మి, ది హౌస్ వైఫ్, నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
1: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
0: ఇట్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
1: ఇల్లు కట్టాలి అన్నాడు.
0: ఎస్, హౌస్ హ్యాస్ టు బి బిల్ట్.
1: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే, ఎలుకలు మనకన్నా ముందు చేరు.
0: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
1: ఎలుకల రావిడికి ఏగను ఒక పిల్లి.
0: In order to arrest the rats getting in, we need a cat.
1: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
0: And we need milk.
1: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
0: And then we need a...
1: ఎందుకు ఇవంత మనకు?
0: We need a servant maid.
1: పిల్లే మనకు వద్దు అన్నాడు.
0: Why is all this paraphernalia? Better we don't have a house at all.
1: ఈమె కావాలని, ఆయన వద్దని.
0: And she wants it and he doesn't want it.
1: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
0: That is the argument.
1: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంది.
0: This is true in every family. Husband says yes, wife says no.
1: కట్టగడబడికి ఈశ్వర వాక్యే సిద్ధించుతుంది.
0: Finally, decision of Ishwara prevails.
1: కట్టగడబడి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
0: పార్వతి, however, in a cool way question.
1: ఈశ్వర,
0: ఈశ్వర,
1: మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
0: Why are you so determined? Why do you speak like that?
1: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తూ ఉంటారు, ఇక్కడ నిలుస్తూ ఉంటారు, నీడలు ఉంటుందని.
0: ఆఫ్టర్ ఆల్ ద హౌస్ ఈస్ నాట్ ఫర్ మీ, ఫర్ ద సేజెస్ అండ్ సెయింట్స్ దట్ కమ్ టు సీ యూ.
1: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గివ్స్ ఎ షార్ట్ ఆఫ్ ఎ షెల్టర్ టు ఎవ్రీబడీ.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు,
0: దెన్ హి సేస్,
1: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
0: ఈవెన్ యూ వాంట్ టు బిగిన్ దిస్ ప్రాజెక్ట్, దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఇస్ నాట్ దేర్ రైట్ నౌ.
1: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
0: యూ మే కన్స్ట్రక్ట్ ఎ వెరీ బిగ్ మ్యాన్షన్ బట్ ద ఫైర్ గాడ్ విల్ బర్న్ యూ.
1: అది నాకు తెలుసు ఫ్యూచర్.
0: I know the future.
1: నీకేమి తెలియదు.
0: You do not know.
1: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
0: So remain silent, shut your mouth and sit down.
1: ఇప్పుడు ఆమె చెప్పింది,
0: then she says,
1: ఈశ్వర
0: సర్వశక్తులు మీలో ఉంటున్నవి. You have got all capacity.
1: సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
0: All deities are in you.
1: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
0: Fire is also under your control.
1: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
0: All five elements are under your control.
1: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏమి చేయలేదు కదా.
0: If you will instruct, order fire, when you cannot act.
1: మీ అగ్ని వహిస్తుందే కానీ దీనికి ఉల్లంఘించిపోదు.
0: Fire God obeys your command, will not obey you.
1: కాబట్టి కొంత ఆర్డర్ వేయండి అని.
0: Pass some order to the fire God.
1: చెప్పాడు.
0: అండ్ హి సెడ్
1: సరే ఇంకేం చేసేది, ఆడవారికి ఒక నెరవేరాల అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు బి ఫుల్ఫిల్డ్ ఎనీవే. హి ప్రామిస్డ్
1: అయితే అగ్ని దగ్గరికి పోయి వాడి దగ్గర ఒక మాట తీసుకుని వస్తాను అంతవరకు ఉండు అన్నాడు.
0: అండ్ హి సెడ్ జస్ట్ రిమైన్ ఫర్ సమ్ టైమ్, ఐల్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద ఫైర్ గాడ్.
1: వాడు సత్యమే కనుక ఆమె ఇల్లును ప్రారంభం చేసింది.
0: అండ్ వాట్ ఎవర్ ఈశ్వర సేస్ విల్ హ్యాపెన్. దెన్ షి స్టార్టెడ్
1: ఈ సమయం మాత్రం ఒకటి చెప్పింది ఈమె.
0: హౌఎవర్ షి సెడ్ వన్ థింగ్,
1: ఈశ్వర నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చింది ఏంటంటే నాకు చాలా అవమానం అవుతుంది.
0: ది హౌస్ ఐ బిల్ట్ కెన్ నాట్ బి బర్న్ బై ఫైర్ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్.
1: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరక వాయించండి.
0: ఇఫ్ ఫైర్ గాడ్ ఈస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ మై ప్రపోజల్, ఐ వాంట్ యూ టు ప్లే ఆన్ డబరక.
1: నేను కట్టి నేనే కాల్చి వేసేస్తాను.
0: వై ఫైర్ గాడ్, ఐ విల్ బర్న్ ది హౌస్ దట్ ఐ
1: బిల్ట్. వానికి ఈ అవకాశం ఇవ్వను.
0: ఐ డోంట్ గివ్ దట్ ఎనీ స్కోప్ ఫర్ ఫైర్ గాడ్.
1: ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
0: అండ్ దట్ వాస్ ద ప్రామిస్ కాంట్రాక్ట్ బిట్వీన్ దెమ్.
1: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
0: ఈశ్వర వెంట అగ్ని.
1: అగ్ని నమస్కరించి, ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి?
0: ద ఫైర్ గాడ్ ఆస్క్డ్, ఓ లార్డ్,
1: మీ ఆజ్ఞ ఏమిటి?
0: వాట్ ఇస్ యువర్ కమాండ్
1: అని అడిగింది.
0: అండ్ ఆస్క్డ్,
1: నాకేమి లేదు,
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
1: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
0: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్.
1: దానికి నీ గండం అధికంగా ఉంటుండాలి.
0: వెల్ యూ మైట్ అబ్జెక్ట్.
1: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
0: సీ దట్ యూ డోంట్ గో స్టాండ్ ఇన్ హర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
1: అగ్ని మాట ఇచ్చింది.
0: ఫైర్ గాడ్ ప్రామిస్డ్.
1: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
0: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రార్థించింది టు ఈశ్వర,
1: నేను ఎన్ని దినముల నుంచి ఇప్పుడు మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
0: ద ఫైర్ గాడ్ ప్రేడ్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
1: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నుంచినో నేను ఆశించున్నాను.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
1: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
0: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ, లార్డ్
1: శివ శివతాండవంలో డబరకం వాయించాడు.
0: దేర్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
1: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
0: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
1: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు, తాండవ కేళి సల్పేనే.
0: It was the time of Lord Shiva. He was just enjoying
1: Tandava
0: himself in talking to Lord. Tandava keni
1: salpe kundalendra kankanudu. Chaluga damarakam chepatti janam janam janam janatakayansu. Tandava keni salpe ne.
0: Lord Shiva started the cosmic dance with all his that instrument dhamaruka.
1: Sikamulo munneti kanya. శిఖములో మున్నేటి కన్యా, ముఖములో మూడవ కన్ను, సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిగ నిఘ మెరియా, తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
0: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
1: కట్ట కనపటికి
0: అల్టిమేట్లీ
1: కాల్చి వేసింది ఇల్లు.
0: Yes, she had set her house on
1: fire. ఈశ్వరుడు వచ్చి చూచాడు.
0: ఈశ్వర కేమిన్ సో
1: మంటలు మండుతున్నాయి.
0: అండ్ ఈ సో ద బోన్ ఫైర్.
1: పార్వతి, ఏమిటి ఇది విచిత్రము?
0: వాట్ దిస్ మిస్ టుడే?
1: వాడు నేను కాల్చినని మాట ఇచ్చాడు కదా.
0: Well, I gave the promise earlier.
1: మరి ఎందుకు మీరు డమరకం వాయించారు అనింది.
0: Then she asked, why did you play that instrument, Amaruka?
1: నేను సంకల్పించుకున్నాను ఇల్లు ఉండకూడదని. కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాన్ని అవమాడాను.
0: He said, my original will was not to have the house. I just wanted to satisfy you.
1: డమరకు మర్చిపోయి వాయించాను.
0: And therefore I just played on that instrument, having forgotten the promise made.
1: ఈశ్వర సంకల్పం అనేటువంటిది ఎన్ని విధములైనటువంటి అడ్డులు వచ్చినా కానీ అది నెరవేరకుండా పోదు.
0: The will of God will prevail whatever obstacles on the way.
1: కనుక హృదయ స్థాయిలో ఉండేటువంటి ఒక తత్వము ఎప్పటికీ ఫలిస్తుంది.
0: The principle present in the heart will certainly fructify.